ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 5వ రోజు క్రీస్తు శకం 2026 మే నెల 26వ తేదీ మంగళవారం 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం బ్యాండ్ పై న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ప్రభాత ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటల 55 నిమిషాలు దాటి 34 సెకండ్లు.

0: ആകാശവാണി ആദിലാബാദ് വന്ദ പോയിന്റ് 2 FM മനസ്സു നിണ്ട. సమయం 6 గంటలకు వస్తుంది. కొంచెం సేపట్లో హిందీలో 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.
1: నమస్కార్,

శ్రీ సుందరకాండ గానసుధ అది. ఇది ఇయాల్టి ప్రార్థన కార్యక్రమం. రేపు ఉదయం 6:10 ప్రసారమయ్యే ప్రార్థన కార్యక్రమంలో వినాయక భక్తి గీతాలుంటాయి.

ఇప్పటి నుంచి రాత్రి 11 గంటల దాకా మన అభిమాన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై ప్రసారం కానున్న ఈఆల్టి కార్యక్రమాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగా ధ్యానం అంటే ఏమిటి, దీని గురించి హిందీలో వివరిస్తారు యోగమనే అదృష్టం శీర్షికన ఈవి గిరీష్. ఆదివాసీ గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసిన పరిశోధక విద్యార్థి ఉట్నూర్ మండలం మత్తడిగూడకు చెందిన మంగం విషంరావుతో కే లెనిన్ పెట్టిన ముచ్చట చీమ గురించి మాట సొగసు శీర్షికన అందిస్తారు సామల రాజవర్ధన్.

8 గంటలకు హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. కెవి నరేందర్ రాసిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి పృథ్వీ కథ వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి. 8:30 8:45 నుంచి పది గుట్టిందాకా సింగడి పాటల కార్యక్రమం ఉంటుంది.

తొమ్మిది దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం 10 గంటలకు. వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఉదయం 10:30, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు పగలు 3 గంటలకు ప్రసారమవుతాయి. మాట చెప్పుండ్రి, పాటినుండ్రి శ్రోతలు కోరిన సినిమా పాటలు 5 గంటలకు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమంతో మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కార్యక్రమాలు మొదలవుతాయి 11:00 దాకా. అటుకులు, పేలాలు, శనగలు, పుట్నాల తయారీ పరిశ్రమను నిర్వహిస్తున్న ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలి గ్రామానికి చెందిన గొల్లపల్లి గంగమ్మతో ముచ్చట, తర్వాత ఆదిలాబాద్ పట్టణంలో శానిటరీ ప్యాడ్స్ పరిశ్రమను నిర్వహిస్తున్న మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలు జ్యోతితో ముచ్చట. ఈ ఇద్దరితో ముచ్చట పెడతది జి గంగమణి శక్తి స్త్రీల కార్యక్రమంలో 5:30. తలమడుగు మండలం సాయిలింగికి చెందిన సుంకటి గంగమ్మ బృందం పాడిన చిలుమయ్య తత్వాలు, తాంసి మండలం జామిడి గ్రామానికి చెందిన గూకంటి పొచ్చన్న బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలుంటాయి పల్లె పదాలు కార్యక్రమంలో 6:20. కిసాన్ వాణి కార్యక్రమంలో ఈరోజు రాత్రి 7:15 ప్రత్యక్ష ఫోన్ ఇన్నుంటుంది. ఇవాల్టి అంశం కరివేపాకు సాగులో మెళకువలు, నూతన విధానాల గురించి రైతు శ్రోతలు ఫోన్లో అడిగే ప్రశ్నలకు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎస్ మల్లేష్ సమాధానాలుంటాయి. 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. డాక్టర్ గోపరాజు నారాయణరావు రాసిన ఆకుపచ్చ సూర్యోదయం, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 39వ భాగం నవలతో కార్యక్రమంలో రాత్రి 9:30 సుమనస్పతి రెడ్డి కంఠంలో, షామే గజల్లో చిత్రా సింగ్ జగ్జీత్ సింగ్ పాడిన గజల్లో 9:45. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధనీ గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించిన గజగౌరి వ్రతం యక్షగానం 2వ భాగం రాత్రి 10:00 మన పురాణాలు కార్యక్రమంలో వినవచ్చు. ఇవి ఇప్పటి నుంచి రాత్రి 11:00 దాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM పై ప్రసారం కానున్న ఇయాల్టి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 6:45, ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూర్తయిన భవనాలను వచ్చే నెల నుంచి జీఐడీకి అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి

0: గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న ఆర్టీజీఎస్ పనితీరుతో పాటు వివిధ శాఖల కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందని, ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా ఉండాలి కానీ నిబంధనలు అడ్డుకాకూడదని స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్ సవరించేందుకు కార్యాచరణ సిద్దం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేయిస్తామని ఆ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొదటి దశలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 సూపర్ బజార్లకు నామమాత్రపు లీజుపై స్థలాలను కేటాయిస్తామని ఆయన అన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే రైస్ మిల్లులు, లాజిస్టిక్స్ హబ్బులు, గోదాముల నిర్మాణం చేయిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట వ్యాప్తంగా నిర్మిస్తున్న 8,000 మహిళా సంఘాల భవనాలకు ఆయన నిన్న హైదరాబాద్లో సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. రాష్టంలో ఇకపై రైస్ మిల్లుల గోడౌన్లలో ధాన్యం నిల్వలు పెట్టబోమని, మహిళా సంఘాలే వడ్లు కొనుగోలు చేసి ప్రభుత్వానికి బియ్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్స్, అధికారుల భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. ఆలిండియా సర్వీస్ అధికారుల నివాసాలు, ఐకానిక్ టవర్స్ నిర్మాణాలను మంత్రి గత రాత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాజధాని అమరావతిలో ఐఏఎస్ అధికారుల కోసం నిర్మిస్తున్న టవర్స్లో చాలా వరకు పనులు పూర్తయ్యాయని తెలిపారు. వచ్చే నెల నుంచి దశల వారీగా భవనాలను జీఏడీకి అప్పగిస్తామని చెబుతూ,
1: ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క టవర్ టవర్స్ ఉన్నాయి, విజిట్ చేశాను, ఆల్మోస్ట్ వర్క్ అయిపో వచ్చింది. ఎమ్మెల్యేలది అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఎమ్మెల్సీ టవర్ జరుగుతుంది. జడ్జెస్ బంగ్లాలు కావచ్చు, మినిస్టర్ బంగ్లాలు కావచ్చు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల బంగ్లాలు, ఇవన్నీ కూడా వర్క్ జరుగుతా ఉన్నాయి. ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ల్యాండ్ ఇచ్చింది 30,760 మంది రైతులు, 35,59 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళలో 30,079 మంది రైతులకి ప్లాట్లు అలాట్ చేశాం. ఎన్ని ఎకరాలు చేశాం? 34,535 ఎకరాలు, అంటే 98.6% ప్లాట్లు అలాట్ చేశాం.
0: విజయేశ్వరం నుంచి సిద్ధాంతం మధ్య ఉన్న వశిష్ట రైట్ ఫ్లడ్ బ్యాంక్ కెనాల్ మీదుగా ఏటిగట్టు నిర్మించాలనే ప్రతిపాదనను పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కోరారు. రాజమహేంద్రవరం పర్యటన ముగిసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న నిడదవోలు నియోజకవర్గంలోని విజయేశ్వరంలో పర్యటించారు. ఈ సందర్బంగా మంత్రి దుర్గేష్ జలవనరుల శాఖకు సంబంధించిన ఏటిగట్టు ప్రతిపాదనను పవన్ కళ్యాణ్కు వివరించారు. మంత్రి విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన ఉప ముఖ్యమంత్రి గోదావరి బండ్ తదితర ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఆయన నిన్న 3 డిస్కంల సీఎండీలు, ట్రాన్స్కో ఉన్నతాధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట వ్యాప్తంగా విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు జవాబుదారీగా మార్చే దిశగా పలు కీలక ఆదేశాలిచ్చారు. విద్యుత్ సరఫరాలో వచ్చే అంతరాయాల సమయంలో వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు 3 డిస్కంల పరిధిలోని 1912 కాల్ సెంటర్ల ద్వారా ప్రజలకు మరింతగా సేవలందించాలని అధికారులను ఆదేశించారు.
2: వర్షం అనుకోని విపరీతమైన గాలి రావడం వల్ల అక్కడక్కడ సిస్టమ్ దెబ్బతింది, కొద్దిగా పవర్ కట్ వస్తుంది, లైన్స్ అన్ని దిగిపోవడం, అట్లాంటి దాని వల్ల అప్పుడు పవర్ కట్ ఎక్కర్లేదు. విపరీతమైన హీట్ ఉంది, విపరీతమైన డిమాండ్ ఉంది, డిమాండ్ దగ్గర సప్లై అయితే ఉంది. అక్కడక్కడ చెదురుమల్ల గాలి వల్ల ప్రాబ్లం వస్తుంది. అగ్ని కూడా ఎప్పటికప్పుడు రెక్టిఫై చేస్తున్నాం, కాల్ సెంటర్లు పెడుతున్నాం. కాల్ సెంటర్లు పెట్టి ఎక్కడైనా అర్జెంట్ ఉన్న ప్లేస్ ఇమీడియట్ గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మళ్ళీ రెక్టిఫై చేస్తాం. ప్రజలు కూడా కొద్దిగా ఓపిక ఉండాలి, ఎక్కడైనా ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇమీడియట్ గా మా దృష్టి తీసుకొచ్చి ఇమీడియట్ గా సాల్వ్ చేస్తాం.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో గడిచిన 2 ఏళ్లలో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఆయన నిన్న శ్రీకాకుళం

0: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చీపుళ్లపాడులో 12.22 ఎకరాల్లో నిర్మిస్తున్న ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: 24 మాసాల్లో ఒక ప్రభుత్వం మీద నమ్మకంతో 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చాయని చెప్పి తెలియజేస్తున్నాను. కార్యరూపం దాలిస్తే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఆ పరిశ్రమలో ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి, మొత్తం ఆన్లైన్ లో పెడతాం. ఈ జిల్లా బాగుపడాలంటే, మన జిల్లా నుంచి వలసలు విరికొత్తాలంటే మీరు ఒక పరిశ్రమకు భూములు ఇస్తే పరిశ్రమ వస్తుంది, తద్వారా మీరు బాగుపడినట్టుగా చేస్తాం.
0: పద్మ అవార్డుల ప్రదానోత్సవం నిన్న రాష్టపతి భవన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఇద్దరు పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 పద్మశ్రీ అవార్డులను రాష్టపతి చేతుల మీదుగా అందుకున్నారు. రాష్టపతి నుంచి పద్మ అవార్డులు అందుకున్న తెలుగువారిలో యూజీసీ మాజీ చైర్మన్, జాతీయ నూతన విద్యా విధానం 2020 రివ్యూ కమిటీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్, అన్నమాచార్య సంకీర్తనల ద్వారా పేరు పొందిన గాయకులు స్వర్గీయ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తరపున ఆయన కుమారుడు అనిల్ కుమార్, హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రుల డైరెక్టర్, ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ గూడూరు వెంకట్రావు, ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి దీపికారెడ్డి, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు అపోలో క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ పాలకొండ విజయానందరెడ్డి, ప్రఖ్యాత సంస్కృత పండితులు కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం కులపతి ప్రొఫెసర్ వెంపటి కుటుంబ శాస్త్రి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రొబిషన్ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన కీలక విధానాలు, ఆదాయ వృద్ది చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. అమరావతిలోని సచివాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో రాష్ట ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్టంలో అమల్లో ఉన్న ఎక్సైజ్ విధానం, దాని అమలు తీరుపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. లైసెన్స్ రుసుముల సవరణ, మద్యం దుకాణాల పునర్విభజన, పారదర్శకత పెంపు వంటి అంశాలపై అధికారులు వివరించారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించే చర్యలపై అధికారులు వివరణ ఇచ్చారు. ఈ నెల 30వ తేదీ వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశమున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూర్తయిన భవనాలను వచ్చే నెల నుంచి జీఏడీకి అప్పగిస్తామని పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. अथ वार्ताः. राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू ह्यः राष्ट्रपति भवने आयोजिते नागरिक अलंकरण समारोहे 66 प्रमुखाग्रगण्य विभूतिभ्यः पद्म पुरस्कारान् प्रादात्. एतेषु द्वाभ्यां विभूतिभ्यां पद्म विभूषणं, षड्भ्यः पद्म भूषणं, सहैव 58 विभूतिभ्यः पद्मश्रीः प्रदत्ताः. कलाक्षेत्रे विशिष्ट योगदानार्थं सुप्रसिद्धः चलच्चित्र अभिनेता धर्मेन्द्र सिंह देओल महोदयः मृत्योपरान्तं पद्मविभूषण सम्मानेन अलंकृतः. अभिनेतुः भार्या हेमा मालिनी एतं पुरस्कारं स्वीकृतवती. प्रख्यातः भारतीय सारंगी वादकः डॉक्टर एन राजम अपि पद्म विभूषण सम्मानेन सुपूजितः. अस्मिन् अलंकरण समारोहे उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन, प्रधानमंत्री नरेन्द्र मोदी, केन्द्रीय मंत्री अमित शाहः, गजेन्द्र सिंह शेखावतः, एचडी कुमारस्वामी च उपस्थिताः आसन्. राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः अद्य आरभ्य सिक्किम राज्यस्य त्रिदिवसात्मिकां यात्रां विधास्यति. सिक्किम प्रवासकाले सा विविधेषु कार्यक्रमेषु भागं ग्रहीष्यति, अनेकानि स्थानानि च द्रक्ष्यति. राष्ट्रपति महोदया सायंकाले गंगटॉक नगरे स्थिते नाइमनॉल इंस्टीट्यूट ऑफ टिबटॉलजी इति संस्थां प्रति गमिष्यति. सिक्किम सर्वकारेण तस्याः स्वागताय विपुलाः प्रबन्धाः विहिताः. विश्व स्वास्थ्य संघटनेन डेमोक्रेटिक रिपब्लिक ऑफ कांगो अथ युगांडा देशेषु इबोला संक्रमणं अन्ताराष्ट्रिय चिन्तायाः सार्वजनिक स्वास्थ्य आपातकालत्वेन घोषितम्. एतदन्तरं नगर विमानन महादेशालयेन विमान विपणीनां कृते एका मानक संचालन प्रक्रिया प्रसारिता. अत्रावधेयास्पदं वर्तते यत् विमानेषु अनिवार्यरूपेण पदक्षेपाः विहितव्याः भविष्यन्ति. यथा इबोला संकटं दृष्ट्वा यदि कस्यापि यात्रिणः ज्वरः, दौर्बल्यं, पीडा, शिरोवेदना, कण्ठदाहः, वमनमित्यादीनि लक्षणानि दृश्यन्ते तर्हि सः सद्यः एव विमानकर्मचारिभ्यः आगमानन्तरं चिकित्साविभागेभ्यः सूचयेत्. महानिदेशालयेन स्पष्टीकृतं यत् भारते आगमनात् एकविंशतिदिनानां मध्ये यदि एतादृशानि लक्षणानि उत्पद्यन्ते तर्हि यात्रिणः निर्दिष्टचिकित्सालयेभ्यः चिकित्सासाहाय्यं प्राप्नुयुः. भारतीय ऋतुविज्ञानविभागेन अद्य यावत् मध्यप्रदेश, ओडिशा, तेलंगाना, उत्तरप्रदेश, विदर्भ क्षेत्रेषु उष्णस्थितिमुद्दिश्य रेड अलर्ट इति रक्तवर्णीय सञ्चेतना प्रसारिता. विभागेन आगामि द्वित्री दिनेषु हरियाणा, चंडीगढ़, दिल्ली, पंजाब, उत्तरप्रदेश, राजस्थान राज्येषु तीव्र उष्णतरंगस्य पूर्वसूचना प्रख्यापिता. एतादृशी एव स्थितिः अद्य यावत् छत्तीसगढ़, तटीय आन्ध्रप्रदेश, हिमाचल प्रदेश, जम्मू कश्मीर, लद्दाख, झारखंड, उत्तराखंड राज्येषु अपि भवितुं संभाव्यते. आयुष मंत्री प्रताप राव जाधवः अवदत् यत् सर्वकारः योग प्राकृतिक चिकित्सा माध्यमेन कृत्स्नेहि देशे निवारक स्वास्थ्य सेवाः सुदृढीकरोति. नवदिल्ल्याम् आयुष मंत्रालयस्य संसदीय परामर्शदात्री समित्याः चतुर्थ उपवेशने अध्यक्षतां कुर्वन् श्री जाधवः अवचत् यत् योगः, प्राकृतिक चिकित्सा च समग्र निवारक स्वास्थ्य सेवायै भारतस्य शाश्वतं योगदानं वर्तते. अस्मिन् उपवेशने भारते योग प्राकृतिक चिकित्सा क्षेत्रस्य विस्तारे, स्वास्थ्य संवर्धन सम्बद्धेषु प्रयासेषु तथा च पारम्परिक चिकित्सा पद्धतीनां वैश्विक प्रसारे च विस्तरेण चर्चा अभवत्. सः अग्रे सूचितवान् यत् सम्प्रति विश्वस्य 90+ देशेषु अन्ताराष्ट्रिय योग दिवस समारोह आचर्यते. इति वार्ताः.
3: आकाशवाणी हैदराबाद केंद्रम मेदक जिल्ला समाचार लेख विंटारु. निवेदिक अंदिस्तारु श्री आर् गंगाराम गौड.
4: మెదక్ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ బాగుందని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, నోడల్ అధికారి ప్రేమ్చంద్ అన్నారు. నర్సాపూర్ రెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన పరిశీలించి పిల్లలతో మాట్లాడారు. కేంద్రం ఆవరణలో కూరగాయల సాగును పరిశీలించి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించాలని అన్నారు. నర్సాపూర్ పరిధిలోని సఖీ కేంద్రాన్ని సందర్శించిన ప్రేమ్చంద్ పిల్లలకు న్యాయమైన హక్కులు, ఆరోగ్యం, విద్య, భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణానికి అత్యంత ప్రమాదకరమైన ప్లాస్టిక్ వ్యర్థాలను కట్టడి చేయాలంటూ ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారికి అవగాహన కల్పించారు. అంతేకాకుండా చెత్తను తొలగించేందుకు చేయి చేయి కలిపారు. జాతీయ రహదారిపై ప్లాస్టిక్ వ్యర్థాలను వేయరాదంటూ అక్కడికక్కడ సూచిక బోర్డులు పెడతామని వారన్నారు. ఉద్యాన

0: మన పంటలు సాగు చేసే దిశగా రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టు జిల్లా ఉద్యానాధికారి ప్రతాప్ సింగ్ అన్నారు. జిల్లాలో 3506 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేయాలని లక్ష్యంగా అధికారులు ముందుకెళ్తున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అందులో భాగంగా 30 ఏళ్లపాటు దిగుబడి ఇచ్చే ఆయిల్ పామ్ సాగు పెంచేలా రైతులను ప్రోత్సహిస్తున్నట్టు, ఈసారి 2500 ఎకరాల్లో పండించాలని నిర్దేశించినట్టు చెప్పారు. జనగణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, పూర్తి వివరాలు అందించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజలను కోరారు. సేకరించిన వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిజిటల్ విధానంలో జనాభాను లెక్కిస్తారని, తొలి విడతలో ఇళ్ల గణన చేపడతామని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈకేవైసీ నారేగా శ్రామికులకు సమస్యగా మారింది. పథకాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ విధానం అమలుకు శ్రీకారం చుట్టినప్పటికీ, ఈ పథకంలో అక్రమాలు జరగకుండా ఉండేందుకు పని ప్రదేశంలో ఫొటోతో కూడిన హాజరు నమోదు చేయాలని, ఇందుకు ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉందని అధికారులు ఈకేవైసీ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. మెదక్ జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, చారిత్రాత్మక ప్రాంతాలపై డాక్యుమెంటరీ చేసి భావితరాలకు చేరవేసే విధంగా దృష్టి సారిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. ఇందులో భాగంగా మెదక్లోని ప్రఖ్యాతిగాంచిన కిల్లా గోల్డ్ బంగ్లాను కలెక్టర్ సందర్శించారు. జిల్లాలోని చారిత్రక సంపదపై డాక్యుమెంటరీ వీడియోలు తీసి విశ్వవ్యాప్తం చేస్తామన్నారు. జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు గరిష్టంగా 44 డిగ్రీల పైచిలుకు సెల్సియస్ నమోదైందని అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటలు దాటితేగాని వేడి గాలులు తగ్గడం లేదు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి శిబిరాలు నైపుణ్యాలకు నిలయంగా మారాయి. ఒక్కో బడిలో కొన్ని అంశాలపై శిక్షణ ఇస్తుండటంతో విద్యార్థులు శ్రద్దపట్టి నేర్చుకుంటున్నారు. ఈ నెల 11న ప్రారంభమైన వేసవి శిబిరాలు 25 వరకు కొనసాగాయి. విద్యార్థినులకు కుట్లు, అల్లికలు, గ్రామీణ వంటకాలు, యోగా, జానపద పాటలపై నృత్యాలు, చెస్ వంటి క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు.
1: మీరింతవరకు మెదక్ జిల్లా సమాచార లేఖ విన్నారు. నివేదిక మనకు అందించారు శ్రీ ఆర్ గంగారాం గౌడ్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
3: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
2: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
4: మరి పేర దేశవాసులం,
3: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
2: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.

0: ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షతన జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ సరిహద్దుల్లో పర్యటించి భద్రతా సమావేశాలు జరుపుతున్నారు. కాంగో ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ విమాన సేవలకు అనేక కొత్త నిబంధనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధరంశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ కి మధ్య జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ సమాపేశంలో ఆస్టేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషి మిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో

0: ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పశ్చిమాసియా సంక్షోభం తరుణంలో ఈ ఏడాది విదేశాంగ మంత్రుల సమాపేశం జరుగుతోంది. భారత్, అమెరికా, ఆస్టేలియా, జపాన్ దేశాలతో కూడిన క్వాడ్ ప్రధానంగా హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వంపై దృష్టి సారించే ఒక కీలక కూటమిగా అవతరించింది. ఈ కూటమికి ప్రస్తుతం అధ్యక్ష హోదాలో భారతదేశం ఈ సమాపేశానికి వేదికగా నిలిచింది. ప్రపంచ సంక్షేమం కోసం ఒక శక్తిగా పనిచేయాలనే బద్దతతో సుసంపన్నమైన అందరినీ కలుపుకుని పోయే బహిరంగ స్వేచ్ఛాయుత హిందూ మహాసముద్ర పసిఫిక్ ప్రాంతానికి మద్దతు ఇచ్చేందుకు క్వాడ్ దేశాలు చేతులు కలిపాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ చెప్పారు.
1: Between India and Japan, of course, we have a special strategic and global partnership, and that signals that our ties have a larger implication, importance, impact. Today, I look forward to discussing our bilateral cooperation, to discussing global and regional issues, particularly in this current situation, and West Asia is important.
0: Videshanga Mantri. మన దేశంలో పర్యటిస్తున్న ఇతర దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపి పరస్పర సంబంధాలను సమీక్షించారు. ఆరోగ్య భద్రత, వాతావరణంలో మార్పులు, కీలకమైన ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాలు, దేశాల సముద్ర పరిధిపై అవగాహన బలోపేతం చేయడం వంటి అనేక సమకాలీన అంశాలు, సవాళ్లపైన దృష్టి సారించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈవేళ నుంచి 3 రోజుల పాటు సిక్కిం పర్యటన జరుపుతారు. సిక్కిం పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు ప్రాంతాలను సందర్శిస్తారు. రాష్టపతికి ఘన స్వాగతం పలికేందుకు సిక్కిం ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాటు చేసింది. ఈ సాయంత్రం రాష్టపతి గ్యాంగ్టాక్లోని నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శిస్తారు. మొదటి రోజున ఆమె ఆర్కిడేరియంను కూడా సందర్శిస్తారు. అలాగే గ్యాంగ్టాక్లో మహిళల కోసం ఉద్దేశించిన పింక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపు రాష్టపతి నథూలా పాస్ను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సైనికులతో ముచ్చటిస్తారు. అదే రోజున ఆమె గ్యాంగ్టాక్లోని సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి కూడా హాజరవుతారు. దాదాపు 14,000 డిగ్రీలను ప్రదానం చేస్తారు. పర్యటన చివరి రోజైన ఎల్లుండి గ్యాంగ్టాక్లోని పల్జోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సిక్కిం పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్ పతాక బహుకరిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోయే కొన్ని రోజుల పాటు దేశ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భద్రతకు సంబంధించి కీలక సమీకా సమాపేశాలు నిర్వహిస్తారు. నిన్న రాత్రి అమిత్ షా రాజస్థాన్లోని బికనేర్కు చేరుకున్నారు. ఈ ఉదయం సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు చెందిన సంచు సరిహద్దు అవుట్పోస్ట్ ని సందర్శిస్తారు. అక్కడ ఆయన భద్రతా దళాల సిబ్బందితో ముచ్చటించడంతో పాటు వారి కోసం ఉద్దేశించిన అనేక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం బికనేర్లోని సరిహద్దు ప్రాంతంలో భద్రతా పరిస్థితిని కూడా కేంద్ర హోంమంత్రి సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాల్లో ఇబోలా వ్యాధి విజృంభణను ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన నేపథ్యంలో విమానయాన సంస్థలకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ కొత్త నిబంధనలను, మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఉగాండా, కాంగో దేశాలతో విమాన సర్వీసులు నడిపే విమానయాన సంస్థలు ప్రయాణికులు విమానం దిగడానికి ముందే వారి నుంచి స్వీయ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలని డీజీసీఏ పేర్కొంది. ఇబోలా ముప్పు దృష్ట్యా జ్వరం, నీరసం, కండరాల నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు లేదా విరేచనాలు వంటి లక్షణాలున్న ఎవరైనా వెంటనే విమాన సిబ్బందికి తెలియజేయాలని, అలాగే విమానాశ్రయానికి చేరుకున్నాక ఇమిగ్రేషన్ లేదా వైద్య విభాగాలకు సమాచారం అందించాలని, విమానంలోనే అనౌన్స్మెంట్ ద్వారా ప్రయాణికులకు తెలియజేయాలని డీజీసీఏ ఆదేశించింది. అంతేకాకుండా దేశానికి చేరుకున్న 21 రోజుల్లోపు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ప్రయాణికులు నిర్దేశిత ఆసుపత్రుల నుంచి వైద్య సహాయం పొందాలని, విమానాశ్రయ ఆరోగ్య కార్యాలయానికి సమాచారం అందించాలని కూడా డీజీసీఏ స్పష్టం చేసింది. విమానంలో ఎవరికైనా ఇబోలా లక్షణాలు ఉన్నట్లు మనం వస్తే సదరు ప్రయాణికుడిని విమానం వెనుక భాగానికి మార్చాలని, వీలైతే ఆ ప్రయాణికుడు ముందున్న 3 వరుసల సీట్లు, పక్క సీట్లు ఖాళీగా ఉంచాలని కూడా ఈ కొత్త మార్గదర్శక సూత్రాల్లో ఆదేశించారు. విమానయాన సంస్థలు తమ వద్ద తగిన మొత్తంలో ట్రిపుల్ లేయర్ మాస్కులు, డిస్పోజబుల్ గ్లౌజ్లు, పీపీఈ కిట్లు మొదలైన

0: వి ఉంచుకోవాలని, హ్యాండ్ శానిటైజర్లు అందించాలని కూడా ఆదేశించారు. మన దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈరోజు సౌదీ అరేబియాలో హజ్ యాత్ర నిర్వహిస్తారు. 5 రోజుల హజ్ సంప్రదాయాల ప్రారంభానికి సూచికగా యాత్రికులు నిన్ననే మీనాలోని టెంట్ సిటీకి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ప్రార్థన చేసిన తర్వాత వారు హజ్ యాత్రలో ప్రధాన ఆచారమైన ప్రార్థనల కోసం అరఫత్ మైదానానికి బయలుదేరుతారు. దేవుడి క్షమాపణ వేడుకుంటూ ప్రార్థనలు చేస్తూ వారు రోజంతా అక్కడే గడుపుతారు. యాత్రికులు నిమ్రా మసీదులో హజ్ ప్రసంగం హుద్బాయి హజ్ వింటారు. అలాగే సాయంత్రం ముజ్దలిఫాకు బయలుదేరడానికి ముందు మధ్యాహ్న ప్రార్థనలు కలిపి చేస్తారు. ఆ తర్వాత జంతుబలి సైతాన్కు ప్రతీకాత్మకంగా రాళ్లు రువే ఆచారం కోసం కూడా యాత్రికులు రేపు ఉదయం తిరిగి మీనాకు చేరుకుంటారు. ఢిల్లీలో వడగాడ్పుల తీవ్రత దృష్ట్యా యెల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. జాతీయ రాజధాని ప్రాంతంలో వడగాడ్పుల పరిస్థితి రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయి. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, జార్ఖండ్, ఒడిషా, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా పగటిపూట ఈ రోజు వడగాడ్పులు వీచే ప్రమాదం ఉంది. మధ్యప్రదేశ్, ఒడిషా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రిపూట కూడా వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జమ్మూకాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్లో పెద్ద సాంకేతిక లోపం కారణంగా గుల్మార్గ్ గొండల రోప్వే కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో క్యాబిన్లలో చిక్కుపోయిన పర్యాటకులందరినీ సురక్షితంగా రక్షించారు. కేబుల్ కార్లోని 65 క్యాబిన్లలో 300 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారని, కొందరు భూమికి దాదాపు 500 అడుగుల ఎత్తులో వేలాడుతుండటంతో మహిళలు, పిల్లలతో సహా పర్యటకుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని అధికారులు చెప్పారు. ఐపీఎల్ ప్లే ఆఫ్ క్రికెట్లో కితన్సారి ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఈ రోజు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరిగే మొదటి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ క్వాలిఫైర్ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా 2026 ఐపీఎల్ ఫైనల్కి చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టుకు 2వ క్వాలిఫైర్ రూపంలో మరొక అవకాశం లభిస్తుంది. విశేషాలు మరొకసారి. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈ రోజు ఢిల్లీలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ సరిహద్దులు పర్యటించి భద్రతా సమావేశాలు జరుపుతున్నారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఇబోలా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పౌర విమానయాన శాఖ అంతర్జాతీయ విమాన సేవలకు అనేక కొత్త నిబంధనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

అంబటాళ్ళ సంగతులు. ప్రతిరోజు ఉదయం 7:15 నుంచి 8 దాకా వినోదం, విజ్ఞానం, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు మనకు పనికొచ్చే ఎన్నో విషయాల్ని అందించే అంబటాళ్ళ సంగతులు కార్యక్రమంలో ముందుగా యోగమనే అదృష్టం శీర్షికన యోగా ధ్యానం అంటే ఏమిటి, ఈవి గిరీష్ అందించే హిందీ ప్రసంగం, ఆదివాసీ గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసిన పరిశోధక విద్యార్థి ఉట్నూర్ మండలం మత్తడిగూడకు చెందిన మంగం విషయంరావుతో కే లెనిన్ పెట్టిన ముచ్చట, చీమ గురించి సామల రాజవర్ధన్ మాట సొగసు శీర్షికన అందించే ప్రసంగం, రైతన్నలకు వ్యవసాయం సలహాలు, చరిత్రలో ఈరోజు విశేషాలు మొదలైన అంశాలుంటాయి.

తెలుగు పంచాంగం ప్రకారం తిథి నక్షత్రం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షం దశమి ఉత్తర నక్షత్రం. వాతావరణ సూచన: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం ప్రధానంగా ఎండగా ఉంటుంది. సాయంకాలానికి ఆకాశం మేఘరావృతమయ్యే అవకాశం ఉంది. నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు: ఎక్కువ ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 51%, గాలి గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.

0: అంబటల సంగతుల కార్యక్రమంలో ఇప్పుడు ఏవసం సలహా.
1: నా పేరు సాయి ప్రసూన. నేను వ్యవసాయ నిపుణురాలుగా పనిచేస్తున్నాను. వేసవిలో సాగు చేసే కూరగాయలలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ టమాటా ఇంకా వంకాయలో చూసుకున్నట్లయితే నారుకుళ్ళు తెగుళ్ళు, ఆకుముడత తెగుళ్ళు మరియు వివిధ రకాలైన వైరస్ తెగుళ్ళ సమస్య అనేది మనం ఎక్కువ చూస్తుంటాము. నారుకుళ్ళు తెగుళ్ళు చూసుకున్నట్లయితే ఈ నారు మొత్తం కుళ్ళిపోవడం జరుగుతుందండి. ఈ ఎప్పుడైతే మనం పంట మెయిన్ పంటలో వేసుకోక ముందే ఈ నారు ఎప్పుడైతే ఒక 5 నుంచి 10 రోజులు లేదా 15 రోజుల వయసులో ఉన్నప్పుడే నారుకుళ్ళు అనేది సమస్య మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం కూడా ఆ నారు మొత్తం చనిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి శిలీంధ్రాల కొన్ని శిలీంధ్రాల ద్వారా ఈ నారుకుళ్ళు తెగుళ్ళు అనేటి సమస్య మనం చూస్తూ ఉంటాము. అలాగే ఆకుముడత తెగుళ్ళు, ఇది మనకు ప్రధానంగా పురుగుల ఉధృతి వల్ల మనకి ఆకుముడత తెగులు అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా వైట్ ఫ్లై అంటే తెల్లదోమ అనే పురుగు మనకి ఎప్పుడైతే పొలంలో చూసుకుంటూ ఉంటామో అలాంటి సమయంలో మనకి ఆకుముడత తెగుళ్ల సమస్య అనేది ఈ టమాటా మరియు వంగలో మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. ఇది ఎలా గమనించుకోవాలంటే ఎప్పుడైతే ఆకులు కింద ముడుచుకొని పోతాయో, అలాగే ఆకులు అనేటి పచ్చ నుంచి ఆకుపచ్చ రంగులోకి మారిపోతాయో అలాంటి సమయంలో ఆకుముడత తెగుళ్ళు సమస్య ఉందని గమనించుకోవచ్చు. అలాగే కొన్ని రసం పీల్చే పురుగుల వల్ల మనకి వైరస్ జాతికి చెందిన కొన్ని తెగుళ్ళు కూడా మనకి సోకడం

0: జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే వంగలో వెర్రి తెగులు అంటే లిటిల్ లీఫ్ ఆఫ్ బ్రింజాల్, ఈ వెర్రి తెగుల సమస్య అనేది మనం ఎక్కువ చూస్తుంటాము. ఇది ఎందుకు వస్తుందంటే పచ్చదోమ అనేది ఎప్పుడైతే మనకు ఎక్కువ ఉంటుందో అలాంటి సమయంలో మనకి వెర్రి తెగుల సమస్య అంటే లిటిల్ లీఫ్ ఆఫ్ బ్రింజాల్ అనేది మనకి ఈ వంగ పంటలో చూస్తూ ఉంటాము. ఇది ఎలా గమనించుకోవాలంటే ఎప్పుడైతే ఈ వంగ చెట్టు ఏదైతే ఉంటుందో దాని యొక్క ఆకులు అనేటివి సన్నగా మారిపోయి ఆకుపచ్చలోకి మారిపోయి చెట్టు అంతా కూడా గుబురు గుబురుగా ఉండి ఒక చీపిరి కట్ట మాదిరిగా మారిపోతుంది అన్నట్టు. ఇలా మన గుబురు గుబురుగా ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు వెర్రి తెగులు అనేటివి మన వంకాయ పొలంలో ఉందని తెలుసుకొని దానికి ఎప్పుడైతే సిఫార్సు చేసినటువంటి పురుగుల మందులు కొట్టేసి ఏవైతే ఉంటాయో పెస్టిసైడ్స్ అవన్నీ వాడుకొని కంట్రోల్ చేసుకోవాలి.
1: వేసవిలో సాగు చేసే టమాటా వంకాయ పంటల్లో తెగుళ్ల నివారణకు వ్యవసాయ నిపుణురాలు యు సాయి ప్రసన్న అందించిన వ్యవసాయ సలహా అది.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి.
1: చరిత్రలో ఈరోజుకున్న ప్రాధాన్యతను చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి విలాసరావు దేశ్ముఖ్ జయంతి, భారత మాజీ రెజ్లర్ సుశీల్ కుమార్ పుట్టినరోజు ఉంది ఈరోజు.

మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు విలాసరావు దేశ్ముఖ్ జయంతి ఇవాళ 1945 మే 26న జన్మించారు. మహారాష్ట్ర మంత్రిగా, మహారాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1974 నుంచి 1980 వరకు లాతూరు గ్రామ పంచాయతీ సభ్యుడిగా, సర్పంచ్గా పనిచేశారు. హోం, సాధారణ పరిపాలన, సహకార, ప్రజా పనులు, రవాణా, శాసన వ్యవహారాలు, పర్యాటక, వ్యవసాయం, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్య గ్రామీణాభివృద్ధి, విద్య, సాంకేతిక విద్య, యువజన సంక్షేమం లాంటి మంత్రిత్వ శాఖల్లో పనిచేశారు. 1999 అక్టోబర్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు విలాసరావు దేశ్ముఖ్.

0: తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై వెలువడుతున్న అంబటల సంగతులు కార్యక్రమం వింటున్నారు. ఆదివాసీ గిరిజనులు అటవీ ఆధారిత జీవనం, వారికి ప్రత్యేక సంస్కృతితో పాటు ప్రకృతి ఆరాధనలో ఉంటారు. ప్రకృతికి దగ్గరైన ప్రత్యేక సంస్కృతి కలిగిన ఆదివాసీ గిరిజనుల స్థితిగతులను అధ్యయనం చేసిన పరిశోధక విద్యార్థి ఉట్నూర్ మండలం మత్తడిగూడకు చెందిన మంగం విశ్వంరావుతో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఇప్పుడు విందాం.
3: ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల సంస్కృతి ఎంతో విశిష్టమైంది. అట్లాంటి గిరిజనుల జీవన స్థితిగతులపైన గతంలో కూడా ఎన్నో అధ్యయనాలు పరిశోధనలు జరిగినాయి. ప్రస్తుతం అదే సమూహం నుంచి వచ్చిన యువకుడు మంగం విశ్వంరావు గిరిజనుల్లో ఉన్న అసమానతలపైన పరిశోధనలు చేసి ఇప్పుడు పాండిచ్చేరి విశ్వవిద్యాలయం నుంచి ఎంఫిల్ పిహెచ్డి పూర్తి చేసినారు. త్వరలోనే డాక్టరేట్ కూడా అందుకోబోతున్నారు. మరి ఈ పరిశోధన వైపు రావడానికి గల కారణం, తాను చేసిన అధ్యయనం పరిశోధనలో గమనించిన అంశాలు, అసలు ఈ అసమానతలు ఎట్లా నెలకొన్నాయి, మరి వీటిని రూపుమాపడానికి ఎలాంటి పరిష్కారాలు వారి ఆలోచనల్లో ఉన్నాయి, ఇలాంటి విషయాలను గురించి ఇప్పుడు మనతో పంచుకునేందుకు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం విశ్వంరావు గారు.
4: నమస్కారం సార్.
3: అయితే ముందుగా మీ నేపథ్యం గురించి మా శ్రోతలతో పంచుకోండి. మీ స్వస్థలం, విద్యాభ్యాసం, ప్రాథమిక విద్య ఎక్కడ జరిగింది, దాని గురించి.
4: నమస్కారము. నా పేరు మంగం విశ్వంరావు. మా అమ్మ మంగం లక్ష్మీబాయి మాణిక్రావు, తల్లిదండ్రులు. మా గ్రామము మత్తడిగూడ, ఊట్నూరు మండలం. అయితే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బిర్సైపేటలో యూపీఎస్ స్కూల్లో చదవడం జరిగింది. తర్వాత 5 నుంచి 6 నుంచి 10th వరకు ఊట్నూరులోని కేబీ కాంప్లెక్స్ స్పోర్ట్స్ స్కూల్లో చదవడం జరిగింది. అక్కడి నుంచి 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ లాల్టెక్డీలో చదవడం జరిగింది. తర్వాత డిగ్రీ కాలేజ్ ఏమో పాల్వంచ ఖమ్మం జిల్లా, అప్పుడు అక్కడ డిగ్రీ చేయడం జరిగింది. తర్వాత ఒక 1 ఇయర్ గ్యాప్ అంటే ఆ మధ్యలో ఒక స్కూల్లో వివీగా పనిచేయడం జరిగింది. అప్పుడే పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ రాయడం జరిగింది. అప్పుడు అక్కడ పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఆంథ్రోపాలజీలో పీజీలో సీట్ రావడం జరిగింది. 2008-09-10 కాలంలో పీజీ పూర్తయింది. తర్వాత ఎంపీల్ అయింది. ఎంపీల్ తర్వాత పిహెచ్డి కంప్లీట్ అయింది. అవార్డు తీసుకోలేదు.
3: అయితే ఇప్పుడు మీరు ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా స్వస్థలం, మీ మత్తరి కూడా చుట్టుపక్కల ఊర్లు ఊట్నూరు ఇట్లా ఈ పరిసరాల్లోనే జరిగింది. తర్వాత కొంత ఉన్నత విద్య కోసం ఖమ్మం పాల్వంచ అటు వెళ్లాల్సి వచ్చింది. మధ్యలో కొమరంభీం స్పోర్ట్స్ స్కూల్లో కొంతకాలం చదివినామని చెప్పిండ్రు కదా, అంటే మీకు ఆటలతో పరిచయం ఉన్నదా, ఏదన్నా క్రీడాంశంలో పాల్గొనేదా?
4: లేదా, నాకు ఆటలంటే ఎక్కువ ఇష్టం లేదు, ముఖ్యంగా చదువు అంటే ఇష్టం.
3: మరి స్పోర్ట్స్ స్కూల్లో చేరిండ్రు?
4: చేరినంటే అప్పటికి స్పోర్ట్స్ అనేది లేదు, జస్ట్ నామినల్ గా ఉంది. అంతకు ముందు మొత్తం స్పోర్ట్స్ ఏ ఉండేది. అంతకు ముందు మా మేము జాయిన్ అయ్యే టైంలో స్పోర్ట్స్ అనేది అంతకు లేదు. ఇంట్రెస్ట్ క్యాండిడేట్ స్పోర్ట్ చేసేది, కానీ నేను ఎక్కువగా స్పోర్ట్స్ లో ఏది పార్టిసిపేట్ చేసేది కాదు. ముఖ్యంగా ఏ చిన్న కాగితం దొరికినా మేము చదువు పైన అంత ఇంట్రెస్ట్ ఉండేది.
3: అయితే ఇప్పుడు ఇట్లా ఈ చదువు పట్ల ఆసక్తి పెరగడానికి కలగడానికి ఎవరు స్ఫూర్తి మీకు కలిగించింది?
4: ఎవరంటే ఇప్పుడు పేపర్ వస్తుంది, కొన్ని విజయ గాథలు చెప్తారన్నట్టు, చాలా మంది సక్సెస్ ఎట్లా అయ్యారు వాళ్ళ చదువుకుంటూ ఇట్లా. ఇప్పుడు అబ్దుల్ కలాం గాని అలాంటి వాళ్ళ చదవడం వల్ల మనకు మంచి ఇన్స్పిరేషన్ దొరికేది అన్నట్టు. అంటే వాళ్ళు కూడా చాలా పేదరికంలో ఉండేవారు, మేము కూడా చాలా పేదవాళ్ళం, అయినా కూడా వాళ్ళు కూడా ఒక మంచి స్థాయిలో చేరుకున్నారంటే వాళ్ళు కూడా బాగా చదివినరు. దాంట్లో పేపర్ చూడడం గాని, ఇప్పుడు మళ్ళా సండే బుక్స్ వస్తాయి, సండే బుక్ లో కూడా మంచి మంచి వ్యక్తుల గురించి రాస్తారు, అది చదవడం వల్ల బాగా ఇన్స్పిరేషన్ వచ్చింది.
3: అయితే ఇప్పుడు ఎన్నో రకాల సబ్జెక్టులు ఉన్నప్పటికీ మీరు ఆంథ్రోపాలజీని ఎంచుకున్నారు పీజీలో. ఆంథ్రోపాలజీని ఎన్నుకోవడానికి కారణం?
4: అంటే ఆంథ్రోపాలజీ అనేది యాక్చువల్ గా నేను పీజీలో జాయిన్ అయ్యి ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుదామని ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ కోసం తీసుకోవడం జరిగింది. అంటే చాలా మంది ఆంథ్రోపాలజీ అంటే ఒక మంచి ఆప్షనల్ అని,
3: అంటే సివిల్స్ కి ప్రిపేర్ కావడానికి ఆంథ్రోపాలజీ ఒకటి బాగా.

0: ఉపయోగపడుతుంది.
1: ఉపయోగపడుతుంది. బుక్స్ కూడా హైదరాబాద్ వెళ్ళి బుక్స్ కొన్నా మొత్తం ఐఏఎస్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ కోసం. అయితే అక్కడ పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ అక్కడ వాతావరణం ఎట్లా అంటే, పొద్దున్నుంచి సాయంత్రం వరకు మొత్తం క్లాసెస్ ఉంటాయి అన్నమాట. అక్కడ మనకు ప్రిపరేషన్ కోసం టైం దొరికేది కాదు. ఈ సబ్జెక్ట్ క్లాస్ కు వెళ్లడం, సార్లు చెప్పింది పాఠాలు వినడం, తర్వాత లైబ్రరీకి వెళ్లడం, ఇట్లా అది పీజీ అయిపోయింది. మళ్ళీ ఎంపీలకి మనకు రీసెర్చ్ కోసమే టైం అయిపోయేసరికి ఇక సివిల్స్ వైపు అంత వెళ్ళలేదు, ఇక అట్లా అయిపోయింది అన్నట్టు.
0: అయితే ముందు ఈ పాండిచ్చేరి యూనివర్సిటీలోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్య పూర్తి చేసినారు, ఎంఫిల్ ఎక్కడ అక్కడే చేశారు. ఎంఫిల్ కు సంబంధించి మీ అనుభవాలు చెప్పండి, ఎట్లా దాంట్లో ప్రవేశం పొందిండు, దేనిపైన అక్కడ పరిశోధన సాగించారు?
1: అయితే ఎంఫిల్ లో పీజీలో ఏమైందంటే, మాకు రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ అని వస్తుంది. పీజీ అయిన తర్వాత అప్లికేషన్ ఉంటుంది. నేషనల్ లెవెల్లో ఒక 500 or 600 మెంబర్స్ ఉంటారు, సెలెక్ట్ చేస్తారు అన్నట్టు. ఫస్ట్ అప్లై చేయడం, తర్వాత మా రాసి ఒక ప్రపోజల్ పంపేది ఉంటది. అది పంపిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఒక ఫెలోషిప్ ఇప్పుడు ఎక్కువ వస్తుంది, అప్పట్లో తక్కువ వచ్చేది, 15,000 or 20,000 వచ్చేది అన్నట్టు. ఆ ఫెలోషిప్ కి నేను సెలెక్ట్ అవడం జరిగింది. తర్వాత యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటది ఎంపీల్ కూడా, అది రాయడం ఇది రాయడం రెండు కలిసి రావడం జరిగింది అన్నట్టు. దాంట్లో నేను సెలెక్ట్ అయ్యి మళ్ళీ ఎంపీల్ కి అక్కడ జాయిన్ అవడం జరిగింది అన్నట్టు.
0: మళ్ళీ పిహెచ్డి ప్రవేశం ఎట్లా జరిగింది?
1: పిహెచ్డి ప్రవేశం అంటే నేను ఆల్రెడీ ఆర్జీఎన్ఎఫ్ ఉన్నది కాబట్టి, ఇక మా గైడ్ ఎంపీ ఎవరైతే గైడ్ చేసి ఉన్నారో వాళ్లే మమ్మల్ని తీసుకున్నారన్నట్టు డైరెక్ట్ గా అట్లా అన్నట్టు.
0: అయితే పాండిచ్చేరి యూనివర్సిటీని ఎంచుకోవడానికి కారణం
1: అంటే, ఇప్పుడు యూనివర్సిటీలో చదివితేనే బాగుంటది. అంటే క్యాంపస్ లో చదివితే మనం లైబ్రరీ ఉంటది, ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని ఉంటాయి కాబట్టి అక్కడ చదివితే మాకు ఒక జ్ఞానం అనేది పెరుగుతుంది, విద్య మనం డెవలప్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో క్యాంపస్ ఎక్కడైనా కావచ్చు. అయితే పాండిచ్చేరిలో రావడం జరిగింది. మా సీనియర్ ఒక అతను ఉండే మండడి గణపత్ అని, ఆయన ద్వారా మేము అప్లై చేయడం జరిగింది, అక్కడ చేరుకోవడం జరిగింది అన్నట్టు.
0: అయితే ఇప్పుడు మీరు ఎంచుకున్న విషయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు ఈ గిరిజనుల్లో అసమానతలపైన మీ పిహెచ్డికి సంబంధించిన పరిశోధనల్ని కొనసాగించారు కదా, మరి ఏ రకంగా ఆ పరిశోధన కొనసాగింది, ఎట్లా మీరు ఈ పరిశోధన క్రమంలో ఎవరెవరిని కలిసిండ్రు, ఎట్లాంటి విషయ సేకరణ ఎట్లా జరిగింది, దానికి సంబంధించిన అనుభవాల్ని పంచుకుంటారా?
1: ఇప్పుడు ముఖ్యంగా ఇదంటే గిరిజనులలో అసమానతలు. ఇప్పుడు ఐటీడీఏ ఉంది, ఐటీడీఏలో దాదాపు ఒక మన దగ్గర 8-9 తెగలు ఉన్నాయి. అయితే అందరు వస్తారు ఐటీడీఏ, కానీ ఎవరు రిసీవింగ్ చేస్తున్నారు స్కీమ్స్? అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది, కానీ ఎవరు తీసుకుంటున్నారు ఎక్కువగా అనే దానిపైన మెయిన్ జరిగింది. దాంట్లో లంబాడీస్ ఫస్ట్, సెకండ్ గోండ్స్, తర్వాత పర్దాన్, తోటి, కులం ఇట్లా వచ్చారు అన్నట్టు. అయితే దానికి ముందు మేమే ఒక ఫీల్డ్ విలేజెస్ సెలెక్ట్ చేసినాం, ఒక 4-5 విలేజెస్ ఊట్నూరు చుట్టుపక్కల్లో. వాళ్ళ హౌజ్ కన్స్ట్రక్షన్స్, ఇప్పుడు లంబాడీస్ ఇల్లు ఎట్లున్నాయి, వాళ్ళ దగ్గర ఏమేమి ఆస్తులు ఉన్నాయి లంబాడీస్ దగ్గర, ఉద్యోగస్తుల లేకపోతే వాళ్ళకి ఆవులు ఉన్నాయా, మేకలు ఉన్నాయా, ఎట్లా జీవిస్తున్నారు లంబాడీస్,
0: అంటే వాళ్ళ
1: జీవన విధానం,
0: స్థితిగతుల గురించి.
1: తర్వాత గోండ్స్,
0: వీళ్ళ స్థితిగతులు,
1: వీళ్ళ స్థితిగతులు. తర్వాత కోలాంస్, తోటి, పర్దాన్, ఇట్లా ఒక 50-60 ఇల్లు అన్నట్టు రీసెర్చ్ చేసి, ఇది ఒక వన్ సైడ్ అన్నట్టు ఫీల్డ్ లెవెల్లో. తర్వాత ఇటు ఆఫీషియల్ లెవెల్లో డేటా, ఇప్పుడు వచ్చినటువంటి స్కీమ్స్ ఎవరు ఇక్కడ యూజ్ చేస్తున్నారు,
0: ఎక్కువ మంది ఎవరు ఉపయోగించుకున్నారు,
1: యూజ్ చేస్తున్నారు. దీంట్లో మెయిన్ అయితే లంబాడీస్ ఇప్పుడు అన్ని రంగాలలో ముందంజలు ఉన్నారు. ఐటీడీఏ స్కీమ్స్ యూజ్ చేయడంలో గాని ఇటు క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళ జీవన విధానం అనేది ముందులో ఉన్నది. అట్లా మేము దీన్ని ఒక గమనించడం జరిగింది, రీసెర్చ్ చేయడం జరిగింది.
0: అంటే మరి ఇప్పుడు ఈ కొంతవరకు ఆ అసమానతలకు కారణాలు ఏమనేది పరిశోధనల ద్వారా మీరు వెలుగులోకి తెచ్చలేదా, తెలుసుకునే ప్రయత్నం చేసిండ్రు. మరి దీనికి ఎట్లాంటి పరిష్కారాలు బాగుంటాయి, ఎట్లాంటి పరిష్కారాలు ఉంటే మంచిగుంటుందని మీరు అనుకుంటున్నారు?
1: ఇప్పుడు పరిష్కారాలు అంటే ముఖ్యంగా మన ఆదివాసులు ఎవరైతే ఉన్నారో తెగలు, ముఖ్యంగా వాళ్ళ కల్చర్ ఏదైతే ఉందో దాని ఆధారంగా మనము ఏదైతే వాళ్ళ నమ్మకాలు ఉంటాయో, బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ఆధారంగా మనము స్కీమ్స్ గాని ఏదన్నా కార్యక్రమం విజయవంతం కావాలంటే, వాళ్ళు ముందుకెళ్లాలంటే వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, నమ్మకాలు, దాని ఆధారంగా మనము ఏదన్నా స్కీమ్స్ తీసుకొస్తే విజయవంతం అవుతుంది. ఉదాహరణకు గోండి లాంగ్వేజ్ ఉంది,

0: ఇప్పుడు ఈ లాంగ్వేజ్ లేకపోవడం వలన ఇప్పుడు ఇంగ్లీషు తెలుగు వాళ్ళకి అర్థం కాదు కాదు. అదే అఫీషియల్ గా ఒక గోండి లాంగ్వేజ్ ఉంటే ఈజీగా అర్థం అవుతుంది, నేర్చుకోవడం కావచ్చు లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చేటట్టు ఏదైనా మనం నేర్చుకోవడానికి ఈజీగా ఉంటది అన్నట్టు. ఇట్లా కొన్ని కల్చర్ ఉంది. కల్చర్ అంటే ఇప్పుడు దివాళీ ఉంది, దివాళీకి హాలిడేస్ ఉన్నాయి, అప్పుడు ఏమవుతుంది మనల్లేమో అక్కడ
1: దసరాకి సెలవులు ఇస్తారు,
0: దీపావళికి ఉండదు. దసరాలో మేము అంటే ఆదివాసులు అంతగా చేస్తారు గాని కొంచెం తక్కువ ఉంటది,
1: దీపావళి ఎక్కువ
0: ఎక్కువ ఉంటది. అయితే ఇక్కడ ఈ టీచర్స్ ఏమంటారు అంటే మీరు బడిలో ఉండాలంటారు, వీళ్ళ మనసేమో ఇటు ఉంటుంది. కాబట్టి ఇది కల్చర్ సెంటర్ ఆధారంగా మనము కొన్ని పాలసీస్ తీసుకొస్తే అది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు అదే 10 డేస్ దీపావళికి ఇస్తే ఈయన మంచిగా ఫ్రెష్ గా ఉంటాడు, అన్ని ఉంటది, తర్వాత ఎడ్యుకేషన్ కూడా బాగా జరుగుతుంది, ఏమి ఇబ్బంది ఉండదు. కొన్ని ఇలాంటి కొన్ని లోపాలు ఉన్నాయి అన్నట్టు. ఇది తీసుకొస్తే కంపల్సరీ గిరిజనుల్లో మార్పు తీసుకురావచ్చు అట్లా.
1: అయితే ఇప్పుడు ఒక పరిశోధక విద్యార్థిగా ఇప్పుడు వస్తున్న గిరిజన యువత గాని విద్యార్థులకు గాని మీరిచ్చే సూచన సలహా?
0: ఇప్పుడు అంటే ఈ కాలంలో ఈ మొబైల్ టెక్నాలజీ రావడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా ఉపయోగం అంటే మేము మాకు టీవీ లేదు ఏం లేదు, కాకపోతే న్యూస్ పేపర్స్, తర్వాత రేడియో గాని, రేడియో మాకు మీరు నాకు రేడియో వినడం చాలా ఇష్టం. అప్పట్లో ఇంటర్వ్యూలు గాని లేకపోతే పాటలు గాని సపరేట్ రేడియో ఉండేది, అట్లా ఇన్స్పిరేషన్. అయితే ఇప్పుడు యూట్యూబ్ గాని లేకపోతే చాలా
1: మాధ్యమాలు ఎక్కువ వచ్చినాయి,
0: కాబట్టి మనం ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పేదరికంలో ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా మంచి మంచి సక్సెస్ అన్ని రంగాల్లో, చదివే కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏ రంగంలో అయినా వాళ్ళు మంచి మంచి స్థాయిలో ఉన్నారు. మరి వాళ్ళు ఎట్లా ఒక స్థాయికి వచ్చారు, వాళ్ళ గురించి మనం స్టడీ చేస్తే మనకు కూడా మనలో అవేర్నెస్ పెరుగుతుంది,
1: స్ఫూర్తి ప్రేరణ కలుగుతుంది.
0: ఇప్పుడు చాలా ఛానల్స్ ఉన్నాయి, సక్సెస్ స్టోరీస్ చాలా మంది సక్సెస్ అన్ని రంగాల్లో ఉన్నాయి. దీన్ని మనము యూజ్ చేస్తూ మనలో ఏం లోపాలు ఉన్నాయి, చలో మనకు తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, బట్టలు లేవు, ఓకే ఇవి లేవు గాని ఉన్న దానితో మనం ఎట్లా ముందుకు పోవాలి, ఆర్థికంగా డబ్బులు లేవు మనకు కానీ ఉన్న దానితో మనం ఎట్లా ముందుకు పోవాలి. మాకు ఇప్పుడు నేను పాండిచ్చేరి పోవాలంటే 500 తోటి పోయేది నేను, ఇప్పుడు మన స్కూల్ పిల్లలకి 17,000-30,000 కడుతున్నాం. అయితే ఇప్పుడు కనీసం నేను ఇంటి నుంచి కేబి రావాలంటే డబ్బులు లేకుండే, అప్పుడు ఆటోలు లేకుండే, గానీ డబ్బులు లేకున్నా మేము దీపావళి ఉన్నా కూడా స్కూల్లోనే ఉండేవాళ్ళం. మాత్తాడి కూడా అంటే ఒక 2 కిలోమీటర్స్, కానీ పండుగలు అన్ని ఇష్టమే, కానీ ఇప్పుడు ఈ చదివే టైంలో మేము దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే చదువు మీద చేయాలి, వేరే విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే అది తప్పుదా అంటే వేరే దారికి తీస్తుంది. కాబట్టి నేను చదివే టైంలో పాండిచ్చేరి వరకు ఎప్పుడైతే చదివినో అప్పటి వరకు ఓన్లీ స్టడీ మీదనే, దాని మీదనే కాన్సన్ట్రేషన్. అట్లా ఎవరైనా మనలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చదివే కావచ్చు, ఏ రంగంలో అయినా మనం చేసే పనిలో దాని మీదనే దృష్టి పెట్టి దాంట్లో లోపాలు ఏమున్నాయి, మనం ఎట్లా ముందుకెళ్తే బాగుంటది, ఇతరులు ఎట్లా స్కిల్స్ పెంచారు, మనం ఎట్లా పెంచాలా, దీనిపైన దృష్టి సాధిస్తే మనం తప్పకుండా ముందుకెళ్లడానికి అవకాశం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ సామాజిక మాధ్యమాలు ఛానళ్ల గురించిన ప్రస్తావన వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి ఒక ప్రశ్న విశ్వనరావు గారు, మీరు కూడా స్వయంగా ఒక ఛానల్ ని నిర్వహిస్తున్నారు, ఈ ఛానల్ ద్వారా గిరిజన సంస్కృతి పండుగలు వాటి విశిష్టతని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కదా, మరి ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, ఎలాంటి వాటిని మీరు ఈ ఛానల్ ద్వారా ప్రమోట్ చేస్తున్నారు?
0: అయితే నాకు ఇప్పుడు పేపర్ చదవడం ఎంత ఇష్టమో, చిన్నప్పటి నుంచి ఫోటోలు గాని వీడియోలు తీయడం బాగా కల్చర్ మీద బాగా ఇంట్రెస్ట్ అన్నట్టు. అయితే నేను చదివింది కూడా ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ అంటే కల్చర్, హ్యూమన్ బీయింగ్ గురించి, ట్రైబల్స్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ ఉంటుంది, కాబట్టి అది నాకు బాగా ఉపయోగపడ్డది. ఇప్పుడు ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ తీసుకోవడం వల్ల నేను ఇప్పుడు ఒక ఛానల్ అంటే తెలియకుండా ఛానల్ పెట్టడం జరిగింది, నేను ఏదో చేయాలని కాదు గాని ఇట్లా ఎక్కడ వెళ్ళినా దానికి సంబంధించినటువంటి, ఇప్పుడు పెరసాపేన్ దేవత ఉంది ప్రస్తుతం, ఇప్పుడు బావేమానలు గుసాడి ఉంది, తర్వాత పెళ్లిలు ఆకాడి, ఇట్లా ప్రతిదీ నేను వెళ్లి వీడియోలు తీయడం. అట్లాగే మన పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళ అసలు దీపావళి ఎందుకు చేస్తారు, ఆకాడి ఎందుకు చేస్తారు, పెరసాపేన్ అంటే ఏంటిది, ఇట్లా వాళ్ళని అడగడం, తెలుసుకోవడం అనేది చాలా జరిగింది. ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడు నేను చదివిన చదువుకు ఛానల్ పెట్టడం, మళ్ళా ఛానల్ పెట్టి చాలా గ్రామాల్లో తిరగడం, అందులో ఉన్నటువంటి మా కల్చర్ గురించి, అట్లాగే మా చరిత్ర, కొన్ని రాజులు పరిపాలించారు వాళ్ళ చరిత్ర గురించి చెప్పడం, ఇట్లా ఇది ఒక ఎవరు మీరు కూడా చేస్తున్నారు కానీ నేను స్పెసిఫిక్ గా చేస్తున్న దీంట్లో ఇది చాలా ఉపయోగపడుతుంది.

0: నాకు చాలా మనస్సంతృప్తి కూడా ఇది అనిపిస్తుంది. చాలా ఛానల్ వాడన్న, అట్లాగే మా నేను చదివినటువంటి సబ్జెక్ట్ వలన కూడా
1: చాలా సంతోషం. విషయంరావు గారు, ముఖ్యంగా మీరెంచుకున్న అంశం గిరిజనుల్లోని అసమానతలు, మరి దీని మీద మీరు సాగించిన పరిశోధన, మీరు అధ్యయనం చేసిన తీరు, అట్లాగే మీ అధ్యయనంలో తెలుసుకున్న కారణాలు, మరి వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాల్ని మీరు మాతో పంచుకున్నారు. తప్పకుండా ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకుని గిరిజనుల్లో ఉన్న అసమానతలను రూపుమాపి వారిని సాంస్కృతికంగా, ఆర్థికంగా, సామాజిక పరంగా అభివృద్దిలోకి తీసుకొస్తాయని ఆశిస్తూ, మీ ఈ పరిశోధనలకు సంబంధించిన అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఆదివాసీ గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసిన పరిశోధక విద్యార్థి ఉట్నూర్ మండలం మత్తడిగూడకు చెందిన మంగం విషంరావుతో కే లెనిన్ పెట్టిన ముచ్చట అది.
3: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలీ ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్ ల్యాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు. మరి వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్ ల్యాండ్.
4: అబ్బా అదిరింది.

0: बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: అంబటల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు మాట సొగసు శీర్షికన శామల రాజవర్ధన్ చీమ గురించి మనకు తెలియజేస్తున్నారు. ఇప్పుడు అది విందాం.
2: ఈరోజు చీమ అనే రెండు అక్షరాల మాట గురించి మాట్లాడుకుందాం. మన దృష్టిలో చీమ అనేది చాలా చిన్న జీవి, అల్పజీవి. కానీ అది చేసే పనుల గురించి తెలుసుకుంటే ఎంత పెద్దవారు కూడా చేయలేని పనిని చీమ అవలీలగా చేయగలదని తెలిసి ఆశ్చర్యపోతాం. అయితే చీమనే కాదు, ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైన జీవులున్నాయని విజ్ఞాన శాస్త్రం తెలుపుతూనే ఉన్నప్పటికీ అవి మనకు కనపడవు గనక వాటి గురించి మనం అంతగా ఆలోచించం. చీమ సంఘజీవనం ఐకమత్యంతో కూడుకుని ఉంటుంది. ఈ ఐకమత్యం మనకు లేదని విచారించాలి. చీమలన్నీ కలిసి పెద్ద పామునైనా చంపగలవని సుమతి శతకకారుడు ఎప్పుడో చెప్పినాడు గదా. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేళ బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అన్నాడు. అంతేగాక చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైన ఎట్లు పామరుడు తగన్ హేమంబు కూడబెట్టిన భూమీశుల పాలుజేరు భువిలో సుమతి అని మరో పద్యం కూడా చెప్పినాడు బద్యనామాత్యుడు. చీమల పుట్టలో పాములు చేరతాయో లేదో ఇదమిద్దంగా తెలియదు గాని పుట్ట అనగానే అందులో పాముందేమోనని భయపడడం సహజం. మనవాళ్లు నాగపూజ చేసేటప్పుడు పాములు లేని పుట్టల్లోనే పాలు పోయడం చూస్తూ ఉంటాం. అయితే బలవంతులు బలహీనుల మీద జులుం చేయడమనే విషయం ఈ పద్యం వలన తెలుస్తున్నది. ఈనాటి భూతగాదాలు ఇంతకంటే మెరుగ్గా ఉన్నాయా? అంగబలం, అర్థబలం, అధికార బలమున్నవారు బడుగు బలహీనుల భూములను కబ్జా చేసుకోవడం చూస్తున్నాం కనుక ఆ పద్యానికి అటువంటి అర్థం చెప్పుకోవచ్చు. చీమల క్రమశిక్షణ మెచ్చుకోదగింది. 15 ఆగస్టు నాడు పాఠశాల పిల్లలు ప్రభాత్ ఫేరీకి వెళ్లినట్టు చీమలు రోజూ వరుసగా వెళ్తుంటాయి. అయితే వాటి వెనుక ఫిజికల్ టీచర్ ఉండడు, కానీ అవి చాలా క్రమశిక్షణతోనే వెళ్తాయి.

0: సీమా ఎందుకు కుట్టావు అని అడిగితే, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అనేది ఆ వాక్యం. అంటే ఎవరైనా మన మీద దాడి చేస్తే వారిని వదిలిపెట్టకూడదని ఇక్కడ సీమ మనకు నేర్పుతున్నది. బలవంతులతో విరోధం పెట్టుకోకూడదని భావిస్తాం కదా, కానీ సీమ అలా కాదు. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి యుద్ధం చేయడానికి తయారవుతుంది. మానవుడే చీమలకు శత్రువు, ఇంకా ఎలుగుబంటి కూడా చీమల శత్రువే. ఒకసారి దేవుని వద్దకు వెళ్లి చీమ మొరబెట్టుకున్నదట. నన్నింత చిన్న జీవిగా ఎందుకు పుట్టించినావని ఆక్రోశించిందట. దేవుడు ఏం కావాలో కోరుకోమన్నాడట. అలానే చావాలనే వరాన్ని కోరుకున్నదట. తథాస్తు అన్నాడట దేవుడు. చీమ ఉద్దేశం ఏమిటంటే, చీమ మనల్ని కుట్టగానే మనం చావాలని వరం కోరింది. కానీ వరం అడగడంలో తెలివితేటలు ప్రదర్శించలేకపోయింది. కుట్టగానే చావాలి నిజమే, కానీ ఎవరు చావాలో అడగలేదు కనుక చీమ మనల్ని కుట్టగానే మన చెయ్యి అక్కడికి వెళ్లి చీమను నలిపివేయడం అనేది అసంకల్పిత ప్రతీకార చర్య వలె జరిగిపోయి చీమ చనిపోతుంది. కుట్టగానే చావాలి అంటే చీమ కుట్టగానే చీమనే చనిపోతుందన్నమాట. అనుకున్నదొకటి, అయిందొకటి. చీమల కుటుంబాలు కూడా మన కుటుంబాల వలనే ఉంటాయి. రాజు, రాణి, శ్రామిక చీమలు. ఈ కుటుంబంలో రాజు నామమాత్రమే. రాణిగారికే అన్ని అధికారాలు, గౌరవ మర్యాదలు ఉంటాయి. రాణి చీమకు మరేం పని ఉండదు. కేవలం గుడ్లు పెట్టి సంతానాన్ని వృద్ధి చేయడమే రాణిగారి పని. దాని గుడ్లను మోసుకొని పోయి భద్రపరిచి అందులో నుండి బయటకి వచ్చిన చిన్ని చిన్ని చీమలను కాపాడే బాధ్యత కూడా పాపం శ్రామిక చీమలే చేస్తాయి. రాణి కుటుంబాలు మనలో కూడా అక్కడక్కడ కనబడతాయి. అటువంటి కుటుంబాలను తమిళులు మధురై సంప్రదాయం అంటారు. మధురలో మీనాక్షి అమ్మవారికి అన్ని పూజలవుతాయి. అక్కడే కొలువై ఉన్న ఏకాంబ్రనాథుడనే శివుడు రెండవ స్థానంలోనే ఉంటాడు. ఇటువంటి కుటుంబాలను ఆడపెత్తనం అనడం పరిపాటి. ఇంట్లో పిల్లి, బయట పులి. అటువంటి వారు మనకు తారసపడుతూనే ఉంటారు. చీమలు వాసన చూడగలవు, వాటికి రుచి కూడా బాగా తెలుసు. ఎన్ని వరుసల్లో డబ్బాలు ఉంచినా చక్కగా చక్కెర డబ్బాలను తెలుసుకొని అందులో దూరే సందును ఏర్పరచుకుంటుంది. ఒక
1: మాట సొగసు శీర్షికన చీమ గురించి సామల రాజవర్ధన్ అందించిన ప్రసంగం అది. ఇది ఇయాల్టి అంబటల సంగతులు కార్యక్రమం. ఆకాశవాణి సమయం 8 గంటలు కావస్తోంది. కొంచెం సేపట్లో హిందీలో 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.
2: आजकल भारत के गांव-गांव में छतों का रूप बदल गया है. जहां पहले छतों पर सिर्फ पापड़ और कपड़े सूखते थे, वहां पर अब बिजली बिल जीरो हो रहे हैं. गांव-गांव में लोग सोलर पैनल लगवा रहे हैं. आप भी लगवा लीजिए. 78,000 की सब्सिडी दे रही है भारत सरकार. 30 लाख से अधिक परिवार तो इसका लाभ उठा चुके हैं. पीएम सूर्य घर मुफ्त बिजली योजना से जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in पर.
3: हर घर सूर्य घर.
4: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं फरहत नाज. और अब मुख्य समाचार. क्वाड विदेश मंत्रियों की बैठक आज नई दिल्ली में होगी. राष्ट्रपति द्रौपदी मुर्मू आज सिक्किम की 3 दिन की यात्रा पर रवाना होंगे. जम्मू कश्मीर के गुलमर्ग में गोंडोला में तकनीकी खराबी के बाद फंसे 300 से अधिक पर्यटकों को सुरक्षित बचाया गया. विश्व स्वास्थ्य संगठन ने इबोला वायरस को स्वास्थ्य आपातकाल घोषित किया. डीजीसीए ने एयरलाइंस को जारी किए निर्देश. दिल्ली में प्रति किलोग्राम सीएनजी की कीमत 2 रुपये बढ़ी. भारत ने सैफ महिला फुटबॉल चैंपियनशिप में मालदीव को 11-0 से हराया. और आईपीएल क्रिकेट क्वालिफायर 1 में आज शाम रॉयल चैलेंजर्स बेंगलुरु का सामना गुजरात टाइटन से. अब समाचार विस्तार से. विदेश मंत्री डॉक्टर सुब्रमण्यम जयशंकर आज नई दिल्ली में क्वाड देशों के विदेश मंत्रियों की बैठक की मेजबानी करेंगे. बैठक में ऑस्ट्रेलिया की विदेश मंत्री पेनी वोंग, जापान के विदेश मंत्री तोशिमित्सो मोतेगी और अमेरिका के विदेश मंत्री मार्को रूबियो हिस्सा लेंगे. बैठक में क्वाड सहयोग को आगे बढ़ाने, विभिन्न पहलुओं की प्रगति की समीक्षा करने और हिंद प्रशांत क्षेत्र से जुड़े ताजा घटनाक्रमों पर चर्चा होगी. ब्यौरा हमारे संवाददाता से.
5: इस साल क्वाड विदेश मंत्रियों की बैठक ऐसे समय में हो रही है जब विश्व भर में अनिश्चितता का माहौल है और पश्चिम एशिया में संकट गहराया हुआ है। भारत, अमरीका

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. కథనం కార్యక్రమం. ఇయాల్టి కార్యక్రమంలో కెవి నరేందర్ రాసిన కథమానం భవతి 101 కథలు సంపుటి నుంచి పృథ్వీ కథ చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి. ఈ కార్యక్రమం వినబోయే ముందు ఒక ప్రకటన.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం. ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. కథనం తెలుగు సాహిత్యంలోని మంచి కథల్ని వినిపించే కార్యక్రమం. ఈయలటి కార్యక్రమంలో కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి పృథ్వీ అనే కథను వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి. భారత సరిహద్దు ప్రాంతం మరోసారి దిక్కులు పిక్కటిల్లేలా దద్దరిల్లుతోంది. రాకెట్ లాంచర్లు గగనతలాన్ని చీల్చుతున్నాయి. బంకర్ల నుంచి వడగళ్ల వానలా కురుస్తున్న గుళ్ళు. నిర్విరామంగా 3 నెలల నుంచి సాగుతున్న యుద్ధం. సైన్యం ఉక్కిపిడికిలి బిగించి పోరాడుతోంది. రవ్వంత విశ్రాంతి కూడా దొరకని పోరాటమది. అప్పుడు సాయంత్రం 4.5 గంటలు దాటుతోంది. విస్ఫోటనా శబ్దాల ప్రతిధ్వనులు శాంతి కపోతపు గుండె కవాటాలై కొట్టుకుంటున్నాయి. మేజర్ జనరల్ మనీందర్ సింగ్ తొనకని ఆత్మవిశ్వాసంతో సైన్యాన్ని నడిపిస్తున్నాడు. ఊపిరి పీల్చుకోవడానికి కూడా వ్యవధి దొరకని ఆ సమరభూమిలో సైతం అతడికి ఓ టెలిగ్రామ్ చేరింది. అనూహ్యంగా అయినా తీసి చదివాడు. విక్రమ్ దేవ్కి, మీకు కొడుకు పుట్టాడు. ఒక్కసారి వచ్చి వెళ్ళగలరు ప్లీజ్. శృతి. అది టెలిగ్రామ్ సారాంశం. కెప్టెన్ విక్రమ్దేవ్ గుర్తుకు రాగానే మేజర్ మనీందర్ సింగ్ ముఖంలోని యుద్ధ గంభీరత విజయగర్వంలా మారింది. శత్రు సైన్యాన్ని తన బెటాలియన్తో తరిమి తరిమి కొడుతున్న వీర జవాన్. 8 రోజుల కింద ఒక్క లైట్ మెషిన్ గన్తో 30 మంది ముష్కరుల్ని మట్టి కరిపించిన కెప్టెన్ విక్రమ్ నిజంగా భరతమాత నుదుటి సింధూరమే. తనకు కొడుకు పుట్టాడని తెలిస్తే మరింత ఆనందంగా యుద్ధభూమిలో పేట్రేగిపోతాడనిపించింది మేజర్ మనీందర్ సింగ్కి. నిజానికా సమయంలో ఉత్తరాలు టెలిగ్రామ్లు నిషేధమే. కాని షిఫ్ట్ సిస్టమ్ కింద రెస్ట్లో ఉన్న విక్రమ్కి కబురు పెట్టాడు. క్షణాల్లో వచ్చి సెల్యూట్ చేసి నిలబడ్డాడు కెప్టెన్ విక్రమ్ దేవ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ మై బాయ్, నీకు కొడుకు పుట్టాడు, ఇదిగో టెలిగ్రామ్ అంటూ ఇచ్చాడు. విక్రమ్ కళ్లల్లో 1000 విస్ఫోటనాల వెలుగులు విరజిమ్మాయి. టెలిగ్రామ్ చదివి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఎక్కడో కనుకొసల్లో క్షణంపాటు మెరుపులా పాకిపోయిన నిరుత్సాహం, అది పసిగట్టాడు మేజర్ మనీందర్. విక్రమ్ భుజాన్ని ఓ చేత్తో తట్టి మరో చేత్తో తన తెల్ల మీసాన్ని గెడ్డాన్ని నిమురుకొని, మిస్టర్ విక్రమ్, 1965లో ఇండోపాక్ యుద్ధంలో అగర్తలాలో ఉన్నప్పుడు నాకు కూతురు పుట్టిందని టెలిగ్రామ్ వస్తే సంతోషించాను. కానీ యుద్ధంలో కాన్సన్ట్రేట్ తప్పేది. సడెన్గా బోసినవ్వులు గుర్తొచ్చేవి, మా మిసెస్ గుర్తొచ్చేది. బట్ చాలా కంట్రోల్ చేసుకున్నాను. కనీసం రిప్లై లెటర్ రాయాలన్నా అవకాశం దొరక్కపోయేది. యుద్ధభూమిలో ఉన్న సైనికుడికే తప్ప ఆ బాధ మరొకరికి అర్థం కాదు. చివరికి నా కూతుర్ని 3 నెలల తర్వాత చూసుకున్నాను, మృత్యువుతో పోరాడి అని విక్రమ్దేవ్ వైపు చూశాడు. విక్రమ్కు చప్పున తన భార్య శృతి గుర్తొచ్చింది. ఆ అమాయకత్వం గుర్తొచ్చింది. గుండె గోడలు కూల్చి తన కళ్ళని తడిచేయడానికి ప్రయత్నించి విఫలమైంది. కొద్ది దూరంలోనే నిర్విరామంగా మోగుతున్న మెషిన్ గన్ల కాల్పులు. సర్ అన్నాడు. నీకింకా 3 రోజులు లీవ్ ఉందనుకుంటాను. ఐ శాంక్షన్డ్ అనదర్ 3 లీవ్స్. నీ బిడ్డని చూసిరా, గంభీరంగా చెప్పాడు మేజర్. ఆ మాటని విస్మయంగా నమ్మలేనట్టుగా చూశాడు విక్రమ్. సర్, మీరంటున్నది ఎక్కడో శతఘ్ని పేలిన చప్పుడు. ఎస్ విక్రమ్, నీకిచ్చిన సెలవు రోజుల్లోనే నీ బిడ్డని చూసి తిరిగి వస్తావన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోనే నువ్వు అడక్కముందే లీవ్ గ్రాంట్ చేస్తున్నాను. సర్, మీ అభిమానానికి కృతజ్ఞతలు. కానీ ఈ పరిస్థితిలో నేను వెళ్లడమంటే, విక్రమ్ మనసు ఊగిసలాడుతోంది. యుద్ధభూమిలో కలలకు ఊహలకు తావుండకూడదు. వేలు ట్రిగ్గర్ మీదుండాలి, మనసు శత్రువు మీదుండాలి. మనలాంటి సైనికులు ఏ కొంచెం సెంటిమెంటల్గా ఫీలైనా మనం యుద్ధం చేయలేం. ఈ స్థితిలో నీకు టెలిగ్రామ్ చూపించేవాణ్ణే కాదు. బాగా ఆలోచించి, నీకింకా 3 రోజులు లీవ్ ఉంది కాబట్టి అన్నాడు మేజర్. సర్, మీరేమంటున్నారో? మేజర్తో వాదించే ధైర్యం లేకపోయినా ఉద్వేగంతో ఏదో చెప్పబోయాడు కెప్టెన్ విక్రమ్ దేవ్. స్టాప్ దట్ విక్రమ్, మనకు దేశరక్షణే ముఖ్యం. కాదనను, కాని మరోసారి ఆ టెలిగ్రామ్ చదువు. 2 ప్రాణాలు నీకోసం ఎదురుచూస్తున్నాయి. రేపేదైనా జరిగితే భరతమాత దుఃఖం మనకు కనిపించకపోయినా భార్య కన్నీళ్లను ఏ అవార్డులు రివార్డులు ఆపలేవు. వీరజవాన్ జస్సాల్ రాణా భార్య శోకం నన్ను అప్పుడప్పుడు వెంటాడి మౌన సముద్రంలోకి తీసుకెళ్తుంది. వీరమరణం పొందిన గురుదేవ్ సింగ్ భార్య పరమవీర చక్ర అవార్డు అందుకుంటూనే వేదిక మీదే కుప్పకూలిపోయింది. నా సర్వీస్లో ఎన్నో చూశాను, నీకు అవకాశం ఉండబట్టే వెళ్ళమంటున్నాను. అఫ్కోర్స్, నీ కొడుకును కూడా నీలాగే దేశరక్షణ కోసం అంకితం చేస్తానంటేనే నిన్ను పంపించేది, నవ్వుతూ అన్నాడు మేజర్ జనరల్ మనీందర్ సింగ్. ఆ మాటతో విక్రమ్ ఛాతి పొంగింది. దృఢ సంకల్పంతో కుడికాలు నేలకి కొట్టి శాల్యూట్ చేసి చెప్పాడు, వాడు నా రక్తం పంచుకు పుట్టినవాడు సార్. వాడు ఈ దేశం కోసమై పుట్టాడు. బైదిబై, వాడి పేరు కూడా నిర్ణయిస్తున్నాను, పృథ్వీ అన్నాడు విజయహాసంతో. పృథ్వీ? ఈజ్ ఇట్ ద గ్రేట్ పృథ్వీ? ఆశ్చర్యంగా అడిగాడు మేజర్. ఎస్ సార్, పృథ్వీ అన్నాడు విక్రమ్ దేవ్. భారత్ బంగ్లాదేశ్ యుద్ధంలో ఏకకాలంలో 800 మంది శత్రువుల్ని ఒక్క పెట్టున నేలకూల్చిన శతజ్ఞి పేరది. ఓకే, రేపు మార్నింగ్ ఫ్లైట్కి నువ్వు వెళ్తున్నావు, ఈ సాయంత్రం నువ్వో పనిచేసి వెళ్ళు. జీవన్ హెలికాప్టర్లో జమ్మూకెళ్ళి ప్యాకేజ్ ఫుడ్ పట్టుకురావాలి, 2 గంటల్లో తిరిగి రావాలి. నువ్వైతేనే తిరిగి రాగలవు. యు కెన్ గో. ఎస్ సర్. కెప్టెన్ మరోసారి సెల్యూట్ చేసి వెనుదిరిగాడు. 2 అడుగులు వేశాడో లేదో శృతి జ్ఞాపకాలు గుప్పుమన్నాయి. 10 నిమిషాల వరకు తేరుకోలేకపోయాడు. అతడు కృతజ్ఞతగా వెనుదిరిగి చూశాడు 7th బెటాలియన్ వైపు వెళ్తున్న మేజర్ సింగ్ వైపు. అప్పుడు సమయం 5:15. సరిహద్దుల్లో మరో శతజ్ఞి పేలిన చప్పుడు. గగనతలాన్ని గాలిలోనే చీల్చుకుంటూ వేగంగా వస్తోంది జీవన్ హెలికాప్టర్. కెప్టెన్ విక్రమ్ దేవ్ తన సైనికుల కోసం ఆహార పుట్లాలు తీసుకొస్తున్న హెలికాప్టర్ అది. హెలికాప్టర్ నడపడంలో ప్రత్యేక శిక్షణ పొందిన కెప్టెన్ విక్రమ్ ఎంత వేగంగా వస్తున్నా భార్య శృతి గురించిన ఆలోచనలు అంతకంటే వేగంగా ముసురుకుంటూనే ఉన్నాయి. ఆకాశంలో అప్పుడే పడుస్తున్న నక్షత్రాలు మిణుకుమిణుకుమంటున్నాయి. సన్నటి వెన్నెలా హెలికాప్టర్ క్యాబ్ గ్లాసులోంచి తొంగిచూస్తోంది. లాంచర్ల మెరుపులకు, ఫిరంగుల విస్ఫోటన శబ్దాలకు, శత్రువుల హృదయ విదారక కేకలకు అలవాటుపడ్డ ప్రాణం. అంత వేగంలోనూ ఆ నిశ్శబ్ద గగనాన వెన్నెలను చీల్చుకుంటూ వెళ్తున్న ఒంటరి మనసుకు గత జ్ఞాపకాలతో తీపి ఊహల్ని జోడించి శృతి చేసిన వీణైపోయాడు. తుపాకుల్ని తూటాల్ని మర్చిపోయి హెలికాప్టర్ వేగం మాత్రం తగ్గలేదు. పెళ్లి కాగానే 15 రోజులుండి తిరిగి వెళ్ళిపోతానని బంధువులకు చెప్పిన విక్రమ్ పెళ్లైన మర్నాటి రాత్రే అమ్మమ్మ చెప్పిన విషయం విని గతుక్కుమన్నాడు. శోభనం వాయిదా పడిందట. ఎంతో ఆతృతగా ఏవేవో ఊహల్తో క్షణముక యుగంలా ఎదురుచూస్తున్న విక్రమ్కు ఎంతకూ అర్థం కాలేదు. ఎందుకు వాయిదా వేశారే అని నోరు విడిచి అడిగినా ముసల్ది బోసినోడుతో నవ్వింది తప్ప విషయం చెప్పకనే వెళ్ళిపోయింది. ఆదురుదాగా పెళ్లి జరిపించి ఆ రాత్రే శోభనం వాయిదా పడిందని చెప్పడం ఒక్కసారి ఈ పెద్దలందర్నీ యుద్ధభూమికి తీసుకెళ్లి మరఫిరంగులకు కట్టేసి కాల్చేయాలనిపించింది. పోనీ శృతి కనిపించదేం? విక్రమ్ ఆ రాత్రి సరిగ్గా నిద్రపోలేదు. అసలే పెళ్లి అలసట. తెల్లారేసరికి ఒళ్ళు బంకరంత బరువైపోయింది. ఒక్కసారి శృతి కనిపిస్తే బావుండు అనుకున్నాడు. ఆ అమాయకమైన కళ్ళు, నవ్వగానే సొట్టలు పడే బుగ్గలు, పసిడి బొమ్మలాంటి శృతి రూపం గుర్తొచ్చి విక్రమ్ నరాలు జివ్వుమన్నాయి. నోట్లో బ్రష్ వేసుకుని అంతమందిలో కళ్లతో ఎంతగాలించినా కనిపించని శృతి కోసం అతడి మనసు ఆరాటపడుతోంది. ఓ కుర్రాన్ని పిలిచి వాడి చేతిలో 10 రూపాయలు పెట్టి శృతిని పిలుచుకురమ్మని చెప్పాడు. వాడా పనికి 20 రూపాయలవుతాయి అని చెప్పగానే హమ్మో, వీడు అంతర్గత శత్రువు అవుతాడనుకొని 20 చేతిలో పెట్టగానే పెరట్లో గడ్డివాము పక్కనే జడవిప్పుకుంటున్న శృతిని చూపించి తుర్రుమన్నాడు వాడు. విక్రమ్కు నవ్వొచ్చింది. శృతి ఒక్కతే ఉందక్కడ. గడ్డివాము వెనక నుంచి నిశ్శబ్దంగా వెళ్లి వెనక వైపు నుంచి గట్టిగా వాటేసుకున్నాడు. ఉలిక్కి పడి కేక వేయబోయిన శృతి తనని పట్టుకున్న పారాణి చేతుల్ని చూసి, విడుబావా అంది గోముగా. శృతిని మెల్లగా తనవైపు తిప్పుకొని, శోభనం ఎందుకు వాయిదా వేశారో చెప్పు ముందుగా అన్నాడు. ఆ మాటతో శృతి తుళ్ళిపడి తర్వాత నవ్వింది. విడిస్తే చెప్తాను. నిజంగా? ప్రామిస్. విక్రమ్ శృతిని విడవగానే కళ్లలో కళ్ళు పెట్టి గుసగుసగా, పుటుక్కు జరజర డుబుక్కు మీ అని కిలకిలా నవ్వి పారిపోయింది. విక్రమ్కు ఏమీ అర్థం కాలేదు. అటుగా వచ్చిన అమ్మమ్మని అడిగాడు, బామ్మ పుటుక్కు జరజర డుబుక్కుమే అంటే ఏమిటే అని. బామ్మ నులక మంచమేసి కూచోబెట్టి అరగంటసేపు హరికథ చెప్పింది. పందిరిమీది గుమ్మడికాయను ఎలుక పుటుక్కుమని కొరకడం, అది జరజరమని జారుతూ డుబుక్కుమని పందిరి కింద మేకమీద పడితే అది మే అని అరవడం మొదలుకొని ఇంకొన్ని తెనాలి రామలింగడి పద్యపురాణాల్లోని చమత్కారం వరకు. విక్రమ్ విసుగ్గా లేచి వెళ్లాడు. ఎవరిని అడగాలన్నా సిగ్గు భయం. శృతి కనిపించినప్పుడల్లా ఎవరూ చూడకుండా తనని వెవ్వెవ్వెవ్వె అని వెక్కిరించడం, 4 రోజులు భరించరాని టెన్షన్తో వేగలేక చివరికి, అమ్మా నాకు లీవ్ దగ్గర పడింది వెళ్ళాలి అంటే, అదేంట్రా ఈరోజు రాత్రి శోభనం, ఓ 4 రోజుల వరకైనా లీవ్ పొడిగించుకో అని చెప్పగానే చప్పున చెల్లారిన కోపం. ఆ రోజు రాత్రి శోభనం గదిలో శృతి చేసిన అల్లరి మనసును గిలిగింతలు పెట్టేది. సిగ్గుపడుతూ చెప్పింది శృతి ఆడాళ్ల 3 రోజుల ఇబ్బంది గురించి, అందుకే శోభనం వాయిదా పడిందని. 4 రోజులు తరిగిపోని అనుబంధపు శిఖరాల్ని అధిరోహించి తను తిరిగొచ్చిన 1 వారం రోజులకే

0: లెటర్ రాసింది. దేవా, ఈ నెలలో పుటుక్కు జరజర డుబుక్కుమే లేదు. మరో 9 నెలల దాకా ఉండదు. ఆ తర్వాతే నీ ప్రతిరూపం డుబుక్కు జరజర పుటుక్కువే అని శృతి అల్లరి గుర్తొచ్చి తనలో తానే నవ్వుకున్నాడు. వెళ్ళాలి. తను వెళ్లగానే శృతిని ఎత్తుకొని గాల్లో తిప్పాలి. పృథ్వీకి చాలా చాలా బొమ్మలు తీసుకెళ్లాలి. ఇద్దరినీ ముద్దులతో ముంచెత్తాలి. ఈ ఆలోచనలతోటే అతడి కళ్ళు చెమక్కుమని మెరిశాయి. ఆ వెంటనే అతడి ఆలోచనలు కుప్పకూలాయి. కళ్ళు మెరియలేదు. ఒక మెరుపుని కళ్ళు గమనించాయి అన్న ఊహ క్షణంలో తట్టగానే హెలికాప్టర్ వేగాన్ని కంట్రోల్ చేస్తూ శత్రువుని పసిగడుతున్న డేగల కళ్ళు చిట్లించి చూశాడు. గగనతలాన పుడమితల్లిని ఢీకొనబోతున్న ఒక ఉల్కలాంటి మెరుపుని, కొన్ని 100 కిలోమీటర్ల దూరంలోంచి ఎదురుగా మెరుపు వేగంతో వస్తోన్న ఒక చుక్కలాంటి మెరుపుని ఈసారి స్పష్టంగా గమనించాడు. అతడి మనసెందుకో కీడు శంకించింది. హెలికాప్టర్ వేగాన్ని కొంత తగ్గించి పరీక్షగా చూశాడు. ఆ చుక్క పెద్దదవుతూ చాలా వేగంగా తన హెలికాప్టర్ దిశగా రావడం స్పష్టంగా గమనించాడు. అయితే అదేంటి? అతడి ఆలోచనలు క్షతగాత్రమైన యుద్ధరంగమే అయ్యాయి. నిమిషం తర్వాత అతడు నిర్ధారించుకున్నాడు. అది ఖచ్చితంగా శత్రు విమానమే. గుండెపొరల్లో క్షణంపాటు మందుపాతర్లు పేలినట్టు విభ్రమంగా అయిపోయి ఆ వెంటనే తేరుకొని అతడి ఆలోచనలు మిస్సైల్లా దూసుకెళ్లాయి. శత్రు విమానంగా నిర్ధారణకి రావడానికి 2 కారణాలు. 1, దాని కాంతి. 2, వేగం. యుద్ధరంగంలో ఆరితేరిన అతడి విజ్ఞానం క్షణాల్లోనే అది శత్రు విమానమే కాదు, కాంతిని వేగాన్ని బట్టి అది మన శత్రుదేశానిదని, దాని పేరు MiG-13 అని తెలుసుకున్నాయి. అందులో 80 మంది సుశిక్షితులైన సైనికులు, అధునాతనమైన ఆయుధాలు ఉంటాయని, క్షణాల్లో ఒక మహానగరాన్ని శ్మశానంగా మార్చేసే ఆ మృత్యుశకటం పదునైన వేగంతో అది భారత సరిహద్దు దళాలు కన్నుగప్పి భూభాగంలో ప్రవేశించిందని తెలుసుకున్నాడు. ఈ ఆలోచన రాగానే అతడికి క్షణంపాటు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆహార పుట్లాలు తప్ప ఏ ఆయుధమూ లేదు తన దగ్గర. అయినా వెంటనే వాకీటాకీ ద్వారా కంట్రోల్ రూమ్కి తెలియజేశాడు 2:00. ఇంత తొందరలో వాళ్లేమీ చేయరని తెలుసు కాబట్టి. వాళ్లు అప్రమత్తమయ్యేసరికి ఏదో మహానగరం శ్మశానమవుతుందని తెలుసు. ఏం చేసినా తనే చెయ్యాలి. కాని ఏం చెయ్యాలి? ఇప్పుడు తను నడుపుతున్నది యుద్ధరంగంలో సైన్యం వాడే హెలికాప్టర్ కూడా కాదు, కేవలం ఆహార పుట్టాల కోసం వాడే సాదాసీదా హెలికాప్టర్. దూసుకొస్తున్న కాంతిపుంజంలా MiG-13 మరింత దగ్గరవుతోంది. మిసైల్లా మెదడు పొరల్ని చీల్చుకొని వచ్చిందో ఆలోచన. ఆ వెంటనే కళ్లలో నీళ్లు చిప్పిల్లాయి. శృతి, బాబు గుర్తొచ్చి బాధని, ఆవేశాన్ని మునిపంట నొక్కిపట్టాడు. అంత బాధలోనూ కన్నీళ్లతో పాటు అతడికి మేజర్ భూపీందర్ సింగ్ గుర్తొచ్చాడు. 1965లో భారత్ పాక్ యుద్ధానంతరం లుధియానా ఆస్పత్రిలో మృత్యుతో పోరాడుతున్న మేజర్ భూపీందర్ సింగ్ని అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పరామర్శించడానికి వస్తే మేజర్ భూపీందర్ బావురుమని ఏడ్చాడు. వీర జవాన్లు ధైర్యానికి మారుపేరైతే నీవేంటి ఇలా ఏడుస్తున్నావు అని ప్రధాని అడిగితే, నేను చనిపోబోతున్నానని ఏడవడం లేదు సార్, నా గురించి తెలుసుకోవడానికి వచ్చిన దేశ ప్రధానిని లేచి నిలబడి సెల్యూట్ చేయలేకపోతున్నానని ఏడుస్తున్నాను అని. కెప్టెన్ విక్రమ్ కనుకొసల్లో చిక్కిన నీటి బొట్టుని సుతారంగా తొలగించి గుండె చుట్టూ ఆత్మస్థైర్యాన్ని పొదువుకొని ఒక్కసారిగా నింగిని తాకేలా హెలికాప్టర్ని మరింత పైకి, పైకి ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాడు. అతడు MiG-13 వేగాన్ని అంచనా వేస్తూ హెలికాప్టర్ని మరింత పైపైకి తీసుకెళ్లాడు. వస్తున్న విమానం కంటే ఎత్తుగా తీసుకెళ్లాడు. అగ్నిగోళమై దూసుకొస్తున్న శత్రు విమానాన్ని ఈసారి మరింత దగ్గరగా, స్పష్టంగా చూశాడు. అతడి గుండె చంద్రనిప్పులై రేగింది. కళ్లల్లో ఎరుపు జీరలు ఫెలఫెలమని ప్రాక్యాయి. భార్యాబిడ్డ ఎవరూ గుర్తుకురాలేదు. విమాన వేగాన్ని అంచనా వేస్తూ ఒక్కసారిగా హెలికాప్టర్ ఫ్లయింగ్ సిస్టమ్ మొత్తాన్ని ఆఫ్ చేశాడు. గాలిలోనే ఆగిపోయిన హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలుతూ సరిగ్గా కింద దూసుకెళ్తున్న శత్రు విమానాన్ని బలంగా తాకింది. అంతే, క్షణంలో భూమ్యాకాశాలు దద్దరిల్లిన విస్ఫోటనం. ఖండఖండాలైపోయిన ఇనుపముక్కలు, దూదిపింజల్లా చిట్లిపోయిన శరీరాలు, స్ప్రే చేసిన రక్తంతో ఎర్రబడ్డ వెన్నెల. నిమిషం తర్వాత ఆకాశం మూగబోయి నిశ్శబ్దమైపోయింది. ఎందుకంటే ఈ స్థితిలో భర్త రాడేమోనని తెలిసి అక్కడ ఎవరు చెప్పినా వినకుండా బాబుతో సహా శృతి రైలెక్కింది. ఇంతవరకు కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి పృథ్వీ అనే కథను విన్నారు. చదివి వినిపించారు పి. కమలాకర్ రెడ్డి. ఇంతటితో ఇయలటి కథనం కార్యక్రమం సమాప్తం.
1: ఈ రాత్రి 9:30 ఆకుపచ్చ సూర్యోదయం. మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 39వ భాగం ఉంటుంది. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. మనకు వినిపించేది సుమనస్పతి రెడ్డి నవలతో కార్యక్రమంలో. ఇదే భాగం రేపు ఉదయం 8:30 పునఃప్రసారం అవుతుంది.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు. అంతేకాదు 51 విద్యా ఛానళ్లు, అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు. ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మన సున్నిండా.

ప్రతిరోజు మూడు పూటలు శ్రోతల అభిరుచి మీర సినిమా పాటల కార్యక్రమాన్ని వినిపిస్తున్నది మీ మా మన అందరి అభిమాన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మీకు నచ్చిన పాట కోసం 0873 కోడ్ను జత చేసి 2300081 లేదా 2950081 నంబర్లకు ఫోన్ చేసి పాట కోరుండ్రి. పదిగొట్టిందాకా కార్యక్రమంలో ముందుగా

ఇది సింగటి సినిమా పాటల కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం నుంచి ప్రసారమవుతుంది. సమయమైతే 8:54 దాటి 40 సెకండ్లు కావస్తోంది. ఇంకా సమయం ఉంది. శ్రోతలు, మీరు కోరిన పాటలు వినాలనుకుంటే 2300081 లేదా 2950081 నంబర్లకు 08732 కోడ్ను జతచేసి ఫోన్ చేయండి. కోరిన పాటి నుండి

0: సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, శుభోదయం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను పరశురాం, ఆదిలాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
0: పరశురాం, మంచిగా ఉన్నారా? ఎట్లా ఉన్నారు? భగవంతుడి దయ వల్ల అందరు బాగున్నారు. మరి ఏం పని చేస్తారు మీరు?
1: నేను బైండింగ్ చేస్తానమ్మా. బైండింగ్
0: చేస్తారు? ఓకే. మరి ఇప్పుడు దుకాణంకి వచ్చేసిండ్రా?
1: అవునమ్మా.
0: మీదేనా సొంతది?
1: సొంతంది కాదమ్మా, నేను కూడా ఒక ప్రెస్ లో పని చేస్తానమ్మా.
0: ఒక్కదా? ఒక ప్రెస్ లో పని చేస్తారు. అయితే ఎన్ని గంటలు మీకు పని ఉంటది?
1: 8 గంటలు పని ఉంటదమ్మా.
0: అబ్బా బాబా, ప్రతి సీజన్ లో?
1: ప్రతి సీజన్ లో 8 గంటలు. ఎక్కువ టైం చేసి ఓవర్ టైం ఇస్తారు.
0: అవును, ఇక పని ఎక్కువ చేస్తే పైసలు ఇస్తారు అనుకోండి, అది వేరు సంగతి. కానీ ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కదా, మరి మీరు షాప్ లో పని చేయాలంటే బాగా చెమటలు వేడి.
1: నేను చేసేది గాంధీ ప్రెస్ అమ్మా. గాంధీ ప్రెస్ లో మాకు కూలర్లు ఫ్యాన్లు అన్ని
0: ఉన్నాయి.
1: ఉన్నాయమ్మా.
0: మస్తు పాతది. ఒక 50 ఏండ్లదా? ఇంకా పాతదా?
1: అదే 50 ఏండ్లు ఉంటుందమ్మా గాంధీ ప్రెస్.
0: అదే అదే, చాలా పాత ప్రెస్ అవది.
1: అవునమ్మా.
0: సరే పరశురామ్, ఇవాళ సింగడి యాద్ చేసుకున్నారు ఏ పాట వినడానికి?
1: నేను బలగం నుంచి పాట ఏంటమ్మా.
0: తప్పకుండా అదే పాట వినేద్దాం. మీ
1: నేను ఒక వాక్యం చెప్తానమ్మా, అది పూరించండి
0: చూద్దాం. మరి ప్రయత్నం చేస్తే చెప్పండి మీరైతే.
1: నేను ఆటను, నన్ను 22 మంది ఉరికి ఉరికి కొడతారు.
0: 22 మంది? ఓకే.
1: ఉరికి ఉరికి కొడతారు. వాళ్ళ కొట్టుడు భరించలేక నేను గుహలో దాగుతాను, ఓ గుహలో దూరుతాను.
0: చెప్పన్న, అది నాకు అర్థమైంది. అయితే ఫుట్బాల్ అనుకుంటున్నా.
1: అలా దూరితే వాళ్ళు గోల గోల చేసి గోల్ అంటారు.
0: అదే మరి గోల్ చేయడం. నేను చెప్పింది కరెక్టే కదా, 22 మంది ఆట ఆడేది ఫుట్బాల్.
1: ఓకే అమ్మా. నిన్ననే నా పుట్టినరోజు జరిగింది, నా దినోత్సవం.
0: నీ పుట్టినరోజు? దినోత్సవం
1: పుట్టినరోజు? ఫుట్బాల్ పుట్టినరోజు.
0: సరేనండి, నేను జవాబు కరెక్ట్ గానే చెప్పాను. మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
1: ఓకే అమ్మా, థాంక్యూ.

0: సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే, శుభోదయం. ఎవరు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
1: గుంటూరు జిల్లా దాసరపాల్ నుంచి పోల్ శివదాస్ రెడ్డి మేడం.
0: ఎట్లా ఉన్నారు శివదాస్ రెడ్డి?
1: ఎండలు బగ్గు బగ్గు వండుతున్నాయి మేడం. ఇక్కడ
0: మీ దగ్గరనే కాదు, అంతటా, మొత్తం దేశం అంతటా ఎండలు మండిపోతున్నాయి.
1: అదే మేడం, మన శ్రోతలందరికి మజ్జిగ, నిమ్మరసము, నీళ్ళు, కొబ్బరి నీళ్ళు కానీ ఏ ఒకటి తాగుతా. మన పనులు ఉంటే 10 గంటలకు లోపే రావాలి మేడం ఇంట్లోకి.
0: అవును, ఇంకా 4 రోజులు కావాల్సింది. అంటే జూన్ 1 వరకు.
1: రోహిణి కార్తె మేడం.
0: అవును, రోహిణి కార్తె మొదలైంది. రోళ్లు కూడా పలుకుతాయి అంటారు రోహిణి కార్తెలు.
1: అప్పుడు పోయినాయి మేడం పేపర్ వేసింది ఆంధ్ర జ్యోతిలో. ఆ పేపర్ తెలంగాణ పగిలినాయి.
0: అవును, తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఈసారి

0: పదిహేండ్లు ఆకాశవాణి కడప కేంద్రం శ్రోతను నేను.
1: నలభై ఏండ్లు,
0: 40 సంవత్సరాలు ఉత్తరాలు 2000 వరకు రాసింది నేను ఉత్తరాలు. దాని నుంచి నా చేతులు కడపులు వచ్చినాయి, వంకలు పోతుండయి ఉత్తరాలు. ఇప్పుడు కొత్తగూడెం వాళ్ళు రాయండి రాయండి అంటుంటారు, అవేమో చేతులు వంకలు పోతుండయి. వయసేమో 66 ఏళ్ళు.
1: వయసు రీత్యా కొంచెం పెన్ పట్టుకొని రాయడం కూడా కష్టమవుతుంది అంటున్నారు మీరు, అంతే కదా?
0: అందులో కార్డులు కూడా దొరకదు, పోస్ట్ కార్డు లేదు. ఇప్పుడు పోస్ట్ కార్డులు కూడా లేవు, పోస్ట్ డబ్బాలు.
1: కానీ మాకు మా కేంద్రానికి పోస్ట్ కార్డులు చాలా వస్తున్నాయి పాటల కోసం, కోరుకున్న పాటల కోసం కార్డులు వేస్తున్నారు.
0: సంతోషం మేడం, చాలా సంతోషమైన వార్త. ఇలాగే ఎదగాలని ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ఇంకా ఇంకా ఎదగాలని, విజయవంతమైన కార్యక్రమాలు చేయాలని ఆ స్టేషన్ డైరెక్టర్ గారికి మనవి చేసుకుంటున్నాను.
1: శ్రోతల అభిరుచి మేరకు మేము కూడా మంచి మంచి కార్యక్రమాలు వినిపించడానికి ప్రయత్నం చేస్తాం. శివదాస్ రెడ్డి, ఏ పాట విందాం ఈ రోజు?
0: యమకోల చిత్రం నుంచి ఒల్లమ్మి తిక్కరేగిందా ఒల్లంతా తిన్నిరెక్కిందా అనే పాట మేడం
1: వినేద్దాం. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
0: థ్యాంక్ యూ మేడం.
2: ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా.

0: ஜா பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சரலகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சைபால்
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: సింగడి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM పై.

సంబంధించిన సంగీత దర్శకులు గాని గేయ రచయితలు సృష్టించిన మధురమైన గీతాలను వినాలనుకుంటే 2300081 లేదా 2950081 నంబర్లకు 08732 కోడ్ను జతచేసి ఫోన్ చేసి కోరిన పాటి నుండి 10 గంటల లోపల

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: సింగడి సినిమా పాటల కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
3: హలో మేడం.
2: శుభోదయం, ఎవరు మాట్లాడుతున్నారు? సుజాత, మంచుకున్నావా? ఏం చేస్తావు సుజాతను? హౌస్ వైఫ్. అయిపోయిందా మరి పంట వంట అవి అన్ని?
3: వంట అయిపోయింది
2: మేడం. ఎండలున్నాయి కాబట్టి జల్దీ చేసేసుకుంటున్నారు ఇక.
3: అవును మేడం.
2: కదా, పిల్లలున్నారా? సెలవులు కదా మస్తు.
3: ఉన్నాడు మేడం బాబు.
2: మీకు బాబు ఉన్నాడు ఒకడు. అల్లరి చేస్తాడా బాగా? అల్లరి చేస్తాడా?
3: చేస్తాడు మేడం.
2: ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 15 సంవత్సరాలు అంటే పెద్ద పిల్లడే, కొంచెం చెప్తే కూడా అర్థమైతుంది కదా.
3: అవును మేడం.
2: కానీ క్రికెట్ ఆడడానికి పోతారు ఇక ఈ 15 సంవత్సరాలు కొంచెం తెలిసిన చెప్తే వినరు ఇక అప్పుడు మాత్రం.
3: అవును మేడం.
2: మరి సెలవులు ఎట్లా గడుపుతున్నారు వీళ్ళు పిల్లలు?
3: ఎండలున్నాయి కదా మేడం, ఇంటికానే ఉంటాడు మేడం.
2: అవును, ఎండవేళ పంపించకుండ్రి, ఎందుకంటే పొద్దున్న 6 గంటలు తర్వాత 6 తర్వాత కూడా ఆడుకోవచ్చు.
3: అవును మేడం.
2: సుజాత, ఏ సినిమా పాట విందాం ఇవాళ?
3: మాని సినిమా మేడం.
2: అందులో నుంచి
3: అమ్మ పాట.
2: అమ్మ పాట వచ్చేస్తుంది, వినేద్దామా? ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
3: కోరుతున్న సోదరు మేడం.
2: చెప్పు.
3: మురళి, సాయి కృష్ణ, లక్ష్మి, సుజాత, మా బాబాయ్ ఊసన్న,
2: మీ కుటుంబ సభ్యుల కోసం, శ్రోతలందరి కోసం ఈ పాట.

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత మరియు వేడిగాలులు అధికంగా ఉన్నందున ప్రజలందరూ వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా ఎండల ప్రభావం అందరిపై ఉన్నప్పటికీ చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఒంటరిగా ఉండేవారు మరియు బహిరంగ ప్రదేశాల్లో శారీరక శ్రమ చేసే కార్మికులు ఎక్కువ ప్రమాదంలో ఉంటారని, కాబట్టి వీరి పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని అన్నారు. ఈ వేసవి కాలంలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. అందుకోసం రేడియో, టీవీ, వాతావరణ శాఖ ద్వారా వచ్చే స్థానిక వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ ఉండాలి. సాధ్యమైనంత వరకు పగటిపూట ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలి. గాలి వెలుతురు వచ్చే చలని ప్రదేశాల్లో సమయం గడపాలి. పగటి సమయంలో ఇంటి కిటికీలు, కర్టెన్లు మూసి ఉంచాలి. రాత్రి వేళల్లో చల్లని గాలి కోసం వాటిని తెరవాలి. అలాగే బయట పనులను లేదా బహిరంగ కార్యకలాపాలను ఉదయం లేదా సాయంత్రం వంటి చల్లని వేళల్లోనే చేసుకోవాలి. అట్లనే శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ప్రధాన మార్గం. మీకు దాహం వేయకపోయినా సరే వీలైనప్పుడల్లా తగినంత నీరు తాగాలి. ఎందుకంటే డీహైడ్రేషన్ను గుర్తించడానికి దాహం ఒకటే సరైన సూచిక కాదు అని పేర్కొన్నారు. ప్రయాణాలు చేసేటప్పుడు తప్పనిసరిగా తాగునీటిని వెంట తీసుకోబోండి. అట్లనే నిమ్మరసం, చల్ల అంటే మజ్జిగ, ఓఆర్ఎస్ను ఇంట్లోనే తయారు చేసుకుని అందులో కొంచెం ఉప్పు కలిపి తీసుకోవాలి. వీటితో పాటు పుచ్చకాయ, ఖర్బుజా, ఆరెంజ్, ద్రాక్ష, పైనాపిల్, దోసకాయ అలాగే పాలకూర వంటి అధిక నీటి శాతం కలిగిన కాలానికి తగిన పండ్లు, కూరగాయలు ఆహారంలో తీసుకోవాలి. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వాతావరణానికి తగినట్టుగా సన్నని, వదులుగా ఉండే లేత రంగు కాటన్ దుస్తులను ధరించడం మంచిది. ఎండదెబ్బ నేరుగా తగలకుండా గొడుగు, టోపీ, టవల్ తలకు కట్టుకోవాలని, అట్లనే కాళ్లకు చెప్పులు లేదా బూట్లు తప్పనిసరిగా ధరించాలని చెప్పారు. ఒకవేళ ఎవరికైనా శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరగడం, తలనొప్పి, తల తిరగడం, వాంతులు, వికారం కావడం, అధికంగా చెమటలు పట్టడం లేదా చెమటలు పట్టకపోవడం అంటే చెమటలు రావడం ఆగిపోవడం, ఇంకా స్పృహ తప్పడం వంటి వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. అలాంటి బాధితులను వెంటనే చల్లని ప్రదేశానికి తరలించి నీరు లేదా ఓఆర్ఎస్ అందిస్తూ ఆలస్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్య సహాయం అందించాలని కలెక్టరు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఉంటుంది. ఇవాళ అంశం కరివేపాకు సాగులో మెళకువలు, నూతన విధానాల గురించి రైతు శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధనాస్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎస్ మల్లేష్ సమాధానాలుంటాయి. 2300081 లేదా 2950081 నంబర్లకు 08732 కోడ్ని జతచేసి మీకు కరివేపాకు సాగులో మెళకువలు, నూతన విధానాల గురించి ఏదైనా సందేహాలుంటే ఇప్పుడు చెప్పిన నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఈ రాత్రి ఏడుంబావుకు కిసాన్ వాణి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో

0: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
1: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
0: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
1: ఎలా తెలుసుకోవచ్చు?
0: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
1: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
0: మరైతే ఈ రోజు టీ మీ తరపున.
2: ఆర్బిఐ అంటుంది,
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్ ల్యాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్ ల్యాండ్.
4: అదిరింది.
5: ఇప్పుడు ఒక కాలర్ ఫోన్ చేసిండ్రు అనిత, ఆమె ఫోన్ లైన్ కట్ అయినట్టున్నది. దేవిపుత్రుడు చిత్రం నుంచి పాట కావాలి అని ఫోన్ చేసింది కానీ అందుకు. హలో హలో వినబడుతుందా? పర్వాలేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడతారు? ఆహా, ఆదిలాబాద్ జిల్లా లేకర్వాడ. ఎంత దూరం ఉంటుంది మన ఆదిలాబాద్ కి? హలో, మన ఆదిలాబాద్ కి లేకర్వాడ ఎంత దూరం ఉంటుంది?
6: 20 కిలోమీటర్.
5: ఏం చేస్తారు అక్కడ మీరు? హౌస్ వైఫ్. మీ ఊరే ఆ ఊరా?
6: ఊరే పెండలవాడ సైడ్ మేడం, 2 కిలోమీటర్స్
5: గ్యాప్. ఏం చేస్తారు మీరు? హౌస్ వైఫ్ అన్నారు కదా. అవును, ఇంతకు ముందు కూడా సుజాత హౌస్ వైఫే. ఆమె కూడా మీరు అనిత, ఇంతకు ముందు చేసిన ఆమె సుజాత.
6: నేను నిన్న చేసిన, ఈమె అనిత ఈ రోజు చేసిన.
5: అదే అదే. సరే మరి సింగిల్
6: మీరు 10 డేస్ ఒకసారి వేయమన్నారు కదా.
5: అదే మరి, ఎందుకంటే కొత్త శ్రోతలకు అవకాశం వస్తుందని 10 రోజులకు ఒకసారి చేయమన్నాం అంతే కదా. చాలా మంది వింటుంటారు కదా ఎఫ్ఎం ద్వారా. ఇక దేశంలో ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా యాప్ ద్వారా వింటున్నారు కాబట్టి చాలా ఫోన్లు వస్తుంటాయి. ఈరోజు ఏ పాట విందాం? అవును అదే, నేను మీ ఫోన్ కాల్ కట్ అయిపోయిందేమో అనుకున్నా, మీరు మాట్లాడకపోయేసరికి తర్వాత. సరే అనిత, మీ కోరిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.

సింగడి కార్యక్రమానికి చివరగా ఒక కాలర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, శుభోదయం. హలో హలో కాలర్ ఫోన్ చేసిండ్రు, మరి ఫోన్. హలో కాలర్ ఫోన్ చేసిండ్రు శ్రీనివాస్ అని, ఆయనకి రాజా చిత్రం నుంచి పాట కావాలి అని. ఆ పాట వచ్చేస్తుంది మీకోసం.

మన దేశానికి చెందిన మాజీ రెజ్యులర్ సుశీల్ కుమార్ పుట్టినరోజు ఇవాళ. 1983 మే 26 ఢిల్లీలో జన్మించారు. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకం సాధించిన మొదటి మరియు ఏకైక భారతీయుడు. 2012 లండన్ ఒలింపిక్స్ లో ప్రారంభోత్సవంలో భారత్ జెండాను మోసిన సుశీల్ కుమార్ సమ్మర్ గేమ్స్ లో వరుసగా కాంస్య రజత పతకాన్ని గెలుచుకున్నారు. 2009లో క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ మరియు ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే అర్జున అవార్డు 2011లో పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు సుశీల్ కుమార్. సింగడి కార్యక్రమంలో ఉత్తరం ద్వారా సినిమా పాటను కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ ఇంకా వారి కుటుంబ సభ్యులు సర్కారు వారి పాట చిత్రం నుంచి కళావతి అనే పాట వినిపించండి అంటూ ఉత్తరం ద్వారా కోరారు. శ్రోతలు మీరు కూడా ఉత్తరం ద్వారా సినిమా పాట కోరాలి అనుకుంటే మా చిరునామా టు ద స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విద్యానగర్ ఆదిలాబాద్ 504001 అనే చిరునామాకి ఉత్తరం పంపించినట్లయితే మీ పేరు మీ ఊరు పేరు చెప్పి మీకు కోరిన పాటను వినిపించేస్తాం.

ఇది ఇయాల్ సింగిడి సినిమా పాటల కార్యక్రమం. మరిన్ని చిత్ర గీతాల్ని సాయంకాలం 5 గంటలకు మాట చెప్పున రిపాటి నిండ్రిలో, రాత్రి 8 గంటలకు హుషారులో, 10:30కు మధురిమలో వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. కొంచెం సేపట్లో 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలకి స్వాగతం. క్వాడ్ విదేశాంగ మంత్రులు కాసేపట్లో న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు పాల్గొంటారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రత, పశ్చిమాసియా సంక్షోభంతో పాటు పలు అంతర్జాతీయ సమస్యలపైనా చర్చిస్తారు. ప్రాధాన్యతా రంగాలలో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై అభిప్రాయాలను పంచుకుంటారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఇవాళ సిక్కిం పర్యటనకు వెళ్తారు. 3 రోజుల పాటు సిక్కింలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు. సాయంత్రం గ్యాంగ్టక్లోని నమ్గ్యాల్ టిబెటాలజీ ఇన్స్టిట్యూట్ను సందర్శిస్తారు. రేపు నతులాలో సైనికులతో సమావేశమవుతారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడాలో పర్యటిస్తున్నారు. ఒట్టావాలో కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడంపై చర్చలు జరిపామని పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత్ కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం త్వరగా ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో డీజీసీఏ అప్రమత్తమైంది. విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఉగాండా, కాంగో నుంచి వచ్చే విమానాల్లోని ప్రయాణికులకు జ్వరం, నీరసం, కండరాల నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులతో బాధపడుతూ ఉంటే ఇమిగ్రేషన్ లేదా వైద్య అధికారులకు తెలియజేయాలని ఆదేశించింది. అనుమానిత కేసులు ఉన్నట్లయితే వారిని విమానం వెనుక భాగానికి తరలించాలని సూచించింది. కాంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరను పెంచాయి గ్యాస్ కంపెనీలు. కిలో సీఎన్జీ ధర 2 రూపాయలు పెరిగింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి పెంచిన ధర అమల్లోకి వచ్చింది. ఢిల్లీలో సీఎన్జీ ధర ప్రస్తుతం 83 రూపాయలకు చేరుకుంది. ఉత్తర భారతదేశంలో 2-3 రోజుల పాటు తీవ్ర వడగాలులు వీస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్లోనూ రేపటి వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. వియత్నాంలోని డా నంగ్లో జరిగిన ఆసియా అండర్ 23 రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. నిన్న 2 స్వర్ణ పతకాలు సాధించారు. 57 కేజీల విభాగంలో అక్షయ్ కజకిస్తాన్ లెజ్లర్ ఎలమన్ అమంగెల్దియేవ్ను 4-2 తేడాతో ఓడించారు. 97 కేజీల విభాగంలో విక్కీ ఉజ్బెకిస్తాన్ ప్రత్యర్థిని 7-5 తేడాతో నెగ్గి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు ప్రముఖ ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీమతి ఉషారాణి గారితో శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి గారు జరిపిన సంభాషణ ఇప్పుడు వింటారు.

0: శ్రోతలందరికీ నమస్కారం. మనం ఆకాశవాణికి 90 ఏళ్ల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు రోజు నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు మీకు ఒక వ్యక్తిని నేను పరిచయం చేయబోతున్నాను. ఆకాశవాణిలో ర్యాంకుతో అడుగుపెట్టారు, అంటే తెలుగు స్టేట్ లో మొదటి ర్యాంక్ సాధించారు యూపీఎస్సీ ఎగ్జామ్ లో. ఆల్ ఇండియా రేడియోలో, అంటే ఆల్ ఇండియా ర్యాంక్ లో అయితే 25వ ర్యాంక్ కూడా సంపాదించారు. ఇంతకీ ఎవరిని పరిచయం చేయబోతున్నాను? అటు ఉమెన్ సెక్షన్, ఇటు మ్యూజిక్ సెక్షన్, అటు యువవాణి, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక్క చేత్తో నడిపించిన మన ఉషారాణి గారు మన స్టూడియోలో ఉన్నారు. అమ్మ నమస్కారం.
1: నమస్తే శ్రీలక్ష్మి గారు, శ్రోతలకు కూడా నమస్కారం.
0: చాలా కాలమైంది మీ మాట వినక, మిమ్మల్ని చూడక. మా శ్రోతలందరికీ కూడా ఇప్పుడు మీ పేరు విన్నాక వారికి మీరు మనసులో మెదులుతారు. ఎందుకంటే బహుజన హితాయ బహుజన సుఖాయ అన్నది మన నినాదం ఎలా అయిందో అలాగే మీరు కూడా ఆకాశవాణి నుంచి శ్రోతల వరకు ఒక వారధిగా ఉన్నారు, సారధిగా కార్యక్రమాలు నిర్వహించారు. మీ 44 సంవత్సరాలు నాకు తెలిసి 36 సంవత్సరాలు చేయడమే ఆకాశవాణిలో హయ్యెస్ట్ రికార్డ్ అనుకున్నాను. ఇవాళ నాకు తెలిసింది మీరు 44+ లో, అంటే అంత సర్వీస్ చేశారు అంటే ఆశ్చర్యంగా ఉంది. మీకు అభినందనలు ముందుగా. అమ్మా చెప్పండి, ఆకాశవాణికి మీరు ఎలా వచ్చారు?
1: ఆకాశవాణి అంటే చిన్నప్పటి నుంచి రేడియో వినడం అది అలవాటు. అంటే పొద్దున్న 7:30కి సంస్కృత పరిచయం సిగ్నేచర్ ట్యూన్ వింటూనే అమ్మో సంస్కృత పరిచయం మొదలైపోయింది, స్కూల్ బస్ వచ్చేస్తుంది అని పరిగెట్టిన రోజులు, అలాగే స్కూల్ బ్రాడ్కాస్ట్ విన్న రోజులు, వీటన్నిటితో ఆకాశవాణి అంటే కొంత అభిమానం, ఓ విధంగా క్రేజ్ అనుకోండి అప్పట్లోను. అలా అనుకుంటున్నప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ కి మా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూశాను. చూసినప్పుడు మా ఫాదర్ అన్నారు, అదేదో టెక్నికల్ జాబ్ ఏమో ఉన్నమ్మా నువ్వెందుకు పెట్టడం అని. కానీ అక్కడ క్వాలిఫికేషన్స్ లో టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏమీ అడగలేదు. పెడతాను, వాళ్ళు పిలిస్తే వెళ్దాను అని చెప్పని. ఎంఏ ఇంగ్లీష్ పరీక్షలు రాశాను, కానీ సెలక్షన్ లెటర్ వచ్చేసరికి ఆశ్చర్యపోయాను. ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ గా ఆకాశవాణి కడప, విజయవాడ, హైదరాబాద్ లో 8 ఏళ్లు పనిచేశాను. విజయవాడలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నప్పుడు, అంటే మొదట కడపలో పనిచేస్తున్నప్పుడు మాకు స్టూడియోలు అవి టెంపరీగా ఉండేది అంతేను, ట్రాన్స్మిటర్ కి వెళ్లి పనిచేయాల్సి వచ్చేది.
0: అది ఏ ఇయర్ అమ్మా? 1983లో
1: ట్రాన్స్మిటర్ కి వెళ్లి పనిచేయాల్సి వచ్చేది ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ గా. అనౌన్సర్ల సహాయంతో నేను అక్కడ ఉద్యోగం మొదలు పెట్టాను, నేర్చుకున్నాను. అసలు ట్రక్స్ అంటే ఏమిటి, ఏం చేస్తారు, ఎలా చేస్తారు, నేర్పించిన వాళ్ళంతా నా సీనియర్స్. సరే, అక్కడి నుంచి మా ఊరు కాకినాడ, అక్కడికి వెళ్ళడానికి కష్టం అని చెప్పని రిప్రజెంటేషన్ పెట్టుకుంటే నా సర్వీస్ అంతా ఇంచుమించు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ల మీదే జరిగింది. సరే, అధికారుల అంటే ఎంతో కోఆపరేషన్ తో నన్ను విజయవాడ ట్రాన్స్ఫర్ చేశారు. విజయవాడలో మాత్రం యాజ్ అ ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ అది గోల్డెన్ ఇరా. అక్కడ ఓలేటి వెంకటేశ్వర్లు గారు, మరి వింజమూరి లక్ష్మి గారు, మరి తర్వాత ఉషశ్రీ గారు, వీళ్ళందరితోటి పనిచేశాను నేను.
0: గొప్ప వాళ్ళు,
1: స్టార్వర్డ్స్ వాళ్ళందరూ. వాళ్ళందరూ అంటే వాళ్ళ వాళ్ళ జోనర్స్ లో వాళ్ళు నిష్ణాతులు. ఇప్పుడు వేదవతి గారు అవ్వనివ్వండి, శ్రీకాంత్ శర్మ గారు అవ్వనివ్వండి, నండూరు సుబ్బారావు గారు, తర్వాత సి రామ్మోహన్ రావు గారు, నాగరత్నమ్మ గారు, కనకదుర్గ గారు, వీళ్ళందరూ ఎంత గొప్ప గొప్ప వాళ్ళు. వాళ్ళ ముందు నేను చిన్న మొలకని, కానీ వాళ్ళు నన్ను ఎంత చక్కగా ఎంతో ఆదరంగా చూసుకుని నాకు వర్క్ నేర్పించి చాలా. అప్పుడు ఎస్డి గారు పిఆర్ రెడ్డి గారు అక్కడ వర్క్ నేర్చుకోవడం జరిగింది. తర్వాత 85లో సుధామ్ గారితో పెళ్ళయింది. ఇక్కడ ఎస్డి లీలా బౌడేకర్ గారు, అక్కడ ఎస్డి పిఆర్ రెడ్డి గారి సహకారంతో నన్ను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. పెళ్ళైన 3 నెలలకే ఇక్కడ మొదలు పెట్టాను, ఇక్కడ యాజ్ అ ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్. హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రోగ్రాంలు ఎలా చేయాలి

0: చేయాలి, ప్రోగ్రాములు ఎలా రికార్డ్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఇవన్నీ కూడా నేను హైదరాబాద్లోనే నేర్చుకున్నాను. మొదట్లో నేను ట్రాన్స్మిషనే చూసేదాన్ని, తర్వాత ప్రొడక్షన్ వర్క్ వెళ్ళాను. ప్రొడక్షన్ వర్క్లో ఇప్పట్లో లాగా ఇంత టెక్నాలజీ లేదు కదా. అప్పట్లో మెల్ట్రాన్ డెక్స్ కూడా ఉండేవి కదా డబ్బింగ్ కి, నిప్పాన్ మిషన్స్ ఉండేవి, వాటికి డ్యూరేషన్ చూసుకోవడం చాలా కష్టం. అలాగే నేర్చుకున్నాం. ఆకాశవాణి ఏంటంటే ఎప్పుడూ ఒక కుటుంబం. ఆ కుటుంబంలో చిన్నపిల్లల్ని ఎలా చూస్తారు, తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత ఎలా చూస్తారు, అలా చూసుకుంటూ వచ్చారు నన్ను యాక్చువల్గా. అందుకని ఎప్పుడూ ఆకాశవాణికి నేను రుణపడే ఉంటాను.
1: అంటే ఆకాశవాణి ద్వారా నేను మీరిందాక అన్నట్టుగా అమ్మ, ఒక టైం మన చేతికి వాచి లేకపోయినా దాని కార్యక్రమాల ద్వారా మనకి అందరికి ఆ టైం బాండ్ అలవాటు అయిపోయింది.
0: అవును,
1: పలానా టైం కార్మికుల కార్యక్రమం, స్కూల్ నుంచి ఇంటికి వస్తాం, ప్రాంతీయ వార్తలు అయిపోయినాక మళ్ళీ స్కూల్కి పరిగెట్టడం, ఇలాగా దాదాపుగా మీరు ఇక్కడికి వచ్చాక అన్ని సెక్షన్స్ చూసారు ఇంపార్టెంట్
0: వాటికి. అవును,
1: అయితే మనం చిన్నపిల్లల కార్యక్రమాల నుంచి వద్దాం. మీరు ఒక ఇందాక అన్నారు కదా గోల్డెన్ ఎరా అన్నట్టుగా, చిన్నపిల్లల కార్యక్రమాలు మీరు నిర్వహించినప్పుడు చిన్నపిల్లలతో బృందగానాలు నిర్వహింపచేసి ఆల్ ఇండియా లెవెల్లో ఆ స్టేషన్ కి మంచి అవార్డ్స్ తీసుకొచ్చారు, అంటే గుర్తింపు తీసుకొచ్చారు. ఆ విశేషాలు కదా,
0: వాళ్ళు బాగా పాడారు, ప్రైజ్లు వచ్చాయి. చిల్డ్రన్ సెక్షన్ అని అంటేనమ్మా ఇక్కడ ఒకటి చెప్పాలి. నా ముందు స్టాల్ వర్డ్స్ చూశారు, రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య, తర్వాత జానకిరాణి అక్కయ్య గారు, విజయ అక్కయ్య గారు, వీళ్ళందరూ చూశారు. ఆ తర్వాత నేను చూడడం అనేది నాకు కొంచెం అంటే ఇట్ వాజ్ అ ఛాలెంజ్. కానీ పిల్లల కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మాత్రం మిగతా స్టేషన్లో కన్నా ఇక్కడ హైదరాబాద్ స్టేషన్లో అప్పట్లో 50 నిమిషాలు నిడివి ఉండేది పిల్లల కార్యక్రమం. 50 నిమిషాల్లోనూ కొన్ని రికార్డెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నా కొన్ని పిల్లలు చాకుల్లాంటి పిల్లలు వచ్చేవాళ్ళు స్కూల్స్ నుంచి విజిటింగ్ చిల్డ్రన్ గా. వాళ్ళందరినీ మేనేజ్ చేయడం అంటే కొంచెం కష్టమైన పనే, కానీ వాళ్లతో మనం కలిసిపోయి వాళ్లతో వాళ్ళని ప్రోగ్రామ్స్ లో ఇన్వాల్వ్ చేసి చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు, మేము ఎంజాయ్ చేసేవాళ్ళం.
1: అప్పటికి లైవ్ షోస్ ఉన్నాయి,
0: అన్ని లైవ్. ఇప్పుడు మీరు బృందగీతాలు అన్నారు కదా, ఆకాశవాణి యాన్యువల్ అవార్డ్స్ లో పిల్లల బాలల బృందగీతాలకి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అదేంటంటే స్కూల్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం బృందగీతాలు, ముఖ్యంగా ఆకాశవాణిలో లలిత గీతాలకి పెద్ద పెట్టింది పీఠ.
1: అవును,
0: అందుకని ఈ లలిత గీతాలు బృందగీతాలు ఎంకరేజ్ చేసే క్రమంలో అనుకుంటా అప్పట్లో పిల్లల కార్యక్రమాల్లో కూడా ఈ బృందగీతాలు ఇంట్రడ్యూస్ చేశారు, బృందగీతాల పోటీలు నిర్వహించేవారు. బృందగీతాలు ఏంటంటే స్కూల్స్ వాళ్లే తయారు చేసుకుంటారు పాటలు, అవినో ఒక తెలుగు పాట, ఒక తెలుగు అంటే మనం రీజన్ కాబట్టి తెలుగు రీజన్ తెలుగు పాట, ఒక హిందీ పాట పాడాలి. అలా పాడినప్పుడు ముందు మంది క్యాపిటల్ స్టేషన్ కాబట్టి ఫైనల్ హియరింగ్ ఇక్కడ ఉండేదన్నమాట. ముందు మిగతా స్టేషన్స్ లో అన్నింటిలోనూ రికార్డ్ చేసి వాళ్ళు పంపిస్తే ఆ ఎంట్రీస్ అవి అన్ని కలిపి వినిపించి ఆ తర్వాత ఫైనల్ గా ఉన్న ఎంట్రీస్ ని మళ్ళీ ఫైనల్ జడ్జ్ వినేవారు. అలా జరిగినప్పుడు జానకిరాణి గారు అక్కయ్య గారు ఉన్నప్పుడు కూడా ఒకసారి అవార్డు వచ్చింది స్టేషన్ కి బృందగీతాలకి. తర్వాత నేను నిర్వహిస్తున్న టైంలో ఆల్ సైన్స్ స్కూల్ కి వచ్చింది, తర్వాత సెయింట్ మేరీ స్కూల్ కి వచ్చింది, తర్వాత హార్వర్డ్ పబ్లిక్ స్కూల్ అని దానికి వచ్చింది. ఇలా వాటన్నింటికి కూడా ఇంచుమించు సీనియర్స్ లెవెల్లో వాళ్ళకి ప్రథమ బహుమతి ఆల్ ఇండియా లెవెల్లో వచ్చింది. అక్కడ ఏంటంటే స్కూల్ వాళ్ళు తయారు చేస్తారు, తీసుకొస్తారు, మనం ఒక ప్లాట్ఫామ్ వాళ్ళకి క్రియేట్ చేస్తాం. అలా మనం రికార్డ్ చేసి పంపించడమే గాని ఆకాశవాణి యాన్యువల్ అవార్డ్స్ లో మన పేరు ఉండడం గాని మన ఇది గాని ఏమీ ఉండదు. మన హైదరాబాద్ ఆకాశవాణి నుంచి బలానా ఎంట్రీ వచ్చింది, దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంతే. ఒకసారి ఇలా రిజల్ట్స్ వచ్చినప్పుడు డీజీ గారు ఇక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు జనరల్ గా ఏంటంటే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ని పిలుస్తారు అవార్డ్స్ ఫంక్షన్ కి, వాళ్ళకి షీల్డ్ ఇస్తారు, వాళ్ళకి చెక్ ఇస్తారు, ఎస్డీ ఫస్ట్ ప్రైజ్ అయితే ఎస్డీ కూడా వెళ్తారు. కానీ అప్పుడు నేను రిప్రజెంట్ చేసి డీజీ గారిని స్టేషన్ డైరెక్టర్ ద్వారా అడిగించాను, ఇలా చేస్తున్నారు మరి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నది మనం కదా, స్టేషన్ కి కూడా ఏదైనా గుర్తింపు ఉండాలి అని అంటే, ఆ నెక్స్ట్ ఎస్పెషలీ హార్వర్డ్ పబ్లిక్ స్కూల్ వాళ్ళది వచ్చినప్పుడు కేరళలో జరిగింది త్రివేంద్రంలో, అప్పుడు డాక్టర్ రవిశంకర్ గారు ఎస్డీ గారికి కూడా ఒక షీల్డ్ ఇచ్చారు. ఆకాశవాణి హైదరాబాద్
1: కొత్త పందా స్టార్ట్ చేశారు అప్పుడు.
0: అప్పట్లో స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఐ వాజ్ వెరీ హ్యాపీ,
1: చాలా సంతోషం.
0: అక్కడ ఏంటంటే మనం కాదు ఆకాశవాణి.

0: ఆకాశవాణి హైదరాబాద్ హైలైట్ అవ్వాలి.
1: అమ్మా, నాకు ఇంకొక విషయం కూడా జ్ఞాపకం ఉంది, మీరు ఇందాక అన్నారే గుర్తింపు అన్నట్టుగాను, అది ఎప్పుడు స్కూల్స్ వాళ్ళకే సర్టిఫికెట్స్ వెళ్తాయి, కానీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ మీ హయాంలో పిల్లలకి ఇవ్వడం కూడా ప్రారంభించారు అన్నది నేను విన్నాను. అది ఎంతవరకు
0: హైదరాబాద్ లో పనిచేస్తున్నట్టు కూడా ప్రతి నవంబర్ 14కి సంబంధించి ఒక వారం రోజుల ముందు
1: ఆహుతుల
0: సమక్షంలో పిల్లల కార్యక్రమం జరిగేది. పిల్లల కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఏంటంటే పిల్లలకి ఒక పద్ధతి ఆల్ ఇండియా రేడియోలో ఏంటంటే పిల్లలకి నేరుగా డబ్బులు ఇవ్వం, స్కూళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తాము, ప్రిన్సిపాల్ కి అంటే స్కూల్ అకౌంట్ కి వెళ్తుంది, ప్రిన్సిపాల్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అంటే ఏదో ప్రైజ్ రూపంలోనో ఎందులోనో. అలాంటప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట, పిల్లలకి మరి ఏమిటి, వాళ్ళకి తెలియదు కదా ఇలాగా కాంట్రాక్ట్ ఇస్తారు, ప్రిన్సిపాల్ గారు అలా ఇస్తారు అలా అంతా తెలియదు కదా. అందుకని అప్పుడే ఎస్డి దుర్గాభాస్కర్ మేడం కి, అప్పుడు ఆవిడ విజయవాడలో కూడా పనిచేశారు, ఆవిడతో చెప్పాను, అండి మనం పిల్లలకి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ లాంటిది ఇస్తే మీ సంతకంతో దానికి చాలా విలువ ఉంటుంది, అది ఎస్డి ఎవరైనా అవుగాక వాళ్ళ సంతకంతో సర్టిఫికేట్ ఇస్తే పార్టిసిపేషన్ దట్ దే హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ చిల్డ్రన్ స్పెషల్ చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ అని ఇస్తే అది చాలా విలువ ఉంటుంది అంటే మేడం ఒప్పుకున్నారు. అలా అక్కడ 4 సంవత్సరాల్లోనూ ఆ కార్యక్రమం పిల్లల పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చాం. అలాగా హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా చేసాం, అలా 3-7 చేసాం దాదాపు, పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. అది డెఫినెట్ గా ఆల్ ఇండియా రేడియోకి ఒక రెప్యుటేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి ముందు ముందు వాళ్ళ కెరియర్ లో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.
1: అవును, ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు కూడా మీకు వచ్చిన సర్టిఫికెట్స్ చూపించమన్నప్పుడు ఒక ఆనర్ గా ఉంటుంది. అలాగే మీరు చిల్డ్రన్ ప్రోగ్రామ్స్ నిర్వహించినప్పుడు స్టేట్ చిల్డ్రన్ కోసం యునిసెఫ్ తో కలిసి ఒక కార్యక్రమాన్ని చేశారు.
0: చేసాం మేము 1995లో చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ డే అని నవంబర్ లో వస్తుంది, ఆ టైం అప్పుడు యూనిసెఫ్ సహకారంతో ఒక కార్యక్రమం చేశాము. అది పిల్లల ప్రోగ్రామ్ లోనే బ్రాడ్కాస్ట్ చేశాం. ఈ స్ట్రీట్ చిల్డ్రన్ ని ఆదరిస్తున్న ఒక ఆర్గనైజేషన్ ని తీసుకుని అందులో ఉన్న పిల్లలతో అసలు వాళ్ళు ఇంటి నుంచి ఎందుకు బయటకు వచ్చేసారు, ఎందుకు పారిపోయారు, ఏమిటి అన్నది వాళ్లతో ఇంటర్వ్యూలతో ఒక కార్యక్రమం బ్రాడ్కాస్ట్ చేశాం. బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఆ కార్యక్రమం విని ఆ కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది పిల్లల్లో ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు రేడియో స్టేషన్కి వచ్చి, మేము ఇలా కార్యక్రమం విన్నాము, మా పిల్లల్ని మీరు ఎక్కడ రికార్డ్ చేశారు, మేము మళ్ళీ మేము వెనక్కి ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాము అన్నప్పుడు ఆ సంస్థ దగ్గరికి పంపించాము, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వెనక్కి తీసుకుని
1: అంటే అప్పటికి ఆ పిల్లలు తప్పిపోయి ఉన్నారు, తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరంగా ఉన్నారు,
0: ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు.
1: కార్యక్రమం విని వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళారు.
0: అది ఆకాశవాణి అటు ప్రజలకి ఇటు కూడా ఒక వారధిగా నిలిచింది. నిలిచి ఆకాశవాణి ద్వారా ఆ పిల్లలు వాళ్ళ వాళ్ళ ఇళ్లకి వెళ్లారు. అప్పుడే ఒక పిల్లవాడు ఆ రోజు చైల్డ్రన్స్ కన్వెన్షన్ డే రోజున ప్రోగ్రామ్ జరిగింది, స్టేజ్ ప్రోగ్రామ్, అక్కడ వాళ్ళు తల్లిదండ్రులు తీసుకుని వెళ్లారు. 2-3 రోజులు పోయిన తర్వాత ఒక పోలీసు వచ్చారు అనమాట. వచ్చి, మేడం మీ దగ్గర ఇలా బాలానా ప్రోగ్రామ్ బ్రాడ్కాస్ట్ అయిందిట, బాలానా ఊళ్ళో వాళ్ళ విన్నారు ఆ కార్యక్రమం, విని వాళ్ళ పిల్లవాడిని వెనక్కి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు, వాళ్ళు కనుక వస్తే మీరు అంటే ఆదరిస్తారో లేదో తెలీదు, అందుకని నన్ను పంపించారు వాళ్ళు అని అంటే చెప్పాను, ఆ సంస్థ దగ్గరికి పంపించాము, వెళ్లారు వాళ్ళు, వెళ్లి వాళ్ళ పిల్లవాడిని
1: తల్లి దగ్గరికి పిల్లల్ని కలపడం అంటే అది అంత
0: భగవంతుడు దయ,
1: అది ఆకాశవాణి అది చేయగలిగింది.
0: అదే
1: అయితే అమ్మా, చిల్డ్రన్ దగ్గర నుంచి మనం వ్యూహవాణి వరకు వద్దాము. యువవాణి అంటే సహజంగా అడోల్సెన్స్ ఏజ్ దాటి కొద్దిగా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రపంచం అంతా తమదే అనిపిస్తున్నట్టుగా ఉంటది. వాళ్ళని సరియైన దారిలో పెట్టేందుకు మీరు చాలా టాక్ షోస్ చేశారు, అది అప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ టాక్ షోస్ నిర్వహణ ఎలా అనిపించింది మీకు, ఎందుకు చేయాలనిపించింది?
0: టాక్ షోసే కాకుండా టాక్ షోస్ లో ఏమవుతుందంటేనమ్మా, ఈ మనకి యువవాణిగా ఉన్న క్యాజువల్స్ అందులో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి పెద్దవాళ్లతో వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, పెద్దవాళ్ళని వాళ్ళు ఎలా ఇంటర్వ్యూ చేయాలి, అలాగా వాళ్ళు చాలా బాగా చేసేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే యువవాణి సెక్షన్ చూస్తుంటే యువతలో ఉన్న ఉత్సాహం అంతా మనలో కూడా నింపుతారు.
1: అవును,
0: మనం చాలా ఉత్సాహంగా ఫీల్ అవుతాం వాళ్లతో కలిసి ప్రోగ్రామ్ చేయాలి, వాళ్ళతో కలిసి రకరకాల ఆస్పెక్ట్స్ లో చేయాలి.
1: ఫస్ట్ ముందు మనం అప్డేట్ కావాలి,
0: అంతే కదా, వాళ్ళ ద్వారా కూడా అప్డేట్ అవుతాం. యాక్చువల్ గాను జనరల్ గా ఐ యూస్ టు గో అంటే ఒక సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లాగా చేస్తూ ఉండేదాన్ని. యువవాణిలో ఏంటంటే నృత్యం, గానం, తర్వాత చిత్రలేఖనం, శిల్పకళ, వీటిల్లో ఎలాంటి కోర్సులు ఉన్నాయి, వాళ్ళు చేస్తే ఎలాగా అంటే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి ఏమిటి అన్న విషయాల మీద ఒక సిరీస్ చేశాం. నాకు బాగా గుర్తు నృత్యానికి జొన్నల్గడ అనురాధ గారు వచ్చారు,
1: సెంట్రల్ యూనివర్సిటీ
0: పాటకి మన మోహన్ కృష్ణ గారు చెప్పారు, తర్వాత చిత్రకళకి ఆయన సినిమాల్లో కూడా ఆయన వర్క్ చేశారు, ఆయన వచ్చారు. అలా ఆకాశవాణి అంటే అప్పటికి ఇప్పటికి కూడా ఎంతో గౌరవం, ఎంతో ఆదరణ ఉందమ్మా. ఆకాశవాణి ఒక ఫోన్ చేసింది అంటే వాళ్ళు తప్పకుండా వచ్చేవాళ్ళు. అలాగే అప్పట్లో రామయ్య గారు ఇన్స్టిట్యూట్ నుంచి ఆయన పర్మిషన్తో వివిధ సబ్జెక్టులకి, ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటికి సంబంధించి నిష్ణాతుల్ని పిలిపించి పిల్లలకి ఇంటరాక్షన్ తో పాటు వాళ్ళకి ఇంటర్వ్యూలాగా చేయించామన్నమాట.
1: చాలా బాగుంది,
0: అది బాగా ఉపయోగపడింది, బాగా ఉపయోగపడింది యువవాణి కార్యక్రమంలో. అలాగే టాక్ షోస్ అవి అంటే అసలు పిల్లలు వాళ్ళు ఎంత ఆల్ ఇండియా రేడియో నుంచి అని వాళ్ళకి ఇది ఉన్నా కూడా మీరన్నట్టుగా యంగ్ పీపుల్ కి వాళ్ళ ఉత్సాహం వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళు చక్కగా అడిగేవారు. అడిగి ఒకసారి రామయ్య గారిని కూడా పిలిపించాం, పిలిపిస్తే ఆయనతో కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు టాక్ షోలో, వాళ్ళు
1: మాట్లాడారు.
0: అలాగా
1: అంటే ముఖ్యంగా మనం ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలంటే టాక్ షోస్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళు చేస్తే ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడుతుంది. అందునా అమ్మ ఆకాశవాణి అనగానే, యువవాణి అనగానే, ఇంగ్లీష్ యువవాణి యాంకర్స్ వస్తున్నారంటే మేమందరం కూడా చాలా అడ్మైరింగ్ గా చూసేవాళ్ళం. మీరు ఇంగ్లీష్ సెక్షన్ కూడా,
0: ఇంగ్లీష్ యువవాణి కూడా చూసాను, ఇంగ్లీష్ యువవాణిలో కూడా
1: అందరు గ్రూప్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఎక్కువ వెళ్ళిపోయేవాళ్ళు, మంచి గ్రూప్స్ రాసి పాస్ అయ్యేవాళ్ళు.
0: అంతే, యువవాణిలో జనరల్ గా ఏంటంటే అందరూ కూడా గ్రూప్స్ అంటే గుర్తొచ్చింది. ఆర్సీ రెడ్డి గారు, ఆయనకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది,
1: అవును చాలా ఫేమస్ కదా,
0: ఆయన కూడా మన ఇంటర్వ్యూస్ కి వచ్చారు, పిల్లలకి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు. ఇంకోటి ఏంటంటే మార్కెటింగ్ అప్పట్లో కొత్తగా స్టార్ట్ అయిన రోజులు ఆయన మన ప్రోగ్రామ్ ని స్పాన్సర్ కూడా చేశారు.
1: ఇది బాగుంది,
0: యూ వాంట్ ప్రోగ్రామ్ ఆయన విన్నారు కూడా బ్రాడ్కాస్ట్.
1: అసలు మీడియా అంటేనే ఫస్ట్ మన ఆకాశవాణి, ఆకాశవాణిని బోల్డ్ ప్రచారం కోసం బాగా ఉపయోగపడుతూ ఉండేది. ఓ చాలా బాగా జరిగింది. అయితే కొన్ని కార్యక్రమాల గురించి చెప్పుకున్నాం, మన జ్ఞాపకాల దొంతరలు మరొక్కసారి చూస్తే ఉమెన్ సెక్షన్.
0: విమెన్ సెక్షన్ ఏంటంటే నేను యూపీఎస్సీ ద్వారా విమెన్ అండ్ చిల్డ్రన్ జోనర్ కి నేను సెలెక్ట్ అయ్యాను. నేను ఇక్కడ నుంచి ట్రెక్స్ గా ఇక్కడ చేసి 8 ఏళ్ళు చేసిన తర్వాత, అంటే నా 8 ఏళ్ళు సర్వీస్ అయిన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడ ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా వెళ్లాను. అక్కడ చేయడం కూడా ఓ విధంగా చాలా కష్టం, ఏఆర్ ని ఖచ్చితంగా వింటారు. సో మనం కొత్తగా కదా, మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుని లైవ్ ప్రోగ్రాంలు అవన్నీ అలవాటు చేసుకుని అక్కడ లీగల్ ఇది ఒకటి స్టార్ట్ చేసాం,
1: న్యాయ సలహాలు
0: స్టార్ట్ చేసి విమెన్ కి ఉపయోగపడేలాగా చేసేవాళ్ళం. తర్వాత అప్పట్లో యుఎన్ నుంచి ఇంగ్లీష్ టేపులు వచ్చేవి, ఆ టేపులు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మనం బ్రాడ్కాస్ట్ చేయాలి. అలాగే బ్రాడ్కాస్ట్ చేసాం. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆడవాళ్ళకి రక్షణ లేదు, ఇది అది కాదు, రక్షణ లేకపోవడం, మహిళల స్థితిగతులు అన్ని చోట్ల ఒకలాగే ఉన్నాయి అని చెప్పి నాకు ఆ టేపులు ఆ ప్రోగ్రాంలు భిన్నంగా నాకు అర్థమైంది. యాక్చువల్గాను మేము రెగ్యులర్ గా బ్రాడ్కాస్ట్ చేసేవాళ్ళం. అదే కాకుండా డెవలప్మెంటల్ న్యూస్, మామూలు న్యూస్ అంటే ఎప్పటికప్పుడు అది మనం చెప్పాలి, వీఆర్ నాట్ ఆథెంటిక్, న్యూస్ సెక్షన్ వాళ్లే చెప్తారు. అలా కాకుండా మహిళలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు, మహిళలు ఎక్కడ ఇది చేస్తున్నారు, కొత్త కొత్త విషయాల్ని ఏ విధంగా వాళ్ళు అధ్యయనం చేసి పైకి వస్తున్నారు. అలాగా మేము నర్సాపురం లేసులు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇంటర్వ్యూలు చేసాము. ఇప్పుడు ఎలా చేస్తున్నారు అంటే ఈమెయిల్స్ అవి వస్తున్నట్టున్నాయి కదా
1: ఇప్పుడు,
0: అప్పట్లో ఉత్తరాల ద్వారానే మరి మనకు వచ్చేవి మనం ప్రసారం చేసే కార్యక్రమాలకి. మరి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ పండగలు ప్రత్యేక సందర్భాల్లో మ్యూజికల్ ఫీచర్స్ బ్రాడ్కాస్ట్ చేశాము, మామూలు ఫీచర్స్ బ్రాడ్కాస్ట్ చేశాము. కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహిళల జీవితాలని తీసుకుని అవి డ్రామటైజ్ చేసాం ఫీచర్స్ గాను. డొక్కా సీతమ్మ గారు వాళ్ళందరివి బ్రాడ్కాస్ట్ చేశాము. తర్వాత ఏంటంటే విమెన్స్ ప్రోగ్రాంలోనే ఒక విధంగా డాక్యూ డ్రామాల్లా చేసాం. అదేంటంటే ఒక విషయం వినియోగదారులదే ఉందనుకోండి, ఒక విషయం తీసుకోవడం, ఆ విషయాన్ని డ్రామటైజ్ చేయడం, డ్రామటైజ్ చేసి ఇలాంటి ప్రాబ్లం వస్తే ఎలా బయటపడాలి, ఇలా వినియోగదారుల ప్రాబ్లం వచ్చింది, వారంటీ ఇచ్చాడు కానీ వారంటీ ఇప్పుడు
1: పనిచేయడం,
0: అవేర్నెస్ తీసుకురావడానికి. ఆ వినియోగదారుల ఉద్యమం జరుగుతూ ఉండేది అప్పట్లో. వాళ్ళని పిలిపించి ఈ డ్రామాలో వేసిన క్యారెక్టర్లనే ఇంటర్వ్యూ చేయించేవాళ్ళం అనమాట. అంటే న్యాచురాలిటీ కోసం ఒక సిరీస్ కొన్నాళ్ళు అలా నడిచింది విమెన్స్ ప్రోగ్రామ్ లో.
1: అమ్మ 2000 సంవత్సరంలో అనుకుంటా మీరు బీబీసీ వాళ్ళది ఒక వర్క్ షాప్ నిర్వహించబడ్డప్పుడు దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆకాశవాణి నుంచి ఒకరు వెళ్లడం అనేది, బీబీసీ వాళ్ళు మన ఆకాశవాణి వాళ్ళ నుంచి ఒకరిని తీసుకోవడం అనేది బహు అరుదైన విషయంగా అప్పుడు చెప్పుకున్నారు. అది ఎలా సాధ్యపడింది
0: అంటే, ముందు బీబీసీ వాళ్ళు ఒక లెటర్ పంపించారు మన మెయిన్ స్టేషన్ కి.
1: అసలు ఏ వర్క్ షాప్ అది?
0: అదేంటంటే సెక్స్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ అన్న దాని మీద. ముందు 1999లో మన ఆకాశవాణి హైదరాబాద్ లో వివిధ స్టేషన్స్ నుంచి వచ్చిన దాదాపు ఒక 25 మంది దాకా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ని ట్రైనింగ్ ఇచ్చారు. 2000 సంవత్సరంలో ఢిల్లీ నుంచి ఒక లెటర్ వచ్చింది అనమాట, ఫోన్ కాల్ వచ్చింది ఏమని ఎస్డి గారికి. అప్పుడు పాల్గొన్న వాళ్ళల్లో ఒక 6 మేము సెలెక్ట్ చేశాము. ఇలా బీబీసీ వాళ్ళు లండన్ లో వర్క్ షాప్ రిఫ్రెషర్స్ కోర్స్ నిర్వహిస్తున్నారు, మీ దగ్గర నుంచి పాల్గొన్న ఉషారాణిని సెలెక్ట్ చేశాను.
1: గొప్ప అవకాశం,
0: నిజమే అది, గొప్ప
1: చాలా అవకాశం, ఇంకా అందరే డ్రీమ్ అది బీబీసీ అనేసరికి.
0: సో అలా మేము వాళ్లే మమ్మల్ని తీసుకెళ్లారు
1: లండన్.
0: లండన్ అక్కడ ఒక 1 రోజులు మాకు వర్క్ షాప్ చేశారు. అక్కడ అక్కడ కూడా ఏమిటంటే మాకు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 1 అవర్ ఉమెన్స్ అవర్ అని ఉండేది, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. లైవ్ ప్రోగ్రామ్ చూడడం జరిగింది. లైవ్ లో ఇంటర్వ్యూలు వాళ్ళు ఎలా చేస్తున్నారు, తర్వాత లైవ్ లో ఒక డిస్కషన్, ఒక మినిస్టర్ పాల్గొన్నారు, తర్వాత ఒక ఏంటి ఇమిగ్రేషన్ ఇష్యూ జరుగుతోంది అప్పుడు, దాని గురించి ఒక మినిస్టర్ పాల్గొన్నారు, ఒక బయట వాళ్ళు పాల్గొన్నారు. అలా ఒక 1 అవర్ ప్రోగ్రామ్ వాళ్ళు ఎలా చేస్తారు లైవ్ ప్రోగ్రామ్ అనేది మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇప్పటికి ఇప్పటికి మన దగ్గర కూడా చాలా మార్పు వచ్చింది, మనం కూడా టెక్నికల్ గా చాలా ముందుకున్నాము.
1: మ్యూజిక్ సెక్షన్ కొద్దాం ఇక. ఆ మ్యూజిక్ సెక్షన్, మ్యూజిక్ స్టూడియోలో అడుగు పెడుతున్నప్పుడు కూడా నాకు ఇప్పటికీ కూడా ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. పెద్ద స్టూడియో మనది, చాలా అద్భుతంగా ఒక వేదిక మీద కూర్చున్న ఫీల్ అవుతూ ఉంటాం మేము అక్కడికి ఆ స్టూడియోలో అడుగు పెడుతున్నప్పుడు. మీరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో కూడా కార్యక్రమాలు చేశారు, డాక్టర్ ఎంఎస్ గోపాలకృష్ణన్ గారితో కూడా చేశారు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆహుతుల సమక్షంలో. ఈ మ్యూజిక్ సెక్షన్ నిర్వహణ కత్తి మీద సాము.
0: అవును,
1: అదే ఆకాశవాణి అంటే చెవి ఒగ్గి ఉండాలి అన్నట్టుగా మ్యూజిక్ అని సరికండి. ఆకాశవాణి వార్తల విశ్వసనీయత, ఇది వినోదాత్మకత, చిత్రసీమ, ఇట్లా లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతం, ముఖ్యంగా భక్తి సంగీతం, అప్పుడు మీ తప్పుడు రికార్డ్ చేసినవి ఎన్ని ఉన్నాయో ఇప్పటికీ కూడా మన ఆర్కైవ్
0: ఉన్నాయి ఉన్నాయి.
1: ఆ సెక్షన్ గురించి చెప్పండి.
0: మ్యూజిక్ సెక్షన్ నాకు ఇచ్చారు, ఇందులో ఎక్కువగా అడ్మినిస్ట్రేషన్ నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు అని అప్పట్లో ఎస్డి అన్నారు. సరే, మనకి ఇచ్చిన తర్వాత చెయ్యక తప్పదు కదా, చేసాం, స్టార్ట్ చేసాం. అప్పట్లో ఏంటంటే అదేంటది ఆడిషన్లు పెండింగ్ ఉండిపోయాయి,
1: చాలా
0: పెండింగ్ ఉండిపోతే డైరెక్టరేట్ ఒక డెడ్ లైన్ ఇచ్చింది. ఆ డెడ్ లైన్ లోపల అన్ని మ్యూజిక్ కి సంబంధించిన అన్ని దీనిలోనూ ఆడిషన్స్ అయిపోవాలి, అంటే కర్ణాటక మ్యూజిక్, జానపద సంగీతం, లైట్ మ్యూజిక్ అన్నింటిలోనూ. సరే చెయ్యాలి, మరి చెయ్యాలి అంటే ఒక్కొక్క ఇప్పుడు కర్ణాటక మ్యూజిక్ అంటే
1: ఒక పెద్ద యజ్ఞం,
0: యజ్ఞం కరెక్ట్,
1: అందరినీ రాసుకోవాలి, పేపర్లు తీసుకోవాలి, అన్ని చెక్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి టేప్స్ రికార్డ్ చేయాలి, ఢిల్లీ పంపించాలి, మళ్ళీ రిజల్ట్ చూసుకోవాలి, అందరు ఫోన్ల మీద చేస్తూ ఉంటారు. ఆకాశవాణిలో ఒక గ్రేడింగ్ వచ్చిందంటే వాళ్ళకి అసలు పెద్ద స్వర్ణ పతకం వచ్చినట్టు ఫీల్
0: అయ్యారు, అది ఒక గుర్తింపు, పెద్ద గుర్తింపు. అలా ఆడిషన్స్ నిర్వహణ జరిగింది నా టైంలో. అంటే వేరే వాళ్ళ టైంలో కూడా జరిగింది, బట్ నా టైంలో
1: పెండింగ్
0: ఉందంతా డైరెక్టరేట్ దీని ప్రకారం క్లియర్ చేశాం. అలాగే ఆకాశవాణి సంగీత సమ్మేళనం నిర్వహణ కూడా ఒక పెద్ద ఎత్తు, ఒక అది కూడా ఒక పెద్ద యజ్ఞమే అనుకోకుండా. మొదటి ఏడాది శ్రీమతి వేదవల్లి అని చెప్పని ఆవిడ కర్ణాటక మ్యూజిక్ వోకలిస్ట్ ఆవిడది జరిగింది. రెండో ఏడాది ఏంటంటే మనకి డైరెక్టరేట్ వాళ్ళు పంపించిన ఆర్టిస్ట్ ఎవరంటే డాక్టర్ ఎంఎస్ గోపాలకృష్ణన్ వయలిన్, ఆయనది 1.5 అవర్. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిది వోకల్ 1.5 అవర్.
1: అబ్బో
0: వాళ్ళిద్దరూ లెజెండ్స్. ఎందుకంటే అంతంత పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నప్పుడు అధికారులు కూడా ఉండడం, మనకి ఇది చేయడం, మనకి సపోర్ట్ చేయడము, వాళ్ళ ఇవి అప్పట్లో లైవే రికార్డ్ చేసేవాళ్ళం. ఆకాశవాణి సంగీత పోటీలు జరుగుతాయి, వార్షిక పోటీలు.
1: అవును,
0: ఆ ఏడాది హైదరాబాద్కి ఇచ్చారు. ఆ ఒక ఫంక్షన్ చేసి అందులో అవార్డ్స్ ఇవ్వడం. ఆ టైం అప్పుడు బయటకి వెళ్ళి కాన్సర్ట్ చేసే పరిస్థితి కాదు. ఎస్డీలు ఎవరు లేరు, వాళ్ళ సెలవుల్లో ఉన్నారు. డాక్టర్ విజయా మేడమే ప్రోగ్రామ్ హెడ్, ఆవిడ సహకారంతో ఇక్కడ మ్యూజిక్ స్టూడియోలోనే వేదిక వేసి ఆ పిల్లల్ని, ప్రైజ్లు వచ్చిన పిల్లలు కాన్సర్ట్ వాళ్ళు ఇది చెయ్యాలి, పర్ఫామ్ చేయాలి. ఆ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత డాక్టర్ నూకలి చిన్నసత్యనారాయణ గారు వచ్చి వాళ్ళకి ప్రైజ్లు ఇచ్చారు. స్టేజ్ ప్రోగ్రాంలు నిర్వహించడం కొత్త కాకపోయినా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ ఉండేదన్నమాట.
1: అంటే వేల మందితో నిర్వహించడం వేరు, ఇట్లా ఒక ప్రతిబంధకం వచ్చినప్పుడు మళ్ళా ఫీల్ పోకుండా, మళ్ళా ఆర్టిస్టులను ఇబ్బంది పెట్టకుండా మన ఆకాశవాణికి పిలిచి మన స్టూడియోనే వేదికగా మార్చి ఇలా చేయగలగడం అన్నది చాలా బాగుంది. ఇంకా భక్తి సంగీతం గురించి చెప్పండి. ఆకాశ
0: భక్తిరంజన్, కొన్నేళ్లు నేను భక్తిరంజన్ చూశాను. భక్తిరంజన్ షెడ్యూల్ చేసేదాన్ని, కొన్ని కొత్త ప్రోగ్రాంలు ఏంటి, అచ్యుతాష్టకం, హనుమత్ పంచరత్నం ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అట్లా భక్తి సంగీతంలో కూడా నాకే అనిపించేది అన్నమాట, కంటిన్యూస్గా అదే చూస్తుంటే అయ్యో ఏంటి నేనే చూస్తున్నాను అని అనిపించేది. కానీ ఓన్లీ నేను షెడ్యూల్ చేసిన ప్రోగ్రాంతో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతోంది రోజులు, అంటే ముఖ్యంగా ధనుర్మాసం మొదలైనప్పుడు, తర్వాత తిరుప్పావై షెడ్యూల్ చేయడానికి, తర్వాత ఏంటంటే దుర్గామాత పూజలు అవి దసరాలు మొదలైనప్పుడు అవి కరెక్ట్గా ఆ రోజులు నవరాత్రులకి చూసుకుని కరెక్ట్గా షెడ్యూల్ చేయడం అన్నది. ఒకటి ఏంటంటే అప్రిసియేషన్లు మనకు వస్తాయి, కానీ మనం తప్పు చేస్తే కనుక వెంటనే ఫోన్ వస్తుంది. అది డ్యూటీ రూమ్ లో పనిచేస్తున్న మీలాంటి వాళ్ళందరికీ బాగా తెలుసు, నేను అంతకు ముందు చేశాను నాకు తెలుసు. ఏమిటది ఇవాళ ఇది ఎందుకు వేస్తున్నారు అని అడుగుతారు.
1: డెఫినెట్ గా
0: నాకు అలా ఒకటి రెండు సార్లు, మనకి శాటిలైట్ ద్వారా రేడియో వెళ్తూ ఉండేది, ఒకటి రెండు సార్లు నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. ప్లానింగ్ కమిషన్ మెంబర్ ఒక ఆయన ఫోన్ చేశారు, అమ్మా మీరు బలానాది బలానా రోజు ఎందుకు బ్రాడ్కాస్ట్ చేశారు.
1: ఓహో,
0: అది నేను ఎస్డీ గారి దృష్టి తీసుకొచ్చాను. ఇలా ప్లానింగ్ కమిషన్ మెంబర్ అంటున్నారండి, మరి ఇలా ఫోన్ చేసి అడుగుతున్నారు, చెప్పాను నేను ఎందుకు బ్రాడ్కాస్ట్ చేశాము అని. ఆ తర్వాత ఆయన పెద్ద లెటర్ రాశారు, ఎస్డీ గారు నాకు చూపించారు, మా ఆదిత్య ప్రసాద్ గారు, అమ్మ మీరు చెప్పిన ఆయన ఇప్పుడు లెటర్ రాశారు, మన అప్రిషియేట్ చేస్తాను అని చెప్పి ఫోన్లే. అంతకన్నా కావాల్సింది తిట్టకుండా ఉంటే చాలు మనం, అంటే మనం మన డ్యూటీ చేసినట్టు
1: కదా. నాకు బాగా గుర్తు ఏంటంటే ఈ తిరుపావై కోసం, మన క్యాసెట్స్ కోసం కూడా మనం అప్పుడు మార్కెటింగ్ చేసేవాళ్ళం. ఎంత మంది వచ్చేవాళ్ళు మన క్యాసెట్స్, ఇంకెక్కడ బయట దొరకవమ్మా మీ దగ్గర దొరుకుతాయని. నాటకాలు ఒకటి, భక్తి సంగీతం ఒకటి బాగా అమ్ముడుపోయేవి.
0: పిల్లల పాటలు,
1: పాటలు ఒకటి, అవును పిల్లల పాటలు కూడా చాలా కొనుక్కే వెళ్ళి వెళ్ళారు. ఇంకా మనకి మీదంటూ బాగా ముద్రపడింది ఇంకొక అంశం ఉందమ్మా, ఆర్టీఐపి.
0: అవును, నా సర్వీస్ చివర్లో రెండేళ్లు నేను RABM, రీజనల్ అకాడమీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ మల్టీమీడియా అని పేరు మారిన సంస్థలో చేశాను.
1: అంతకుముందు
0: ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేవాళ్ళం, రీజనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రోగ్రామ్స్ అని చెప్పని.
1: వేదవతి గారు అప్పుడు డిప్యూటీ డైరెక్టర్,
0: డిప్యూటీ డైరెక్టర్ అక్కడ ఒక 1 ఇయర్ చేశాను నేను, 2005-06 1 ఇయర్ చేశాను.
1: కానీ మీరే అధికారిగా వచ్చారు దానికి తర్వాత.
0: తర్వాత నేనే అధికారిగా వచ్చాను. అప్పుడు వెదవతి గారు ఉన్నప్పుడు కూడా ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ కి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ జరుగుతూ ఉండేది.
1: అంటే ఎయిర్ హోస్టెస్ మనం ఫ్లైట్స్ లో చూస్తున్న వాళ్ళందరూ వచ్చి మన దగ్గర ట్రైనింగ్ చూసుకుంటే అది ఒక్కరు చూస్తాం అక్కడ. ఇక్కడ 50 మంది అలా వచ్చినప్పుడల్లా చాలా మంది

0: అట్లా ఆగిపోయి వాళ్ళ వంక చూస్తూ ఉండేవాళ్ళు. మేము చాలా గర్వంగా ఫీల్ అయిన రోజులు అవి. అంటే మాట, అంటే వాళ్ళు మాట పొల్లుపోకుండా మర్యాదగా మాట్లాడాలి, ప్రసన్నంగా ఉండాలి, అట్లాంటి వాళ్ళని ట్రైన్ అప్ చేసే అవకాశం మనకి రావడం.
1: అది పెయిడ్ కోర్సు. ప్రోగ్రామ్స్, అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్ వీటన్నింటికి ట్రైనింగ్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ ట్రైనింగ్ లో భాగంగానే నేను చేసిన ఆ చివరి 2 ఏళ్లలో లాస్ట్ ఇయర్ ఒక ట్రైనింగ్ చేసాం. ఎందుకంటే 2016, 2017, 2018, 2019 ఆ దగ్గర నుంచి ఎక్కువ మంది రిటైర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు స్టాఫ్ అని చెప్పని డిఓపిటీ ఇచ్చిన గైడెన్స్ ప్రకారం ప్రీ రిటైర్మెంట్ కోర్స్ అని చెప్పని ఒకటి చేసాము. అదేంటంటే మేము దానికి కూడా పెద్ద ఎక్సర్సైజ్ ఉండేదన్నమాట. స్టేషన్స్ నుంచి ఇంకా 2-3 ఏళ్లలో రిటైర్ అయ్యే వాళ్ళ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ల పేర్లు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అదంతా చూసి మేము వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని పిలిపించి రిటైర్మెంట్ టైం అప్పుడు సైకలాజికల్ స్టేట్ ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళు అందుకునే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని వాళ్ళు ఎలాగా బెనిఫిషియల్ గా పెట్టుకోవాలి, తర్వాత వాళ్ళ హెల్త్ వాళ్ళు ఎలా జాగ్రత్త చేసుకోవాలి, ఇలా దాదాపు ఒక 6-7 బ్యాచెస్ చేసాం. యాక్చువల్ గాను డాక్టర్ ప్రసన్న, నేను ఇద్దరం కలిసి. అదొక ఎక్స్పీరియన్స్.
0: మీరు ఇప్పుడు అన్ని సెక్షన్స్ చూడటం వేరు, అంటే మనం ఆర్టిస్టులు పిలుచుకుంటాం సెక్షన్ సంబంధించి, ఉమెన్ అంటే ఉమెన్, చిల్డ్రన్ అంటే చిల్డ్రన్ యువ అని. కానీ ఈ ఆర్ఏబిఎం ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో మీరు ఇప్పుడు ప్రోగ్రామ్ వాళ్ళకే కాదు, అడ్మిన్ వాళ్ళకి, తర్వాత ఇంజనీరింగ్ వాళ్ళకి, తర్వాత మార్కెటింగ్ వాళ్ళకి, ఇది మీకు చాలా కొత్త. ప్రోగ్రామ్స్ అంటే అలవకగా చేసేస్తారు, అది కత్తి మీద మనం యుద్ధం చేసినట్టే ఉంటది, అది మనకు కనపడదు, కానీ చేయాల్సిన పరిస్థితి కదా. ఆ ప్లానింగ్ లో మీరు ఎదుర్కొన్న ఆటపోట్లేంటి?
1: ప్లానింగ్ చెప్తాను కదా, మేము 4 ఉండేవాళ్ళము. ఎక్కువగా నేను ప్రసన్న కూర్చుని ప్లాన్ చేసేవాళ్ళము, ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళము. ప్లానింగ్ లో కూడా మేము ఒక చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ కి ప్లాన్ చేసాం. అది ఎలా అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ ఒకవైపు కూర్చుంటారు, పార్టిసిపెంట్స్, ఇంకోవైపు స్కూల్ చిల్డ్రన్ కూర్చుంటారు. అక్కడ మా డయస్ దగ్గర ఏంటంటే ఒక సైకాలజిస్ట్, తర్వాత ఒక చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ చూసిన ఒక ఆయన వేద కుమార్ గారు వచ్చారు. అప్పుడు వీళ్ళని కూర్చోబెట్టి ఇంటరాక్షన్ చేశాం. పిల్లలు వాళ్ళకేం కావాలి అన్నది వాళ్ళు చెప్పారు. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ కూడా వాళ్ళు చాలా ఆనందించి మాకింత అంటే డైరెక్ట్ గా పిల్లలతో ఇంటరాక్షన్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్, పిల్లలు జనరల్ గా ఎక్కడైనా ఒకలాగే స్పందిస్తూ ఉంటారు కదా, అలా మాకు అది ఇది కొత్త ఎక్స్పీరియన్స్ ఇలాగా అని చెప్పని. తర్వాత వాళ్ళు ఎక్స్పర్ట్స్ కూడా పిల్లలకి కానీ లేకపోతే వీళ్ళకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ కానీ వాళ్ళ ఇన్పుట్స్ వాళ్ళు ఇచ్చారనమాట. అలా చేసాం. అలాగే మేము అప్పట్లో కొత్త ఇవేంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్, తర్వాత టైం అడ్జస్ట్మెంట్, టైం బ్యాలెన్స్, టైం మేనేజ్మెంట్, తర్వాత మైండ్ మ్యాపింగ్, ఇలా కొత్త సబ్జెక్టుల్ని ట్రై చేసి ఆ ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి చేయించేవాళ్ళం అన్నమాట. ఇదంతా హైదరాబాద్. నేను ఇంకొక స్టేషన్ లో కూడా చేశాను,
0: వరంగల్.
1: వరంగల్ ఆల్ ఇండియా రేడియో వరంగల్ లో చేశాను. వరంగల్ లో చేయడం ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అని నేను
0: లోకల్ స్టేషన్,
1: లోకల్ రేడియో స్టేషన్ నేను ఎప్పుడు చేయలేదు. అక్కడ
0: ట్రై
1: సిటీ, కానీ అదొక కల్చరల్ సిటీ.
0: అవును,
1: మన అంటే సాహిత్య కార్యక్రమాలు చేయాలనుకున్నా, ఏదైనా కల్చర్ కి సంబంధించిన కార్యక్రమాలు చేయాలనుకున్నా, మనం చేయాలని అనుకోవడం ఒకటి, అక్కడ దాని గురించి మాట్లాడేవాళ్ళు, ఆ కార్యక్రమాలు
0: జరుగుతారు
1: బాగా ఉండేవారు, వాళ్ళు చక్కగా కోఆపరేట్ చేసి ఆల్ ఇండియా రేడియోకి వచ్చి ఆ కార్యక్రమాలన్నీ చేసేవాడు. విలేజెస్ లో ఉన్న పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న పిల్లల చేత క్విజ్ కార్యక్రమాలు వాళ్లనే నిర్వహించమని,
0: క్విజ్ మాస్టర్స్ గా
1: క్విజ్ మాస్టర్ వాళ్ళనే పెట్టి చేయించి ఎంత బాగా చేసేవాళ్ళమ్మ. నేను అంటూ ఉండేదాన్ని వాళ్ళతో, ఈ పిల్లవాడు పెద్ద అయ్యేసరికి మంచి అంటే క్విజ్ మాస్టర్ అవుతాడు అని చెప్పని. సమ్మక్క సార్లమ్మ జాతర వచ్చింది,
0: అవును,
1: అది కూడా మేము కవర్ చేసాం.
0: పెద్ద ఇది కదా. అసలు
1: నేను ఒకటే చెప్తున్నాను, ఆల్ ఇండియా రేడియోలో పనిచేసినప్పుడు ఏ కార్యక్రమం చేయాలన్నా ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్ తోటి ప్రారంభించి ప్రతి డివిజన్ లోనూ అందరి సహకారం ఉంటే తప్పితే ఒక కార్యక్రమం అవ్వదు.
0: సక్సెస్ఫుల్ గా
1: సక్సెస్ఫుల్ గా అవ్వాలి అంటే ఎస్డి దగ్గర నుంచి సెక్యూరిటీ గార్డ్ వరకు అందరి కోఆపరేషన్ తోటి కార్యక్రమాలు జరిగాయి. అలాగే ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆకాశవాణి ఓ పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో మనం ఎలాగా అయితే ఇంట్లో కుటుంబంలో అడ్జస్ట్మెంట్లు అన్ని ఎలా చేసుకుంటూ మనం జీవిస్తూ ఉంటామో, ఇక్కడ కూడా ఉంటాయి అడ్జస్ట్మెంట్లు అవన్నీ, కానీ తప్పవు అదంతాను. ఒకళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి స్నేహపూర్వకంగా ఉండి ఇది చేసినప్పుడే ఆటోమేటిక్గా ఏంటంటే మనం సక్సెస్ఫుల్ అవుతామని నేను అనుకుంటున్నాను. నేను అలాగే సక్సెస్ఫుల్ అయ్యానని అనుకుంటున్నాను.
0: తప్పకుండా మీరు అన్నట్టుగా ఆ సక్సెస్ మన ప్రతి ముద్రలా కనిపించింది. కార్యక్రమాలు విభిన్నంగా విలక్షణంగా విశిష్టంగా చేశారు. మీరు వరంగల్లో చేసినప్పుడు లక్ష్మణమూర్తి గారితో ఉపనిషత్తుల గురించి మాట్లాడించారు, అదే అలాగే వేదాల మీద కొన్ని కథలు కూడా అక్కడ సపరేట్ గా చేశారు. ఇంతవరకు అది ఎవరూ చెయ్యలేని పాత్ర. మీరు దాదాపుగా 10-15 మంది దగ్గర స్టేషన్ డైరెక్టర్స్ దగ్గర పనిచేశారు. అలా డిఫరెంట్ స్టేషన్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసినప్పుడు మీకేమైనా మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయా?
1: అంటే ఒకటి, మా వాళ్ళు చెప్పింది మనం గైడెన్స్ గా తీసుకుంటాం, అలాగే మన ఐడియా కూడా వాళ్ళ ముందు పెట్టగలిగితే వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు. వాళ్ళ గైడెన్స్ లేకుండా మనం ఎలా చేస్తాం? ఇన్నేళ్లలో వాళ్ళ గైడెన్స్ తప్పకుండా ఉంటుంది. తప్పకుండా ఇది అంటే ఒకటి, ఏ స్టేషన్ డైరెక్టర్ కూడా నువ్వు ఇలాగే చెయ్యి అని ఎవ్వరూ కూడా ఫోర్స్ చేయలేదు, ఎవ్వరూ చేయలేదు. ఇలా చేయాలని అనుకుంటున్నాను సార్ అని అంటే, ఓకే తప్పకుండా చేయండి అమ్మా, మీరు ఆలోచించారు కదా దీని గురించి అని అనేవాళ్లే తప్పితే. ఎందుకంటే డాక్టర్ ఆర్ఏ పద్మనాభరావు గారు కానీ, డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారు కానీ, మేడం దుర్గా భాస్కర్ గారు కానీ, ఈవెన్ జీకే కుల్కర్ణి గారు కూడా, ఆయన చాలా స్ట్రిక్ట్ అయినా కూడా ఆయన ఓకే గో అహెడ్ అనేవారు అన్నమాట. అంత ఎంకరేజ్మెంట్
0: శాస్త్రి గారు
1: తర్వాత
0: కబీర్
1: అహ్మద్, నోట్ల మాట మీద తీసుకున్నా కబీర్ అహ్మద్ గారు ఎంత ఆయన మురిసిపోయేవారో నిజంగా.
0: అవును సరే, ఇప్పుడు మనకి 43 సంవత్సరాల మీ అనుభవాన్ని పురస్కరించుకుని 90 ఆకాశవాణి, మన మీడియా అంటేనే ఫస్ట్ పెద్ద ముత్తైదులాగా కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా విలువలు పోకుండా ఇప్పటికే కాపాడుకుంటూ వస్తోంది. ఇప్పుడు మనకి రెయిన్బో ఉంది, తర్వాత యువాణి సెక్షన్స్ ఉన్నాయి, తర్వాత వివిధ భారతి ఉంది. ఇన్నిట్లో మీ వర్క్ చేసిన అనుభవంతో శ్రోతలతో మంచి అనుభవాలు ఉన్నాయి మీకు. వాళ్ళతో మమేకమై కార్యక్రమాలు చేశారు కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు శ్రోతలందరికీ?
1: ప్రజలకి ఉపయోగపడాలి పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ అన్నది ఆకాశవాణి చేయం. అలాగే ఉపయోగపడేలాగా కార్యక్రమాలు అందరూ చేయాలి. ఉపయోగపడుతుందని మనం తప్పకుండా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇందాక మీరు అడిగిన ప్రశ్నల్లో ఆకాశవాణి ఎలా ఉపయోగపడింది పిల్లల్ని తల్లుల్ని కలపడానికి, ఆకాశవాణి ఎలా ఏంటి ఒక ప్లాట్ఫామ్ ఒక వేదిక ఏర్పరిచింది, ఇదంతా కూడా మరి ఆకాశవాణి ఒక భారతిగా
0: డెవలప్మెంట్ ఎలా ఇచ్చింది, వినోదం ఎలా ఇచ్చింది, జ్ఞానాన్ని ఎలా అందించింది, వివేచన
1: సాహిత్యాన్ని సంస్కృతిని నిలబెట్టేది ఆకాశవాణి మాత్రమే అని నేను ఖచ్చితంగా చెప్పగలను.
0: బాగుందమ్మా, చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా మనం ఫస్ట్ అనుకున్నట్టుగా బహుజనులందరూ కూడా అంటే బహుజన హితాయ బహుజన సుఖాయ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్నట్టుగా ఆకాశవాణి కుటుంబం శ్రోతలతో ఎట్లా మమేకమవుతుంది. ముఖ్యంగా మీరన్న ఈ లీగల్ పాయింట్స్ కానీ హెల్త్ కానీ ఎప్పటికప్పుడు అందిస్తూ పేదవాళ్లకు కూడా ఎప్పుడు ఏ అవసరం ఉందో ఆ అవసరాలు తీరుస్తూ ప్రజలకి నచ్చేలా ప్రజోపయోగ కార్యక్రమాల నిర్వహణలో ఎప్పుడూ ముందుని నడిపించింది. ఈ 90 మరి ఆకాశవాణికి వచ్చిన సందర్భంగా పలు కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో మీరొచ్చి మా స్టూడియోలో మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా. నమస్కారం.
1: నమస్కారం శ్రీలక్ష్మి గారు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన లావణ్య గారికి కూడా ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే, ఆకాశవాణి ఇందాక మీరు అన్నారు బహుజన హితాయ బహుజన సుఖాయ, అది ఎప్పటికీ ఆ లోగో ఆ నినాదం అలా ఉంటూనే ఉంటుంది. అదే పద్ధతిలో మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. శ్రోతలకి ఎప్పటికీ కూడా మనం దగ్గర అవ్వాలనే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. అలాగే ఇంకోటి ఏంటంటే, మనం కూడా ఎప్పటికప్పుడు శ్రోతలకి అవసరమైంది ఏమిటి అన్నది మనం కూడా ఒక విధమైన సర్వే లాంటిది చేసుకుంటూ ముందుకు వెళ్తూ వాళ్ళకి అవసరమైన కార్యక్రమాలు మనం చేయగలిగితే ఎప్పుడూ మనం వాళ్ళ గుండెల్లో ఉంటాం. ఎనీవే, శ్రోతలందరికీ కూడా ఈ 90 ఏళ్ల ఆకాశవాణి జరుపుకుంటున్న ఈ సంబరాలకి శ్రోతలకు కూడా నేను శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు.

0: ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ప్రముఖ ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీమతి ఉషారాణి గారితో శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి గారు జరిపిన సంభాషణ మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: కంటిన్యూ చేద్దాం ఎవర్ గ్రీన్ హిట్స్. నెక్స్ట్ అతడు మూవీ నుంచి శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు. సిరివెన్నెల సీతారామస స్త్రీ సాహిత్యానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ పాటని అంబాల శ్రీరాములపల్లి హనుమకొండ జిల్లా పద్మశాలి చేనేత సంఘం నుంచి ఖ్యాతం రవీందర్ స్వరూప సమ్మయ్య సుదర్శన్ తాటిపాముల ఉపేంద్ర దేవేంద్ర శ్రీరాములు తాటిపాముల మల్లేశం గడ్డం సాంబయ్య దాసి మల్లేశం కొల్లిపాక మిన్ను చింతకింది శ్రీను ఇప్పలపల్లి శ్రీను గంగాధర్ రమేష్ వీరందరి కోసం ప్లే చేస్తున్నాం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అధ్యక్షతన వహిస్తున్న ఈ సమావేశంలో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఉమ్మడి కార్యకలాపాలపై చర్చించే నిర్ణయం తీసుకుంటామని, ప్రపంచంలోని అనేక సవాళ్లపై చర్చిస్తామని జైశంకర్ తెలిపారు. దేశ నిర్మాణ బాధ్యతను యువతరం తీసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. సరికొత్త ఆవిష్కరణలతో 2047 నాటికి వికసిత్ భారత్ కలను యువత సాకారం చేయాలని ఆకాంక్షించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ పదవీ కాలం ముగిసిన గ్రామ ప్రధానులను గ్రామ నిర్వాహకులుగా పొడిగించింది. దీంతో రేపటి నుంచి గరిష్టంగా 6 నెలల పాటు లేదా కొత్త సంఘాలు ఏర్పడే వరకు గ్రామ నిర్వాహకులుగా పనిచేయనున్నారు. పంజాబ్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, 20 నగర పంచాయతీలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ నెల 29న ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాష్ట్రంలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నిన్న సచివాలయంలో మహిళా వారోత్సవాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. బటన్ నొక్కి వర్చువల్గా 8,000 ఇందిరా స్త్రీశక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఉగాండా, కాంగో నుంచి వచ్చే విమానాల్లోని ప్రయాణికులకు జ్వరం, నీరసం, కండరాల నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులతో బాధపడుతుంటే ఇమ్మిగ్రేషన్ లేదా వైద్య అధికారులకు తెలియజేయాలని ఆదేశించింది. సాఫ్ మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ గ్రూప్ బి ప్రారంభ మ్యాచ్లో భారత్ 11-0 తేడాతో మాల్దీవులను చిత్తుగా ఓడించింది. గోవాలోని మర్గావ్లో నిన్న జరిగిన మ్యాచ్లో అవేకా సింగ్ 4 గోల్స్ చేసింది. ప్రియాంక నవోరెం, కరిష్మా చెరో 2 గోల్స్ సాధించారు. ఐపీఎల్ క్వాలిఫైర్ 1 మ్యాచ్ ఇవాళ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ధర్మశాల స్టేడియంలో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ పోటీలో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్కు వెళ్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. జీవితం సాఫీగా ఉన్నప్పుడు అంతా బానే ఉంటుంది, అందరం బాగానే ఉంటాం. కానీ అనుకోని ప్రమాదం జరిగి మొత్తం తారుమారైనప్పుడు మనం ఎలా ఉంటాం, ముందుకు ఎలా వెళ్తాం అనే దాన్ని బట్టే మిగతా లైఫ్ ఉంటుంది. మరి అలా ఊహించని దుర్ఘటనలో కాలు పోగొట్టుకుని తన నాట్యాన్ని మళ్లీ ప్రారంభించి ఆదర్శప్రాయంగా నిలిచిన ఒక శాస్త్రీయ నృత్య కళాకారుని జీవితం ఆధారంగా వచ్చిన చిత్రం మయూరి ఇవాల్టి మన బయోపిక్.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్ గా మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. క్లాసికల్ డాన్సర్ సుధాచంద్ర నిజ జీవితంలో తన పాత్రను తానే పోషించిన సినిమా మయూరి. ఉషాకిరణ్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత రామోజీరావు గారు, దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఒక క్లాసిక్ గా నిలిచింది. ప్రేక్షకుల అభిమానంతో పాటు అవార్డులను గెలిచింది.

మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ముంబైలోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించిన మయూరికి చిన్నప్పటి నుంచి నాట్యం అంటే చాలా ఇష్టం. ఆమెతో పాటు ఆ ఇష్టం కూడా పెరుగుతుంది. తన ఉత్సాహాన్ని ఆసక్తిని గమనించిన తండ్రి నాట్యంలో శిక్షణ ఇప్పిస్తాడు. మరి మూడేళ్లకి నాట్యం చేయడం ప్రారంభించి 8 ఏళ్లకి తన తొలి నాట్య ప్రదర్శన ఇచ్చిన మయూరి గురించిన ఇంకొన్ని సంగతులు చెప్తాను. ఒక చక్కటి పాట వినిపించి ఇప్పుడైతే వినండి శృతిలేయుల సినిమా నుంచి ఈ చక్కటి గీతాన్ని.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్ గా మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 3 ఏళ్ల వయసులో నాట్యం నేర్చుకోవడం ప్రారంభించి 8 ఏళ్లకే తొలి ప్రదర్శన ఇచ్చిన మయూరి 16 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి దాదాపు 75 నాట్య ప్రదర్శనలు ఇచ్చింది. చదువుల్లో కూడా ముందున నాట్యం అంటే ప్రాణం తనకి. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతున్న టైంలో ఊహించని విధంగా తమిళనాడులో ఒక కారు ప్రమాదానికి గురి అవుతుంది. మరి తర్వాత ఏం జరిగింది ఒక పాట వినిపించి చెప్తాను. స్టే ట్యూన్ టు బయోపిక్.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నారు బయోపిక్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఘోర రోడ్డు ప్రమాదంలో మయూరికి కుడికాలు ఎముక విరగడమే కాక కొన్ని గాయాలు కూడా అవుతాయి. కాలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాట్యంలో తన భవిష్యత్తు గురించి ఆమె కన్న కలలు కలలవుతాయి. నిరాశా నిస్పృహలకు లోనవుతారు ఎవరైనా ఇలాంటి సందర్భాలలో. మరి మయూరికి అలాగే అనిపించింది, కానీ ఆమె అక్కడే ఆగిపోలేదు. తర్వాత ఏం జరిగింది చెప్తాను. వింటుంటారుగా వివిధ భారతిని

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్న ఇలా బయోపిక్ గా మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరొక ఘోర రోడ్డు ప్రమాదంలో కుడికాలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న నాట్యం మీద ప్రేమ మయూరిని కుదురుగా ఉండనివ్వలేదు. ఓటమిని అంగీకరించనేయలేదు. ఎలాగైనా మళ్లీ నాట్యం చేయాలనుకుంది. ఆ దిశగా పట్టుదలగా ప్రయత్నించింది. జైపూర్ కాలు సహాయంతో నడవటం మాత్రమే కాక నాట్య సాధన కూడా చేస్తుంది. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇది చిత్రకథ. మరి ఇంకా ఉన్న చెప్పాల్సిన సంగతులు వింటూనే ఉండండి. గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇప్పుడైతే పౌర్ణమి సినిమా నుంచి ఈ చక్కటి గీతం నీకోసం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయిలో మీరు వింటున్నారు బయోపిక్. మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓన్లీ ఆన్ వివిధ భారతి. శాస్త్రీయ నృత్య కళాకారిణి సుధాచంద్రన్ జీవితంలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాకు అవసరమైన కొన్ని మార్పులు చేర్పులతో కథను తయారు చేసుకున్నారు దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు. మాటలు గణేష్ పాత్ర గారు రాయగా గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సంగీతం అందించారు. ఆణిముత్యాలంటి పాటలు మయూరి విజయంలో కీలకంగా నిలిచాయి. ఇక వేటూరి సుందరామూర్తి గారి సాహిత్యం పరమాద్భుతం. ఆస్వాదిద్దామా మరోసారి

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: సందేశాత్మక చిత్రాలను నిర్మించడంలో ముందుండే రామోజీరావు గారు మయూరి సినిమాతో మరోసారి ఉషాకిరణ్ మూవీస్ సంస్థ గొప్పతనాన్ని తెలియజేశారు. ఇంకో ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ సినిమా 1985 మార్చిలో 8వ తేదీన విడుదలైంది. అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున అన్నమాట. మహిళా లోకానికి ఇచ్చిన అపురూప గౌరవం మయూరి. మరి మరిన్ని కబుర్లు చెప్తాను ఈ చక్కటి పాట తర్వాత. ఇప్పుడైతే స్వర్ణకమలం సినిమా నుంచి యాణిముత్యం లాంటి గీతం.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 Section 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్ గా మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సినిమాను 1985 సంవత్సరంలో భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు. ఆ తర్వాత 2014లో కూడా నృత్య ప్రధాన చిత్రాల్లో భాగంగా మళ్లీ ప్రదర్శించబడింది మయూరి. మీకు తెలుసా, ఏ తెలుగు సినిమాకి దక్కని అత్యంత అరుదైన గౌరవం దక్కింది ఈ సినిమాకు. మరి అదేంటో తెలుసుకునే ముందు ఈ పాట వినండి. సాగర సంగమం సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ క్లాసిక్ సాంగ్ మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయి బయోపిక్ గా మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక చెప్పా కదా మీకు మయూరి సినిమాకు దక్కిన అత్యంత అరుదైన గౌరవం గురించి చెప్తానని. అదేంటో తెలుసా? మయూరి 14 నంది పురస్కారాలు గెలుచుకుంది. ఏ సినిమాకు దక్కని అరుదైన గౌరవం ఇది. మలయాళం తమిళంలో ఈ పేరుతోనే రిలీజ్ చేశారు. హిందీలో మాత్రం నాచే మయూరి పేరుతో 1986 సంవత్సరంలో విడుదలైంది. అంటే రీమేక్ చేశారనమాట. మరి మన నేటివిటీకి అనుగుణంగా ఒక చక్కటి కుటుంబ కథగా తండ్రి కూతుళ్ల అనుబంధాన్ని హృదయంగా ఆవిష్కరిస్తూ సంగీత సాహిత్య నృత్యాలకు పెద్దపీట వేస్తూ సింగితం శ్రీనివాసరావు గారు రూపొందించిన కళాఖండం మయూరి. చూస్తున్నంతసేపు స్ఫూర్తినే కాదు ఆహ్లాదకరమైన అనుభూతికి లోనవుతాం. ఇప్పటికీ ప్రేక్షకులు అభిమానించే ఎవర్గ్రీన్ క్లాసిక్ బయోపిక్ మయూరి.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే హిందీలో వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం బీబీ క్లాక్ లో టైం ఎగ్జాక్ట్లీ 12:05. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి. అండ్ నేను మీ ఆర్జీ లక్ష్మి. వివిధ రంగాలలో చైతన్య స్ఫూర్తిగా నిలిచే ఎందరినో మనం చూస్తుంటాం, వింటుంటాం కదా. మరి మానవత్వంలో, అది కూడా మూగ జీవాల విషయంలో, అండ్ అట్ ద సేమ్ టైం పర్యావరణ పరిరక్షణలో ఒక రోల్ మోడల్ అనిపించే వ్యక్తి ఒకరున్నారు. ఎవరు, ఏమిటి అని ఆలోచిస్తున్నారు కదా అందరూ. చెప్తాగా ఒక పాట వినిపించి స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి ఇందాక చెప్పగదా మీకు, మానవత్వం విషయంలో, అది కూడా మూగజీవాల విషయంలో, అలాగే పర్యావరణ పరిరక్షణలో ఒక రోల్ మోడల్ అనిపించే వ్యక్తి గురించి మీకు చెప్తాను అని. అదెవరో తెలుసా? ఎండాకాలంలో పక్షుల కోసం నీటి నుంచుతాం చాలా మంది, మనకు తెలుసు. కానీ 15 ఏళ్లుగా అడవిలోని మూగజీవాలకు ట్యాంకర్తో నీళ్లు తీసుకెళ్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నాడు పంజాబ్కు చెందిన హర్పాల్ సింగ్. సమ్మర్లో శివాలిక్ అడవుల్లోని వన్యప్రాణుల దాహార్తిని తీరుస్తూ జల మానవుడుగా పేరు పొందాడు. మరి నిజంగా ఎంత గొప్ప పని చూడండి. మరిన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను, స్టే ట్యూన్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్, లవ్లీ మెలోడీ ఆన్ ద వే. జస్ట్ ఎంజాయ్ దిస్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇందాక విన్నాం కదా రుద్రవేణి సినిమాలోని ఒక గొప్ప పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, ఇళయరాజు గారి సంగీతం, బాలసుబ్రహ్మణ్యం గారి గానం, అల్టిమేట్ కాంబో అసలు కదా. ఇంత గొప్ప భావం చూడండి. తరలిరాద తనే వసంతం, తన ధరికి రాని వనాల కోసం. సో ధరికి రాని వనాల కోసం అలాగే నీటిని తీసుకెళ్లాడు హర్పాల్ సింగ్. పంజాబ్కు చెందిన హర్పాల్ సింగ్ శివాలిక్ అడవిలోని వన్య ప్రాణుల కోసం నీటిని తీసుకెళ్లాడు. అలాగే ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సమతుల్యాన్ని కూడా కాపాడుతున్నాడు అనమాట. ఇక రోజు మార్చి రోజు ఉదయాన్నే అడవికి ట్యాంకర్తో నీళ్లు తీసుకుని బయలుదేరతాడు హర్పాల్ సింగ్. సరే, మరి నీళ్లు ఎలా తాగుతాయి ఇక్కడ పక్షులు, పులులు, నెమళ్లు, ఇంకా చాలా ప్రాణులు అనే డౌట్ కదా మీకు. ఎలాగంటే తన సొంత డబ్బుతో దాదాపు 25 నీటి గుంటలు, వర్షపు నీటి నిల్వ చెరువులను నింపి హర్పాల్ సింగ్ ట్యాంకర్తో అక్కడికి వెళ్లేటప్పటికే రెడీగా ఉంటాయట. సో అక్కడ ఉన్న నీటి గుంతల్లో, నీటి నిల్వ చెరువుల్లో ట్యాంకర్తో తీసుకెళ్లిన నీటిని నింపుతాడు. మరి వాటి కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి నీళ్ల కోసం. మరి ఇంకా ఉన్నాయి కబుర్లు, ఇన్స్పైరింగ్ కబుర్లు చెప్తాను, వింటూ ఉండండి వివిధ భారతి చైతన్య స్ఫూర్తి కోసం. అండ్ ఇప్పుడు మీకోసం ఆనంద్ సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. హర్పాల్ సింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్న పంజాబ్ చెందిన హర్పాల్ సింగ్ శివాలిక్ అడవిలోని వన్యప్రాణుల కోసం రోజు మార్చి రోజు నీళ్లు తీసుకెళ్తాడు ట్యాంకర్లతోటి. మరి రెండు రోజులకు ఒకసారి అడవికి నీళ్లు తీసుకెళ్లడం శ్రమ ఖర్చుతో కూడుకున్నప్పటికీ తన సొంత డబ్బునే ఉపయోగిస్తాడు హర్పాల్ సింగ్. వన్యప్రాణుల ఆశీస్సులు నా జీవనోపాధి వృద్ది చెందడానికి సహాయపడ్డాయని నేను నమ్ముతున్నాను. అందుకే నా ఆదాయంలో 10% వన్యప్రాణుల సంక్షేమానికి కేటాయిస్తున్నాను అని చెప్తాడు. మరి సంవత్సరాల క్రితం తల్లితో చేసిన ప్రయాణం హర్పాల్ సింగ్ ఆలోచనకు మూలం. అమ్మ చేయి పట్టుకుని నీటి కుండలతో గ్రామానికి దగ్గరలో ఉన్న వన్య ప్రాణుల దాహం తీర్చడంతో మొదలైంది ఆ నీటి ప్రయాణం. ఇప్పుడు ట్యాంకర్లకు చేరింది. మరి నీళ్ల కోసం అడవి బయటకు వచ్చి ప్రమాదాల బారిన పడకుండా వన్యప్రాణులను రక్షిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు హర్పాల్ సింగ్.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

సమయం 12:30 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి తెలుగులో. మనం మళ్లీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్ తో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ఉగ్రవాదం అనే ఉమ్మడి సమస్యకు ప్రజాస్వామ్య దేశాలుగా సాధించవలసిన పరిష్కారం గురించి క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రులు చర్చించారని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. గత 12 ఏళ్ల సుపరిపాలన, దేశం ప్రథమం అన్న భావన వికసిత్ భారత్ లక్ష్యానికి గట్టి పునాది వేశాయని బీజేపీ అధ్యకుడు నితిన్ గడ్కరీ అన్నారు. 2026 జాతీయ క్రీడా పరిపాలనా తీర్పు సంఘ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ కి మధ్య ఈ సాయంత్రం జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమాపేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమాపేశంలో ఆస్టేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటేగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమాపేశం అనంతరం డాక్టర్ జయశంకర్ ఒక ప్రకటన చేస్తూ క్వాడ్ కూటమి దేశాల మధ్య సహకారం మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. ఈ రోజు జరిగిన సమాపేశం ఎంతో అర్థవంతంగా ఫలప్రదంగా సాగిందని, ప్రధానంగా హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన అంశాలపైనే దృష్టి సారించామని తెలియజేశారు. విదేశాంగ మంత్రులు సురక్షితమైన నిరంతరాయమైన సముద్ర వాణిజ్యం గురించి చర్చించారని ఆయన పేర్కొన్నారు. క్వాడ్ దేశాలు స్వేచ్ఛాయుత సమాజాలని, సుసంపన్నమైన వృద్ధిని సాధించే క్రమంలో ఆవిష్కరణలను, సృజనాత్మకతను ప్రోత్సహిస్తాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. ప్రజాస్వామ్య దేశాలుగా ఉగ్రవాదం అనే ఉమ్మడి ముప్పును ఎదుర్కోవడంపై కూడా తాము దృష్టి సారించామని డాక్టర్ జయశంకర్ తెలియజేశారు.
1: Economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. We, the Quad nations, are open societies who foster innovation and creativity in our quest for growth and prosperity. These forces are strengthened when we undertake more exchanges, as we intend to do.
0: రాబోయే కాలంలో క్వాడ్ దేశాలు మరింతగా లాజిస్టిక్స్ నెట్వర్క్, సముద్ర గర్భ కేబుల్, శిక్షణ సామర్థ్యాల పెంపొందింపు, మానవతా సహాయం, విపత్తు చర్యలు మొదలైన వాటిని మరింత బలోపేతం చేస్తాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక ప్రకటన చేస్తూ మైనింగ్, ప్రాసెసింగ్, క్రిటికల్ మినరల్ రీసైకిల్ సహా కీలక ఖనిజాల సప్లై చైన్లను బలోపేతం చేయడానికి ఆర్థిక విధాన సాధనాలను ఉపయోగించుకోవడంలోనూ, పెట్టుబడులను సమన్వయం చేసుకోవడంలోనూ క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఫ్రేమ్వర్క్ ఈ 4 దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని, క్వాడ్ భాగస్వామ్యానికి అమెరికా పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు.
2: On the areas of cooperation, and it's also interesting that on the areas that we are working together on have become even more relevant and more important because of recent events around the world. And so today I think we'll make even further progress on operationalizing our relationship on the areas that we can cooperate on. And by the way, the most interesting thing about the Quad is not simply that we are, it is a gathering of 4 strategic allies in which we come together to sort of compare notes about areas of common interest, but also not only is it increasingly becoming a forum by which we begin to take action.
0: జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటేగి తన సంయుక్త పత్రికా ప్రకటనలో హోర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన నౌకాయానం జరిగేలా చూడడానికి, పశ్చిమాసియాలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు ముఖ్యమని పునరుద్ఘాటించారు. ఆస్టేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ మాట్లాడుతూ క్వాడ్ దేశాలు ఈరోజు ఇంధన భద్రత, క్రిటికల్ మినరల్స్ రంగాలతో సహా మరికొన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లే విషయం చర్చించాయని వెల్లడించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు సిక్కిం పర్యటనకు వెడతారు. సిక్కిం పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ సాయంత్రం రాష్టపతి గ్యాంగ్టోక్లోని నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శిస్తారు. తన సిక్కిం పర్యటన మొదటి రోజైన ఈ రోజు నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీతో పాటు ఆర్కిడేరియంను కూడా సందర్శిస్తారు. అలాగే గ్యాంగ్టోక్లో మహిళల కోసం ఉద్దేశించిన పింక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపు రాష్టపతి నథుల కనుమను సందర్శించారు.

అక్కడ విధుల్లో ఉన్న సైనికులతో ముచ్చటిస్తారు. గ్యాంగ్టాక్లోని సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి కూడా హాజరవుతారు. దాదాపు 14,000 డిగ్రీలు ప్రదానం చేస్తారు. పర్యటనలో చివరి రోజు ఎల్లుండి గ్యాంగ్టాక్లోని పాల్జోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సిక్కిం పోలీసులో ఆమె ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్ పతాకాలను బహుకరిస్తారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 2014లో ఇదే రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించారని, ఆనాటి నుంచి గత 12 ఏళ్లలో దేశం తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొంది సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని చాటుకున్న ఒక చారిత్రాత్మక ఘట్టానికి ఈవేళతో 12 ఏళ్లు పూర్తయ్యాయని బీజేపీ అధ్యకుడు నితిన్ నవీన్ అన్నారు. సుపరిపాలన, దేశమే ప్రథమం అనే నైతిక విలువలతో కూడిన ఈ 12 ఏళ్ల ప్రయాణం 2047 వికసిత్ భారత్ అనే గొప్ప సంకల్పానికి బలమైన పునాదిగా మారిందని నవీన్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నాయకత్వంలో ఉగ్రవాదంపై దాడులు, సాయుధ దళాల పెరుగుతున్న శౌర్య పరక్రమాలు అండతూ భారత్ ఈరోజు తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి సురక్షితంగా, సమర్థవంతంగా, పూర్తి సన్నద్దతతో నిలిచి ఉందని నవీన్ పేర్కొన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే మూలమంత్రంతో పాటు అంత్యోదయ అనే సర్వోన్నత సూత్రంతో నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా మార్పుకు సాధనాలుగా మార్చాయని కూడా బీజేపీ అధ్యకుడు ప్రశంసించారు. వికాస్ భీ విరాసత్ భీ అనే సంకల్పం ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనతో పాటు దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కూడా పునరుజ్జీవింపజేస్తోందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈరోజు సౌదీ అరేబియాలో హజ్ యాత్ర జరుపుతున్నారు. 5 రోజుల హజ్ సంప్రదాయాల ప్రారంభంగానికి సూచికగా యాత్రికులు నిన్న మీనాలోని టెంట్ సిటీకి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ప్రార్థన అనంతరం వారు హజ్ యాత్రలో ప్రధాన ఆచారమైన ప్రార్థనల కోసం అరఫత్ మైదానానికి చేరుకున్నారు. దేవుడిని క్షమాపణ వేడుకుంటూ ప్రార్థన చేస్తూ వారు రోజంతా అక్కడ గడుపుతారు. నిమ్రా మసీదులో హజ్ ప్రసంగాన్ని వింటారు. అలాగే సాయంత్రం ముజ్దలిఫాకు బయలుదేరడానికి ముందు మధ్యాహ్నం ప్రార్థన అనంతరం జంతు బలి, సైతాన్ పైన ప్రతీకారాత్మకంగా రాళ్లు రువ్వే ఆచారం కోసం యాత్రికులు రేపు ఉదయం తిరిగి మీనాకు చేరుకుంటారు. సైతాన్ గా భావించే స్తంభం పైన ప్రతీకాత్మకంగా యాత్రికులు రాళ్లు రువ్వుతారు. ఢిల్లీలో వడగట్టుల తీవ్ర దృష్ట్యా ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. జాతీయ రాజధాని ప్రాంతంలో వడగట్టుల పరిస్థితులు రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రత 40 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని అంచనా వేసింది. హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్ లాంటి పలు ప్రాంతాల్లో కూడా ఈ రోజు తీవ్రమైన వడగట్టులు వీస్తాయి. దేశంలో క్రీడా పరిపాలనను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్, నేషనల్ స్పోర్ట్స్ బోర్డు రూల్స్ 2026, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ స్పోర్ట్స్ ట్రైబ్యునల్ రూల్స్ 2026 నిబంధనలను నోటిఫై చేసింది. 2026 నేషనల్ స్పోర్ట్స్ బోర్డు నియమావళి ప్రకారం బోర్డు నిర్మాణం, చైర్పర్సన్, సభ్యుల పదవీ కాలం, జీత భత్యాలు, ఇతర సేవా నిబంధనలతో పాటు బోర్డు అధికారాలు, విధులను నిర్వచించారు. దోహాలో ఇరాన్ ఉన్నతాధికారులు కాల్పుల విరమణ చర్చలు జరుపుతున్నప్పటికీ దక్షిణ ఇరాన్లో తాము ఆత్మరక్షణ దాడులుగా సైనిక చర్య చేపట్టవలసి వచ్చిందని అమెరికా ప్రకటించింది. దీంతో అమెరికా ఇరాన్ మధ్య మరింతగా ఉద్రిక్తతలు పెరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ప్రధాన నౌకాదళ స్థావరం ఉన్న బందర్ అబ్బాస్ సమీపంలో క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్లను అమర్చడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరాన్ పడవలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఈ దాడులు చేస్తుందని అమెరికాలో సెంట్రల్ కమాండ్ అధికారులు తెలియజేశారు. కాల్పుల విరమణ ప్రక్రియలో భాగంగా సంయమనం పాటిస్తూనే తమ సిబ్బందిని రక్షించుకోవడానికి అమెరికా బలగాలి చర్యలు తీసుకున్నాయని అమెరికా ప్రతినిధి చెప్పారు. 2026 ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ ముగిసింది. అర్హత సాధించిన 4 జట్లు అధికారికంగా ఖరారయ్యాయి. ఈ రోజు జరిగే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. సాయంత్రం 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈవేళ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. విశేషాలు మరొకసారి. ఉగ్రవాదం అనే ఉమ్మడి సమస్యకు ప్రజాస్వామ్య దేశాలుగా సాధించవలసిన పరిష్కారాల గురించి క్వాడ్ విదేశాంగ మంత్రులు చర్చించారని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. గత 12 ఏళ్ల సుపరిపాలన, దేశం ప్రథమం అన్న భావన
వికసిత్ భారత్ లక్ష్యానికి గట్టి పునాది వేశాయని బీజేపీ అధ్యకుడు నితిన్ నబిన్ అన్నారు. 2026 జాతీయ క్రీడా పరిపాలన తీర్పు సంఘ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వివి స్టూడియోలో సమయం 12:40 దాటింది. స్టే ట్యూన్ ఫర్ ఈట్ ఫిట్.
1: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
0: Welcome to Eat Fit with me, RJ Lakshmi.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఈ సీజన్లో ఉండే హెల్త్ ఇష్యూస్ ఆ సీజన్లో ఉంటాయి. ప్రజెంట్ సమ్మర్లో ఉన్నాం. ఫుడ్ విషయంలో కేర్ఫుల్గా ఉండకపోతే గ్యాస్ట్రిక్ వంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి హెల్దీగా ఉండే మన సంప్రదాయ ఆహారం ఎంతో బెటర్ అంటున్నారు నిపుణులు. మరి వాటిలో కొన్ని ఈట్ ఫిట్లో మీకోసం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు. ఈట్ ఫిట్ వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇందాక చెప్పా కదా మీకు ఈ సమ్మర్లో కూల్ గా ఉంచే కొన్ని సంప్రదాయ ఆహార వంటకాల గురించి మీకు చెప్తాను అని. వాటిల్లో టాప్ లో ఉండేది కిచడీ. భారతీయ వంటకాల్లో కిచడీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పప్పు బియ్యంతో చేసే వంటకంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాడు తెలుసా. శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు గాని కిచడీ సమ్మర్లో కూల్గా ఉంచేందుకు హెల్ప్ అవుతుందట. మరి ప్రిపేర్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ చెప్పే ముందు ఒక సూపర్ సాంగ్ వినిపిస్తాను. ఏ సినిమా నుంచి అంటే బిజినెస్ మ్యాన్ చిత్రం నుంచి తమన్ అండ్ సుచిత్ర పాడిన ఈ సూపర్ సాంగ్ మీకోసం ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

0: లంచ్ టైంలో దావత్ లాంటి పాట బిజినెస్ మ్యాన్ సినిమా నుంచి నిజంగా బలం ఉంటుంది కదా పాట, ఫుల్ ఎనర్జెటిక్ సాంగ్. తమన్ గారి మ్యూజిక్ ఎంత బాగుంటుందో, హమ్మింగ్ అంతే హైలైట్ ఈ పాటకి. ఎనీవేస్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి ఇడ్లీ. మన సంప్రదాయ వంటకాలు చెప్తున్నాను కదా మీకు, వాటిలో నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ ఇడ్లీ అనమాట. ఆల్మోస్ట్ అందరూ ఫ్రీక్వెంట్ గా తినే బ్రేక్ఫాస్ట్ కదా. యాక్చువల్ గా ఇడ్లీ విషయంలో ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఇడ్లీని ఇష్టంగా తినేవాళ్ళు ఎంతమంది ఉంటారో, అబ్బా ఇడ్లీనా అనేవాళ్ళు కూడా చాలా మందే ఉంటారు. కానీ సమ్మర్లో కంపల్సరీగా తింటే చాలా మంచిదట. ఇందులో ఉండే ఫైబర్ డైజెషన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుందట. సో మీరే డిసైడ్ చేసుకోండి ఇడ్లీలు తినాలా వద్దా ఈ సమ్మర్లోని. మరి నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ ఈ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: మీరు వింటున్నారు ఇట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరిగిన ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. సమ్మర్ లో మిమ్మల్ని కూల్ గా ఉంచే మన సంప్రదాయ ఆహార వంటకాల గురించి మీతో కొన్ని డిస్కస్ చేస్తున్నాను, కొన్ని షేర్ చేసుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి నిమ్మకాయ పచ్చడి. కదా, వింటేనే నోరూరిపోతుంది కదా. సమ్మర్ ని కూల్ గా మార్చే ఆహారాల్లో ఒకటి నిమ్మకాయ పచ్చడి. యాక్చువల్ గా మనం పచ్చళ్ళను బాగానే తింటాం అనుకోండి, స్పైసీగా ఉండటానికి మాత్రమే కాదండోయ్, ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది అని అంటున్నారు నిపుణులు. ఇక నెక్స్ట్ అండ్ లాస్ట్ ఐటమ్ వచ్చేసి పెరగనం. కదా, అసలు పెరగనం నిమ్మకాయ పచ్చడి కాంబినేషన్. ఎన్ని రకాల వంటకాలతో తిన్నా పెరుగు లేకపోతే భోజనం పూర్తి కాదు చాలా మందికి. ముఖ్యంగా ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి అసిడిటీ సమస్యలు రాకుండా చేయడమే కాదు ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ చేస్తాయట. మరి ఇన్ని పోషకాలున్నాయి మన సంప్రదాయ ఆహార వంటకాల్లోనే. హ్యాపీగా తినేద్దాం, హెల్దీగా ఉందాం. ఏమంటారు?

సమయం 1:10 కావస్తోంది. కొన్ని క్షణాలలో ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 1:20 షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర రెండవ రోజు కొనసాగుతోంది. పలువురు సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు పలు జిల్లాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతు కష్టాలు తెలుసుకుంటున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్టాల మధ్య కృష్ణా జలాల వినియోగం, త్రాగు సాగునీటి అవసరాలపై ఇరు రాష్టాల మంత్రులు చర్చించారు. రెండు రాష్టాల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ఒప్పందం కుదుర్చుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలనపై రాష్ట వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సుస్థిర సంక్షేమ పాలనతో భారతదేశాన్ని అగ్రపథంలో నిలుపుతున్నారని ప్రశంసించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బీజేపీ భరోసా కార్యక్రమం రెండవ రోజు కొనసాగుతోంది. పలు జిల్లాల్లోని ధాన్యం కేంద్రాలను బీజేపీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు పరిశీలిస్తున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, భువనగిరి పట్టణాల్లో రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమం నిర్వహించిన నేతలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కనీసం ధాన్యం తరలించేందుకు లారీలను కూడా ప్రభుత్వం పంపించడం లేదని ఆరోపించారు. రాష్ట ప్రభుత్వం కావాలనే ధాన్యం కొనుగోళ్లను ఆలస్యం చేస్తోందని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు. తెలంగాణ, కర్ణాటక రాష్టాల మధ్య కృష్ణా జలాల వినియోగం, త్రాగు సాగునీటి అవసరాలపై ఇరు రాష్టాల నీటిపారుదల శాఖ మంత్రులు హైదరాబాద్లోని సచివాలయంలో సమావేశమై చర్చించారు. నిన్న జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కర్ణాటక మంత్రి బోసురాజు పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ఉండేలా ప్రతిపాదనలు కర్ణాటక నీటిపారుదల మంత్రి బోసురాజు దృష్టికి తీసుకెళ్లామని తెలంగాణ నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కృష్ణానదిపై ప్రతిపాదిత బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన సాంకేతికత అంశాలపై విస్తృతంగా చర్చించామని వెల్లడించారు. భవిష్యత్తులో అనుసరించబోయే విధానాలు ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనకారిగా ఉండేలా నిర్ణయం తీసుకున్నామని, తెలంగాణ, కర్ణాటక ప్రయోజనాల పరిరక్షణకు అనుకూలంగా ఒప్పందం కుదుర్చుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సాగునీటి, తాగునీటి విషయంలో రాష్ట హక్కులకు భంగం వాటిల్లకుండా ఉభయ రాష్ట్రాలకు సానుకూలంగా ఉండేలా జరిగిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరిస్తామని మంత్రి తెలిపారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా అన్ని వర్గాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మోదీ సారథ్యంలోని ఎన్డీఏ 12 ఏళ్ల పాలనను వరంగల్ జిల్లాకు చెందిన వ్యాపారి వెంకట్ కొనియాడారు.
1: ఒక దేశంలో ఒకే విధమైన రాజ్యాంగం అమల్లో ఉండాలని చెప్పి 370 ఆర్టికల్ ను రద్దు చేయడం జరిగింది. ముస్లిం మహిళలకు సంబంధించినటువంటి, త్రిబుల్ తలాక్ సంబంధించినటువంటి విషయాన్ని కూడా నరేంద్ర మోదీ గారు పరిష్కారం చేశారు. ఆ తర్వాత స్టార్టర్ ఆఫ్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మన దేశంలో సంబంధించినటువంటి వస్తువులను మనమే వినియోగించుకోవాలని, ఆ యొక్క వస్తువులను మనం తయారు చేయడానికి అనేక మందికి యువతకు ఉపాధి కల్పించడం నరేంద్ర మోదీ గారు చేసినటువంటిది.
0: నరేంద్ర మోదీ పాలనను వనపర్తిలోని హోటల్ యజమాని మహమ్మద్ ఖయూం ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉజ్వల్ యోజన పథకం తమ కుటుంబంలో కాంతులు నింపిందని ఆకాశవాణికి తెలిపారు.
2: మహమ్మద్ ఖయూం మేరా నామ్ హై, ఉన్పర్తి జిల్లా హై. సబ్ పహలే 5 సాల్ సే లకడియాం బదరతే థే, అబ్ సే అబ్ ఉజ్వలా సిలిండర్ ఆయే జబ్ సే 5 సాల్ సే అచ్చా హై, ఘర్ భీ చల్ రా, హోటల్ భీ చల్ రా.
0: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్బంగా దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నరేంద్ర మోదీ సుస్థిర పాలన అందిస్తూ ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రభాగంలో ఉంచుతున్నారని, దేశ ప్రజల్లో ఐక్యతాభావం నింపారని మంచిర్యాల జిల్లాకు చెందిన న్యాయవాది తులా ఆంజనేయులన్నారు.
3: కరోనా టైం కావచ్చు, లేకపోతే మేక్ ఇన్ ఇండియా కావచ్చు, ఈ విధంగా రైతుల విషయంలో కావచ్చు, లేకపోతే సైనికుల విషయంలో కావచ్చు, ఎన్నో రకాల ప్రజల కోసం అహర్నిశలు కుచ్చేస్తూ ఈ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు గర్వంగా ఉండే విధంగా దేశ ప్రజల కోసం పనిచేశారు.
0: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులుగా గుర్తించి వేగంగా పూర్తి చేస్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పాలమూరు రంగారెడ్డి

0: రెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్ రిజర్వాయర్ పంప్ హౌస్ పనులను ఆయన పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: 90% పూర్తి చేస్తే మీ 10 సంవత్సరాల కాలంలో చేసిన తర్వాత ఒకే ఒక మోటార్ ఇక్కడ పంపు ఆనండి నార్లాపూర్ రిజర్వాయర్ నిడిపోయడం జరిగింది. సో నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు ఇంకా పూర్తి కాలే మెయిన్ కెనాల్.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో సిపిఐ బృందం రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమాపేశమైంది. నిన్న సచివాలయంలో జరిగిన ఈ సమాపేశంలో కనీస వేతనాల పెంపుపై ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సిపిఐ నేతలు మరోవైపు జాన్ వెస్లీ నేతృత్వంలో సిపిఎం బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమాపేశమైంది. కనీస వేతనాల సవరణ చట్టం తీసుకురావడంపై ముఖ్యమంత్రికి సిపిఎం నేతలు ధన్యవాదాలు తెలిపారు. జగిత్యాలను విద్యా కేంద్రంగా అభివృద్ది చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి నర్సింగాపూర్ శివార్లోని సర్వే నెంబర్ 437లో 6 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించినట్టు మంత్రి తెలిపారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి మంత్రి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రక సత్వర నిర్ణయాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారని వేములవాడ పట్టణానికి చెందిన బెంద్రం భారతి అన్నారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె
2: 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత చారిత్రక సత్వర నిర్ణయాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారు. ఫలితంగా భారత్ ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలవడం సంతోషకరం. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ నినాదంతో పాలన సాగించడం హర్షణీయం.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు దేశ ప్రజలకు ఎంతో మేలు చేశాయని జగిత్యాల జిల్లాకు చెందిన విద్యార్థిని హంసిక తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని ఆకాశవాణితో మాట్లాడుతూ
3: Ayushman Bharat become very useful for economically weaker sections by providing health security. Programs such as Swachh Bharat, Jal Jeevan Mission, Digital India and Make in India have created awareness about cleanliness, technology and self-reliance. The initiatives taken by the central government over the past 20 years have contributed positively to country's development and public welfare.
0: Mokkajanna konugolu prakriya Karimnagar jillalo vegavantanga konasagutondani ippatavarku 80% కొనుగోళ్లు పూర్తయ్యాయని కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రకటించారు. మరో వారం రోజుల్లో మొక్కజొన్న పంట కొనుగోళ్లు పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 7 కేంద్రాల ద్వారా 560 మంది రైతుల నుంచి 210,000 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసినట్టు తెలిపారు. మరో 100,000 క్వింటాళ్ల వరకు మొక్కజొన్న కొనుగోలుకు వచ్చే అవకాశం ఉందని వివరించారు. నిర్మల్ జిల్లాలో ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా నిరంతరాయంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఉదయం లక్ష్మణ్ చందా మండలంలోని తీర్పల్లి గ్రామంలో గోదామును కలెక్టర్ సందర్శించారు. ట్రాక్టర్ల ద్వారా జరుగుతున్న వరి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం దిగుమతి ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని గోదాం అధికారులకు సూచించారు. వరంగల్ జిల్లాలో రబీ సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. జిల్లాలో మొత్తం 193,809 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు రైతుల నుండి 78,786 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా అందులో 75,723 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే రైస్ మిల్లులకు తరలించినట్టు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర 2వ రోజు కొనసాగుతోంది. పలువురు సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు పలు జిల్లాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతు కష్టాలు తెలుసుకుంటున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, త్రాగు, సాగునీటి అవసరాలపై ఇరు రాష్ట్రాల మంత్రులు చర్చించారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ఒప్పందం కుదుర్చుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం బీబీ స్టూడియోలో సమయం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ అర్జీ లక్ష్మి. హాలిడేస్ టైం, స్కూల్స్ కాలేజెస్ ఉండవు కాబట్టి అటు పిల్లలు ఇటు పేరెంట్స్ రిలాక్స్డ్ గా ఉండటాయి. ఆ రిలాక్సేషన్ మోడ్ ని హ్యాపీ మోడ్ గా మార్చే వివిధ భారతిని వినడం మర్చిపోరని మాకు తెలుసు అనుకోండి. ఎనివేస్, నేను రెడీ క్వశ్చన్స్ తో, మీరు రెడీ నా మొబైల్స్ తో, ఇక మొదలెడదామా షో టైం ని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్, కేర్ఫుల్ గా వినండి. మొన్నే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది కదా, యాజ్ ఆల్వేస్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ టైం ఏ సంవత్సరం రెడ్ కార్పెట్ మీద నడిచారు ఐశ్వర్య రాయ్ బచ్చన్? మరోసారి వినండి, ఫస్ట్ టైం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఏ సంవత్సరంలో రెడ్ కార్పెట్ మీద నడిచారు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే జస్ట్ వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం రోబో మూవీ నుంచి ఈ ఎనర్జెటిక్ డ్యూయెట్. స్టే ట్యూన్డ్.

రాబో మోవినించే సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ వినేసాం. నిజంగా వనమాలి గారి లిరిక్స్ ఐశ్వర్యరాయ్కి ఎంత చక్కగా సూట్ అవుతాయో కదా. అందం మొత్తం నువ్వా అన్నట్టు తరగని గ్రేస్ అందం ఐశ్వర్యరాయ్ సొంతం. అందుకే ఇప్పటికీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ మన ఐషే ఉంటుంది. ఎనీవేస్ మరి మీరు వింటున్నారు షో టైమ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐశ్వర్యరాయ్ గారు ఫస్ట్ టైం ఎప్పుడు రెడ్ కార్పెట్ మీద నడిచారు అని. నిజంగా అలా క్వశ్చన్ అడిగానే లేదో ఆన్సర్స్ అయితే అలా టక్టక్ వచ్చేసాయనమాట. చాలా మంది పంపించారు, కొంతమంది పేర్లు చదివేస్తున్నారు, మనకు టైం సరిపోదు కాబట్టి. అనిత గజ్వేల్ నుంచి, బోధన పోచంపల్లి నుంచి భోగ మార్కండేయ అనిత, షేర్ల వెంకటేష్ సుగుణ గజ్వేల్ నుంచి, బొమ్మిదేయ లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, హర్షిణి హైదరాబాద్ జూబ్లీహిల్స్ నుంచి, పెడన నుంచి అప్పలరాజు, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ 2002లో దేవదాస్ మూవీ ప్రీమియర్ సందర్భంలో ఫస్ట్ టైం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐశ్వర్యరాయ్ బచ్చన్ రెడ్ కార్పెట్ మీద నడిచారనమాట. సో అంటే ఆల్మోస్ట్ 24 ఇయర్స్ నుంచి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా ఉంటున్నారు ఐష్. నిజంగా మనం భారతీయులంతా గర్వపడాల్సిన విషయం కదా. ఎనీవేస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు, మెకానిక్ కల్లుడు సినిమా నుంచి సూపర్ ఎనర్జెటిక్ డ్యూయట్ ఆన్ ద వే, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా, స్టే ట్యూన్ టు షో టైమ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 MHz.

0: మన జనరంజన్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి షో టైం టైం. మరి ఎంచక్క మెకానికల్లుడు సినిమా నుంచి ఒక చక్కటి పాట విందేశారు రాజకోటి మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడిన ఆల్ టైమ్ డ్యూయట్ కదా, ఎంత బాగుంటుందో పాట, చాలా బాగుంటుంది. ఆఫ్ కోర్స్ డాన్స్ కూడా అనుకోండి. ఇక చిరంజీవి విశాంత్ గారి డాన్స్ విషయం చెప్పేదే ఉంది, అలా స్పెల్ బౌండ్ చూస్తూ ఉండిపోతాం అంతే. అందుకే ఆ పాటలు ఎప్పుడు విన్నా కూడా అంతే అద్భుతంగా అనిపిస్తాయి. ఎనివేస్, మరి నెక్స్ట్ క్వశ్చన్ క్రెడీనా మీరు అడిగేస్తున్నాను. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన జనగణ మన ఏ సంవత్సరంలో జాతీయ గీతంగా గౌరవం దక్కించుకుంది? మరోసారి వినండి, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన జనగణ మన ఏ సంవత్సరంలో జాతీయ గీతంగా గౌరవం దక్కించుకుంది? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324 0852. అండి ఇప్పుడు మీకోసం అమెరికా అబ్బాయి సినిమా నుంచి ఈ దేశభక్తి గీతం మరోసారి పులకరిద్దాం, ఓకేనా?

అద్భుతమైన పాట కదా. దేశభక్తి ఉప్పొంగుతుంది ఈ పాట విన్నప్పుడంతా. భారతజాతి గొప్పతనాన్ని, మన సంస్కృతిని, భిన్నత్వంలో ఏకత్వాన్ని, ఐకమత్యాన్ని ఒక్క పాటలో తెలియజేశారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎనీవేస్, మరి ఇందా మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన జనగణమన ఏ సంవత్సరంలో జాతీయ గీతంగా గౌరవం దక్కించుకుంది అని. నిజంగా మన లిజినెస్ కి ఎంత దేశభక్తి ఉందో, ఎంత అప్డేట్ గా ఉంటారనేది ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత నాకు అర్థమైంది. ఆన్సర్స్ అయితే అలా వచ్చేస్తేనే, ఒక్కరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించలేదు తెలుసా. యాక్చువల్ గా ఇది కొంచెం టఫ్ క్వశ్చనే, అంటే మనకి తెలిసిండాలనేదేం లేదు, కానీ అందరు పంపించారంటే నిజంగా గ్రేట్. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేరు చదివేస్తున్నాను. నార్కటిపల్లి మండలం నెమ్మది నుంచి వెంకటేశం హేమలత, రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి, ఎంఎం శాస్త్రి సుగంధి పంజగుట్ట హైదరాబాద్ నుంచి, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, ఇక సావిత్రి కుబేర్ నుంచి, నిర్మల్ జిల్లా కుబేర్ నుంచి అండ్ ఇంకా పంపిస్తూనే ఉన్నారు ఆన్సర్స్ అయితే. ఆన్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ 1950 జనవరి 24. సో ఈ 1950 సంవత్సరం జనవరి 24న రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన జనగణమన జాతీయ గీతంగా గౌరవం దక్కించుకుంది. ఆ పాట, ఆ జాతీయ గీతం మనం ఎప్పుడు విన్నా గూస్ పంప్స్ వస్తాయి, దేశభక్తి ఉప్పొంగుతుంది, అంత అద్భుతంగా ఉంటుంది రవీంద్రనాథ్ ఠాగూర్ గారి సాహిత్యం. మన భరత జాతిని మొత్తం ఆ పాటలో తెలియజేశారు. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఓకేనా? స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదంలో ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం.

పద్మం వ్యూహం సినిమా నుంచి ఒక మెస్మరైజింగ్ మెలడీ వినేశాం. నిజంగా ఏఆర్ రెహమాన్ గారిని స్వర మాంత్రికుడు అని ఎందుకంటారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని గాన గంధర్వుడు అని ఎందుకంటారు, ఇలాంటి పాటలు వింటే అర్థమవుతుంది కదా. అద్భుతమైన పాట. ఇక రాజశ్రీ గారి సాహిత్యం మరో మెట్టెక్కిచ్చింది ఈ పాటని. ఎనీవేస్ మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి నెక్స్ట్ క్వశ్చన్కి రెడీనా మీరు? యాక్చువల్ ఈ క్వశ్చన్ ఇందాక అడిగిన క్వశ్చన్ కి రిలేటెడ్ గానే ఉంటుంది. జనగణ మన గీతానికి స్వర రచన చేసింది ఎవరు? మరోసారి వినండి, జనగణ మన గీతానికి స్వర రచన చేసింది ఎవరు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324-0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో ఎనస్టిక్ డేట్ ఆన్ ద వే, మాస్టర్ ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ లో. స్టే ట్యూన్డ్.

కూలీ నంబర్ వన్ సినిమా నుంచి ఒక ఎన్ఎస్టీ డ్యూట్ వినేసాం అండ్ మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, జనగణమన గీతానికి స్వర రచన చేసింది ఎవరు అని. మళ్లీ సేమ్ రిపీట్ అయింది. రైట్ ఆన్సర్ పంపించారు చాలా మంది కూడా. మరి వాళ్ల పేర్లు చదివేస్తున్నాను. కృష్ణకుమారి ఖమ్మం నుంచి, గజ్వేల్ నుంచి అనిత, సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్ హైదరాబాద్ నుంచి, బాలకృష్ణ నర్సంపేట నుంచి, భాను మియాపూర్ నుంచి, ఇక చోడవరపు రమాదేవి గీతానగర్ నుంచి, జానీ బంజారాహిల్స్ నుంచి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఎస్, రచించింది ఆయనే, స్వరపరిచింది ఆయనే. అండ్ మీకు తెలుసా, తెలుగు జాతి యావత్తు గర్వించదగ్గ విషయం ఏమిటంటే మదనపల్లిలో జరిగింది అంశం. అంటే ఆయన స్వర రచన చేసిన జనగణమన గీతానికి స్వర రచన చేసింది మదనపల్లిలోనే. సో ఆ ఊరు వేదికగా నిలిచింది ఈ అద్భుత ఘట్టానికి. నిజంగా మనందరం గర్వించదగ్గ విషయం కదా. మరి రైటర్స్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం ఒక దేశభక్తి గీతం వినిపిస్తాను. రాక్షసుడు చిత్రం నుంచి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం, ఎస్ జానకి గానం, ఇళయరాజా సంగీతం.

సమయం 2 గంటలు కాస్తుంది. మీ అందరికీ తెలుసు కదా 2 to 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి. బెంగళూరుకు చెందిన క్లీన్ గ్రీన్ అంకురం వ్యవస్థాపకురాలు చేతనా ముఖర్జీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది, అక్కడే ఒక ఫ్యాక్టరీలో డిజైనర్గా జాబ్లో జాయిన్ అయింది. ఆల్మోస్ట్ 10 ఏళ్ళు ఫ్యాక్టరీలో వర్క్ చేసింది చేతన. ఎన్నో డిజైనర్ వస్త్రాలను రూపొందించింది. అఫ్ కోర్స్ పేరు కూడా వచ్చింది అనుకోండి, కానీ ఒక్కటే గిల్ట్ ఫీలింగ్ తనని బాధించేదనమాట. మరి అదేంటో చెప్తాను ఒక పాట వినిపించి. స్టే ట్యూన్ టు శక్తిశీలి.

శక్తిశీలి వింటున్నారు. క్లీన్ గ్రీన్ అంకురం వ్యవస్థాపకురాలు బెంగళూరుకు చెందిన చేతన ముఖర్జీ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఆల్మోస్ట్ 10 ఏళ్ళు ఫ్యాక్టరీలో పనిచేశారు. ఢిల్లీలో డిజైనర్గా మంచి ఎన్నో డిజైనర్ వస్త్రాలను రూపొందించింది అండ్ మంచి పేరు కూడా వచ్చింది. కానీ ఓ గిల్ట్ ఫీలింగ్ తనని బాధించేది ఎప్పుడు, అదేంటో తెలుసా? ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలను చూసినప్పుడు పర్యావరణానికి ఎంత హాని చేస్తున్నాం కదా అని అనిపించేది. ఆ గిల్ట్ ఫీలింగ్ భరించలేక జాబ్ మానేసి తిరిగి బెంగళూరుకు వచ్చేసింది. మరి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా చేతన సక్సెస్ జర్నీలో ఏం జరిగిందో తెలుసుకోవాలని. అయితే వింటూనే ఉండండి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి. క్లీన్ గ్రీన్ అంకురం వ్యవస్థాపకురాలు చేతన ముఖర్జీ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఫ్యాక్టరీలో డిజైనర్ గా పనిచేస్తూ ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలు పర్యావరణానికి హాని చేస్తున్నాయనే గిల్ట్ ఫీల్ తోటి జాబ్ చేయలేక వదిలేసి బెంగళూరుకు తిరిగి వచ్చేసింది చేతన. ప్లాస్టిక్ కి ఆల్టర్నేటివ్ గా ఏదైనా స్టార్టప్ స్టార్ట్ చేయాలన్న ఆలోచనతోనే జాబ్ మానేసింది. అండ్ చిన్న చిన్న అవసరాలకి ప్లాస్టిక్ వాడుతున్నాం మనం, సో అందుకు బదులుగా పేపర్ వాడితే బాగుంటుంది కదా అని ఆలోచించింది. తన ఆలోచన బెంగళూరులోని ఎన్ఎస్ఆర్ సిఈఎల్ ప్రాజెక్టు కూడా ఎంపికైంది. పేపర్ మీద ఐడియా బాగుంది కానీ ప్రాక్టికల్ గా పేపర్ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు చెప్తాగా వింటూనే ఉండండి శక్తిశీలి.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి శక్తిశీలి సమయం. మరి క్లీన్ గ్రీన్ వ్యవస్థాపకురాలు చేతనా ముఖర్జీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్ గా ఏదైనా స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన వచ్చేసింది చేతనకు. ముందుగా తను ఆలోచించింది పేపర్ గురించి అనమాట, అంటే పేపర్ తో వస్తువులు తయారు చేస్తే ఎలా ఉంటుంది అని. సో ప్రాక్టికల్ గా అయితే తనకి వర్కౌట్ అవ్వలేదు, ఎందుకంటే పేపర్తో వస్తువులు తయారు చేయడంలో చాలా రిస్క్ ఉంది అనిపించింది. ఎక్కువ ధర, తొందరగా పాడవడం, కాస్త తడిచినా పనికిరాకపోవడం వంటి ప్రాబ్లమ్స్ వల్ల పేపర్ కాకుండా విస్తరాకులు వాడాలనే ఆలోచన వచ్చింది చేతనకి. ఇక తర్వాత ఏం చేసిందంటే కొండ ప్రాంతాల నుంచి వీటిని తెప్పించుకుని ఏర్పాటు చేసుకున్నారు చేతన టీం. అప్పుడు మొదలైంది ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయంగా విస్తరాకులతో వస్తువుల తయారీ. నిజంగా అంత కొత్తగా ఉంది కదా. మరిన్ని విశేషాలన్నీ చేతన పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న ప్రయత్నం గురించి స్టేట్ ఇంటూ వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశిలి సమయం క్లీన్ గ్రీన్ అంకురం వ్యవస్థాపకురాలు చేతన ముఖర్జీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరిక పేపర్తో వర్కౌట్ కాదు, వస్తువులు తయారు చేయడం కష్టమని మానేశాక విస్తరాకులతో తయారు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది. వచ్చిన మరుక్షణమే కొండ ప్రాంతాల నుంచి గిరిజన మహిళల ద్వారా విస్తరాకుల్ని తెప్పించుకుని వస్తువులను తయారు చేయడం స్టార్ట్ చేశారు చేతన టీం. కొండ ప్రాంతాల నుంచి తెప్పించిన విస్తరాకులను చేతన టీంలను మహిళలు కుట్టి ప్యాకింగ్ కి అనువైన బ్యాగులుగా తయారు చేస్తారు. అంతేకాదండి, వీటికి కోలమ్స్ గీయించడంతో మంచి ఆదరణ లభించి అమ్మకాలు పెరిగాయి. బహుమతులు ప్యాక్ చేసే బాక్సులు, యోగా మ్యాట్లు, గృహ అవసరాలకు కావలసిన సంచులు, ఇలా ఎన్నింటిలో తయారు చేసి సక్సెస్ అయింది చేతన. మరిక 3 లక్షల పెట్టుబడితో మొదలైన చేతన జర్నీ ఇప్పుడు 15 లక్షల టర్నోవర్ కు చేరింది తెలుసా. ఢిల్లీ, ముంబై, కోల్కతా, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్ల ప్రొడక్ట్స్ ని. అంతేకాదు విదేశాలకు విస్తరించాలన్నదే వీరి లక్ష్యం. మరి వీరి లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం. అండ్ మరి ఇలాంటి శక్తిశీలు ఎందరో ఉన్నారు మన చుట్టుపక్కల, వీళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే మనకు అనిపిస్తుంది మనకు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మనం ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం. వీటి ముందు అంటే ఇలాంటి ఇన్స్పిరేషన్స్ ముందు అవి ఎంత అని. అదేదో ఒక సినిమాలో చూసా నేను, సముద్రం అలలు వచ్చినప్పుడు మనం బలంగా నిలబడితే అలాగే వెళ్ళిపోతుంది, మనం అలాగే నిలబడతాం. అలాగే ప్రాబ్లం వచ్చినప్పుడు మనం స్ట్రాంగ్ గా నిలబడితే ప్రాబ్లం వెళ్ళిపోతుంది, సొల్యూషన్ మిగులుతుంది అండ్ లైఫ్ ముందుకెళ్తుంది అనమాట. ఎనీవేస్ మరి ఇలా మాట్లాడుకుంటుంటే టైం అయిపోతుంది, 2 గంటల 50 నిమిషాలు దాటింది. అంటే లక్ష్మికి బాయ్ చెప్పేసి టైం వచ్చేసింది. కాకపోతే ఒక చక్కటి పాట వినిపిస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బి హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి టూ. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

से कसम से कहते तुमसे हाँ।

0: सखी सहेली
1: कार्यक्रम की प्रस्तुतकर्ता अनुश्री पाठक।

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 5 గంటలు రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతాయి. మా ఈ కార్యక్రమాలను 100.2 మెగాహెర్ట్జ్ పై ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై కూడా వినవచ్చు. కాసేపట్లో మాట చెప్పునరి పాటై నుండి శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో బ్యూటీషియన్ రంగంలో అనుభవాలు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బ్యూటీషియన్ సామల స్వప్నతో జ్యోతి పెట్టిన ముచ్చట. తర్వాత నిర్మల్ జిల్లా సుర్జాపూర్ గ్రామానికి చెందిన జానపద గాయని బొమ్మెన గంగవ్వతో గంగామణి పెట్టిన ముచ్చటుంటుంది. మిగతా కార్యక్రమాల వివరాలు ఈ సాయంత్రం 6:05 వినిపించడం జరుగుతుంది.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 എഫ്എം മനസ്സു നിണ്ട മാട ചെപ്പുൻറി പാട ഇനുൻറി మీ మాటలు మీకోసం పాటలతో రేడియోని ఇస్తాం యు దినేష్. 5:30 దాకా ఉండేటువంటి కార్యక్రమంలో శ్రోతలు పాల్గొనొచ్చు, ఫోన్ చేయవచ్చు, నచ్చిన పాట వినొచ్చు. మా ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081, ఇంకొక నంబర్ 23008. అయితే శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడా పాటల్ని కోరవచ్చు. శ్రోతలు ఉత్తరం రాయాల్సినటువంటి మా చిరునామా, స్టేషన్ డైరెక్టర్

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ ఈ చిరునామాకు ఉత్తరం రాసి పంపినట్లయితే శ్రోతలు కోరినటువంటి పాటను కూడా వినిపించడం జరుగుతుంది. అడవి దొంగ చిత్రంలోని ఈ పాటతో ఈ కార్యక్రమం మొదలు పెడదాం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట్లాడదరికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో అన్నయ్య.
0: హలో నమస్తే. ఎవరు ఎక్కడి నుంచి?
1: నేను
0: అనుకుంటా నుంచి ఊషన్న. మేకల ఊషన్న? అంటే మేకలు ఉన్నాయా? మీ ఇంటి పేరు మేకల? మీరేం చేస్తుంటారు? గొర్రెలు మేకలసి ఉంటాయేమో కదా. అంటే ఒకటి ఏంటిది అంటే ఊషన్న, గొర్రెలు ఎటు పోతే నువ్వు అటు పోతావా, లేకపోతే నువ్వు ఎటు పోతే గొర్రెలు అటు వస్తాయా? అదే, గొర్రెలు నిన్ను ఫాలో అవుతాయా, నువ్వు గొర్రెలను ఫాలో అవుతావా? ఓహో, అంటే గొర్రెలు ఎటన్నా అంటే ఎటు మేతుంటే గొర్రెలు అటు పోతాయి. ఎన్ని ఉంటాయి గొర్రెలు? ఎన్ని ఉంటాయి ఊషన్న? అంటే ఇప్పుడు షేర్లని పడితులు ఇప్పుడు మేపుడు సులభం అవుతుందేమో కదా. మరి ఎండపూట నీళ్ళు ఎట్లా తాపుతున్నావు వీటికి? నీళ్ళున్నాయా? ఎట్లా చెట్టు కింద ఆపుతావు ఎండపూట? మరి ఇప్పుడు ఇంటికి కొట్టుకొచ్చినావా, మేపుతున్నావు? ఇంకా మస్తు టైం పాస్ అవుతున్నావు మరి. నీకు రేడియో ఎన్నుకుంటా? రేడియోలు వింటావా, సెల్ ఫోన్లు వింటావా పాటలు? ఏం పాట కావాలి చెప్పు ఊషన్న, వినిపిస్తా. భద్రాచలం పల్లెటూరు, ఇదే నా పల్లెటూరు. వచ్చింది నీకోసం పాట.

0: सहायता टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है.
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మాట్లాడ జరిగి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
7: సార్, నమస్కారం. సార్
6: నమస్కారం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చేస్తుంటారు కిషన్ రావు గారు? కిషన్, కిసాన్ అవునా? ఏమైంది, ఏమైంది, ఎందుకైంది? బాగానే పంటలు పండియా ఈ సంవత్సరం. రైతు కష్టాన్ని నేలమ్మ ఎప్పుడు ఉంచుకోదు. ఒక సంవత్సరం లేకుండా ఒక సంవత్సరం అప్ప చెప్తుందిలే.
7: కరెక్ట్ సార్. మళ్ళీ ఇంకోటి సార్, ప్రభుత్వం మారింది.
6: అన్ని రోజులు ఒక తరీఖు ఉండవు. సరే, అయితే మీకేం పడగలరు చెప్పండి, వినిపిస్తాను
7: సార్. ప్రేమాభిషేకం నుంచి సార్ ఆగది
6: వచ్చింది పాట.

గుడియతను నుంచి నామ్దేవ్, రాజు, సతీష్, రమేష్ లు కోరుతున్నారు మాకోసం ఒక మంచి పాట వినిపించినట్టు ఉత్తరం ద్వారా వాళ్ళు పాటలు అడుగుతున్నారు. వారి కోసం ఈ పాట

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట్లాడదలిగి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో హలో హలో హలో
1: హలో
0: ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? యాపల్గూడ నుంచి. ఏం పేరు? బాబన్న గారు. చెప్పండి, ఏం పాట కావాలి మీకు? ఏ సినిమా? ప్రేయసి రావి. అదేనా?
1: అదే సార్.
0: ఏం పాట అందులో నుంచి చెప్పండి. సరే వినిపిస్తాను. ఏం చేస్తుంటారు మీరు బాబన్న గారు? ఏం చేస్తుంటారు మీరు? అదే గొర్రెల సప్పుడు వస్తుంది మరి ఇక్కడ దాకా. అవునా? ఇప్పుడు పక్కకు ఈ ఊషను కూడా మేపిస్తాడేమో కదా మీ ఊరు పక్కన. ఓకే చెప్పండి, మరి గొర్రెలు ఎప్పుడు ఇంటికి కూడా అవుతారు మీరు? సరే మీకు పాట ఇందావా మరి? చెప్పండి.
1: కిసాన్ సార్, కిసాన్ అనుకుంటా ఊషన్న, కచ్చితండ్రి రామన్న.
0: వీళ్ళ కోరిక మీరు పాటిందామా?
1: సార్ ఏందా.

వడ్డాడి నుంచి గంగన్న ఫోన్ చేశారు, కానీ చివరి క్షణంలో ఫోన్ కట్ అయింది, కాబట్టి వారితో మాట్లాడలేకపోయాం. మరి ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు, మీరు కోరినటువంటి పాట కూడా వినిపించడం జరుగుతుంది. గంగన్న గారు మాకోసం మంచి పాట వినిపించినట్టు అన్నారు. గంగన్న గారు మీకోసం ఈ పాట అంకితం.

మనతో మాట్లాడడానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సుభాష్, ఎక్కడి నుంచి? సుభాష్ మీకేం పడగలు చెప్పండి, వినిపిస్తాను. టైం దగ్గర పడింది. ఇకది సరే వచ్చింది పాట, వినండి.

స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

0: సగరిగమనిదమనిసవస పరిచూపుల అసదృశ విక్రములు సగరిగమనిదమని
1: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మాట చెప్పుండి పాట అయినుండ్రి కార్యక్రమంలో శ్రోతలు కోరినటువంటి సినిమా పాటలవి. మళ్ళీ రేపు సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమం ఉంటుంది. ఇలా రాత్రి 8 గంటల నుంచి 8:45 దాకా హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వినాలనుకుంటే శ్రోతలు ఫోన్ చేయవచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శక్తి స్త్రీల కార్యక్రమంలో పలు రంగాలలో స్త్రీలు రాణిస్తున్నటువంటి ఆ ముచ్చట్లను వినిపించడం జరుగుతుంది. ఇప్పటి శక్తి కార్యక్రమంలో బ్యూటీషియన్ రంగంలో అనుభవాల గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బ్యూటీషియన్ పాముల స్వప్నతో జ్యోతి పెట్టిన ముచ్చట, ఆ తర్వాత నిర్మల్ జిల్లా సుర్జాపూర్ గ్రామానికి చెందిన జానపద గాయని బొమ్మెన గంగవ్వతో గంగామణి పెట్టిన ముచ్చటంటుంది.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది.

0: ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: శక్తి స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు విందాం బ్యూటీషియన్ రంగంలో అనుభవాలు. ఈ అంశం గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బ్యూటీషియన్ సామల స్వప్నతో జ్యోతి పెట్టిన ముచ్చట.
2: నేటి సమాజంలో మహిళలు వాళ్ళ కుటుంబము, పిల్లల పెంపకం కోసం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అనేక రంగాలలో వారికి ఇష్టమైనటువంటి రంగాలను ఎంచుకుని ముందుకు సాగుతున్నారు. అలా ఉన్నటువంటి మహిళ మన ముందరున్నారు, పాముల స్వప్న. మన ఆదిలాబాద్ కు చెందినటువంటి పాముల స్వప్న గారు బ్యూటీషియన్ గా పనిచేస్తున్నారు, తనతో మాట్లాడదాము. అయితే బ్యూటీషియన్ రంగాన్ని ఎంచుకుని ఆదిలాబాద్ జిల్లాలో తనదైన శైలిలో ముందుకు సాగిపోతున్నది పాముల స్వప్న. నమస్కారం అండి.
3: నమస్కారం.
2: చెప్పండి, మీ గురించి చెప్పండి.
3: నా పేరు పాముల స్వప్న. నా డిగ్రీ కంప్లీట్ అయిందండి. డిగ్రీ కంప్లీట్ అయినాక తర్వాత నేను పార్లర్ కోర్స్ చేశాను. టెన్త్ నుంచే నాకు అదొక ప్యాషన్, పార్లర్ కోర్స్ చేయాలని. సో ఇప్పటిదాకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందండి.
2: అయితే నేర్చుకున్న తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి?
3: 20 ఇయర్స్ అవుతుందండి. నేను మరీ చిన్న ఏజ్ లో నేర్చుకున్నా, 10th సమ్మర్ హాలిడేస్ లో నేర్చుకున్నా, అక్కడ నుంచి ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా.
2: అంటే 10వ తరగతి నుంచే నీకు ఈ బ్యూటీషియన్ రంగాన్ని ఎంచుకోవాలని ఎందుకు అనిపించింది?
3: మమ్మీకి ఎట్లా ఉండాలి అంటే ఆడపిల్లలు అన్నిట్లో అన్ని రంగాల్లో ఉండాలి అని. ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే డాన్స్ క్లాసెస్ కి, పెయింటింగ్, ఎంబ్రాయిడింగ్, మెహందీ క్లాసెస్ అన్నిటికీ పంపించింది, కరాటే క్లాసెస్ కూడా పంపించింది. సో మా మమ్మీ ఏది పంపించినా మా మమ్మీకి ఇంట్రెస్ట్ కాబట్టి నాకు కూడా యాక్టివిటీస్ లో బాగా ఇంట్రెస్ట్ ఉండే. సో నేను నేర్చుకున్నా. తర్వాత నాకెందుకో ఈ పార్లరే బాగుంటదేమో అన్నట్టు, స్టైల్ గా ఉండొచ్చు, అందరిని కూడా స్టైల్ గా అందంగా ఉంచవచ్చు అన్నట్టు నేను అదే ఎంచుకున్నాను.
2: అందమైన అందంగా ఉన్నారంటే
3: అందరూ ఎందుకంటే తెల్లగున్న వాళ్ళని చూసి అరే మనం నల్లగున్నాం మనం బాగుండాలి కదా అనుకుంటారు కదా, వాళ్ళ కోసమే నేను నేర్చుకున్నా.
2: వాళ్ళని ప్రత్యేకంగా తయారు
3: చేయాలి, ఎవరు ఫీల్ కావద్దు అంటే వాళ్ళు వైట్ ఉన్నారు మనం బ్లాక్ ఉన్నాం. ఈ ఇండియన్స్ అంటే మాక్సిమం 2 కలర్స్, వైట్ అండ్ బ్లాక్. మనకి ఎందుకు ఆ తేడా ఉండద్దు, బ్లాక్ ఉన్నా వాళ్ళ దాంట్లో ఉన్న అట్రాక్షన్ తోని వాళ్ళు అందంగా కనిపించేటట్టు నేను మారుస్తా.
2: అందుకనే
3: నాకు బ్యూటీషియన్ నేర్చుకోవాలన్నట్టు ఆసక్తి పెరిగింది.
2: సో 10వ తరగతి నుంచి నేర్చుకున్నారు, గత 20 సంవత్సరాల నుంచి
3: అందరూ టైలరింగ్ వచ్చు అన్ని వచ్చు, కానీ ఎక్కువ మాత్రం ఇంట్రెస్టెడ్ అంటే పార్లర్ మీదనే ఎక్కువ.
2: అయితే ఇప్పుడు పార్లర్ 20 సంవత్సరాల నుంచి విజయవంతంగా నడుస్తుంది. ఏం పేరు?
3: సోనీ పార్లర్ అండి.
2: ఎక్కడ ఉంది ఇది?
3: రవీంద్రనగర్ లో సోనీ హెర్బల్ పార్లర్ అన్నట్టు. ఓన్లీ హెర్బల్ ప్రొడక్ట్స్, ఏమల్లీ కెమికల్స్ ఉండయి ఏముండయి, నాచురల్ ప్రొడక్ట్స్ అంటే మన హోమ్ లో మనం ఎట్లా రెడీ చేసుకుంటామో అట్లా నాచురల్ ప్రొడక్ట్స్, కెమికల్స్ ఎందులో ఉండవు.
2: అయితే ఇలా కెమికల్స్ యూజ్ చేయకుండా చేస్తున్నారు కాబట్టి చాలా వరకు
3: రన్ అవుతుంది. అంటే దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండే, ఇంకా 100% గా నేను చెప్పొచ్చు.
2: 100%
3: మళ్ళీ లాంగ్ టైం ఉంటది, మనం చేసిన ఫేషియల్స్ గానీ క్లీనప్స్ గానీ లాంగ్ టైం ఉంటది అన్నట్టు.
2: అయితే ఈ రంగాన్ని ఎంచుకున్నారు కదా, మరి ఈ రంగాన్ని ఎంచుకోవడంలో మమ్మీ ప్రోత్సాహం బాగా ఉంది అన్నట్టుగా చెప్పింది. అయితే పెళ్లికి ముందు అమ్మ ప్రోత్సాహం చాలా ఉంది, పెళ్లి తర్వాత మరి భర్త
3: కూడా చాలా ప్రోత్సాహం అండి. ఏమన్నారు ఎందుకంటే ఇది పార్లర్ అనేది లేడీస్ కి సంబంధించింది, అంటే ఇది మనమే ఓనర్, మనకి ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు. సో మా ఆయన కూడా ఏం లేదు చేసుకోవచ్చు, లేదు జాబ్ లేని వాళ్ళు బాధపడతారు కదా. సో నన్ను చూసి కూడా ఎంతో మంది కోర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు,
2: మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు,
3: వాళ్ళు కూడా ఇప్పటికీ రన్ చేస్తున్నారు,
2: నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఉంటారు.
3: మేము అప్పుడు నేర్చుకున్న పేమెంట్ కంటే ఇప్పుడు ఒక 10 ఇంతలు మేము సంపాదించుకున్నాం. నేర్చుకున్న వల్ల కూడా ఏం లాస్ లేదు, తక్కువ పెట్టుబడిలో కూడా మనం ఎక్కువ సంపాదించుకోవచ్చు.
2: అందుకని ఈ బ్యూటీషియన్
3: అంటే మా ఆయన కూడా, ఆయన ఎంత సంపాదిస్తారో సేమ్ ఆయనకు తగ్గట్టు నేను కూడా అంతే సంపాదిస్తా.
2: అంటే ఒక మహిళగా ఇతరుల గురించి చెప్తున్నారు మీరు, ఇలా సంపాదించవచ్చు మనం ఈ రంగాన్ని ఎంచుకుంటే అన్నట్టుగా చెప్తున్నారు మీరు. అయితే దీంట్లో సమయ పాలన అనేది ఉండదు కాబట్టి నేను అడిగాను, మీ భర్త ప్రోత్సాహం ఎలా ఉంది అనేది?
3: చాలా ఉందండి, ఆయన సపోర్ట్ లేనిదైతే మనం ఏం చేయలేము, అదిగా మన అదృష్టం.
2: తను ఏం చేస్తుంటారు?
3: ఆయన హెడ్ కానిస్టేబుల్ బోరో చెక్ పోస్ట్ లో, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండి. శ్రీనివాస్ మా ఆయన పేరు.
2: అంటే
3: పోలీస్ డిపార్ట్మెంట్.
2: సమయ పాలన అని ఎందుకన్నారంటే, మనం ఆఫీస్ అనుకోండి 10 గంటల నుంచి 5 గంటల వరకు సమయం ఉంటుంది, మనకు బ్యూటీషియన్ పార్లర్ కి ఆ టైం ఉండదు, రాత్రి 10 ఇంటికి వచ్చినా సరే మనం చేయాల్సింది కదా. ఈ రంగాన్ని ఎంచుకోవడంలో ఓర్పు అనేది చాలా ఉండాలి, ఎందుకంటే మనము సమయం మనం కోల్పోయినాం అనుకోండి, ఒక తయారు చేసే అమ్మాయిని మనం రాకుండా నివారించిన వాళ్ళం అవుతాం.
3: అయినా మెయిన్ అయితే ఏమంటే మన అంటే మాక్సిమం మన ఒకేషన్స్ అన్ని మార్నింగ్ ఉంటాయి. ఎక్కువైతే నేను కూడా నైట్ లో కాకుండా డేలోనే ఎక్కువ చేస్తా. సో ఎప్పుడైనా అయినా కూడా వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు బాగా.
2: తప్పనిసరి పరిస్థితుల్లో అయితే రాత్రి చేస్తారు
3: చేస్తారు, లేకుంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు.
2: మన పెళ్లిళ్ళ సీజన్ అయితే పొద్దున సమయమే ఉంటుంది ఎక్కువ శాతం,
3: డే టైమ్స్ లోనే అయిపోతుంది.
2: అయితే ఈ పెళ్లిళ్ళ సీజన్ లో ఇప్పటి వరకు చాలా పెళ్లిళ్ళు అయిపోయాయి ఈ కరోనా తర్వాత.
3: ఎంజాయ్ టైం
2: కరోనాకి ముందు కరోనా తర్వాత అని చెప్పొచ్చు. కరోనా వచ్చిన సమయంలో ఎలా ఉండే ఆ 2 ఇయర్స్?
3: ఆ 2 ఇయర్స్ లో చాలా అంటే ఆల్రెడీ ఎన్నో బుక్ అయినాయి కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. మహారాష్ట్ర నేనైతే అన్ని ఎక్కడికైనా వెళ్లి చేస్తా, లోకలే కాకుండా నిజామాబాద్ హైదరాబాద్ నాగ్పూర్ అలా. ఇక కరోనా టైంలో మహారాష్ట్ర ఆర్డర్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. నార్మల్ గా ఉన్న ఆర్డర్స్ లానే మంచిగా శానిటైజర్ చేసుకుంటూ అట్లా లాస్ ఏం అనిపించలేదు. అయింది.
2: తర్వాత ఇప్పుడు కరోనా అయిపోయింది, పెళ్లిళ్ళ సీజన్ ఫుల్ వచ్చినాయి, చాలా వరకు పెళ్లిళ్ళు జరిగాయి ఒక్క రోజులో, 4-4 పెళ్లిళ్ళు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఎలా చేసిండ్రు మరి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు?
3: అలాంటప్పుడు ఇంకా వర్కర్స్ ఉంటారు కదా, నాకైనంత మట్టికి నేను చేసుకుని మిగతా అమ్మాయిలను పిలుచుకొని వాళ్ళతో చేయించేసిన.
2: అయితే ఇప్పుడు బ్యూటీషియన్ గా మీరు మంచిగా కొనసాగుతున్నారు, అందరిని అందంగా తయారు చేయడంలో మీ పాత్ర చాలా ఉందని అర్థమైపోయింది. ఇప్పుడు వింటున్న శ్రోతల్లో చాలా మందికి చర్మ సంరక్షణ కోసం టిప్స్ ఏదైనా ఉంటే, చిన్న చిన్నవి మనం ఇంట్లో చేసుకునే పార్లర్ కి వెళ్లి చేసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ విన్న తర్వాత ఇంట్లోనే ఈ చర్మ సంరక్షణ చేసుకోవచ్చు, చాలా చిన్నవి తేలికైనవి అనేవైనా ఉంటే చెప్పుర్రు.
3: అయితే మెయిన్ ఏమంటే ఎక్కువ వాటర్ తాగాల డైలీ. తర్వాత మనం ఏం చేస్తామంటే ఏమీ తెలియకుండా ఏదంటే అది సోప్ వాడతాం, ఏదన్నా రెగ్యులర్ ఒకటే సోప్ వాడాలి, ఎవరో చెప్పిందని కొత్త సోప్స్ యూజ్ చేయొద్దు. తర్వాత ఏ క్రీమ్ పెట్టుకున్నా నైట్ మాత్రం మంచిగా వాష్ చేసుకుని లైట్ గా ఆయిల్ గాని మాయిశ్చరైజర్ క్రీమ్ రాసుకొని పడుకోవాలి. అంటే మన ఫేస్ పోల్స్ ఉంటాయి కదా, అవి ఓపెనే ఉండాలి. అవి ఎంత ఓపెన్ హెల్దీగా ఉంటే అప్పుడు పింపుల్స్ రావు, ఫేస్ కూడా స్కిన్ మంచిగా ఉంటది. డైలీ అయితే తేనె, రోజ్ వాటర్, లేకుంటే కీర దోసకాయ రసం, పొటాటో టమాటా ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు, అట్లీస్ట్ పేస్ట్ లాగా. లేదు అంటే ఇప్పుడైతే సమ్మర్ వస్తుంది, ఏ ఫ్రూట్ దొరకని ఏమన్నా జ్యూస్ చేసేసి ఐస్ ట్రేలో వేసుకోవాలి. సో ఆ ఒక్కొక్క ఐస్ క్యూబ్ అనేది డైలీ పెట్టుకోవచ్చు. అయితే సమ్మర్ అయితే సన్ స్క్రీన్ లోషన్ ఇంపార్టెంట్, మనకి ఎంత ఓపెన్ పార్ట్ ఉంటుందో కంపల్సరీ పెట్టుకుని బయటికి వెళ్ళాలి. ఇంకా సోప్ పెట్టకపోయినా పర్వాలేదు కానీ సన్ స్క్రీన్ లోషన్ ఉండాలి. సో మనకు ట్యాన్ అస్సలు అవ్వదు.
2: ఈ చిన్న చిన్నవి ఇంట్లో
3: అయితే ఖచ్చితంగా, ప్రెగ్నెంట్ లేడీ ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటుందో మనం అట్లనే ఎప్పుడు అదే హెల్దీ ఫుడ్ యూజ్ చేస్తుంటే మన ఫేస్ కూడా గ్లో ఉంటది, బాడీ హెయిర్ కూడా, హెయిర్ ఫాల్ కూడా బాగా మంది చెప్తుంటారు. సో హెయిర్ అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆయిల్ పెట్టుకుంటారు, నైట్ లో పెట్టుకుంటారు, అది కాదు. ఆయిల్ ఓన్లీ ఓపెన్ హెయిర్ కే పెట్టుకోవాలి, లోపల స్కాల్ఫ్ కి రుద్దుకుంటూ పెట్టుకోవద్దు. కొంచెం లైట్ గా వేడి చేసుకుని నార్మల్ హెయిర్ ఇలా బంగారం లాగా అనుకుని లైట్ గా పెట్టుకుంటేనే హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుంది. ఇక అమ్మమ్మలు తాతమ్మలు పెట్టిండ్రు అన్నట్టు ఆ విధంగా పెడితే హెయిర్ అంతా తెగిపోతుంది, జుట్టు ఊడిపోతుంది.
2: ఇవన్నీ చాలా చిన్న విషయాలే కానీ జాగ్రత్త వహిస్తే,
3: జాగ్రత్తగా ఉంటేనే మన స్కిన్ మనం అట్లా.
2: అయితే పెళ్లిళ్ళ సీజన్ అనేసరికంటే మనం ఓన్లీ బ్యూటీషియన్ మొహం మీదనే కాదు, మెహందీ మీద కూడా ఎక్కువ ఖర్చు చేసిన వాళ్ళు ఉన్నారు, వాటి మీద కూడా శ్రద్ధ ఇప్పుడు బాగా చూపిస్తున్నారు. అయితే మీరు మెహందీలో విభిన్నమైనటువంటి ఆకృతులు గానీ డిజైన్స్ కానీ
3: వేస్తాను? నేను మెహందీ నేర్చుకుని కూడా 20 ఇయర్స్ అవుతుంది కదా, నేను ఆల్రెడీ బాగా ఆర్ట్ పెయింటింగ్ అవి నేర్చుకుని ఉన్నా. స్కూల్ నుంచి కూడా ఏదైనా మేడం నన్ను బోర్డు మీద డ్రా చేయమంటే నేను డ్రా చేసేదాన్ని,
2: ఏదైనా ఆకృతి పిక్చర్ వేసేదాన్ని.
3: సో అప్పటి నుంచి నాకు ఏ బొమ్మ ఇచ్చినా రాధాకృష్ణులు గాని ఎవరి ఫేస్ అయినా దించమని దించేస్తాను చేతి మీద.
2: అయితే
3: కొంచెం ఫేస్ అంటే ఒక రోజు ముందు ప్రాక్టీస్ చేసుకుంటా, కాకపోతే ఖచ్చితంగా ఫేస్ అంటే ఫేస్ అమ్మ ఫేస్ గాని వాళ్ళ హస్బెండ్ ఫేస్ గాని అట్లా వేస్తానండి.
2: పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే ఆ కార్డు మీద ఉన్న
3: పెళ్లి కార్డ్ మీద ఏమేమి ఉంటాయో డేట్ టైమ్, కొంతమంది అయితే వాళ్ళ స్టోరీ చెప్తే ఆ స్టోరీ కూడా ఆ మెహందీలో యాడ్ చేసి ఇస్తా. అంటే వాళ్ళ ఒకవేళ మా స్టోరీ కూడా మాకు కావాలి హ్యాండ్ మీద మీరు రాసివ్వండి అంటే రాసిస్తాను.
2: కొందరికి కొన్ని జ్ఞాపకాలు
3: అంటే వాళ్ళు చెప్తారు అన్నట్టు మా హ్యాండ్ మీద మాకు ఇది కావాలి అది కావాలంటే వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వేస్తా.
2: వాళ్ళు ఏ విధంగా అయితే చెప్తారో మీరు ఆ విధంగా డ్రా చేసేస్తారు
3: అంతే.
2: ఓన్లీ బ్యూటీషియన్ అంటే మొహం మీదనే కాన్సన్ట్రేషన్ చేయకుండా మెహందీ మీద కూడా చేస్తుంటారు. ఇంకా ఈ బ్యూటీషియన్ అంటే మనకి మీ పార్లర్ లో ఏమేమి చేస్తారో అది చెప్పండి.
3: పార్లర్ లో ఫస్ట్ పెళ్లి కూతురికి సంబంధించిన బ్రైడల్ మేకప్స్ గానీ, ఫోటోషూట్ మేకప్స్ కూడా ఉంటాయి. ఫేస్ కి అయితే బ్లీచింగ్ ఫేషియల్స్, హ్యాండ్స్ కి లేదా మెనిక్యూర్ పెడిక్యూర్స్ ఉంటాయి, హెయిర్ కి హెయిర్ స్పా ఉంటది, బాడీ మసాజ్, బాడీ ఆయిల్ మసాజ్ అవన్నీ ఉంటాయండి.
2: ఈ పార్లర్లో అన్ని అవైలబుల్,
3: అన్ని అవైలబుల్
2: ఈ రంగంలో, ఈ బ్యూటీషియన్ రంగంలో ఈ పార్లర్ కోర్స్ నేర్చుకోవాలి అని అనుకున్న మహిళలకు మీరు ఇచ్చే సలహా?
3: బెస్ట్ చాయిస్, ఈజీగా ఎవరైనా నేర్చుకోవచ్చు. డబ్బులు అయితే అసలు ఆలోచించొద్దు. మనం ఎక్కడి నుంచైనా తెచ్చుకోనన్నా పార్లర్ నేర్చుకుంటే ఒక పదింతలు సంపాదించుకోవచ్చు. మళ్ళీ ఇదంతా అంటే లేడీస్ కి సంబంధించింది కాబట్టి ఇది ఎప్పటికీ ఆగిపోనేది, అంటే అప్డేట్ అవుతూనే ఉంటుంది ఇంకా ఇంకా ఇంకా. గానీ అంటే ఓల్డ్ మోడల్ మళ్ళీ ముందుకు వచ్చినట్టు ఈ పార్లర్ అయితే ఆగదు.
2: నేర్చుకున్నది అయితే వృధా పోదు, ఇంకా అప్ టు డేట్ అవుతుంటే ఉండగలుగుతాము.
3: మనం ఎట్లా అంటే మెడిసిన్ హాస్పిటల్ ఎట్లా ఆగదు, ఈ పార్లర్ ప్రొఫెషనల్ కూడా అస్సలు ఆగదు.
2: సో నిస్సందేహంగా నేర్చుకోవచ్చు,
3: నేర్చుకోవచ్చు. ఎంత డిగ్రీ చదివినా ఏది చేసినా పార్లర్ అయితే అమ్మాయిలు అయితే కంపల్సరీ నేర్చుకునే ఉండాలి. వాళ్ళ పిల్లలకన్నా యూజ్ అవుతుంది, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. కానీ ఎవరైనా చూడండి, మేము మంచిగా రెడీ అవుతామంటే ఎవరు వద్దు అని అన్నారు.
2: మళ్ళీ ప్రతి మహిళకు తన అందంగా
3: కనబడడం ఇష్టం
2: తప్పకుండా ఉంటది కాబట్టి ఇది చాలా
3: మెయిన్. అయితే హస్బెండ్ కి అయితే ఉండని ఉంటది కదా,
2: కరెక్ట్. ప్రతి ఒక్కరికి
3: అది ఒక కాన్ఫిడెన్స్ ఉంటది, మనం బాగున్నాము అంటే అంతే. ఇక
2: అంటే మనం బాగున్నాము అని అంటే ఏదైనా సరే చేయగలుగుతాం, మనం ఏదైనా సాధించగలగలం అనే మొహంలో కనిపిస్తా ఉంటది ప్రస్ఫుటంగా కదా. చక్కగా చెప్పారు, మీ బ్యూటీషియన్ రంగంలో మీదైన శైలిలో ముందుకు సాగుతూ ఇంకా మంచి మంచిగా అందరిని తయారు చేయండి కదా. నిత్య నూతనంగా అందరు మహిళలు ఉండాలి అనేటట్టు తయారు చేయండి. మళ్ళీ ఏదైనా సవాళ్ళు ఎదురైనా కూడా మీరు ముందుకు సాగుతూ అందరితో కలిసిపోయే తత్వం ఉంది కాబట్టి మీ ఈ పార్లర్ అనేది ఇంకా మంచిగా.
3: నేను ఒకటి చెప్పినా, అంటే డబ్బులు విషయం కూడా నా దగ్గర ఎక్కువ లేదు. అంటే ఇంత డబ్బులు తీసుకోవాలి, ఇంత ఖర్చు పెట్టాలి, ఎందుకంటే ఆడపిల్ల పెళ్లి అంటే ఎంత ఖర్చు ఉంటుందో తెలుసు. నేను కూడా ఏం చేస్తా అంటే వాళ్ళకు ఎంత పెట్టగలుగుతారో పెట్టుబడి అంతలోనే చేస్తా. లేదు నాది డిమాండ్ ఇంతే అని కూడా చెయ్యా, ఎందుకంటే నాకు అదొక ఇంట్రెస్టింగ్. డబ్బులు సంపాదించాలంటే ఏ విధంగా అయినా సంపాదించవచ్చు, కాదు వాళ్ళకు సంబంధించినట్టు వాళ్ళు సరిగ్గా సాటిస్ఫై అయితే చాలు. నాకు అదే పెద్ద మార్కెటింగ్ అనుకుంటా.
2: అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీరు శిక్షణ ఇస్తారు?
3: ఇస్తానండి.
2: అయితే మీ నంబర్ చెప్పండి, ఎవరైనా నేర్చుకోవడానికి రావాలి అనుకునే వాళ్ళు ఆ నంబర్ త్రూ వస్తారనమాట. మీ ఫోన్ నంబర్ చెప్పండి.
3: 9248546927.
2: 9248546927.
3: అవి ఫ్రీ కోర్సెస్ కూడా ఉన్నా నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేయచ్చు.
2: ఎలాంటి కోర్స్ నేర్చుకోవాలనుకున్నా ఈ నంబర్ ని సంప్రదిస్తే మీరు నేర్పించడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి విషయాలు చెప్పిన పాముల స్వప్న గారు, ధన్యవాదాలు. నమస్తే.
3: థ్యాంక్ యూ.
1: బ్యూటీషియన్ రంగంలో అనుభవాలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బ్యూటీషియన్ పాముల స్వప్నతో జ్యోతి పెట్టిన ముచ్చటాది.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
6: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
7: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
1: శక్తి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. నిర్మల్ జిల్లా సుర్జాపూర్ గ్రామానికి చెందిన జానపద గాయని బొమ్మెన గంగవ్వతో గంగామణి పెట్టిన ముచ్చట.
8: నమస్తే గంగమ్మ.
9: నమస్తే.
8: మన్ను మస్తు మంచిగా పాటలు పాడతావట, ఏడ చూసినా నీ పేరే వినిపిస్తున్నది. మరి నువ్వు వాడే పాటల గురించి తెలుసుకునే ముందు నీ గురించి చెప్పు, నిన్ను నువ్వు పరిచయం చేసుకో.
9: నా పాటలు ఇంతకు ముందు ఇక అవన్నీ లట్టు పొట్టు, అవన్నీ నువ్వు వాడినై, నేను వాడినై నువ్వు అన్నట్లు అవన్నీ వాడుకుంటుంటిని. ఇక ఒకసారి నా ఇద్దరు కొడుకుల కర్ణ వచ్చింది, కర్ణప్పుడు. నా చిన్న కొడుకేమో ఈడ బిడ్డ, నా పెద్ద కొడుకేమో డాక్టర్ జవాన్ మెడికల్ అంటారు, ఆడ కర్ణ వచ్చింది. నా పెద్ద కొడుకేమో కానపులరా షాపులా ఆడు, నేనేమో ఇంట్లో కాలిరిగింది నాకు. ఇక చిన్న కొడుకు ఎట్లయితాడో ఏమన్నట్లు బాగా భయంకరం ఉండే వరకల్లా నేను ఎట్లయితే అట్లయి గాని నా ఎదిగిన కొడుకులు ఎట్లయితారో ఏమని బాగా మనసు బాధపడి పగ్గ ఏడిసిన ఇక బాధలు ఇక నోటితోని మాటలతో చెప్పలేక ఇక అది ఒక్కటి.

0: ఈ పాట తిరిగనే సృష్టించి పాడిన కర్ణ
1: బాధలకెళ్ళి ఒక పాటను మీరే సొంతంగా తయారు చేసి పాడింది.
0: అవు అదొక్కటి వాడిన.
1: ఏ పాట వాడినో పాడు.
0: అవి జగమంతట పోయినాయి, నేను వాడినవి అన్ని పోయినాయి. తల్లి కొడుకులది వాడిన, తల్లి బిడ్డలదన్నది, తల్లి కొడుకులదన్నది, ఈ కర్ణ అన్నది నేనే ఆలోచించి ఆలోచించి నాకు నేనే పాడిన తండ్రి.

0: బ్రహ్మ.
1: ఇప్పుడు జరిగింది మొత్తం పదాలలో కలిపి మొత్తం ఇచ్చేసినవి. ఈ పాటని నువ్వు ఎక్కడ వాడినవు? నీరు ఇదంతా తయారు చేసినావు, ఎక్కడ వాడినవు?
0: ఇక్కడనే, ఇక్కడ షాప్ కాడ, మా షాప్ కాడ వాడిన. ఇప్పుడు తంబాల రమేష్ అత్తే వాడిన.
1: అంటే మీ షాప్ కాడ అందరు వినాలని అక్కడ ఎప్పుడన్నా నచ్చినప్పుడు వాడినవా?
0: అవ్వా పాడే పాడంటే వాడిన.
1: అంటే జరిగిన దాని గురించి అప్పుడప్పుడు అందుకొని వాడినావు. నువ్వు ఇంత మంచిగా పాటలు వాడతావు కదా, ఇప్పుడు నువ్వు చేన్లకు పొలాలలో పోయినప్పుడు కూడా పాటలు వాడతావా? మీ ఊళ్ళో వేసుకుంటూ ఉంటారు పొలం.
0: కొడుకులు కూడా వేయరు. అలా బాపే ఇంత కైకిళ్ళ పెట్టి చేపిచ్చి ఇంత లీలు వారిస్తాడు దగ్గర ఉన్నది.
1: ఇప్పుడు మీరు దాదాపు ఎన్నేళ్ళు అవుతుంది మీకు పెళ్ళై?
0: మాత్రం ఆ కొడుకులు ఐసోళ్ళు అయ్యి.
1: అంటే దాదాపు ఒక నీకు ఇప్పుడు 45-50 ఉంటాయా?
0: ఏమో అవన్నీ ఏం గుర్తు, మీ అసంటులకు పుట్టినరోజులు అవి ఇవి పెళ్లి అయిన ఇసుగా అన్ని చెప్పుకుంటారు. మాకు అప్పుడు ఏంటి
1: వయసు ఉంటారు 50 దాకా.
0: ఏమయ్యా
1: మరి నీ పెళ్ళైనప్పుడు ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లున్నది, సేమ్ ఉన్నదా?
0: బాధలైనా భరించాలా, సుఖమైనా తినాలా, కష్టమైనా ఎగియాలా?
1: అప్పటి తిండ్రులు ఇప్పటి తిండ్రులు తేడా ఉన్నాయా? అవే ఉన్నాయా?
0: అప్పుడు ఇంత పప్పు సారో అన్నట్లు కల ఆదరుదర తినాల ఊరుకాల. ఇక ఇప్పుడు ఇప్పటి తిండ్లకు అప్పటి తిండ్లకు ఫరాకే ఉంటది కాని, అప్పుడేమో మందులు లేని బువ్వల కూరలాయే, ఇప్పుడేమో ప్రతిదానికి మందులేనాయి. అన్నిటికీ మనం తినే వస్తువులన్నీ మందులకు లే.
1: ఇప్పుడు అప్పటి తిండ్ల గురించి చెప్పు. నువ్వు అప్పటి నుంచి ఒక 40 ఏళ్ల నుంచి చూసుకొస్తున్నావు కదా, ఏ తిండి తింటే గట్టిగా ఉంటారు
0: తిండ్ల? ఇంత బువ్వ కూర అనుకునే తింటిమి, కారమైన అక్కకరమైన ఎల్లిగడ్డ కారమైన వేసుకుని తింటిమి, పని చేసుకుంటమి. అప్పటి పప్పులకు ఇప్పటి పప్పులకు, అప్పుడు ఎల్లిగడ్డ కారం ఒక్కటే, ఇప్పుడు చికెన్ మటన్ ఒకటి, అప్పటికి ఇప్పటికి ఎంత తేడా, ఎంత తెలివి వచ్చింది, సాధులు శాస్త్రాలు అన్ని. పొట్లుంటే మా తల్లిదండ్రులు కూడా మాకు నేర్పుదురచ్చు చదువు శాస్త్రాలు. ఇప్పుడు మీరు నేర్చుకున్నట్లు
1: మీ కాలంలో లేకుండా చదువు
0: ఉండే గాని గంత పట్టి పోలు చేసుకున్నారు గడక దీని గడ్డి వీకెట్ వాళ్ళు.
1: చదువు మీద లేకుండే
0: లేకుండే
1: ఇప్పుడైతే కంపల్సరీ పిల్లలకు చదువు కావాలా?
0: కావాలా. ఆ తెలివితోనే నా కొడుకులా చదివించుకున్నా.
1: నేను ఎంతవరకు చదివించినావు నీ పిల్లల్ని?
0: మస్తు చదివినరు, బిడ్డ చదివింది, కొడుకులు చదివినరు.
1: వ్యవసాయం మీదనే మొత్తం పిల్లల చదువులు అయినాయి.
0: మా వ్యవసాయం అంతా పెట్టుకున్నాం.
1: ఇప్పుడు అంత పిల్లలు మంచి, ఇప్పుడు ఎవరిది అల్లుగు వాళ్ళ కాళ్ళ మీద బతుకుతున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళు?
0: ఇప్పుడు ఆ పాట పాడితే ఏడుస్తారు, ఈ తల్లి కొడుకుది పాట పాడితే ఏడ్చిండ్రు ఫస్ట్ లా.
1: అంటే ఇప్పుడు మీ కొడుకుల గురించే ఊహించుకొని పాడినవా పాట?
0: లోకమంతట కొడుకులే, లోకమంతట తల్లులే.

అంటే నా ఈ లోకం మీద నేను ఒక్కదాన్నే కనుక్కున్నాను. అట్లా పాట తల్లి కొడుకు పాట అంటే అట్లా పాడిన. తల్లి అంటే ఏంది, కొడుకు అంటే ఏంది? ఇప్పుడు కొడనల తెచ్చిన వాళ్ళ కొడుకులు మారిపోతున్నారు. తల్లిని చూస్తలేరు, తండ్రిని చూస్తలేరు, ఒక లెక్క చూస్తలేరు, మారిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ కుట్టిన వాళ్ళు వాళ్ళు ఎంత బాధపడితే ఎంత కష్టపడితే ఆ పిల్లలు పెరుగుతారు అన్నది అర్థం కావాలన్నట్లు నేను వాడి పాడిన. 9 నెలలు మోసి కాని

0: సీజల పడి ఎన్ని మరసి నన్నగాని తల్లిని మరువాకురా ఎన్ని మరసి నన్నగాని కోటి వేలు వెట్టి కొన్న కొంటె దొరకని తల్లిరా కోటి వేలు వెట్టి కొన్న సిటికెనేలు ఏలు వట్టి నడిపించిన తల్లిరా సిటికెనేలు ఏలు వట్టి పెద్ద నేలు గోరు ముద్దలు తినిపించిన తల్లిరా పెద్ద నేలు గోరు ముద్దలు ఇద్దె బుద్ధులన్నీ ఎప్పి తెలివి తెచ్చిన తల్లిరా ఇద్దె బుద్ధులన్నీ ఎప్పి పలక బలపం సేతుకిచ్చి బడికి వంపిన తల్లిరా పలక బలపం సేతుకిచ్చి ఎన్ని మరసి నన్నగాని తల్లిని మరువాకురా ఎన్ని మరసి నన్నగాని ఇంటికెళ్ళే బయటికెళ్తే ఎది చూసిన తల్లిరా ఇంటికెళ్ళే బయటికెళ్తే కన్న పేగు చంపుకొని కడుపు రింపే తల్లిరా కన్న పేగు చంపుకొని కండ్ల పాపలు చంపుకొని కాపు గాసే తల్లిరా కండ్ల పాపలు చంపుకొని ఎన్ని మరసి నన్నగాని తల్లిని మరువాకురా ఎన్ని మరసి నన్నగాని కోటి వేలు వెట్టి కొన్న కొంటె దొరకని తల్లిరా కోటి వేలు వెట్టి కొన్న.
1: ఇప్పుడు మీరు ఈ పాట పాడిండ్రు కదా, ఈ పదాలన్నీ ఎట్లా జత చేసిండ్రు? మీరే మొత్తం కలుపుకున్నారా?
2: నేనే.
1: ఏమన్నా చదువుకున్నావా? మరి ఏం చదువుకోలేదు.
2: గుడ్డిదే అండి.
1: ఇన్ని మనసుతో మొత్తం కలుపుకున్నదే. మరి ఇప్పుడు నువ్వు ఇన్ని పాటలు పాడుతున్నావు కదా, ఈ పాటలు ఎవరికన్నా నేర్పించినవా?
2: ఇట్లా నేను వాడిది. ఇప్పుడు మీ అసంటి వాళ్ళు అత్తనే ఇవి వాడిన. ఇక అప్పుడు కలబోయి కొయ్యబోయి అవి వేరే పాటలు అట్లా కాకిరి బీకిరి వాడుకుందము అవి అయిపోయి.
1: ఇట్లా పని మీద ఉన్నప్పుడే వాడు.
2: పని మీద ఉన్నప్పుడు అట్లా పాడుతుంటే మంది అద్దరు మనకి అద్దరు పాటల మీద ఆటల మీద పోయి అన్నట్లు.
1: నాట్లేసేటప్పుడు పాటలు ఎందుకు వాడు? మస్తు మంది వాడతారు అట్లా.
2: పని చేసినట్లు అనిపిది. డీలు డీలు ఉంటది మనకు మనసులకు ఉల్లాసం సంబరం సంతోషం.
1: అట్లా పని చేయంగా వాడు
2: పాడితే పని చేసినట్లు అనిపిది. పని మీద రోకుండది.
1: ఒకళ్ళు వాడితే వెనుక
2: పాడతారు
1: అందుకుంటారు. అట్లా పొలంలో వాడిన పాటలు ఏమన్నా గుర్తున్నాయా నీకు?
2: ఉంటాయి. ఎందుకుంటాయి?
1: మరి పాడు ఒకటి. నీకు మంచిగా అనిపించింది ఒక పాట వాడు. పొలంలో నాట్లయ్యంగా ఏమేం పాటలు వాడుతుంది ఒకటి వాడు.
2: తల్లి బిడ్డని వాడల్ల బిడ్డే కన్నా సంది అత్తగారింటికి ఇచ్చి ఒకరింటి దాన్ని చేసిందా. ఇప్పటి నుంచి అప్పటిదాకా తల్లి చెప్పిన బుద్ధులు.
1: మీ కొడుకులు కూడా పాటలు వాడతాడు అన్నావు కదా, అంటే నీ దగ్గర నేర్చుకున్నారా వేరే కాడ నేర్చుకున్నారా?
2: అదొకటి ఇదొకటి రాసుకొని పాడుకుంటారా?
1: రాసుడు వాడుడా
2: అంబేద్కర్ గాని అదొకటి పాడతారు. వాళ్ళతోని కూడా వాళ్ళ దోస్తులు కూడా వాడతారు వాళ్ళతో.
1: అంటే వాళ్ళు ఇప్పుడు నీ లెక్క కైగట్టినట్టు కాకుండా వాళ్ళు పేపర్ మీద రాసి పాటలు
2: రాసి పాడతారు.
1: నీ కొడుకులు అట్లా బయట పాటలు వాడంగా ఇంటే ఏమనిపిస్తుంది నీకు?
2: నాక అందరు అంటారు ఇక తండ్రి సింగరే తల్లి సింగరే వాళ్ళ ఇంటి వాళ్ళు అంతా సింగరే ఇంటి వాళ్ళంతా కళాకారులు కళాకారులు అంటారు
1: అంటారు
2: అట్లా అంటారు ఇక సార్ ఎట్లా
1: అట్లా వినిపిస్తే మంచిగా అనిపిస్తుంది మమ్మల్ని అందరు గుర్తించారు అన్నట్టు.
2: ఇక అనిపించుడు అన్నదేంది ఆ పాట తెలనోళ్లకు పాటలు వాడితే ఏ పీకంతి అట్టే పోయినా పాట నని అనుకుంటారు. ఆ పాట మనకు సాఫర పెడుతుంది ఆలోచించుకున్న వాళ్ళకు. ఆ పాడక లోపత్ని ఉంచుకుంటే ఈ పాప దాన్ని నోరుకు నేను ఎందుకు అత్తి ఈ పాపత్తి నోరుకు ఎందుకు అత్తి నన్ను ఈ పాడతలేడు ఈ కడుపులకెళ్ళి బయటకు వినిపిత్తలేడు అని ఆ మనకు నాలిక కత్తిన పాటకు సాపన పెడుతుందట. తొమ్మిది నేలాలు మోసిన బంగారి తల్లి లోకములాజు పెట్టినా బంగారి తల్లి లోకములాజు పెట్టినా బంగారి తల్లి శంకాల ఎత్తుకొని బంగారి తల్లి సందమామను చూపినా బంగారి తల్లి సందమామను చూపినా బంగారి తల్లి పండుండి పాలిచ్చిన బంగారి తల్లి పక్క జడాలేసిన బంగారి తల్లి పక్క జడాలేసిన బంగారి తల్లి కూసుండి పాలిచ్చిన బంగారి తల్లి కుల్ల జడాలేసిన బంగారి తల్లి కుల్ల జడాలేసిన బంగారి తల్లి నిలబెట్టి నిలువోసిన బంగారి తల్లి నీళ్లు బట్టాలేసిన బంగారి తల్లి నీళ్లు బట్టాలేసిన బంగారి తల్లి ఎవ్వరే మన్నగాని బంగారి తల్లి ఎదురు మాటలాడకు బంగారి తల్లి ఎదురు మాటలాడకు బంగారి తల్లి బరుతంటే భగవంతుడు బంగారి తల్లి భగవంతుడని నమ్ముకో బంగారి తల్లి భగవంతుడని నమ్ముకో బంగారి తల్లి అత్తగారింటి కాడ బంగారి తల్లి గొప్ప పేరులు తెచ్చుకో, బంగారి తల్లి గొప్ప పేరులు తెచ్చుకో, బంగారి తల్లి.
1: నువ్వు మొత్తము తల్లి తండ్రి పిల్లల గురించి పాటలే మొత్తం నువ్వు తయారు చేసిన పాటలన్నీ పిల్లల గురించి. మీ భర్త కూడా పాటలు వస్తాయా? ఎప్పుడైనా మీరు ఇద్దరు సరదాగా అందుకుంటారా? ఒకళ్ళకొకళ్ళు ఎసుంటి పాట అందుకుంటారు? ఎక్క
2: మేము గుట్టుగానే ఇక గమ్మ
1: ఒకళ్ళకొకళ్ళు అందుకుంటారు.
2: ఒకళ్ళకొకళ్ళు నీ మీద నేను నా మీద నువ్వు అన్నట్టు వాడినా.
1: ఒక రెండు ఉడుగులు వాడు, రెండు ఉడుగులు చిన్నగా వాడు.
2: మా ఆయన పేరు రాయబోసు. సిడబల్లే గడి ముంగట రాయావసు, సినవోజి కూసున్నావు రాయావసు. పోసమ్మరుడు ముంగట రాయావసు, లాడాయులైతున్నాయి రాయావసు. లాడాయి భోజి గెలిసత్తావా రాయావసు, సినవోజి మరిలత్తావా రాయావసు. ఆయన అన్ని గిట్లనే వాడిన.
1: మొత్తానికైతే మీ జీవితం మొత్తం పాటలతోని ఆనందంగా గడిచిపోతుంది ఇక.
2: అయ్యో అన్ని ఉంటాయి, కొట్టుకుని ఉంటాయి, తిట్టుకుని ఉంటాయి, అన్ని ఉంటాయి. సముద్రం మీకు వచ్చినట్టు కానీ సంసారం మీకు రాదట. ప్రతి ఇంటి కాడ అన్ని ఉంటాయి.
1: సరే అమ్మ.
3: మీరు ఇప్పటి వరకు నిర్మల్ జిల్లా సుర్జాపూర్ గ్రామానికి చెందిన జానపద గాయని బొమ్మెన గంగవతో గంగామణి పెట్టిన ముచ్చట విన్నారు. శ్రోతలు మా ఈ కార్యక్రమాలను ప్రసారమైన మరుసటి రోజు నుంచి యూట్యూబ్ ఛానల్ ద్వారా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్. సమయం 6 గంటలు మరికాసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే.

0: देशों ने भारत अमेरिका महत्वपूर्ण खनिजों की रूपरेखा पर भी हस्ताक्षर किए। बैठक के बाद संयुक्त प्रेस वार्ता में डॉ. जयशंकर ने कहा कि क्वाड देशों के बीच सहयोग को और मजबूत किया जाएगा।
1: इकोनॉमिक रेजिलियंस शुड बी प्रमोटेड।
2: बैठक में आर्थिक मजबूती बनाए रखने, आपूर्ति श्रृंखला को मजबूत करने, विश्वसनीय और सुरक्षित तकनीकों का प्रसार करने तथा उत्पादन क्षमता में वृद्धि करने पर चर्चा हुई। ऊर्जा और उर्वरक की वर्तमान उपलब्धता के साथ साथ महत्वपूर्ण खनिजों और संसाधनों की उपलब्धता पर भी बात हुई। हमारा लक्ष्य आपसी सहयोग को मजबूत करना तथा दूसरों की सहायता करना है। हम क्वाड देश आदान प्रदान से विकास और समृद्धि की खोज में नवाचार और रचनात्मकता को बढ़ावा देते हैं।
0: अमेरिका के विदेश मंत्री मार्को रूबियो ने कहा कि अमेरिका क्वाड साझेदारी के प्रति पूरी तरह प्रतिबद्ध है। संयुक्त बयान में जापान के विदेश मंत्री तोशिमित्सु मोतेगी ने होर्मुज जल डमरू मध्य में स्वतंत्र और सुरक्षित आवागमन सुनिश्चित करने के साथ साथ पश्चिम एशिया में स्थिरता लाने में कूटनीतिक प्रयासों के महत्व पर जोर दिया। ऑस्ट्रेलिया की विदेश मंत्री पेनी वांग ने कहा कि क्वाड ने क्वाड पोर्ट्स ऑफ द फ्यूचर पार्टनरशिप के माध्यम से हिंद प्रशांत क्षेत्र के प्रति अब तक की सबसे मजबूत प्रतिबद्धता की घोषणा की है। बैठक के बाद विदेश मंत्रालय में अपर सचिव के नागराज नायडू ने संवाददाताओं को बताया कि बैठक में स्वतंत्र और खुले हिंद प्रशांत के प्रति क्वाड की प्रतिबद्धता को दोहराया गया है। उन्होंने बताया कि क्वाड देशों ने पहलगाम आतंकवादी हमले की भी निंदा की। केंद्र सरकार ने घुसपैठ और अन्य कारणों से होने वाले जनसांख्यिकी बदलाव की चुनौतियों से निपटने के लिए एक उच्च स्तरीय समिति का गठन किया है। गृह मंत्री अमित शाह ने सोशल मीडिया पोस्ट में बताया कि इस समिति की अध्यक्षता सर्वोच्च न्यायालय के पूर्व न्यायाधीश प्रकाश प्रभाकर नावलेकर करेंगे। जनगणना आयुक्त के साथ साथ पूर्व आईएएस अधिकारी दुर्गा शंकर मिश्रा, पूर्व आईपीएस अधिकारी बालाजी श्रीवास्तव और अर्थशास्त्री डॉ. शमिका रवि को इस समिति का सदस्य नियुक्त किया गया है। गृह मंत्रालय में संयुक्त सचिव इस समिति में सदस्य सचिव के रूप में कार्य करेंगे। गृह मंत्री अमित शाह ने आज राजस्थान में भारत पाकिस्तान अंतर्राष्ट्रीय सीमा पर स्थित सांचू सीमा चौकी का दौरा किया। उन्होंने इस क्षेत्र में तैनात सीमा सुरक्षा बल बीएसएफ के जवानों से बातचीत की और देश की सीमाओं की रक्षा के प्रति उनके समर्पण की सराहना की। इस दौरान गृह मंत्री ने राज्य के सीमावर्ती क्षेत्रों के लिए वाइब्रेंट विलेज प्रोग्राम के दूसरे चरण की भी शुरूआत की। बीजू जनता दल के पूर्व राज्यसभा सांसद देवाशीष सामंत राय भारतीय जनता पार्टी में शामिल हो गए हैं। उन्हें नई दिल्ली स्थित पार्टी मुख्यालय में भाजपा के महासचिव अरुण सिंह और उड़ीसा के प्रदेश अध्यक्ष मनमोहन सामल सहित वरिष्ठ नेताओं की मौजूदगी में पार्टी में शामिल किया गया। देश के प्रमुख शेयर सूचकांक आज लगभग आधा प्रतिशत की गिरावट के साथ बंद हुए। सेंसेक्स 419 अंक गिरकर 76,010 पर बंद हुआ। निफ्टी 118 अंक गिरकर 23,914 पर आ गया। आईपीएल क्रिकेट में आज पहले क्वालिफायर में मौजूदा चैंपियन रॉयल चैलेंजर्स बेंगलुरु का सामना गुजरात टाइटंस से होगा। ये मुकाबला धर्मशाला में शाम 7:30 बजे से खेला जाएगा। रक्षा मंत्री राजनाथ सिंह ने नरेंद्र मोदी सरकार के आज 12 वर्ष पूरे होने पर इसे भारत की सभ्यता और विकास यात्रा का बदलाव लाने वाला दौर बताया। उन्होंने सोशल मीडिया पर ये जानकारी दी। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
3: आकाशवाणी आदिलाबाद 100.2 एफएम मनसु निंडा। ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట కార్యక్రమాలు. ఈ సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు, 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తలమడుగు మండలం సాయిలింగికి చెందిన సుంకటి గంగమ్మ బృందం పాడినటువంటి చిలుమయ్య తత్వాలు, ఆ తర్వాత తాంసీ మండలం జామిడి గ్రామానికి చెందిన గూకంటి పొచ్చన్న బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు. ఏడుంబావుకు కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. కరివేపాకు సాగులో మెళకువలు, నూతన విధానాలు. రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎస్ మల్లేష్ సమాధానాలుంటాయి. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ నంబర్, 29581, ఇంకొక నంబర్, 200081. 8 గంటల నుంచి 8:45 దాకా హుషారు శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమం. 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, చారిత్రక నవల ధారావాహిక పఠనం, షామే గజల్ కార్యక్రమంలో చిత్రా సింగ్ పాడినటువంటి ఇంకా జగ్జీత్ సింగ్ పాడినటువంటి గజల్ 9:45. మన పురాణాలు కార్యక్రమంలో రాత్రి 10 గంటలకు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధని గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించిన గజగౌరి వ్రతం యక్షగానం 2వ భాగం మధురిమ 10:30. ఇవి ఈ పూట కార్యక్రమాలు. ఇక రోజట్లెక్కనే రేపుగా పొద్దుగల 5:50 సంధి, రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతాయి. రేపు ఉదయం 7:00 అంబటాల సంగతులు. ఈ కార్యక్రమంలో పానంపదిలం శీర్షికన కీళ్లవాతం తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఆయుర్వేద వైద్యులు ఆర్బీకేఎస్ వైద్యాధికారి జక్కుల నరేందర్ ప్రసంగం. ఆ తర్వాత భేటీ శీర్షికన కవ్వాల్లో సఫారీ సవారీ. మంచిర్యాల జిల్లా జన్నార మండలం తాళ్లపేట అటవీ రేంజ్ అధికారి సుష్మారావుతో ముచ్చటుంటుంది. ఆ తర్వాత రోళ్లు పగిలే రోహిణి ఎండలు, బి మురళీధర్ ప్రసంగం. 8:30 నుంచి 8:45 దాకా నవలతో కార్యక్రమం పునఃప్రసారం. 8:45 నుంచి ఉదయం 10 గంటల దాకా సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలుంటాయి. రేపు ఉదయం 10 గంటలకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:30 నుంచి సాయంత్రం 5 గంటల దాకా తెలుగు హిందీ వివిధ భారతి కార్యక్రమాలతో పాటుగా వార్తలు కూడా ఉంటాయి. రోజట్లెక్కనే సాయంత్రం 5:30 నుంచి 5:30 దాకా మాట చెప్పుండి పాట ఎనుండి కార్యక్రమంలో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలుంటాయి. సాయంత్రం 5:30కు కతిందాం కార్యక్రమంలో సరికొత్త ఆవు పులి కథలు, ఈ కథల సంపుటి నుండి సహజత్వం కథ ఉంటుంది. ఆ తర్వాత స్నేహితులు కథల సంపుటి నుండి మారిన దోస్తు ఈ కథ వింటారు. 5:45 గోదావరి తీరంలో చారిత్రక గ్రామం బాదన్ కుర్తి ఈ రూపకం ఉంటుంది. 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన సాబ్లే జగ్గీబాయి బృందం పాడినటువంటి గురుదేవ్ బాబా పాటలు, ఇంకా ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన బస్సి నానకరాం బృందం పాడిన భజనలు వింటారు. ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో వ్యవసాయదారుల కార్యక్రమం ఉంటుంది. ఇందులో 7వ భాగంకు పచ్చిరొట్ట పంటల సాగు ప్రయోజనాలు ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారి సంధ్యారాణితో ముచ్చట. తర్వాత శనగ విత్తన నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చట వింటారు. 8:00 హుషారు, 9:30 నవలతో, రాత్రి 9:45 చెవికింపు, రాత్రి 10:00 మావ, 10:30 మధురిమ. ఇవి ఈయాటి రేపటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 6:10. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ నుంచి రిలే.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులతో కూడిన టాలెంట్ పూల్ రాష్టంలో అందుబాటులో ఉండడంతో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు పెట్టుబడులకు ముందుకొస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. హైదరాబాద్ భవిష్యత్ తాగునీటి అవసరాల కోసం 7,000 కోట్ల రూపాయలతో గోదావరి ఫేజ్ 2-3 ప్రాజెక్టులను తీసుకొస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2 నెలలైనా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి వస్తే మెరుగైన వైద్యం, పూర్తి పునరావాసం కల్పిస్తామని డీజీపీ సివి ఆనంద్ వెల్లడించారు. అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులతో కూడిన టాలెంట్ పూల్ అందుబాటులో ఉండడం వల్ల ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాలు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ ను ఎంపిక చేసుకుంటున్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. జీసీసీల రాకతో స్థానికంగా ఐటీ ఇంజనీర్లు సాంకేతిక

0: సరఫరాపై జలమండలి ప్రధాన కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీకా సమాపేశం నిర్వహించారు. మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్ తో కలిసి నగరంలో తాగునీటి సరఫరా, ట్యాంకర్ సేవలు, వర్షాకాల సన్నద్దతపై అధికారులతో చర్చించారు. ప్రస్తుతం నగరానికి రోజుకు 650 మిలియన్ గ్యాలన్ల నీరు అందుతోందని, భవిష్యత్ అవసరాల కోసం 7000 కోట్ల రూపాయలతో గోదావరి ఫేజ్ 2-3 ప్రాజెక్టులను తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1 మిలియన్ గ్యాలన్ల నీటిని కూడా అదనంగా తీసుకురాలేకపోయిందని, ఇప్పుడు కేటీఆర్ నీటిపై రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా నీటిని వృధా చేస్తే పెనాల్టీలు వేస్తామని హెచ్చరించారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలు, స్కూటీలు, బ్యాటరీ వీల్ చైర్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వీరయ్య మాట్లాడుతూ, దివ్యాంగుల స్వావలంబనకు అవసరమైన సహాయ ఉపకరణాలు, ఉపాధి అవకాశాలు ప్రభుత్వం అందిస్తోందని, పథకాలను అమలు చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట వ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తమ అభిప్రాయాలను ఆకాశవాణితో పంచుకున్నారు. సికింద్రాబాద్కు చెందిన మనీష్ కుమార్ తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశం అద్భుతంగా మారిందన్నారు.
1: పేదవాళ్ల కోసం తెచ్చిన ఆయుష్మాన్ భారత్, హెల్త్ కార్డ్స్, పక్కా ఇల్లు, ఉచిత గ్యాస్ కనెక్షన్లు కోట్లాది మంది జీవితంలో నిజంగా వెలుగులు నింపాయి. రోడ్లు, హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సూపర్ ఫాస్ట్ గా మారిపోయాయి. అంతేకాదు, వరల్డ్ లెవెల్ లో ఇప్పుడు ఇండియా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. చంద్రయాన్ సక్సెస్, G20 మీటింగ్స్ నిర్వహించిన తీరు చూస్తే ప్రపంచ దేశాలన్నీ మన వైపే చూసేలా చేసిండు మోదీ గారు.
0: ప్రధానమంత్రి రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చి ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నారని మంచిర్యాల జిల్లాకు చెందిన రైతు గాదె శ్రీనివాస్ అన్నారు.
2: ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఇట్లాంటి ఎన్నో శ్లోకాలు తీసుకుని ఈ దేశం దిగుమతుల మీద ఆధారపడకుండా ఎగుమతులు చేసే దిశగా అడుగులేస్తున్నందుకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ దేశం సుభిక్షంగా కొనసాగుతుంది. ముఖ్యంగా రక్షణ వ్యవస్థగా ఇంత బలోపేతం అవడం ఈ దేశానికి చాలా ముఖ్యం.
0: ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా, యూపీఐ, మేక్ ఇన్ ఇండియా వంటి ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ రూపురేఖలు మారాయని హైదరాబాద్కు చెందిన శరత్ చారి అభిప్రాయపడ్డారు.
3: ఎన్డీఏ పాలనలో ఆర్థిక సంస్కరణలు రావడం జరిగింది. డిజిటల్ ఇండియా అని చెప్పేసి ఇలా యూపీఐ వినియోగించని భారతీయుడు అంటూ లేడు. ప్రతి ఒక్కరు కూడా రూపాయి సైతము యూపీఐ ద్వారా పంపించుకున్నటువంటి పరిస్థితిలో ఇవాళ దేశం ఉంది. జీఎస్టీ వస్తు సేవల పన్నులో కావచ్చు, అదేవిధంగా జన్ధన్ ఆధార్ మొబైల్ యాప్ ద్వారా కావచ్చు, మేక్ ఇన్ ఇండియా, ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా తీసుకొచ్చి ఆ మొబైల్స్, రక్షణ పరికరాలు మన దేశంలో తయారు చేయడం అనేది మోదీ పరిపాలనలో తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప సంస్కరణగా చెప్పవచ్చు.
0: నరేంద్ర మోదీ చారిత్రక సత్వర నిర్ణయాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారని మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇందు భారతి అన్నారు.
4: డిజిటల్, జనాభా మరియు ప్రజాస్వామ్యం అనే త్రివేణి అభివృద్ధి చెందిన భారతదేశంగా 2047 దిశకు కొత్త ఊపును అందించాలనే ఒక సంకల్పంతో ముందుకు సాగుతుంది. ప్రధానమంత్రి డిజిటల్, జనాభా మరియు ప్రజా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జన్ధన్, ఆయుష్మాన్ భారత్, ఉజ్వల యోజన మరియు ఎన్నో మహిళా కార్యక్రమాల ముందుకు సాగుతుంది.
0: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సంక్షోభ ప్రభావం ప్రజలపై పడకుండా మోదీ సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారని జనగామ పట్టణానికి చెందిన యువ వ్యాపారి పెద్దోజు జగదీష్ అన్నారు.
5: నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన 12 సంవత్సరాలు పూర్తి కావాల్సిన సందర్భంగా పేద ప్రజలందరికీ సమర్థవంతంగా పరిపాలన నిర్వహించారు. ప్రపంచ దేశాలలో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడినప్పటికీ భారతదేశాన్ని అతలాకుతలం కాకుండా సమర్థవంతంగా నిర్వహించి ప్రజలని ఉన్నత స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా ద్వారా దేశం సాంకేతిక రంగంలో కొత్త మార్పు తీసుకొచ్చిందని మహబూబాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ సీతారాం నాయక్ అన్నారు.
6: ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కోట్లాది పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడం ఒక గొప్ప సంక్షేమ కార్యక్రమంగా నిలిచింది. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు అనే లక్ష్యంతో ప్రధానమంత్రి మోడీ గారి ప్రభుత్వం ముందుకు సాగింది. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా పరిశుభ్రతపై ఒక మహా ఉద్యమం తీసుకొచ్చారు. గ్రామాల్లో పట్టణాల్లో కోట్లాది మరుగుదొడ్లు నిర్మించడం వల్ల మహిళల

0: గౌరవం, ప్రజల ఆరోగ్యం మెరుగుపడింది.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పరిపాలన పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతోందని కరీంనగర్ కు చెందిన ప్రముఖ నృత్య కళాకారిణి చొప్పరి జయశ్రీ తెలిపారు.
2: నూతన పార్లమెంటు భవన నిర్మాణం గాని, కాశీ కారిడార్ లాంటి వాటిని అభివృద్ది చేయడం తోటి భారతదేశ సంస్కృతిని మరింత ఇమడింపజేయడం జరిగింది. అలాగే కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడము, ఎక్స్ప్రెస్ హైవేలు, హైస్పీడ్ రైల్వేలు, కొత్త ఎయిర్పోర్టులు నిర్మించడం, మౌలిక వసతులకు పెద్దపీట వేయడం జరిగింది.
1: భారత్మాలా ప్రాజెక్టులో భాగంగా ఖమ్మం జిల్లాలో నిర్మించిన రహదారులతో తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా రవాణా సదుపాయం మెరుగుపడింది. ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారితో ఆంధ్రప్రదేశ్, మహారాష్టకు సరికొత్త రవాణా మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ జాతీయ రహదారులు ఖమ్మం జిల్లావాసి డాక్టర్ మారంరాజు రంగారావు ఆకాశవాణితో మాట్లాడుతూ,
3: హైదరాబాద్ కు వ్యాపార నిమిత్తం గాని, అదే విధంగా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా అంతకుముందు చాలా చాలా సమయం పట్టేది 6 గంటల దాకా. అదంతా ఇప్పుడు జాతీయ రహదారులు ఏర్పడడం వలన ఆ సమయం సగానికి సగం తగ్గడం వలన ఎంతో మేలు జరుగుతుంది.
1: కొనుగోలు కేంద్రాల్లో 2 నెలలైనప్పటికీ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి వస్తే మెరుగైన వైద్యం, పూర్తి పునరావాసం కల్పిస్తామని డీజీపీ సివి ఆనంద్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా పల్లె పదాలు. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం సాయంత్రం 6:20 సంధి 7 గంటల మధ్యలో పల్లె పదాలు కార్యక్రమంలో ప్రేమ పాటలు, భక్తి పాటలు, భజనలు, తత్వాలు లాంటివి వినిపించడం జరుగుతుంది. ఇప్పటి పల్లె పదాలు కార్యక్రమంలో తలమడుగు మండలం సాయిలింగికి చెందిన సుంకటి గంగమ్మ బృందం పాడిన చిలుమయ్య తత్వాలు, ఆ తర్వాత తాంసీ మండలం జామిడి గ్రామానికి చెందిన గూకంటి పొచ్చన బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
7: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. తలమడుగు మండలం సాయిలింకికి చెందిన సుంకటి గంగమ్మ బృందం పాడిన చిలుమయ్య తత్వాలు.
3: ప్రేమ గల్ల దైవము అంటే నువ్వే అని ఆమె నమ్ముకోని చెప్పుతున్నది. జాలి శంభుతో నీళ్లు ఇచ్చినా నాకు దాతలు ఎవ్వరు లేరు. ప్రేమ గల్ల దైవం అన్నీ నిన్ను నమ్ముకున్నా అని అంటున్నది జాలి.

శ్రీకటయాసిన కుమారశివుని పానంబాయనేమో శ్రీకటయాసిన కుమారశివుని పానంబాయనేమో వానవాడ వరదలల్లే వతని పానందరు కదీయమ కాని పలకడు.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చూడు మీ గురు జ్ఞానము అంటే నన్ను పాలించక నన్ను మట్టిలో కలిపితివి అని గురువుని అంటున్నది ఆమె.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: పరమ పదవికి మార్గం ఎరుగమంటే మార్గమే ఎరుగు, పాపిష్టి పనులు చెయ్యకు అని చెప్తున్నాడు గురు పరమ.

పరగలెత్తి పొద్దు గడపకు పనికి రాని పనుల యందున పరగలెత్తి పొద్దు గడపకు దండిగల్లా యముడు మక్కడ కండ నించిన మొండి జీవి పరమ పదవికి మార్గమెరగుమిరా పాపిష్టు జీ.

0: కండబలములు చూసి మురువకురా, పెద్దాల చూసి దండమాని వరుగదిరు గౌరా.
1: కండబలములు చూసి మురువకురా, పెద్దాల చూసి దండమాని వరుగదిరు గౌరా.
0: కండబలములు చూసి మురువకురా.

మార్గము తెలియకున్న కండ బలములు ఉండవావుర దండి, మార్గము తెలియకున్న దండి ధరణి అగ్నిగుండము కండనాయే మొండి జీవి పరమ పదవికి మార్గమెరగుమిరా పాపిష్టు జీవు.

దండి మార్గము తెలియకున్నా కండబలములు ఉండవాబుర దండి మార్గము తెలియకున్నా దండి ధరణి అగ్నిగుండము కండనాయే మొండి జీవి పరమ పదవికి.

కచ్చిన పనులు ఇడువవుసే, చెబజి నెల నందు ఇడువవుసే, తుకచ్చిన పనులు ఇడువవుసే. పరాని కష్టం అక్కడ తప్పదీరా, ఎప్పటికీ పరమ పదవికి మార్గమెరగుమిరా. పాపిష్టు జీవుడు.

కచ్చిన పనులు ఇడువవుసే, చెబది నెల నందులిడువవుసే, తు కచ్చిన పనులు ఇడువవుసే, పరాని కష్టం అక్కడ తప్పదీరా, ఎప్పటికీ పరమ పదవికి మార్గమెరగుమిరా, పాపిష్టు జీవ

0: కండ బలములు చూసి మురువకురా, పెద్దల చూసి దండమాని వరగదిరు గౌరా.
1: కండ బలములు చూసి మురువకురా, పెద్దల చూసి దండమాని వరగదిరు గౌరా.
0: కండ బలములు చూసి మురువకు.

తెలియకున్నా కండ బలములు ఉండవావుల దండి మార్గము తెలియకున్నా దండి ధరణి అగ్నిగుండము కండనాయే మొండి జీవి పరమ పదవికి మార్గమెరగుమిరా పాపిష్టు జీవు.

0: మీరు ఇంతవరకు పల్లె పదాలు కార్యక్రమంలో తలమడుగు మండలం సాయిలింగికి చెందిన సుంకటి గంగమ్మ బృందం పాడిన చిలుమయ్య తత్వాలు విన్నారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: మీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
7: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
6: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
7: ఎలా తెలుసుకోవచ్చు?
6: ఉద్యమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్యమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
7: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
6: మరైతే ఈ రోజు టీ మీ తరపున.
5: ఆర్బిఐ అంటుంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలీ ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్ ల్యాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9992-7979. నిర్మల్ వండర్ ల్యాండ్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
9: పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం తాంసీ మండలం జామిడి గ్రామానికి చెందిన గూకంటి పొచ్చన్న బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు.
10: జన్మ తరించే కొరకు గురువులు మానవునికి ఉపదేశం ఇచ్చిన గురువునే మర్చిపోతున్నలు ఈ జనము. కాబట్టి గురువు అనేటోడు సామాన్యుడు గాడు, చీకటిని రూపుమాపినోడే గురువు. కాబట్టి గురువును ఇటువంటి అటువంటి మానవుడని అనుకోకూడదని పరమేశ్వరయ్య వాక్యలో చెప్పినాడు.

మీరు ఇంతవరకు పల్లె పదాలు కార్యక్రమంలో తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన సుంకడి గంగమ్మ బృందం పాడిన చిలుమయ్య తత్వాలు, ఆ తర్వాత తామసి మండలం జామిడి గ్రామానికి చెందిన గూకంటి పొచ్చన్న బృందం పాడినటువంటి పరమేశ్వరయ్య తత్వాలు విన్నారు. ఇప్పుడు ప్రసారమైనటువంటి తత్వాలు రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. రేపు సాయంత్రం 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన సాబ్లే జగ్గిబాయి బృందం పాడినటువంటి గురుదేవ్ బాబా పాటలు, ఇంకా ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన బస్సి నానకరాం బృందం పాడిన భజనలు వింటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా విద్యా ఉద్యోగ సమాచారం. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ బీఏ బీకాం బీఎస్సీ బీబీఏ మొదటి మూడవ సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే ఈ నెల 28వ తేదీన బక్రీద్ పండుగ సందర్భంగా ఆ రోజు జరగాల్సిన ఆయా పరీక్షలు వాయిదా వేసినట్లు కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి తెలియజేశారు. వాయిదా పడిన ఆ పరీక్షలను మళ్లీ జూన్ 3వ తేదీన నిర్వహించనున్నట్లు తెలియజేశారు. మిగతా పరీక్షలు టైం టేబుల్ ప్రకారంగా యథావిధిగానే కొనసాగుతాయని తెలియజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిమ గిరిజన తెగలకు చెందిన పీవీటీజీలకు ఇంటర్ ఎంపీసీ బైపీసీ సిఈసి హెచ్ఈసి హయత్నగర్ పెద్ద కంజర్ల హైదరాబాద్లో అడ్మిషన్లు కల్పించనున్నట్లు ఐటీడీఏపీఓ తెలియజేశారు. జూన్ 4వ తేదీన ఉట్నూరులోని బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అర్హులైన వారు తమ ధృవపత్రాలతో వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ములుగు జిల్లా కేంద్రంలోని సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరంలో కొత్త కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఐఐటి హైదరాబాద్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సహకారంతో ఈ కోర్సులను అందిస్తోంది. బీటెక్, బీఎస్సీలలో ప్రవేశానికి ఇంటర్ ఎంపీసీలో 60% మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలని, అదే బీఎస్సీలో ప్రవేశ

విషయానికి ఇంటర్లో ఎంఈసీ లేదా ఎంపీసీలో 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని వర్సిటీ పేర్కొంది. ఎంఏలో పబ్లిక్ పాలసీ గవర్నెన్స్ డెవలప్మెంట్ స్టడీస్లో ఏదేని డిగ్రీలో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని సూచించారు. ఇప్పటికే ఉన్న బీఎస్సీ హానర్స్ ఎకనామిక్స్లో ప్రవేశానికి ఇంటర్లో ఏదేని గ్రూప్లో 60% మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులని వర్సిటీ తెలియజేసింది. మరిన్ని వివరాలకు సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్లు 7384 37384, ఇంకొక నంబర్ 9347 09918, వెబ్సైట్ వచ్చేసి www.ss.ctu.ac.in అనే వెబ్సైట్లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

విద్యా ఉద్యోగ సమాచారం. అది ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 7:05. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ప్లేఆఫ్ లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆమె ఆర్కిడేరియం, నామ్గ్యాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శించారు. ఆర్కిడేరియం వద్ద గవర్నర్ ఓంప్రకాష్ మాథుర్, ముఖ్యమంత్రి ప్రేమ్సింగ్ తమాంగ్, ఇతర ప్రముఖులు రాష్టపతికి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక వాతావరణ నియంత్రణ పద్దతిలో వివిధ రకాల ఆర్కిడ్ పూల మొక్కలను ప్రదర్శించే ఈ కేంద్రాన్ని సందర్శిస్తూ ఆమె సిక్కిం రాష్ట విశిష్ట పర్యావరణ వృక్ష సంపదను తిలకించారు. రేపు రాష్టపతి నాథులా పాస్ను సందర్శించడంతో పాటు సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. పర్యటనలో చివరి రోజున ముర్ము సిక్కిం పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పతకాన్ని బహూకరిస్తారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రానున్న 6 నెలల్లో సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. రాజస్థాన్ బికనేర్ జిల్లా సంచు సరిహద్దు ఔట్పోస్టులో జరిగిన బీఎస్ఎఫ్ సైనికుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. బాహ్య శత్రువులతో పాటు వారికి దేశం లోపల సహకరిస్తున్న అంతర్గత శక్తులపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశ భద్రత కోసం బీఎస్ఎఫ్, సాయుధ దళాలు, స్థానిక యంత్రాంగం, పౌరులతో కూడిన 4 అంచెల రక్షణ వ్యూహం ఎంతో అవసరమని అమిత్ షా అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రభుత్వ కార్యక్రమాలను కొనియాడుతూ రాసిన ఒక ప్రత్యేక కథనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా పంచుకున్నారు. అమృతకాలంలో దేశం ముందంజలో దూసుకుపోతున్న తరుణంలో ముఖ్యంగా నారీశక్తి, యువత, రైతన్నలకు లబ్ది చేకూరుస్తూ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను ఉపరాష్టపతి తన వ్యాసంలో చక్కగా వివరించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. స్వామి వివేకానంద, తిరువళ్లూర్, సుబ్రహ్మణ్య భారతి వంటి మహానుభావుల ఆదర్శాల నుండి స్ఫూర్తి పొందుతూ 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఉపరాష్టపతి ఈ వ్యాసం ద్వారా పిలుపునిచ్చారని ప్రధానమంత్రి వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమాపేశంలో ఇండో పసిఫిక్ ప్రాంత ప్రగతి, ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపై సభ్య దేశాలు సుదీర్ఘంగా సమీక్షించాయి. స్వేచ్ఛ, పారదర్శక ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం క్వాడ్ కట్టుబడి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి కె నాగరాజ్ నాయుడు వెల్లడించారు. సముద్ర భద్రత, ఆర్థిక శ్రేయస్సు, సాంకేతిక పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ అనే 4 ప్రధాన అంశాలపై ఈ చర్చలు జరిగాయి. సరిహద్దు ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రులు పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఉమ్మడి ప్రకటనలో తీవ్రంగా ఆక్షేపించారని తెలిపారు.
1: The foreign ministers meeting has demonstrated the Quad's continued focus on practical cooperation and delivery oriented initiatives that contribute to peace, stability, resilience and prosperity of the Indo-Pacific. At the end of the meeting, Quad partners have adopted 4 documents, a joint statement on the Indo-Pacific energy security and the Quad critical minerals initiative framework.
0: న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రపంచ వృద్దికి, స్థిరత్వానికి కీలకంగా మారిందని చెప్పారు. స్వేచ్ఛ పారదర్శక ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్మించడంలో క్వాడ్ దేశాలదే ప్రధాన బాధ్యత అని జయశంకర్ స్పష్టం చేశారు.
2: Economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability, as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. We, the Quad nations, are open societies who foster innovation and creativity in our quest for growth and prosperity. These forces are strengthened when we undertake more exchanges, as we intend to do.
0: Akashavani vartalu vintunnaru. దేశ సరిహద్దు గ్రామాల్లో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ సాయుధ బలగాలను ఆధునీకరిస్తూ ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో బీఎస్ఎఫ్ అవుట్పోస్టులో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దులను రక్షించడమే కాకుండా సరిహద్దు జిల్లాల ప్రజల్లో స్థైర్యాన్ని నింపేందుకు బీఎస్ఎఫ్ బలగాలను ఆయన కొనియాడారు. దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయడానికి బీఎస్ఎఫ్, సైన్యం, స్థానిక యంత్రాంగం, అప్రమత్తమైన పౌరులతో కూడిన నాలుగంచెల వ్యూహాత్మక రక్షణ వ్యవస్థ అవసరమని అన్నారు. సిబిఎస్ఈ పేమెంట్ గేట్వే వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నాలుగు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫలితాల తదుపరి ప్రక్రియలు, రీవాల్యుయేషన్ సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించిన తర్వాత ఈ సమావేశం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఐపీఎల్ ప్లే ఆఫ్ క్రికెట్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈరోజు ధర్మశాలలో జరగబోయే క్వాలిఫయర్ వన్లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ 2026 ఫైనల్స్కు చేరుకుంటుంది. అయితే ఓడిన జట్టుకు క్వాలిఫయర్ 2 రూపంలో మరొక అవకాశం లభిస్తుంది. రేపు మొహాలీలోని న్యూ చండీగఢ్లో రాత్రి 7:30 జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ షెట్లర్లు పీవీ సింధుతో పాటు పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంగిరెడ్డి, చిరాగ్ శెట్టి ప్రీ క్వార్టర్స్ కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో సింధు

0: కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ముందడుగు వేశారు. ఇందులో భాగంగా వచ్చే నెల 4 నుండి 8 వరకు అహ్మదాబాద్ లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 75 దేశాల నుండి 500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమాపేశంలో మంత్రి ఈ టోర్నమెంట్ కు సంబంధించిన అధికారిక లోగో, జెర్సీ, మాస్కట్ ను ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ప్లే ఆఫ్ లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ 1 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

किसान वाणी केंद्र व्यवसाय रैतु संक्षेम मंत्रित्व शाखा वारी प्रायोजित कार्यक्रमम इपटि किसान वाणी कार्यक्रमंलो फोन इन प्रत्यक्ष प्रसारम उंटुंदी करिवेपाकु सागुलो मेळकोलु नूतन विधानालु ई अंशं गुरिंचि రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎస్ మల్లేశి సమాధానాలిస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 08732 ఇది ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ నంబర్, 2950 ఇంకొక నంబర్ 2300081.

0: కిసాన్ వాణి కార్యక్రమం 7:45 దాకా కొనసాగుతుంది. ఇది ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. కరివేపాకులో సాగులో మెళకువలు, నూతన విధానాలు, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎస్ మల్లేష్ సమాధానాలిస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 0872 3 2, ఇది ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ నంబర్, 2950 8, ఇంకొక నంబర్ 2300 0081. నమస్కారం అండి డాక్టర్ మల్లేష్ గారు.
1: నమస్కారం సార్.
0: ఈ కరివేపాకు అనేటువంటిది చాలామంది రైతులకు కొంచెం కొత్త పంటగానే అనుకుంటారు, కానీ కరివేపాకు వేస్తే ఆ కూరలో రుచి వేరుగా ఉంటుంది. అయితే ఈ కరివేపాకు పండించడానికి అసలు ఈ ఆదిలాబాద్ కావచ్చు, ఇంకా ఏ జిల్లాలో అయినా కావచ్చు, దీనికి ఎటువంటి నేలను అనుకూలం ముందుగా చెప్పండి.

0: అంటే మనకు
1: ఎందుకంటే అంతకుముందు కరివేపాకు ఉపయోగాలు కూడా చెప్పండి.
0: ఓకే ఓకే సార్, ఇప్పుడు కరివేపాకు గురించి ఫస్ట్ జనరల్గా ఒక చిన్న ఇంట్రడక్షన్ లాగా ఇవ్వాలి అంటే, మనకిప్పుడు ఆదిలాబాద్లో కూడా మార్కెట్లో కరివేపాకు అమ్ముతున్నారు. చాలా వరకు మనం ఏమనుకుంటామంటే డొమెస్టిక్లో అంటే ఇండ్ల ఇండ్లలో ఇంటి పక్కన పెరట్లో ఒక చెట్టు ఉంటుంది పల్లెటూరులో, ఆ చెట్టు నుంచి ఆకు తీసుకొచ్చి అట్లా ఉంటుంది. కానీ సిటీకి వచ్చేసరికి అది వేరే ఉంటుంది కల్చరు. పర్టికులర్గా కరివేపాకు కూడా మార్కెట్ మీద డిపెండ్ కావాల్సి వస్తుంది, సిటీస్లో కొంటున్నారు కూడా. సో ఇది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? జనరల్గా చాలా మంది చూసింటారు, ఇప్పుడు మనకు ఆదిలాబాద్ లో కూడా మార్కెట్లో నేను కూడా కనుక్కున్నా రీసెంట్గా కరివేపాకు ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగాను మార్కెట్లో. వాళ్ళు ఏం చెప్పారంటే హైదరాబాద్ నుంచి వస్తుంది అని చెప్పారు. సో యాక్చువల్గా హైదరాబాద్ కరివేపాకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే తమిళనాడు బార్డర్, ఏపీ తమిళనాడు బార్డర్, కర్ణాటక ఏపీ బార్డర్ నుంచి మనకు కరివేపాకు హైదరాబాద్ వస్తే హైదరాబాద్ నుంచి కరివేపాకు ఆదిలాబాద్కు వస్తుంది. అంటే ఇప్పుడు మనం తింటున్న ఆదిలాబాద్లో తినే కరివేపాకు, చాలా వరకు కొని తినే కరివేపాకు ఎక్కడో కర్ణాటకలో లేదా తమిళనాడులో పండించిన కరివేపాకును మనం తింటున్నాం. అంటే మన రైతులు ఆ కరివేపాకు సాగు చేసి మనం చేసుకోలేము. ఇంకోటి రేటుకు వచ్చినప్పుడు చూస్తే 120 రూపాయలు కిలో ఉంటుంది, చాలాసార్లు 100 సరౌండింగ్లోనే ఉంటుంది కిలో. అంటే మండలతో కలిపి ఆకు అంత రేటు ఉంటుంది, అంత రేటు పెట్టి మనం కొని ఇడా చేస్తున్నాం. మరి మన కరివేపాకు మన రైతులు పండించలేరా? సో అదే ఎందుకే అంటే దాని ఉపయోగం మనకు ఆల్రెడీ తెలుసు. హోటల్స్లో కావచ్చు, ఇళ్లలో కావచ్చు, ప్రతి ఇంట్లో ప్రతిరోజు కరివేపాకు లేకుండా కర్రీ ఉండదు. సో అందుకే కరివేపాకు మన దగ్గర కూడా వేస్తే పాసిబిలిటీ ఉంది. మీరు ఇంకోటి కూడా అడిగారు, ఎలాంటి నేలలు అనుకూలంగా ఉంటాయి కరివేపాకు అని అంటే, సింపుల్గా చెప్పాలంటే మన ఆదిలాబాద్ నేలలు మనకు అనుకూలంగానే ఉన్నాయి. ఇక్కడ బ్లాక్ కాటన్ సాయిల్స్ చాలా వరకు ఉన్నాయి, నల్లరేగడి నేలలు. నల్లరేగడి నేలలో కరివేపాకు బాగా తీయొచ్చు, చిన్న చిన్న మెలకువలు ఫాలో అవుతూ. ఎర్ర నేలలు కూడా కొంచెం మిక్స్ ఉన్న నేలలు ఉన్నాయి మన ఏరియాలో, అవి కూడా చాలా వరకు కరివేపాకు చేయడానికి తీయడానికి అనుకూలంగా ఉంటాయి. పెంచే పద్ధతులు కొన్ని
1: చేసుకోవాలి.
0: అదే సార్, ఇంకా
1: రకాలు చెప్పండి ముందుగా.
0: అయితే దీంట్లో ఏంటంటే మనకు రెండు వెరైటీస్ జనరల్ గా కమర్షియల్ గా సూటబుల్ అవుతాయి. ఒకటి తమిళనాడు వెరైటీ ఉంది, ఇంకొకటి కర్ణాటక వెరైటీ ఉంది. దాన్ని ఒకటి కర్ణాటక వెరైటీ ధారవాడ నుంచి రిలీజ్ అయింది, దాన్ని సుహాసిని అంటారు. ఇంకొకటి PKM1 అని తమిళనాడు వెరైటీ ఉంది. సో ఈ రెండు వెరైటీస్ ని మనం కమర్షియల్ గా సాగు చేయడానికి అనుకూలంగా ఉంటది. ఇంకా మనకు లోకల్లో వేసుకున్న చెట్లు పెద్దగా అవుతుంటాయి అవి, అట్లాంటి దాంతో పాటు ఇవి మంచి స్మెల్ వస్తాయి. చాలా వరకు సువాసినే స్ప్రెడ్ అయ్యింది, తెలంగాణలో కూడా చాలా వరకు సువాసినే ఉంది. సో ఈ రెండు వెరైటీస్ మనకి అనుకూలంగా ఉంటాయి కరివేపాకులో.
1: సువాసిని ఇంకోటి
0: సువాసిని ఇంకొకటి PKM1 తమిళనాడు నుంచి రిలీజ్ అయింది.
1: మన దగ్గర సువాసిని,
0: మన దగ్గర సువాసిని ఉంది, PKM1 కూడా ఉంది, రెండు ఉన్నాయి.
1: అయితే దీన్ని నాటే పద్ధతి గురించి తెలియజేస్తారు.
0: నాటే పద్ధతి అంటే దీనికి ఏంటంటే, మనం జనరల్ గా పెరట్లో ఎట్లుంటది అంటే కరివేపాకు వేసిన తర్వాత మనము వదిలేస్తాము, అది పెద్ద చెట్టు అవుతుంది, చెట్టుకు మళ్ళీ కట్ చేసినాక కొత్త ఆకు వస్తుంది, ఆకు కట్ చేసుకుని అట్లా తింటు అట్లా చేస్తుంటారు. కానీ మనము పద్ధతిగా శాస్త్రీయంగా సాగు చేసి కమర్షియల్ గా మార్కెట్ లెవెల్లో సాగు చేయాలంటే అది కాదు. యాక్చువల్ గా మనం మార్కెట్ లెవెల్లో సాగు చేయాలి అని అంటే దానికి ప్రత్యేక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు దాన్ని అంత దూరంలో నాటము మనము, 60 సెంటీమీటర్లు లైన్ టు లైన్ పెట్టేసుకొని మొక్కకి మొక్కకి 40 నుంచి 50 సెంటీమీటర్లు పెట్టుకొని ఎత్తుమడ్ల మీద మనము నాటుకోవాల్సి వస్తుంది.
1: అంటే నారుని,
0: నారునే నాటుకోవాల్సి వస్తుంది. మనకు నారు ఏంటంటే, నారు అంటే ఇన్ ద సెన్స్ చిన్న మన ప్యాకెట్లో పెంచుకున్న మొక్కలు.
1: అంటే దానికి విత్తనాలు దొరుకుతాయా సీడ్?
0: కరివేపాకు మనకు రెండు విధాలుగా మనం మల్టిప్లై చేసుకోవచ్చు. ఒకటి విత్తనంతోటే, మెయిన్ గా విత్తనంతోటే చేసుకోవాలి. రెండోది ఏంటంటే సక్కర్స్ అని వస్తాయి మనకు, రూట్ సక్కర్స్ అని వస్తాయి. ఒక చెట్టు కరివేపాకు పెడితే దాని నుంచి వేర్లు ఎట్టి వెళ్తే ఆ వేర్లు బయటకు వెళ్ళినాయంటే ఆ వేర్ల నుంచి ఒక మొక్క మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
1: అది పెడితే మొలుస్తుందా?
0: అది కూడా మొలుస్తుంది. ఆ వేర్లను డివైడ్ చేసి చేసుకోవచ్చు. కానీ దాన్ని ఎక్కువ మల్టిప్లై కావు, ఒక చెట్టుకి 5-6 వస్తాయి. ఆ 5-6 మనం ఎకరాలో చేయాలంటే మనం మల్టిప్లై
1: చేయాలి
0: పెరట్లోకి వాటికంటే. మనం
1: దానికి విత్తనాలు పెడితే రావా?
0: అదే, ఆ విత్తనాల నుంచే చేసుకోవాలి. కరివేపాకులో ఏదైతే విత్తనాలు ఉన్నాయో, జనరల్ కరివేపాకు మొక్క అనేది సెల్ఫ్ పాలినేటెడ్ అంటే స్వపరాగ సంపర్కం ఉంటది. సో మనకు కంటామినేషన్ కి అవకాశం.
1: ఒక రైతు ఫోన్ చేశారు. హలో, ఎవరు ఎక్కడి నుంచి? వడ్డాడి గ్రామం నుంచి ఒక రైతు ఫోన్ చేశారు. అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు
0: చెప్పండి. మీ పేరు చెప్పండి.
2: చెప్పండి. మన ఇంటి దగ్గర కరివేపాకు చెట్లు ఉన్నాయి సార్.
0: ఓకే, చెట్ల నుంచి వచ్చే గింజలు వాడుకోవచ్చు. ఆ గింజల్నే మనము నారు పోసుకోవచ్చు. కానీ ఏంటంటే గింజలకి వయబిలిటీ తక్కువ ఉంటది అండి, అవి మనం స్టోర్ చేస్తే యూజ్ అవ్వవు. ఇమ్మీడియట్ గా విత్తనం వచ్చి పండు అవుతుంటది కదా, మనము నల్ల కలర్ లోకి మారినప్పుడు ఇమ్మీడియట్ గా తీసి దాంట్లో నెమ్మడి బెడ్ లో పోయాలి. పోస్తే దాంట్లో నుంచి మనకు నారు వస్తుంది. ఆ నారు మనం ప్యాకెట్ లో పెట్టుకుంటే మొక్కలు మల్టిప్లై చేసుకోవచ్చు.
2: మన ఇంకొకటి సార్, ఇప్పుడు కరివేపాకు చెట్ల కింద మొత్తం చిన్న చిన్న మొక్కలే.
0: అవును, దాంట్లోనే రూట్స్ అక్కర్స్ అంటాము. అవే వాటిని కూడా మనం వేర్లతో సహా తీసి మనం కవర్లో పెట్టుకుని లేదంటే బయట పింగోతో నాటుకున్నా కూడా వస్తాయి వర్షాకాలంలో. నాటుకోవచ్చు, నాటుకోవచ్చు అండి, అట్లా కూడా చేసుకోవచ్చు, మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.
1: 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. కరివేపాకు సాగులో మెళకువలు, నూతన విధానాలు, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎస్ మల్లేష్ సమాధానాలిస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 0873 2, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 2950 1, ఇంకొక నంబర్ 3000 801. చెప్పండి, అయితే ఈ కరివేపాకు దీని దీంట్లో అంతర కృషి ఎలా చేయాల్సి ఉంటుంది?
0: ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, మనకు నాటే పద్ధతి
1: అది ఉందా, దాని గురించి మనం చెప్తే.
0: పద్ధతిలో మనకి నేను చెప్పాను 40 నుంచి 50 సెంటీమీటర్ల మొక్కకు మధ్యలో అంతరము, ఒక లైన్కి ఇంకో లైన్కి మధ్యలో 60 సెంటీమీటర్ల అంతరము. అయితే బెడ్ కూడా మనం ఎత్తుమాటలు వేసుకోవాల్సి వస్తుంది, మడి 1 మీటర్ వరకు ఉంటుంది. సో అట్లాగా మీటర్ అంటే మీటర్ విడుతుండి ఒక 40 సెంటీమీటర్ల వరకు మడిని ఎత్తి ఆ ఎత్తుమడి మీద 60 సెంటీమీటర్ల దూరంలో మొక్కకి మొక్కకి మధ్యలో 40 నుంచి 50 సెంటీమీటర్లు పెడుతూ నాటుకుంటాం. సో ఇంత డిస్టెన్స్లో నాటుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్క మనకి ఇనిషియల్గా పెరుగుతుంది, పెరిగిన తర్వాత కొన్ని రోజుల వరకు మనకు అంతర కృషి అవసరం పడుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఒక 2-3 సార్లు మనం గడ్డి తీసుకోవడము అట్లా చేసుకోవడం చేస్తాం. తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ నాటిన మొక్క నాటిన తర్వాత 8 నుంచి 9 నెలల తర్వాత ఫస్ట్ ఇయర్ మనం దాన్ని ఒకసారి ఫస్ట్ కట్టింగ్ చేసుకోవాల్సి వస్తుంది. కట్టింగ్ అంటే మనము ఒక 20-25 సెంటీమీటర్లు వదిలేసి మండని కాండాన్ని మనం మొత్తాన్ని దాన్ని కట్ చేసేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే అదే మొక్క నుంచి మల్టిపుల్ బ్రాంచెస్ ఒక 4 నుంచి 5 పిలకలు వస్తాయి, సైడ్ నుంచే పిలక మొక్కలు వస్తాయి. దాంతోపాటు వేర్ల నుంచి కూడా కొత్త మొక్కలు పుట్టుకొస్తాయి, రూట్ సక్కర్స్ అంటాం. అంటే ఆ బెడ్ మొత్తము కరివేపాకు చెట్లతోటి నిండిపోతుంది దగ్గరికి. సో అప్పుడు మనకు అంతర కృషి చేయడానికి అవకాశం ఉండదు. అంటే అంతర కృషి అంటే గడ్డి రాదు, ఇంకా ఇవే ఉంటాయి కాబట్టి ఇంకా గడ్డి రావడానికి స్కోప్ ఉండదు. ఒకవేళ ఏమన్నా వచ్చినా తీసేసుకోవాలి. సో అట్లా అంటే ఫస్ట్ కట్టింగ్లో పంట ఒక 3 టన్నుల వరకు వస్తుంది ఎకరాకు, తర్వాత సెకండ్ కట్టింగ్ నుంచి 6 నుంచి 8 టన్నులు ఒక్క కట్టింగ్కి. సో అట్లాగా మనకు పంట సెకండ్ థర్డ్ కట్టింగ్ నుంచి ఇంకా కాన్స్టెంట్ అవుతుంది. 3వ కట్టింగ్ అంటే ఫస్ట్ కట్టింగ్ 8 నెలలకు 9 నెలలకు తీసినా కూడా సెకండ్ కట్టింగ్ అక్కడ నుంచి 3-3.5 నెలలకు ఒక కట్టింగ్, అంటే సంవత్సరానికి మనకు 3 నుంచి 4 కట్టింగ్లు ఒక పంటలో తీయవచ్చు.
1: అయితే మీరు కట్టింగ్ అంటున్నారు కదా, మరి మొత్తం దాన్ని మొత్తం బోడబోడ పెరిగి చేసేయాలా, ఇట్లా చేసేయాలా, లేకపోతే కొమ్మలు కొన్ని ఉంచాల్సి ఉంటుంది?
0: మండలతో సహా మనము 25 నుంచి 30 సెంటీమీటర్లు వదిలేసుకొని కింద నుంచి మన భూమి నుంచి ఆ కింది లెవెల్లోనే మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది.
1: బాగా ఎత్తు పెరిగనివ్వకూడదు అంట,
0: అంతే అదే హైట్ లో ప్రతి కట్టింగ్ అదే హైట్ లో తీసేసి మనం మార్కెట్
1: కొమ్మలు రావాలంటే కూడా అట్లా చేసి కొమ్మలు
0: ఏమంగా 20-25 సెంటీమీటర్లు మనం అయితే వదులుతున్నామో అక్కడ నుంచే మనకు సైడ్ బ్రాంచెస్ వస్తాయి, కింద మన ఆకుల దగ్గర నుంచి కొత్త బ్రాంచెస్ పుట్టుకోవచ్చు.
1: కానీ కొన్ని చెట్ల కాండాలు దొడ్డుగా మందంగా ఉంటాయి.
0: అట్లనే అంటే మనం కట్ చేయడం వల్ల ఏమైతుంది అంటే దాని కింద నుంచి వచ్చిన మొక్క పిలకలు ఉంటాయి కదా, ఆ పిలకల్ని మళ్ళీ కట్ చేస్తుంటాం. సో కింద కాండం లావ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం కట్ చేయడం వల్ల మల్టిపుల్ టైమ్స్ మరి అంత లావ్ అవ్వదు, మనకు మాన్ లాగా బయట పెంచిన చెట్టు అంత మాన్ అవ్వదు. అది మనము 7-8 సంవత్సరాల వరకు కూడా మనం కరివేపాకు అట్లనే మెయింటైన్ చేయొచ్చు, అట్లా కట్టింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు.
1: మీరు ఏమన్నారంటే 3 నెలలకు ఒకసారి కట్ చేయాలన్నా?
0: అవును.
1: అయితే ఒకవేళ ఇప్పుడు కొన్ని పెరట్లలో కానీ కొన్ని కొన్ని కార్యాలయాల్లో కానీ చూస్తుంటాం సంవత్సరాల తరబడి కట్ చేయకుండా అలాగే ఉంటాయి, మరి దాంట్లో ఏమన్నా విటమిన్స్ కానీ తగ్గే అవకాశం ఉందంటారా?
0: విటమిన్స్ దాంట్లోకి ఎఫెక్ట్ లేదు. దానికి మనకు పంట ఎక్కువ తీయాలి, రైతు మార్కెట్లో అమ్ముకోవాలి అంటే కమర్షియల్ గా చేయాలి అంటే ఇట్లా చేయాలి.
1: అట్లా చేయాలి అంటే ఎక్కువ రావాలంటే
0: ఎక్కువ రావాలి. మనం పంట అమ్ముకోవాలి కదా, ప్రతిసారి మనం పైన చెట్లెక్కి మనం రైతు తెంపి అమ్ముకునే సిచ్యువేషన్ ఉండదు. కమర్షియల్ గా పంట తీయాలి అంటే ఇదే పద్ధతి. రైతు ఇలా చేసుకుంటే రైతు మార్కెట్ కు పంపే అంత స్టేజ్ కి మనం పంట తీయగలుగుతాం.
1: దీని పంట కాలం ఎంత అంటారు? మరి
0: పంట కాలం అంటే నేను చెప్తున్న 8 సంవత్సరాల వరకు మనం పంట తీస్తూ ఉండొచ్చు. ఒకసారి పంట పెట్టిన తర్వాత ప్రతి 3-4 నెలల మధ్యలో కట్టింగ్ చేసుకుంటూ 8 సంవత్సరాల వరకు మనం కట్టింగ్స్ చేస్తూనే ఉండొచ్చు కరివేపాకుని ఒకసారి పెట్టిన తర్వాత. ఇది పెరినియల్ గా
1: 8 సంవత్సరాల
0: తర్వాత దిగుబడి ఇంకా కంటిన్యూ అయితే తీసుకోవచ్చు, లేకపోతే ఆ పంట తీసేసి వేరే పంట పెట్టుకోవచ్చు.
1: దీంట్లో ఈ ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తారా?
0: అంటే ఇప్పుడు మనం మల్టిపుల్ కట్టింగ్స్ అంటున్నాం కదా, కరివేపాకుని మనము మొక్కలుగా పెంచేటంటే మనకు విత్తనాలు అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడున్న పరిస్థితుల్లో మనము ప్రతిసారి ఆకు కట్ చేస్తున్నాం. అంటే మనకు మూడు రకాల పోషకాలు మేజర్ న్యూట్రియంట్స్ అంటాం, నత్రజని, ఫాస్ఫరస్, పొటాషు. ఈ మూడింటిని మనకు మొక్క విత్తనం వరకు రావాలంటే అవసరం పడుతుంది. కానీ మనము కరివేపాకుని ఆకు కోసం పెంచుతున్నాం కాబట్టి మనకు ఇనిషియల్గా మనకు ఫాస్ఫరస్, తర్వాత నైట్రోజన్, నత్రజని రెండు కొంచెం రెగ్యులర్గా అవసరం ఉంటుంది. పొటాషు అంటే అంత ఎక్కువ అవసరం ఉండదు. సో మనం ఆకు నుంచే కట్ చేస్తున్నాం కాబట్టి నత్రజని కొంచెం పెంచుకోవాల్సి వస్తుంది. ప్రతి సంవత్సరంలో రెండు సార్లు మనకు ఇది.
1: ఒక రైతు ఫోన్ అయిన ఉన్నారు,
0: చెప్పండి.
1: హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం అడగాలనుకుంటున్నారు అడగండి డాక్టర్ గారిని. హలో,
0: ఇప్పుడు రైతు కమర్షియల్ గా పండించుకోవాలి అంటే విత్తనం పెట్టుకుంటేనే మంచిది. కరివేపాకులో
1: అంటే ఆదిలాబాద్లో దొరుకుతాయి.
0: ఆదిలాబాద్ లో ఇప్పుడు ఉద్యాన పరిశోధన స్థానంలో మొక్కలు అవైలబుల్ ఉన్నాయి, తీసుకోవచ్చు. విత్తనాలు బ్లాక్ వస్తాయి, పైన బ్లాక్ కలర్ లో వస్తాయి. ఆ విత్తనాలను పెట్టి మనము చేసుకోవచ్చు, మల్టిప్లై చేసుకోవచ్చు. కానీ అది రెండు నుంచి మూడు రోజుల లోపలనే పెట్టాలి, చెట్టు నుంచి తీసిన తర్వాత.
1: చెట్టు నుంచి తీసిన రెండు మూడు పచ్చి ఉంటాయి కదా, మరి
0: పచ్చి ఉన్నప్పుడు అట్లనే వేయాలి బెడ్డు మీద, లేకపోతే తర్వాత మొలక రావు. ఆరినాయి అంటే మొలక రావు కరివేపాకు విత్తనాలు.
1: అడగండి, ఇంకేమన్నా అడుగుతారా? ఓకే, థ్యాంక్ యూ అండి. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. కరివేపాకు సాగులో మెళకువలు, నూతన విధానాలు, రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎస్ మల్లేష్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవచ్చు. ఇంకొక 10 నిమిషాల సమయం ఉంది కాబట్టి ఫోన్ నంబర్లు వచ్చేసి 087-732, ఇది ఆదిలాబాద్ స్టీడి కోడ్ నంబర్, 230-08-295-0581. చెప్పండి, ఈ దాంట్లో మనం ఎరువుల యాజమాన్యం గురించి మాట్లాడుకుంటున్నాం.
0: అదే అండి, అంటే ఇప్పుడు ఎరువులు, రసాయన ఎరువులు, తర్వాత సేంద్రియ ఎరువులు, అంటే సంవత్సరానికి రెండు సార్లు మనము సేంద్రియ ఎరువులు కంపల్సరీ వేసుకోవాలి మనకి. ఎందుకంటే 3-4 సార్లు కట్టింగ్స్ తీస్తున్నాం కాబట్టి. తర్వాత కట్టింగ్ చేసిన ప్రతిసారి మనకు 2000 మనము ఇచ్చుకోవచ్చు. ఒకటి ఏంటంటే అమోనియం సల్ఫేట్ అంటాము, లేదంటే
1: చెప్పండి. హలో, కట్టండి, చెప్పండి. హలో, మళ్ళీ చేస్తారు, చెప్పండి.
0: సో మనం ఎరువుల యాజమాన్యంలో మనము నత్రజని అనేది ఎక్కువ అవసరం పడుతుంది. ఎందుకంటే మనము ఆకుయే మనము కమర్షియల్గా దీంట్లో తీస్తున్నాం కాబట్టి మొక్క పంట వేపుగా పెరగాలి అని అంటే నత్రజని కొంచెం ఎక్కువ పెంచుకోవాల్సి వస్తుంది. అంటే సేంద్రియ ఎరువుతో పాటు రెగ్యులర్గా నత్రజని ఇచ్చుకోవాలి. ప్రతి కట్టింగ్కి సేంద్రియ ఎరువు ఇచ్చుకుంటే మంచిది. ఒకవేళ సేంద్రియ ఎరువు లభ్యత తక్కువ ఉంది అనుకుంటే 2 సార్లు తీసుకోవచ్చు, 2 కట్టింగ్లోకి సేంద్రియ ఎరువు కంపల్సరీ వేసుకొని. దాంతోపాటు నత్రజనిని 2 విధాలుగా మనం ఇచ్చుకోవచ్చు. ఒకటి ఏంటంటే అమోనియం సల్ఫేట్ రూపంలో అయినా ఇచ్చుకోవచ్చు, లేకపోతే యూరియా రూపంలోనైనా ఇచ్చుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఉంటాయి.
1: అయితే మీరు ఇంతకుముందు ఏమన్నారంటే ఆ విత్తనాలను తెంపి ఇంటర్నే 2-3 రోజుల్లో వేసేయాలన్నారు కదా, మరి అవి ఎప్పుడు దాని ముదిరినట్టు ఎట్లా తెలవాలి రైతుకు?
0: మన విత్తనం కలర్ మారుతుందా?
1: హలో,
0: నల్ల కలర్ లోకి మారుతాయి.
1: నమస్తే, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఒక రైతు ఫోన్ లైన్ లో ఉన్నారు. గోడల పంపు విలేజ్ సుదర్శన్ లైన్ లో ఉండండి, లైన్ లో ఉండండి. సైంటిస్ట్ గారిని ఏం అడగాలనుకుంటున్నారు అడగండి.
0: చెప్పండి సుదర్శన్ గారు.
3: నమస్తే
0: అండి.
3: మార్కెటింగ్ ప్రాబ్లం అయింది.
0: ఇప్పుడు మార్కెటింగ్ అంటే మీరు ఇక్కడ ఆదిలాబాద్ లోనే చేసుకుంటున్నారా, హైదరాబాద్ మీద డిపెండ్ అవుతున్నారా?
3: ఇక్కడ నిర్మల్ డిస్ట్రిక్ట్ సార్.
0: నిర్మల్ డిస్ట్రిక్ట్, ఓకే.
3: మార్కెటింగ్ చాలా ఇబ్బంది అయింది.
0: అదే అండి, మీరు ఏమవుతుందంటే 3 కట్టింగ్స్ అన్నాం కదా మనము. సో కట్టింగ్స్ ని మీరు రెగ్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జనరల్గా రైతు టెక్నిక్గా చేసుకోవాలి ఇట్లాంటి పంటలను. ఎట్లా చేసుకోవాలంటే ఒక కట్టింగ్ని మీరు అవాయిడ్ చేసినా ఏం కాదు, చేసి మార్కెట్ సర్వే బేసిస్ మీద. ఇప్పుడు కొన్ని పర్టికులర్ నెలలు ఉంటాయి, ఆ నెలల్లో మనకు పంట వస్తే సంవత్సరానికి లీన్ అంటే మనకు ఆ పంట అవైలబిలిటీ తక్కువ ఉన్న మంత్స్ ఉంటాయి మార్కెట్లో. ఆ మంత్స్ని మీరు మార్కింగ్ చేసుకొని ఆ మంత్స్లో పంట హార్వెస్ట్ అయ్యేటట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి మార్కెట్ బేసిస్ మీద. అది ఎప్పుడు వస్తే అప్పుడు మనం కట్ చేసి అమ్ముతున్నామంటే మార్కెట్లో ఆల్రెడీ సప్లై ఎక్కువ ఉంటే మనకు డిమాండ్ తగ్గుతుంది, అంటే రేటు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఎంత ఏరియాలో వేస్తున్నారు మీరు?
3: ఒక హాఫ్ ఎకర్ చేస్తున్నాను సార్.
0: మరి హాఫ్ ఎకర్ అంటే పంట ఎక్కువనే వస్తుంది. ఒక లోడ్ వస్తుందా మీరు కట్ చేసినప్పుడు?
3: చాలా వస్తుంది సార్.
0: సో ఒక లోడ్ వస్తుంది అంటే మీరు 2-3 మార్కెట్లు మీరు మ్యాప్ చేసి పెట్టుకోండి. కొంత ఆదిలాబాద్ మార్కెట్లో ఎట్లుంది పరిస్థితి, డిమాండ్ ఉందా లేదా, నియర్ బై టౌన్స్, ఆ టౌన్స్ ని మీరు ఆల్రెడీ మార్కెట్ సర్వే చేసుకుని ఉంచండి. మీరు పంటకి 3 నెలల టైం ఉంటుంది, ఆ గ్యాప్ లో ఏ మార్కెట్ లో కరివేపాకు ఎట్లా నడుస్తుంది కనుక్కొని దాని ప్రకారం మీరు పంపించుకునే ప్లాన్ చేసుకోండి. అంటే ఇట్లాంటి పంటలు వేసే రైతులు ఎట్లుండాలంటే

0: యాక్టివ్గా ఉండాలి. పక్కా కరివేపాకు మంచి రేటు ఉందండి. ఇదే సంవత్సరం కరివేపాకు 120 నుంచి 180 కిలో పోయింది మండలతో సహా
1: సార్,
0: 2 నెలల కింద. సో ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా మార్కెట్లో రేటు ఉంది. కానీ మీరు కట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 పంటల్లో కట్టింగ్స్ మీరు రెగ్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఏ టైంలో కట్టింగ్ రావాలి దాని ప్రకారం మీరు ఎప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలి. ప్రూనింగ్ అంటే మొత్తానికి చెప్పండి.
1: అవును సార్, ఇప్పుడు ఆకుల మీద సార్
0: ఓకే
1: చిన్న చిన్న తెలుసులే డాట్ డాట్ వస్తుంది.
0: అది మనకు స్కేల్ ప్రాబ్లం అండి.
1: రిజెక్ట్ అవుతుంది అది.
0: సో అది రాకుండా మీరు ప్రివెంటివ్ అంటే ముందే మీరు కొన్ని సస్యరక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మనకు ఇది రెగ్యులర్గా కరివేపాకులు వచ్చే సమస్య అది. మనకు శిలీంద్రం ఒక రకమైన శిలీంద్రం వల్ల వస్తాయి ఆ మచ్చలు. లేదు అంటే కొన్ని రకాల వైట్ ఫ్లైస్ డ్యామేజ్ కూడా చేస్తాయి. అంటే మనకు తెల్లదోమ ఉంటుంది కదా, ఒకవేళ తెల్లదోమ ఉంటే తెల్లదోమ ఉధృతి పెరిగినా కూడా ఆకు డ్యామేజ్ అవుతుంది. చిన్న చిన్న తెల్ల మచ్చలు వస్తాయి, పొడ మచ్చలు. రెండోది ఏముంటది అంటే మైట్స్ ఉంటాయి, రెడ్ మైట్స్ అని. మైట్స్ ఉంటాయి, మైట్స్ అంటే నులి పురుగులు లాగా సన్న ఉంటాయి, మన కళ్ళకు కనపడవు, చాలా సన్న ఉంటాయి పురుగులు. అవి కూడా మచ్చలు తీసుకొస్తాయి ఆకు మీద. మూడోది ఏంటంటే ఒక రకమైన శిలీంద్రము, మనకు లీఫ్ స్పాట్ అని అంటారు దాన్ని, ఆకు మచ్చ. సో అది శిలీంద్రము. సో ఈ మూడింటిని మనము ప్రివెంటివ్గా అంటే మనకు కట్టింగ్ చేసిన తర్వాత కొత్త ఈగురు వస్తున్నప్పటి నుంచి మొదలుపెట్టి ప్రతి 8 నుంచి 15 రోజుల వ్యవధిలో మార్చి రికమెండెడ్ శిలీంద్రనాశకాలు క్రిమి సంహారకాలను మనము పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది పంట నాణ్యంగా రావాలి అంటే. ఓకేనా,
2: ఎవరు ఎక్కడి నుంచి అండి
0: మాట్లాడుకోవాలంటే లాస్ట్ నా నెంబర్ ఇస్తానండి, ఆ నెంబర్ తీసుకోండి మీరు.
2: ఎవరు ఎక్కడి నుంచి
0: చేయండి, మీకు అంత క్లియర్ గా చెప్తాం. ఓకేనా,
2: మరొక రైతు ఫోన్ చేస్తారు, అడగండి. ఏం అడగాలనుకుంటున్నారు అడగండి. ఎవరు, ఏం పేరు, ఏం పేరు
0: చెప్పండి,
2: ఏం పేరు? హలో
3: సార్, నా పేరు రమేష్.
2: రమేష్ ఎక్కడి నుంచి
3: సార్? గ్రామం దమ్మక్కపేట, మండలం హైదరాబాద్, జిల్లా కరీంనగర్.
2: ఓకే, కరీంనగర్ నుంచి అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు
3: సార్? ఇప్పుడు మేము ఆనకాలం పండించిన పంట, వానకాలం ఏం పంట పెట్టాలి సార్?
2: కరివేపాకు, ఇది కరివేపాకు గురించి అడగండి మనం అనుకుంటే.
3: కరివేపాకేనా సార్?
2: అవునవును, ఇవాళ అంశం కరివేపాకు. ఉందా కరివేపాకు, ఉందా మీకు?
3: ఏ మందు కొట్టాలి సార్?
2: కరివేపాకు మందు ఏం కొట్టాలనుకుంటున్నారు? పక్కకి ఎవరు మాట్లాడుతున్నారు, అది కూడా వినబడుతుంది, మీరు వినండి, సార్ చెప్తారు ఎటువంటి మందులు కొట్టాలనేటువంటిది.
0: అంటే మనకు సమస్యను చూసి మందు కొట్టాలి. మనం ఇట్లా మందు కొట్టాలంటే మనం ఏం సమాధానం చెప్పగలుగుతాం
2: చెప్పండి. దొడ్డ దొడ్డ పురుగులు వస్తాయి, వేలు దొడ్డ పురుగులు కూడా వస్తుంటాయి.
0: పెద్ద పురుగులు వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి? దాంట్లో మేజర్ గా పెద్ద పురుగుల మీద సమస్య ఉండదు కరివేపాకులో, తెల్లదోమదే మెయిన్ సమస్య ఉంటది. తెల్లదోమ నివారించుకోవాలంటే 2-3 రకాల మన క్రిమి సంహారకాలు ఉన్నాయి. అది థయోమిథాక్సమ్ అని ఒకటి ఉంటుంది, అది 0.5 గ్రాములు లీటర్ నీటికి వేసుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదు అంటే ఇమిడాక్లోప్రిడ్, మనకు రెగ్యులర్గా దొరికే ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL ఉంటుంది, అది కూడా 0.3 నుంచి 0.5 ML లీటర్ నీటికి వేసుకొని పిచికారీ చేసుకోవచ్చు. అట్లా ఈ రెండు మనకు మేజర్గా వాడతారు. ఇవి కాకుండా కూడా ఇంకా కొన్ని న్యూ జనరేషన్ కూడా ఉన్నాయి, థయోక్లోప్రిడ్ అని, అట్లాంటి క్రిమి సంహారకాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు వాటి కంట్రోల్.
2: సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఏమైనా ముఖ్య అంశాలు ఉంటే చెప్తారా కరివేపాకులు?
0: సో అంటే కరివేపాకు రైతు కమర్షియల్గా పండించుకోవాలి, చేసుకోవాలి అని అంటే రైతు ఏంటంటే మనం రెగ్యులర్గా దూరం దూరం నాటుకోవడము అట్లాంటి పద్ధతుల్ని వదిలేసి కమర్షియల్గా చేసుకోవాలి. సో అది తెలుసుకోవడం కోసము ఒకసారి మీరు సమగ్రంగా ఒక ఉద్యాన పరిశోధన స్థానం ఆదిలాబాద్ లేదా మిగతా మీకు పరిచయం ఉన్న సైంటిస్ట్ని కన్సల్ట్ చేసి ఏ పద్ధతిలో మొక్కలు నాటుకోవాలని తెలుసుకొని మీరు కరివేపాకు సాగు చేసే ప్రయత్నం చేయండి. కరివేపాకు సాగుకి ఆ పద్ధతి చాలా ముఖ్యమైనది, ఎలా హార్వెస్ట్ చేసుకోవాలని. తర్వాత సస్యరక్షణలో కూడా పెద్ద ప్రాబ్లం లేదు, 2 లేదా 3 రకాల ప్రాబ్లమ్సే వస్తాయి, అంటే చీడపీడలు. ఆ చీడపీడలని ముందు జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవడానికి ఏమి స్ప్రే చేయాలి, ఏమి ఉండాలి, ఏమీ లేదు, సింపుల్గా ప్రతి స్ప్రేలో

0: ఉంటుంది. ఇందులో నిరుద్యోగులు కానీ చేనేత వృత్తి వారు కానీ వాళ్ళకు సంబంధించిన రంగాన్ని ఎంచుకొని ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా వాళ్ళు వాళ్లకు బహుకరించే సర్టిఫికెట్ ని ఈడిపి సర్టిఫికెట్ అంటారు.
1: బాగుంది సార్. మరి ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, దానికి అవసరమైన పత్రాలు ఏమిటి సార్?
0: ఈ పథకానికి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మన దగ్గరలో ఉన్న ఏదైనా గ్రామీణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు గానీ ప్రభుత్వ రంగ బ్యాంకులలో మనకు కావలసిన లోన్ గురించి ముందుగా సంప్రదించాలి. మన యొక్క ప్రాజెక్ట్ మనం ఎలాంటి మైక్రో యూనిట్ ఏర్పరుచుతున్నామో వాళ్లకు తెలియజేసి ఆ మైక్రో యూనిట్ ని ఏర్పరచుకోవడానికి ఎంత అవుతుంది, దాని ద్వారా మనకు ఎంత లబ్ధి పొందుతుంది అనే విషయాన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపంలో సంబంధిత బ్రాంచ్ మేనేజర్ కు మరియు ఫీల్డ్ ఆఫీసర్ కి చూపించడం ద్వారా వాళ్ళు మన యొక్క ప్రాజెక్ట్ యొక్క అవసరాన్ని బట్టి లోన్ మంజూరు చేస్తారు. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ కు అప్రూవల్ తీసుకున్న తర్వాత ఆన్లైన్ లో పిఎంఈజిపి సైట్ లో ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
1: ఈ పథకాన్ని పొందడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలాంటి వెబ్సైట్లను ఉపయోగించుకోవాలో చక్కగా తెలియజేశారు సార్. మరి లోన్ అన్నారు కదా, ఈ పథకం కింద ఎంతవరకు రుణ సహాయం లభిస్తుంది, దానికి వడ్డీ రేటు ఏ విధంగా ఉంటుంది సార్?
0: మేడం, ఈ పథకం అనేది రెండు రకాలుగా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి సపరేట్ సపరేట్ గా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు స్థాపించబోయే మైక్రో యూనిట్లలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ అని రెండు కేటగిరీలుగా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో అప్ టు 10 లాక్స్ నుంచి అప్ టు 50 లాక్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అదే సర్వీస్ సెక్టర్ లో మినిమం 5 లక్షల నుంచి మాక్సిమం 20 లక్షల వరకు లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది.
1: పట్టణ ప్రాంత నిరుద్యోగులకు మరియు గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఎలాంటి రుణ సదుపాయం ఎంతవరకు అందుతుందో చక్కగా వివరించారు సార్. మరి ఈ ప్రధాన మంత్రి ఉపాధి హామీ పథకం కింద సబ్సిడీ వస్తుందా, ఒకవేళ వస్తే ఎంతవరకు వస్తుంది?
0: మేడం, ప్రధాన మంత్రి ఉపాధి హామీ పథకం అనేది సబ్సిడీ లింక్డ్ స్కీమ్. ఈ పథకం పెట్టడానికి ముఖ్య కారణం నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించడం ద్వారా మైక్రో యూనిట్ల ఏర్పాటుకు సహకరించడం. దీని ద్వారా వచ్చే సబ్సిడీ మనం పెట్టుకున్న మైక్రో యూనిట్ మీద ఆధారపడి ఉంటుంది. దీనికి మినిమం 15% నుంచి 35% వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు మనము పట్టణ ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో పెట్టడం ద్వారా మినిమం జనరల్ కేటగిరీకి 15%, అదే ఎస్సీ ఎస్టీ మహిళా హిల్ ఏరియా ప్రాంతాల్లో ఉండే వారికి 25% వరకు సబ్సిడీ వస్తుంది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు వాళ్ళు మైక్రో యూనిట్ పెట్టడం ద్వారా జనరల్ కేటగిరీకి 25% వరకు సబ్సిడీ వస్తుంది. అదే మహిళా ఎస్సీ ఎస్టీ హిల్ ఏరియాలో నివసించే వారికి 35% వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంటుంది.
1: సబ్సిడీ అనేది పట్టణ ప్రాంత మరియు గ్రామ ప్రాంత ప్రజలకు వేరువేరుగా ఉంటుందంటారు. చక్కగా తెలియజేశారు సార్. మరి ఒకవేళ అంతకు ముందే వ్యాపారాన్ని ప్రారంభించిన వారికి, అంటే ఆ పాత వ్యాపారానికి రుణం అందే అవకాశం ఉందా?
0: ఉంటుంది మేడం, తప్పకుండా. ఇంత ముందుకు ఎస్టాబ్లిష్ అయిన మైక్రో యూనిట్స్ ని కొనసాగించడానికి మరియు వాటిని అప్గ్రేడ్ ఇంకా మెరుగుపరచడానికి కావలసిన ఫైనాన్స్ ని సంబంధిత మైక్రో యూనిట్ డెవలప్ చేయడం కోసం ఎంతైతే క్యాపిటల్ అవసరం ఉంటుందో దానికి తగినట్టుగా మరికొంత పిఎంఈజిపి పథకం కింద రుణం మంజూరు చేయడం జరుగుతుంది.
1: ఈ ప్రధాన మంత్రి ఉపాధి హామీ పథకం ద్వారా ఎలాంటి వ్యాపారాలను నిర్వహించుకోవచ్చు?
0: ఈ ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అనే పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ సూచించిన కొన్ని ఎంటర్ప్రైజెస్ కు మాత్రమే ఈ పథకం వర్తింపజేయడం జరుగుతుంది. అందులో ఎస్ఎస్జీలు, చారిటబుల్ ట్రస్టులు, సొసైటీలు, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, కోఆపరేటివ్ సొసైటీస్, ముఖ్యంగా అగ్రో ప్రోడక్ట్స్, మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్, ఫారెస్ట్ బేస్డ్ సర్వీసెస్, మినరల్ బేస్డ్ సర్వీసెస్ లలో ఈ యొక్క పిఎంఈజిపి పథకం యొక్క సబ్సిడీ లభిస్తుంది. ఈ పథకాన్ని మినిస్ట్రీ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ మరియు కేవీఐబి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు మరియు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని నడిపించడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా గతంలో 2021-25 సంవత్సరానికి గాను పంచవర్ష ప్రణాళిక ప్రకారం 13,554 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. దీనివల్ల 4 లక్షల యూనిట్లను

0: ఏర్పాటు చేసి ఒక్కొక్క యూనిట్కు 8 మంది చొప్పున 32 లక్షల మందికి ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను సందర్శించి మీ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు ఈడిపి సర్టిఫికేట్ను జత చేస్తూ మీరు పెట్టదలుచుకున్న యూనిట్ యొక్క వివరాలను తెలియజేసినట్లయితే ఆ బ్యాంక్ యొక్క మేనేజర్ మరియు ఫీల్డ్ ఆఫీసర్లు ఆ ప్రాజెక్ట్ యొక్క ఎగ్జిస్టెన్స్ అంటే అది రన్ అవుతుందా లేదా అనే దాని మీద విచారించి దానికి తగినట్టుగా ఎంత క్యాపిటల్ కావాలి మరియు అందులో మనం ఎంతవరకు ఓనర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, బ్యాంక్ లోన్ ఇవ్వగలుగుతారు అనే దాని మీద విచారించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. దీని ద్వారా ఒకసారి బ్యాంక్ నుంచి మనము ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్రూవ్ చేయించుకొని బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది అని నిర్ధారించుకున్న తర్వాత దగ్గరలోని ఆన్లైన్ సెంటర్ ద్వారా పిఎంఈజీపీ సైట్లో మన యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు ఆధార్ పాన్ కార్డు ఉపయోగించి మనం లోన్కు అప్లై చేసుకోవడం ద్వారా సంబంధిత యూనిట్ శాంక్షన్ కు కావలసిన లోన్ మంజూరు చేయబడుతుంది.
1: సార్, మరి ఉదాహరణగా తీసుకుంటే ఒకవేళ ఒక వ్యక్తి 10 లక్షలు రుణం తీసుకున్నారనుకోండి, ఎంతవరకు ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది, సబ్సిడీ ఎంత వరకు వస్తుంది?
0: మేడం, పిఎంఈజీపీ కింద లోన్ తీసుకున్నప్పుడు ఇది దీనికి ఎలాంటి ష్యూరిటీ అవసరం లేదు, ఎలాంటి సెక్యూరిటీ తీసుకోకుండా బ్యాంక్ ఈ లోన్ యొక్క ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ టు బ్యాంక్ ఆ బ్యాంకు నిర్ధారించుకున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఉంటుంది. సామాన్యంగా 11 నుంచి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తీసుకున్న లోన్ మీద ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇందులో మన లోన్ అనేది 2 కేటగిరీలుగా చేయబడడం జరుగుతుంది. మన ప్రాజెక్టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లేదా సర్వీస్ సెక్టారా అని నిర్ధారించుకున్నాక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఓనర్ కాంట్రిబ్యూషన్ పోగా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాంక్ వాళ్ళు లోన్ రూపంలో అందిస్తారు. ఆ విధంగానే సర్వీస్ సెక్టార్లో కూడా మనం

తెలుగు వారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దామట్టు 6:20 కథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. హుషారు సినిమా పాటల జోరు, ఈ జోరు జోరుదారుగా ఉండాలండి. జోరైన మాటలిన, జోరైన మాట చెప్పు, జోరుదారైన పాట చెప్పు, పాట అడగాలి. శ్రోతలు ఫోన్ చేయాల్సినటువంటి మా ఫోన్ నంబర్ 0873 2, అది ఆదిలాబాద్ స్టడీ కోడ్ ను జత చేస్తూ 2300081. ఇంకొక నంబర్ 2950081. ఫోన్ నంబర్లు మరొకసారి 0872 230081 2950081. ఈ రెండు నంబర్లకి ఏదో ఒక నంబర్ కు ఫోన్ చేసి ఆర్జే దినేష్తోని మంచి మాట చెప్పి హుషారైన పాట వినండి. అన్నట్లు మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే మీ మంచి దోస్తు గురించి ఒక మంచి మాట చెప్పండి.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట్లాడాలి. ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సదానంద్ గారు, గౌడ్ గారు, మీకు నమస్కారం అండి. చాలా రోజులు మీరు ఫోన్ చేసి.
1: ఎప్పుడో మనకు 6 నెలలకో 3 నెలలకో ఒకసారి చేస్తాను సార్.
0: కొత్త శ్రోతలకు కూడా అవకాశం ఇవ్వాలి కదా.
1: ఇవ్వాలని నేను ఎప్పుడో చేస్తాను సార్. అప్పుడు అప్పుడు కూడా మనకు నచ్చిన పాట ఒకటి వింటే శ్రోతలు మనం కోరే పాట శ్రోతలు విని ఆనందపడాలి. మనం ఆనందపడాలి, శ్రోతలు ఆనందపడాలి సార్.
0: సదానంద్ గౌడ్ గారు, మీ మీ దోస్తు గురించి ఒక మంచి మాట చెప్పండి.
1: మా దోస్తు కంటే ప్రాణానికి ప్రాణమైన దోస్తులు ఉంటారు సార్. ఎంత రక్త సంబంధం ఉన్నా స్నేహ బంధం చాలా గొప్పది సార్.
0: చెప్పండి, ఆ దోస్తు పేరెవరు, ఆ దోస్తు ఎవరు, ఆయన గురించి ఒక మాట చెప్పండి.
1: మహమ్మద్ బురహానుద్దీన్ భోనగిరి సార్.
0: మహమ్మద్ బురానుద్దీన్ భోనగిరి, ఆయన ఎట్లా పరిచయం అయ్యాడు మీకు?
1: మాకు 50 ఏళ్ల నుంచి రేడియో బంధం సార్.
0: అంటే రేడియో శ్రోత, అట్లా పరిచయం అయ్యాడు ఆయన మీకు?
1: అట్లా ఆయన పోలీస్ ఆఫీసర్. ఆయన అప్పటి 50 ఏళ్ల నుంచి అతను అప్పటి నుంచి రేడియో ఆయన కోరడం అన్నిట్లకాశం.
0: అంటే మీ ఇద్దరిని రేడియోని కలిపింది?
1: మా ఇద్దరిని రేడియోనే కలిపింది సార్.
0: మీరు కలుసుకున్నారా ఎప్పుడైనా?
1: కలుసుకుంటాం సార్. 50 ఏళ్ల నుంచి అప్పుడు ఫోన్లు కూడా లేకుండే సార్. ఉత్తరాల ద్వారా పరిచయం.

0: ఆ తర్వాత ఇప్పుడంటే ఫోన్ లైన్ ఏ మాట్లాడుతున్నాం సార్, అప్పుడు ఉత్తరాలు
1: వెళ్తానా? శుభకార్యాలకు వాళ్ళు వస్తారా? మీరు అయిన శుభకార్యాలకు వెళ్తారా?
0: వస్తారు సార్, వాళ్ళు వస్తారు, మేము పోతాం సార్.
1: ఎన్నిసార్లు వెళ్ళారు ఇప్పటి వరకు?
0: దాదాపు 500 సార్లు వెళ్ళారు.
1: మహమ్మద్ బురానుద్దీనా?
0: మహమ్మద్ బురాను.
1: వారికి కూడా నమస్కారాలు ఇక్కడ నుంచి. చెప్పండి, మీకేం పడగాలో చెప్పండి, వినిపిస్తాను.
0: ఆలీబాబా 40 దొంగలు చల్ల చల్లని వెళ్ళే పాట ఉంటుంది,
1: వచ్చింది పాట.
0: ఆ పాట వినాలని ఆయన
1: వచ్చేసింది పాట.

0: 8:45 హుషారు కార్యక్రమం ఉంటుంది కాబట్టి శ్రోతలు ఫోన్ చేయవచ్చు. మా ఫోన్ నంబర్లు 0873 ఇది ఆదిలాబాద్ స్టడీ కోడ్ నంబర్ 2958 ఇంకొక నంబర్ 2300081. ఇప్పుడు మాట్లాడడానికి మరొక శ్రోత ఫోన్ లైన్ ఉన్నారు. హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే, స్వాగతం హుషారుకు.
1: నమస్కారం సార్, మేము యాపలగూడ నుంచి మాట్లాడుతున్నా. శ్రీనివాస్ నా పేరు.
0: శ్రీనివాస్, యాపలగూడ నుంచి. శ్రీనివాస్, నీకు మంచి దోస్తులు చెప్తావా?
1: దోస్తు రమేష్ సార్.
0: రమేష్ ఎప్పుడు పరిచయం అయ్యిండు? ఎట్లా పరిచయం నీకైనా? అంటే స్కూల్ నుంచి పరిచయం? అంత స్కూల్లో అంత మంది ఉన్నా నీకు రమేషే బాగా ఇష్టమైంది? ఎందుకు ఎందుకు అంత ఇష్టం రమేష్ అంటే? అంత ఆయన ప్రత్యేకత ఏంటిది అసలు?
1: ప్రత్యేకత అంటే సార్, ఇద్దరం కలిసి
0: ఇప్పటికి కూడా సాధక బాధకాలు చెప్పుకుంటుంటారు. అయితే ఏం చేస్తుంటాడు తను? ఇద్దరు కూడా, ఆయన కూడా వ్యవసాయమే? అంటే ఏమన్నా వ్యవసాయంలో మంచి సలహాలు తీసుకుంటారా? నువ్వేం పంట చేసినావు, నేనే పంట పెడుతున్నా, అట్లా
1: తీసుకుంటాను.
0: సరే, మరి వ్యవసాయం పాటిందా? మరి ఏం పాట వినాలనుకుంటున్నావు చెప్పు, వినిపిస్తా.
1: భూమికి
0: వచ్చింది మరి పాట నీకోసం, విందామా?
1: సరే సార్.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట్లాడదలికి మరొక శ్రోత ఫోన్ లైన్ ఉన్నారు. హలో,
1: నమస్కారం సార్.
0: నమస్కారం, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చిలుక సతీష్. వృత్తిరీత్యా ఏం చేస్తుంటారు మీరు? చాలా అయిపోయిందా సర్వే? మరి నడుస్తుందా? ఏమన్నా వింత వింత అనుభవాలు ఎదురైతున్నాయా మరి మీకు?
1: అంటే సరిగా ఉంటాయి, కాకపోతే మనము అన్ని ఆలోచనతో
0: కొన్ని ఉన్నాయి ఉంచుకొని కూడా లేవంటారు కదా. కొంత మాకు ఫ్రిడ్జ్ లేదు, మాకు టీవీ లేదు.
1: అంటే మనకు తెలుస్తుంది సార్,
0: కొంతమంది చెప్తారు అబ్బో ఉంటే ఏమన్నా ఏమన్నా బెనిఫిట్స్ కట్ అయితే ఏమో అనుకోని.
1: కాదు సార్, అట్లా పాపము అంటే నేను చేస్తున్న విలేజ్ లో మాత్రం అట్లా చెప్తలేదు.
0: కొంతమంది అనుకుంటారు కదా పాపం.
1: కొంతమంది అంటే నాకైతే అటువంటి ఏం లేదు సార్. ఇక్కడ రామాయి, రాంపూర్, న్యూ రాంపూర్ ఈ మూడు ఊళ్ళలో ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు, చాలా చక్కగా చెప్తున్నారు సార్, వాస్తవ విషయాలు చెప్తున్నారు.
0: అంటే ఏమన్నా కొందరు తప్పు చెప్తారా? మాకు టీవీ ఉంచుకుని టీవీ లేదు, టీవీ ఎందుకు చెప్తున్నావు చెప్పకు.
1: అట్లాంటివి లేదు, నేను ఈ సందర్భంగా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం తరఫున ఆ మూడు విలేజ్ ల గౌరవనీయులైన ప్రజలందరూ హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నారు సార్.
0: ఓకే ఓకే.

0: ఏందో ఇంకా మీ టైమింగ్ ఏముంది మరి, మీ సర్వే కోసం వెళ్తున్నప్పుడు టైమింగ్ ఏముంది
1: సార్? మార్నింగ్ నుంచి వెళ్తున్నా, ఈవెనింగ్ చేస్తున్నా.
0: ఇది మొదటిసారా, ఇంతకు ముందు చేస్తారా సర్వే మీరు?
1: ఇంతకు ముందు మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే కెనాల్ నుంచి కూడా చేస్తాం.
0: అంటే అప్పుడు రాతలు ఉండేమో, ఇప్పుడు లేవేమంతా సెల్ ఫోన్?
1: ఇది మొత్తం డిజిటల్ సార్, అంటే ఫోన్ లోనే.
0: ఆహా, ఇంతకు ముందు అట్లా ఉండేది, ఇప్పుడు ఇట్లా ఉంది, మార్పు వచ్చేసింది. అంటే తొందర ఇట్లా తొందరగా అవుతుందా ఇట్లానే?
1: సార్ తొందర అవుతుంది, అంటే వాస్తవంగా అక్కడ ఆప్షన్స్ ఉంటాయి పెట్టేస్తారు సార్ అందులో.
0: అయితే మీ మంచి మిత్రుడు ఎవరు, ఒక మాట చెప్పండి మిత్రుడు గురించి.
1: సార్ అంటే మిత్రులు, నేను అందరినీ మిత్రులుగానే చూస్తాను సార్. వాస్తవంగా మాకు భగవద్గీత విచారం తోటి ప్రతి ఒక్కరిని కూడా మా దగ్గర మిత్రులే. అయితే ఇక మీరు అంటున్నారు కాబట్టి ప్రజెంట్ అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నానంటే, అంటే అందరితో చేసుకుంటా, కాకపోతే ఇక ఎక్కువ కష్టాలు సుఖాలు జయసారథి అన్నా అని ఉన్నారు సార్ టీచర్.
0: ఎప్పుడు ఎప్పుడు పరిచయం అండి ఆయన మీకు?
1: బీఈడి నిర్మల్ లో పంచశీల కాలేజీ లో చేస్తున్నప్పుడు.
0: అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ స్నేహం కొనసాగుతుంది అయితే?
1: 2017లో.
0: అవునా?
1: ఇక మా బీఈడి కూడా 5 ఇయర్స్ అయింది సార్, మాకు పర్మిషన్ లేక. అక్కడ పర్మిషన్ రావాలంటే 2016 లో జాయిన్ అయితే 2020లో అయిపోయింది సార్.
0: ఓకే ఓకే.
1: జర్నీ అట్లా ఫ్రెండ్షిప్ అన్నయ్యది నిప్పాలి.
0: తను కూడా టీచర్ అయిందా మరి ఇప్పుడు?
1: టీచరే సార్, ఇక్కడ వడగావులో చేస్తారు బింపు మండల్.
0: అయితే కలుస్తూ ఉంటారు మీరు ఎప్పుడు?
1: కలుసుకుంటాము. కవిగా నాకు, నేను పద్యాలు రాస్తున్నాను కదా సార్, నాకు పద్య గురువు సార్ అన్నయ్య.
0: ఓహో, అట్లనా?
1: అంటే నేను పద్యం రాయడానికి, నేను ఆల్రెడీ గద్యాలు రాస్తున్నాను, కానీ పద్యము నేర్చుకోవడము అన్నయ్య ద్వారానే.
0: చెప్తారు, ఒక పద్యం చెప్తారా మరి?
1: అవును సార్.
0: చెప్పండి, మిత్రుడు గురించి చెప్తారా, దేని గురించి చెప్తారు పద్యం?
1: ఇక సార్ అంటే యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి కదా సార్,
0: చెప్పండి.
1: రెప్ప పాటులోనే కుప్ప కూలుచు నుండే ఇల్లు చేర్చు రోడ్డే ఒళ్ళు విరుచు వానములు చాలా పదిలంగా నడుపుము చిలుక వారి మాట వెలుగుబాట.
0: మా కుటుంబం మీ ఇంటి పేరు పెట్టుకున్నట్లున్నారు?
1: అవును సార్, మేము చిలుకలం సార్.
0: చెప్పండి, మాట కూడా రాగం కూడా చిలుకలాగే ఉంది.
1: ఎందుకంటే ఇక ఒక కవిగా అంటే ఇక పాడుతూ పాడుతుంటే అక్కడ మాకు సుదర్శన్ గౌడ్ సార్ అండి సార్ కనుగొట్టాలు చేసినప్పుడు, సార్ ద్వారా నేను రాసిన పద్యాలు పాడిపించాము, చక్కగా పాడుతుండే సుదర్శన్ గౌడ్ సార్.
0: ఆ ట్యూనే మీకు వచ్చేసింది వాచ్?
1: ఇక సార్ ద్వారా ట్యూన్ నేర్చుకున్నా. పద్యాలు రాసుడు ఇక్కడ మన జయసారథ్ అన్న, గద్య గద్య రచననే వస్తారు మా మామ మణికేశ్వర్ దయాకరు, తర్వాత చూసి నేను ఇంటర్ నుంచి గద్యాలు.
0: మీకేం పడగలరు చెప్పండి, వినిపిస్తా
1: నాకు సార్? ఇక్కడ వర్షం అనేది ఇప్పుడు చాలా మన కిండతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం ఏసీ పెట్టుకోవడం. నేను ఒక్కటి సార్ అంటే వాస్తవంగా ఒక ముందరే ఒక పద్యం రాసిన ఎండ గురించి, అంటే మన ప్రజలందరికి కూడా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం గారు తెలిపేది ఏంటంటే, మనం ఇవాళ ఏసీలు కొంటున్నాం కూలర్లు కొంటున్నాం కానీ అసలు ఎన్ని మొక్కలు కొని మనం నాడుతున్నాం అనేది ఆలోచిద్దాం సార్. అట్లా అంటే ప్రతి ఒక్కరు కూడా మనం పెరిగిపోతున్న ఎండలు అంటున్నాం కానీ సార్ అడవులు తగ్గిపోతేనే ఎండలు పెరిగిపోతున్నాయి. వర్షం రావాలని వర్షం సినిమా నుంచి పాట ఇవ్వండి సార్.
0: వచ్చేసి మరి పాట మీకోసం.

0: మనసు నిండా మాట్లాడదానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో సార్.
0: ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తల్లి?
1: మయూరి పిప్పర్వాడ.
0: మయూరి పిప్పర్వాడ, ఏం చేస్తుంటావమ్మా నువ్వు?
1: డిగ్రీ.
0: డిగ్రీ చేస్తుంటావు, మరి ఇంట్లో వంటల పనులు నచ్చా నీకు? మరి వెరీ గుడ్. ఏం వంట ఇష్టం మరి వల్ల? అబ్బో, చికెన్ అండినవా? ఆడపిల్లకి చికెన్ అంటే బాగా ఇష్టం కదా, ముఖ్యంగా ఈ కాలం చదువుకునే ఆడపిల్లల కంటే చికెన్ అన్నా చికెన్ వండడన్నా?
1: లేదు సార్, నాకు చికెన్ నచ్చదు.
0: మంచిగా వండుతావా చికెన్? అన్నిటికంటే చికెనే మంచిగా వండుతావా? నచ్చదు కానీ వండించినవా? ఓహోహో, మరి ఏది బాగా నచ్చుతుంది కూరలలో? అంటే అండుడా తినుడా నచ్చేది? ఓకే, సరే అమ్మా. నీ బెస్ట్ స్నేహితులు ఎవరో చెప్పమ్మా. బెస్ట్ ఫ్రెండ్? అక్షర. ఏం చదువుతా తను? ఎక్కడ పరిచయం అయింది అక్షర నీకు? అక్షరాలు నేర్చుకునే సమయంలో అక్షర పరిచయం అయింది నీకు? మరి ఆమె పెళ్ళి అయి వెళ్ళిపోయింది అంటున్నావు, మరి పెళ్ళి అయిపోయినా నీతో మందే అదే రకంగా క్లోజ్ ఉంటుందా మంచిగా? ఫోన్ చేస్తుంటుంటావా?

0: ఆమెకు పెళ్ళి అయింది, వంట చేసే టైంలో ఆమె ఉంటది, నువ్వు ఇక్కడ ఫ్రీడా తల్లిదండ్రి దగ్గర నువ్వు ఉంటావు, మరి ఇట్లా మాట్లాడతారమ్మా? ఓ, ఆమె ఫ్రీ ఉన్నప్పుడు, నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు కాదు, ఆమె ఫ్రీ ఉన్నప్పుడు తను ఫోన్ చేసి నీతో మాట్లాడుతుంది. అయితే ఏం ఆమెలో బాగా నచ్చేది ఏంటిది నీకు? చెప్పిస్తా, అది బాగా నచ్చింది నీలో అయితే. ఓకే అమ్మా, మీ స్నేహ బంధం ఇలాగే కొనసాగాల మీది, అవునా? ఇప్పుడు ఏ పాటిందాం చెప్తా, వినిపిస్తా. వచ్చేసింది పాట, విందా మరి. మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్తావా?
1: సార్, డాడీ పేరు సంజీవ్, మమ్మీ పేరు సంగీత, పిల్ల పేరు వందన, అమ్మ పేరు ఆకాష్, నాన్నమ్మ పేరు పంచపుల, అక్క పేరు సాయ.
0: పెద్ద కుటుంబమే. వచ్చేసిందమ్మా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో

0: ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
5: నమస్తే.
4: నమస్తే, ఎవరు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు? అవునండి, వెంకటేష్ గారు చెప్పండి.
5: చాలా బాగున్నాం సార్.
4: చాలా బాగున్నా, నేను కూడా బాగుంటే నేను మీతో మాట్లాడుతున్నా. మీరు కూడా బాగా మాట్లాడుతున్నారు.
5: అవును సార్, ఎండలు అయితే కొద్దిగా తగ్గుముఖం పట్టినాయి.
4: అవునండి,
5: అక్కడక్కడ
4: చిన్నప్పుడు చదువుకునే వాళ్ళమండి, ఎండలు కాసేది ఎందుకురా అంటే మబ్బులు పట్టేటి అందుకురా అని. అది రెండు మూడు తరతలు చదువుకున్నట్టు గుర్తుకుంది, ఒకటో తరగతి రెండు తరతులను. చెప్పండి, మీకు మంచి మిత్రుడు ఎవరు, ఎందుకు ఆయన అంత మంచి మిత్రుడు అయ్యాడు?
5: అయితే మస్తు నాకు 50-60 మంది ఫ్రెండ్స్ ఉన్నారు.
4: దాంట్లోకి ఒకటో స్థానం ఎవరికి ఇస్తారు?
5: సెవెంత్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, 1-7 వరకు ఉన్నారు. అవందరు ఇప్పుడు జర మరుగున పడిపోయింది. నేమైతే ఉంది, అయితే ప్రజెంట్ గా నాకు ఒక 3 నెలల నుంచి ఒక మంచి మిత్రుడు ఉన్నాడు సార్.
4: ఓహో, 3 నెలల క్రితం పరిచయం అయిన మంచి మిత్రుడు అయ్యాడు.
5: అట్లా ఎందుకంటే నేను వాకింగ్కి వెళ్ళి అలవాటు సార్, గ్రౌండ్కి
4: వెళ్తాను.
5: అందులో సత్యం అంటారు సార్, మాజీ సైనికుడు సార్.
4: అవును,
5: అయితే రిటైర్ అయిండు. మేము ఉదయం పూట వాకింగ్ 6 గంటల గ్రౌండ్ లో కలుస్తారు సార్. అయితే ఒక గంట సేపు మంచి విపరీతంగా జోక్ చేసుకుంటూ నవ్వుకుంటాం సార్. ఆ నవ్వడం వల్ల కూడా కొద్దిగా ఆరోగ్యకరంగా మంచిగా ఉంటారు సార్. ఆయన నాకు ఆయన నాకు నేను ఆయన
4: మీ పేరు వెంకటేష్. మరి వెంకటేష్ సినిమాలు చూస్తుంటుంటారా? వెంకటేష్ అంటే ఇష్టమేనా మీరు? మీకు
5: నాకు వెంకటేష్ అంటే ఇష్టము, ఆయన పాటలు కూడా ఇష్టము.
4: ఏం పాడగలరు చెప్పండి, వినిపిస్తా. భారతంలో అర్జునుడు వచ్చేసింది పాట, మరి గోలగోళ
5: అట్లే
4: కంటిన్యూ. ఓకేనండి, విందామా?
5: తప్పకుండా.

0: మనతో మాట్లాడడానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా?
1: నిజామాబాద్ నుంచి గట్ల ప్రతీక్ష.
0: సమయం అయిపోతుంది, మనకి ఏం పడవారు చెప్పండి, వినిపిస్తాను.
1: మిరాయి నుంచి వైబుంది
0: వచ్చేసిందమ్మా మీకోసం పాట. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ.

హుషారులోని సినిమా పాటలవి. రోజుకి లెక్కనే రేపు రాత్రి 8 గుట్టంగా హుషారుంటది. ఇలా రాత్రి 10:30 మధ్యమలో పాత కొత్త హాయ్ అయిన పాటలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 8:45. మరి కాసేపట్లో సమాచార సంధ్యా ఢిల్లీ నుంచి రిలే.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా నవలతో ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం, బుధవారం రాత్రి 9:30, ప్రతి బుధవారం, గురువారం ఉదయం 8:30 ఈ కార్యక్రమం ఉంటుంది. గత కొన్ని వారాల సంధి నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చారిత్రక నవల ధారావాహిక పఠనం వినిపించడం జరుగుతుంది. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, పఠనం సుమనస్పతి రెడ్డి. భారత స్వాతంత్ర్యోద్యమంలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్యోద్యమంలో ఒక గొప్ప అధ్యాయమని చెప్పవచ్చు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి దానికోసమే ప్రాణాలు అర్పించిన మహాయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. కేవలం 27 వయస్సులోనే నిరుపేదలు, నిరక్షరాస్యులు, అమాయకులతో సైన్యంగా ఏర్పరచుకుని చాలా పరిమితి వనరులతో బ్రిటిషు సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్నాడు. చివరి రక్తం బొట్టు వరకు బ్రిటిష్ వారికి ఎదురుడ్డి ప్రాణాలు విడిచాడు. ఒక్క అల్లూరి సీతారామరాజు మరణిస్తే 100 అల్లూరి సీతారామరాజులు జన్మిస్తారని గంభీరంగా, ధైర్యంగా బ్రిటిష్ వారి ముందు మాట్లాడిన తీరు రామరాజు ధైర్యాన్ని సూచిస్తుంది. 1897 నుంచి 1924 అల్లూరి కాలమని చెప్పవచ్చు. బ్రిటిష్ వారికి చెమటలు పట్టిన రోజులవి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విజయగాథను ఆకుపచ్చ సూర్యోదయం పేరుతో నవలా రూపంలో కళ్లకు కట్టినట్లు రచించారు డాక్టర్ గోపరాజు నారాయణరావు. అందరిచేత గోరా అని పిలువబడే గోపరాజు నారాయణరావు కథా రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్, సంఘ సంస్కర్త కూడా. ముఖ్యంగా హేతువాద ఉద్యమాలలో గోరా పాత్ర గొప్పదని చెప్పవచ్చు. గతంలో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో కార్యక్రమ ముఖ్య నిర్వహణాధికారిగా విధులు నిర్వహించిన సుమనస్పతి రెడ్డి గారి కంఠంలో ఈ ఆకుపచ్చ సూర్యోదయం ధారావాహిక నవలా పఠనం గతంలో శ్రోతల ప్రశంసలు అందుకుంది. సుమనస్పతి రెడ్డి గారి పఠనం ఈ నవలను ముందు వరుసలు నిలబెట్టిందని చెప్పవచ్చు. ఇప్పుడు విందాం ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 39వ భాగం.
4: బాబు, మమ్మల్ని చంపకండి, బతిమాలుతున్నట్టు అన్నాడు ఆ కానిస్టేబుళ్లలో కాస్త పెద్ద వయస్సువాడు. అప్పుడే రామరాజు ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు. అంతా పక్కకి తప్పుకొని దారీస్తుంటే లోపలికి నడిచాడు ఆయన. వెనకే మల్లు, గంతన్న, ఎండుపడాలు, సంకోజి పండడు, కన్నిగాడు, ఎర్రేసు కూడా వెళ్లారు. 4 గదులున్నాయి లోపల. వాటిలో 2 తాళాలున్నాయి. వాటిని పగలగొట్టి అన్నీ వెతికారు. రామరాజు స్వయంగా ఎస్ఐ టేబుల్ మీద ఉన్న స్టేషన్ డైరీ వెతికి పట్టుకున్నాడు.
5: ఎన్ని దొరికాయి పడాలు? అడిగాడు రామరాజు.
4: 11 తుపాకులు, 5 కత్తులు, 14 బయనెట్లు, ఇంకా తూటాలు లెక్కబెట్టాలి.
5: సరే, లెక్కబెట్టండి అంటూ 2 ఆలోచించి స్టేషన్ డైరీ తెరిచాడు రామరాజు. 10 సంచులలో ఉన్న ఆ మందుగుండును అంతా కలిసి లెక్కబెడుతున్నారు. 2 ఆలోచించి అక్కడే ఉన్న ఊటకలంతో ఇలా రాశాడు రామరాజు.
4: అల్లూరి శ్రీరామరాజు అను నేను నా సహచరులతో ఈ పోలీస్ స్టేషన్ను ముట్టడించి సెంట్రీని ఆయుధాగారం గది తాళాలు అడిగాను. తాళాలివ్వడానికి అంగీకరించలేదు. స్టేషన్ స్తంభానికి సెంట్రీని కట్టివేసి తాళాలు తీసుకున్నాను. ఆయుధాలు సేకరింపబడినాయి.
5: సామి, 1390 తూటాలు చెప్పాడు గంతన్న. అది కూడా ఉత్తరంలో పొందుపరచి కింద అల్లూరి శ్రీరామరాజు అని సంతకం చేసి లేచాడు రామరాజు. దీనికంతా గంటకు పైగానే పట్టింది. అప్పటికే చింతపల్లి ప్రజలు కొందరక్కడికి చేరుకున్నారు. కొందరు స్టేషన్ తగలబడుతూ ఉంటే చూసి ఆనందించాలని వచ్చారు. అదేమీ పైశాచికానందం కాదు, పోలీసుల మీద ఉన్న పగ. పోలీస్ స్టేషన్ అంటే వాళ్ల పాలిట ఒక పులి నోరు. ఇంత సులభంగా పోలీసులను లొంగదీసిన ఆ సాములూరిని చూద్దామని ఇంకొందరొచ్చారు. పూర్వకాలం ఎవరో గూడెం పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారని వినడమే గాని చూసిన వాళ్ళు లేరు. ఇప్పుడు చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద జరిగిన దాడిలో తాము ఉన్నామన్న విషయం గుండెను ఉప్పొంగింపజేస్తోంది శబరికొండ నుంచి రామరాజు వెంటే వస్తున్న వాళ్లకు. గొప్ప కోలాహలంగా ఉందక్కడ.
6: ఆ సాములే, శ్రీరామరాజు గారు,
5: ఎవరో అరిచారు. అప్పుడే లోపల నుంచి వస్తున్నాడు రామరాజు. వెంట వచ్చారు మల్లు, గంతన్న, పడాలు, మిగిలిన వాళ్ళు. అందరి భుజాల మీద తుపాకులు. గోకిరి ఎర్రేసు కత్తులు పట్టుకొనొచ్చాడు. తీగ గ్రామస్థుడు సుంకరి పోతయ్య పోలీసుల యూనిఫారాలు మూటగట్టి తెస్తున్నాడు. చివరన ముందు నడుస్తున్నాడు రామరాజు. ఈ బక్క పలసటి మనిషికి ఇంత శక్తి ఉందా? అతడు మెట్లు దిగి వస్తుంటే ఒక మహావిజేతను చూసినట్టే ఉంది వాళ్లందరికీ. తొలిదాడి ఇంత శాంతియుతంగా సంపూర్ణంగా విజయం సాధించడం రామరాజుకూడా గొప్ప ఆనందంగా ఉంది. అది ముఖంలో కనిపిస్తోంది. ఆ జనాన్ని చూసి రామరాజే స్వయంగా నినాదమిచ్చాడు.
6: వందే మాతరం.
5: ఎప్పుడూ మౌనంగా నిబ్బరంగా మాట్లాడే రామరాజు నోటి నుంచి ఆ నినాదం రావడం అక్కడ గుమిగూడిన వారిలో గొప్ప ఉత్సాహాన్ని నింపింది. దిక్కులు పిక్కటిల్లేటట్టు స్పందించారు.
6: మనదే రాజ్యం అంటూ గాంధీజీకి.
5: మళ్లీ రామరాజే అన్నాడు.
6: జై
5: అన్నారంతా. మళ్లీ మల్లుదొర నినాదమిచ్చాడు.
6: అల్లూరి శ్రీరామరాజు గారికి జై.
5: అంతా చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ప్రతి నమస్కారం చేస్తూనే వేగంగా ప్రాంగణం నుంచి బయటకు వచ్చాడు రామరాజు. అంతా ఆయనను అనుసరించారు. ఆ క్షణంలో ఒక వాస్తవం చాలామందికి సులభంగానే అర్థమయ్యింది. పోలీస్ స్టేషన్ దగ్ధం కాలేదు గాని తూర్పు కనుమల్లో పోలీసుల ప్రతిష్ట తొలిసారి బూడిదయ్యింది. ఎదురుగానే ఎత్తుపల్లాలతో కనిపిస్తోంది చింతపల్లి లంబసింగి రోడ్డు. అడవి బిడ్డల కొత్త చరిత్రకు తొలివాక్యం రాస్తున్న మహాహస్తంలా కనిపించింది రామరాజుకు అతి. రాయిలాంటి కొండ ప్రజల ఆత్మగౌరవాన్ని వాళ్లు ముక్కలు చేసి రోడ్డు వేస్తే తొలిదాడికి అదే రోడ్డును ఉపయోగించి వాళ్ల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినవాడి నువ్వు అంటూ దీవించడానికి చాచిన చేయిలా ఉంది రోడ్డు. పెద్దవలస రంపులఘాటి వెళ్లే రోడ్డు వైపు తిరిగాడు రామరాజు. ఆయన ముందే ఉన్నాడు జెండా పట్టుకున్న యువకుడు. సాయంత్రపు గాలికి మరింతగా రెపరెపలాడుతోంది ఆ పతాకం. ఆగస్టు 23, 1922 మధ్యాహ్నం 2 గంటల వేళ కృష్ణదేవిపేటలో హఠాత్తుగా కలకలం. కొన్ని నెలల క్రితం సంతలో గోకిరి ఎర్రేసు కన్నిగాడు చెప్పిన మాట నిజమేనన్నమాట. మరో ఫితూరి మొదలయ్యింది. దీనికి నాయకుడు అల్లూరి శ్రీరామరాజు. ముందు రోజు చింతపల్లి పోలీస్ స్టేషన్ను కొల్లగొట్టిన ఫితూరి దండు ఇప్పుడు కృష్ణదేవిపేట మీద పడబోతోందట. శ్రీరామరాజు అంటే ప్రత్యక్ష దైవం, కాని ఫితూరి అంటే భయం. గత అనుభవం అలాంటిది. అందుకే ఊరంతా ఆ కలకలం. కొద్ది దూరంలోనే ఉన్న మాకవరంలోనే దండు ఉందని కబురందింది ఊళ్ళో. నిన్న మధ్యాహ్నం చింతపల్లి స్టేషన్ను కొట్టిన తర్వాత రంపులఘాటి నుంచి శరభన్నపాలెం వెళ్ళిందట. దారిలో అంటే రంపులఘాటి మీద నడింపాలెం దగ్గరగా పెహరా కాస్తున్న ఇద్దరు కానిస్టేబుల్స్ కనిపిస్తే వాళ్లను ఆపి 2 తుపాకులు 5 తూటాలు కూడా లాక్కున్నారట ఫితూరీదారులు. శరభన్నపాలెంలో ఉదయమే పెరుగు అన్నం పెట్టించారట ముఠాదారు. తరువాత మాకవరం మీదుగా కృష్ణదేవిపేట వస్తున్నారట. మధ్యతరగతి కుటుంబాలు, చిన్ని చిన్ని ఉద్యోగులు, గ్రామాధికారులు తలా ఒక సంచి పుచ్చుకొని ఇళ్లకు తాళం పెట్టి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. షేక్ మహమ్మద్ ఈసీబు తన బట్టల దుకాణం కూడా మూసేసి ఎటో వెళ్లిపోయాడు.
4: మరో చిన్న కిరాణా దుకాణం కూడా మూతపడింది. ఇలా వెళ్లిపోయిన వాళ్లల్లో భాస్కరుడి గారి కుటుంబం కూడా ఉంది. భాస్కరుడు గారే ప్రయాణమైనప్పుడు మనం ఉండడం క్షేమం కాదని ఇంకొందరు బయలుదేరారు. భాస్కరుడు గారి కుటుంబం ఊరి శివార్లలో ఉన్న రైతు ఇంటికి చేరుకుంది. ఏపుగా పెరిగిన గంటి చేల మధ్య ఉంది ఆ తాటాకుల ఇల్లు. కానీ ఆ స్థలం, ఆ పొలం గురించి అంతకాలం గ్రామంలో ఉన్న శ్రీరామరాజుకు తెలియదని భాస్కరుడు గారు ఎందుకనుకున్నారో అది మాత్రం అర్థం కాదు. కానీ లోపల అందరికీ ఒక నమ్మకం, రామరాజు అరాచకాలు చెయ్యరు. కొద్దిమంది మాత్రం ఊరి పొలిమేరకు కూడా వచ్చి రామరాజు రాక కోసం ఎదురుచూస్తున్నారు. సాయంత్రం 4 గంటలవుతుంది. సాయంత్రపు ఎండలో ఎర్రటి దుమ్ము లేచింది దూరంగా. కొన్ని నిమిషాలకే ఆ 3 సమూహాలు ఊరివైపు రావడం గమనించారు పొలిమేరలకు వెళ్లిన వాళ్లు. ఆ క్షణంలోనే వాళ్ల అపోహలన్నీ దూదిపింజల్లా ఎగరగొడుతూ కనిపించింది ఆ దృశ్యం. కదిలి వస్తున్న ఆ దండుకు ముందే ఉన్నాడు ఆ యువకుడు త్రివర్ణ పతాకంతో. దళంలో ఉద్రేకం లేదు, ఉత్సాహం తప్ప. దారిలో ఎవరిని హింసించినట్టు సమాచారం కూడా లేదు. అందుకే ఇది ఫితూరీ దండు కాదు అని నిర్ధారించుకున్నారు కృష్ణదేవిపేట ప్రజలు. ఏరి స్వాములవారు అంటే శ్రీరామరాజు ఎక్కడా? అందరిలోనూ ఇదే ప్రశ్న. ఆ సమూహానికి కొద్దిగా ముందు నడుస్తున్నారు 10 మంది ఖాకీ దుస్తులతో. నిఠారుగా అయ్యారంతా, ఎందుకంటే వారి భుజాల మీద తుపాకులు. అవేమీ నాటు తుపాకులు కాదు, పోలీసులు ఉపయోగించేవే. ఆ 10 మంది కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత పరికించి చూసిన వారికి కనిపించాడు రామరాజు. విస్తుపోయారంతా. ఎంతలో ఎంత మార్పు! స్వామిని ఇలా చూస్తామని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. ఆ మీసం, గడ్డం వల్ల గుర్తుపట్టగలిగారు. ఖాకీ నిక్కరు మీద ఖాకీ చొక్కా ధరించాడు ఆయన. 2 జేబులు, వాటి పైభాగాలు మూసున్నాయి. మెడలో తూటాల పట్కా, దీనిని చొక్కాకు అమర్చడానికి భుజం మీద ఏర్పాటు. ఆయన ఒంటికి ఆ బట్టలు కొద్దిగా పెద్దవిగానే ఉన్నాయి. భుజం మీద తుపాకీతో ఆయన్ను చూడడం మరీ మరీ వింతగా ఉంది. కాళ్లకు చెప్పులు మాత్రం లేవు. ఒక కొత్త అవతారాన్ని చూసినట్టు దిగ్భ్రాంతికి గురయ్యారు అంతా. మల్లు, గంతన్న, పడాలు, బోనంగి పోతరాజు, సంకోజి పండడు, కొటికల బాలయ్య, కర్రి కన్నిగాడు, ఇంకో 2 ముగ్గురు ఖాకీ బట్టల్లో భుజాన తుపాకీతో ఉన్నారు. ఎంతో ఉత్సాహంగా ఉన్నారంతా. వారి వెంటే జనం నడిచారు. హుందాగా పేరు పేరునా పలకరిస్తూ వాళ్లను ఆశ్చర్యం నుంచి తేరుకునేటట్టు చేస్తూ నేరుగా రామాలయం దగ్గరికి వెళ్లాడు రామరాజు. ఆయన అంతరంగం గ్రహించిన ఒక అనుచరుడు చేతిలో తుపాకీ అందుకున్నాడు భక్తిగా. తలుపులు తెరిచే ఉన్నాయి. దీపం వెలుగులో బయటకే కనిపిస్తోంది రాములవారి ప్రతిమ. కళ్ళు మూసుకొని మనసారా ప్రార్థించాడు రామరాజు. అంతా అదే పనిచేశారు. అక్కడ్నుంచి చావడి దగ్గరకు నడిచాడు. ఎవరో మరి నులకమంచం వేసి తెల్లని వస్త్రం పరిచారు. దానిమీద కూర్చున్నాడు రామరాజు. 1 నిమిషం తర్వాత వెనక్కు విశ్రాంతిగా మోచేతుల మీద వాలారు. ఆ క్షణంలో యుద్ధ శిబిరంలో సేద తీరుతున్న యోధుడిలా ఉన్నాడు ఆయన. ఆయన చుట్టూ కొద్ది దూరంలో నిలబడ్డారు సాయుధులు. దగ్గరగా వచ్చి పలకరించడానికి కూడా ఊరివాళ్లు సంకోచించడం, చాలామంది అక్కడ కనిపించకపోవడం వంటి సంగతులతో ఏం జరిగిందో ఊహించాడు రామరాజు. ముందు ఊరి బారికకు కబురు పంపాడాయన, డప్పుతో సహా రమ్మని. తక్షణమే వచ్చాడు అతడు. ఈ ఊరి జనాన్ని చూడాలనుంది, వారి దర్శనం కావాలి అని నా మాటగా చాటింపు వేయమని చెప్పాడు రామరాజు. మొలకి 1 గోచీ తప్ప ఇంకేం లేవు ఒంటిమీద. కానీ స్టాకింగ్స్ లేకుండా కాళ్లకు బాగా పాలిష్ చేసిన పోలీసు బూట్లు, ఆ చింపిరి జుట్టు నెత్తిమీద పోలీసు టోపీ, అదే ఎర్రబుట్ట, చేతిలో పోలీసులు తిప్పే పెద్ద కత్తి,
5: సంత జరిగే చోట ఈ వేషధారణతో ఇర్రేసు చేస్తున్న విన్యాసాలకు పిల్లలు పడిపడి నవ్వుతున్నారు. బారిక చాటింపు వేయడానికి ఊరిలోకి వెళ్లగానే ఇర్రేసు ఈ విన్యాసాలు ఆరంభించాడు. నర్సీపట్నంలో జరిగే ఊరేగింపుల్లో ముందు నిలబడిన పెద్ద పోలీసు కత్తి ఎలా తిప్పుతాడో అనుకరించి చూపించాడు ఒకసారి. పెద్ద ఇంగ్లీషు పోలీసు వచ్చినప్పుడు వాడి ముందు తెలుగు పోలీసు కవాతు చేస్తూ కాళ్ళు బాగా పైకి ఎత్తడానికి ప్రయత్నించి జారి పడబోయి ఎలా నేలకు కాళ్ళు గట్టిగా తాటిస్తాడో చూపించాడు ఇంకోసారి. పోలీసుల బూట్లు బాగా బరువైనవి. అవి ధరించిన వెంటనే ఎంత చలాకీగా ఓపిగ్గా ఉంటారో గంటలు గడిచే కొద్దీ వాటిని మోయలేక కాళ్లు తేలిపోతుంటే ఎలా నడుస్తారో ప్రదర్శించి చూపించాడు ఇంకోసారి. పోలీసులు సెల్యూట్లు చేసినప్పుడు ఎన్ని రకాలుగా నిలబడతారో చెప్పి కడుపుబ్బా నవ్వించాడు ఎర్రేసు. ఎండలో చెప్పులు లేకుండా నడుస్తున్నట్టు వడివడిగా వచ్చి సెల్యూట్ కొడతారట కొందరు. కొందరు కండచీమల పుట్టమీద అడుగేసి అవి కుట్టడం మొదలెట్టాక దూరంగా వెళ్లడానికి పాదాలు తొక్కేసుకుంటున్నట్టు నడుస్తూ వస్తారట. కొందరు నడుస్తుంటే మారాం చేస్తున్న పిల్లలు కాళ్లు నేలకేసి కొట్టుకుంటున్నట్టు ఉంటుందట. గుదిబండ వేసిన ఎద్దు కాళ్లు ఎడంగా వేస్తూ వేగంగా నడవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంటుందట కొందరి నడక. హిందీలో ఇంగ్లీష్ భాషల్లో వాళ్లు ఇచ్చే ఆదేశాలు ఏ ఏ జంతువుల అరుపులను పోలి ఉంటాయో ఆ అరుపుల సందర్భాలు ఎలాంటివో కూడా చెప్పాడు.

మీరు ఇప్పటిదాకా నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 39వ భాగం విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, పఠనం సుమనస్పతి రెడ్డి. ఇదే భాగం రేపు ఉదయం 8:30 పునః ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30 40వ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. షామే గజల్ ఈ కార్యక్రమంలో చిత్రా సింగ్, జగ్జిత్ సింగ్లు పాడినటువంటి గజల్ విందాం. జగ్జిత్ సింగ్ ఒక ప్రఖ్యాతిగాంచిన భారతీయ గజల్ గాయకుడు. ఇతను హిందీ, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ, నేపాలీ భాషలలో పలు గజలను పాడారు. జగ్జిత్ సింగ్ పాపులర్ గాయని అయిన చిత్రా సింగ్ను వివాహమాడిన తర్వాత ఇరువురు కలిసి మరుపురాని మధుర గీతాల గజళ్లు పాడిన ఘనత పొందిన వారిలో వీరిద్దరు ఒకరు. వీరిద్దరు కూడా చెప్పవచ్చు, వీరు ఎన్నో గీతాలు, గజళ్లు పాడారు. వాటిలో కొన్ని అప్నే ఆంఖోంకే సముందరమే ఉతర్ జానేదే, అప్నే హోటోం పర్ సజానా చాహతా హూ ఇలాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు విందాం జగ్జిత్ సింగ్ ఇంకా చిత్రా సింగ్లు పాడినటువంటి గజలలో అప్ని ఆగుకో జిందా రఖ్నా ఈ గజలు విందాం.

మీరు ఇప్పటిదాకా షామే గజల్ కార్యక్రమంలో చిత్రా సింగ్, జగ్జిత్ సింగ్లు పాడినటువంటి గజల్ విన్నారు. రేపు రాత్రి 9:45 చెవికింపు లలిత వాద్య సంగీతంలో పాల్ మౌరియట్ స్వర రచనలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మన పురాణాలు ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం, శుక్రవారం రాత్రి 10:00, ప్రతి శనివారం సాయంత్రం 6:20 మన పురాణాలు కార్యక్రమం ఉంటుంది. ఇందులో పలు కథాగానాలను వినిపించడం జరుగుతుంది. గత వారం సంది నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధని గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించిన గజగౌరి వ్రతం యక్షగానం వినిపించడం జరుగుతుంది. ప్రతి ఏటా చైత్రశుక్ల పాడ్యంతో వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. వసంత నవరాత్రులలో మూడో రోజు అనగా చైత్రశుద్ధ విజయ తదియ రోజున సౌభాగ్య గౌరీ వ్రతం ఆచరిస్తారు. దీనినే సౌభాగ్య తదియ అని కూడా అంటుంటారు. అయితే ఇప్పుడు విందాం. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధని గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించిన గజగౌరి వ్రతం యక్షగానం రెండవ భాగం విందాం.

ఇది గజ గౌరి వ్రతము యక్షగానం. ఇప్పుడు రెండవ భాగం చెప్తున్నాము. చెప్పేటి వారు ప్రధాన గాయకుడు పులింటి మురళి, వంతలు గజ్జల పెద్దలింగన్న, పులింటి కృష్ణ, పులింటి రాజేశ్వర్, గజ్జల శంకర్, పులింటి మొగుల, పులింటి రాజవ్వ, పులింటి ప్రమీల, తబల పులింటి వెంకటి, పేటి పులింటి లావాణ్య. గ్రామం ధని, మండల్ సారంగపూర్, జిల్లా నిర్మల్.

యొక్క వ్రతము చేశాను, ఆ యొక్క వ్రతమైన గని మాత్రము నీవైనా చేయాలని చెప్పి నీ వద్దకైనా వచ్చాను చెల్లెలా.

0: రథమన్నది మాకు తెలియదు. అది ఏం రథము? గజగౌరి వ్రతము అంటే దాని గురించి అది ఏమేం పడతాయో, ఏమేం తెస్తారో ఏందో మాకు మాత్రం తెలియదక్క. అది నిజమో మాత్రం నీవే చెప్పాలి.
1: ఆ విధం అంటున్నావా?
0: అవునమ్మా.
1: రాజిత అద్రీవా.

0: రచితాచలని వాసుండైన ఎవరు ఆ యొక్క శంకరుడు. శంకరుని పేరటైన గాని మాత్రము ఈ యొక్క గజగౌరి వ్రతమైన గాని నేనైనా చేశాను, అదే ప్రకారంగా నేమైనా చేయాలని చెప్పి ఈ యొక్క అయనమైన గాని తీసుకుని వచ్చాను. మారు అయనమైన నీవైనా చేయవలేను.
1: నిజమా?
0: అవును.
1: అక్కడ

0: ఏమమ్మా, నా కుమారులైన పాండవులు ఏంటి వనవాసం వెళ్లారు, ఒక ఏడాది అగ్ని సహవాసం, 12 ఏళ్ల వనవాసం అక్కడ పోయి ఉన్నారు. ఈ వ్రతానికి నేను ఒకదాన్ని ఉన్నాను అమ్మా, ఆ వ్రతము ఏ రీతిగా చెయ్యాలమ్మా?
1: ఎవరు చెప్పారంటున్నావా?

0: యొక్క త్రిలోక జంచారి అయినా నారద భగవానులైన వచ్చి ఈ వ్రతము చేసిన వారికైనా చాలా పుణ్యం ఉంటున్నది, సకల సంపదలు కలుగుతాయని చెప్పి అతను చెప్పాడు. అందుకొరకైనా ఈ వ్రతము చేశాను. మరి నాలాంటికి నీవు కూడా చేస్తే
1: అక్కయ్యా ఆ వ్రతము చేసి మాత్రం ఎక్కడికి ఉండవమ్మన్నారు?
0: ఎవరన్నా పాలి వాళ్ళుంటే వాళ్ళకైనా ఇవ్వమన్నాడు.
1: ఏమేమి?
0: ఆ యొక్క రజితాచల నివాసుండైన ఎవరు? ఆ యొక్క పార్వతీయ పరమేశ్వరులు. అది కాకుండా హలరు చింతామణి అస్మరాశ్రయులు, దేవగంధర్వులు, ఇవన్నీ కూడా మాత్రము తెల్లని గజవేలు, ఇవన్నీ తీసుకువచ్చి వ్రతము చేయాలని చెప్పి.

0: ఏమిటి?
1: ఆ వ్రతమును మాత్రమును ధరించమంటున్నావు.
0: అవును.
1: అప్పర స్త్రీలు, గర్భ కన్యలు,
0: అవును,
1: ఆలోచింతామని. ఏంటి, శంకరుడు పార్వతి తెల్లని గజవేనుగా,
0: అవును,
1: ఆపారు జాతము అవన్నీ తీసుకువచ్చి ఐరావృతమని తెచ్చానమ్మా, నీ ఇంటిలో వేస్తున్నాను, నువ్వు చేతికి పట్టకుంటే నీ మీద వడేసిపోతానని చెప్పి అంటున్నావు. అమ్మా, నా వద్ద ఏమున్నది? ఏక వస్త్రము
0: చేయవా నీవు?
1: లేదమ్మా.
0: దారుని

0: ఏమమ్మా
1: కుంతీ, నేను వ్రతము చేసినట్టు నువ్వు చేస్తున్నావా లేదా?
0: అమ్మా ఏమంటున్నావమ్మా, నేనేమి చేయాలి? నా వద్ద మాత్రం ఏమీ లేదమ్మా.
1: సేవ?
0: అవును.

0: ఏమంటున్నావమ్మా?
1: నేను ఏ ప్రకారముగా అయితే మాత్రము వ్రతము చేశాను ఆ ప్రకారముగా మాత్రము నీవు వ్రతము చేస్తేనే బాగున్నది, లేదంటే మాత్రము నిన్ను ఏం చేస్తానో చూడుగా.
0: నిజమా? అతులీత.

0: ఉంది
1: అయినా
0: నా సాధిధానము కాదా, నాతో సమానము నా పారిధానము కాదా, నాతో సమభాగము మంత్రుకులు లేవా?
1: అవును.
0: ఏం మాట్లాడుతున్నావే నీవు?
1: అక్కయ్యా,
0: నీవైనా నేను చేసిన రీతిగా వ్రతము చేస్తేనే బాగున్నది, లేకుంటే మాత్రము నిన్నైనా 6 నెలలైనా మాత్రము నా ఇంటి వద్ద దాసత్వం చేస్తున్నాను మూర్ఖురాలా.
1: అక్కయ్యా.

0: ఎందుకనగా కోపం పనివారమ్మా. రాజ్యములో కోపం ఎందుకమ్మా? తన శాంతంతో మాట్లాడినా మంచిది గాని అమ్మా తిట్టవా లేదా ఈ వ్రతం పడతావా లేదా అని కోపమానవసం అని అంటున్నావు అమ్మా. కాదు కాదు, నా మాట వినండి, ఈ వేళ కాదు, ఇప్పుడు మాత్రం ఆ వ్రతం మాత్రం చేయనమ్మా. నా కుమారులు వచ్చినాక వ్రతం చేస్తాను.
1: నీ కుమారులు అక్కడనే ఓని, నీ కుమారులు భూమిలో ఓని, నీ కుమారులతో నాకేం చేసేది?
0: అటువంటి మాట ననకమ్మా, నా కుమారులు అడవిలో ఓని అంటున్నావు.
1: ఎన్ని పలికినా

0: నీవు ఎన్ని చెప్పినా ఎన్ని బుద్ధులు జ్ఞానములు ఎన్నో నీతులు వెలుగుతున్నావు గాని నీ నీతులన్నీ అటు పక్కకు పెట్టి నాలాంటిగా వ్రతము చేస్తావా? చెయ్యు, లేదంటే మాత్రము నిన్ను ఏం చేస్తున్నానో చూడు.
1: అమ్మా, పాండవులు లేనందువలన ఆ రథమును మాత్రము స్థిరము చేస్తాను గాని అమ్మా ఇప్పుడు మాత్రము చేయనమ్మా.
0: లేదు లేదు.

0: యొక్క కొడుకులైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు వీళ్ళు ఉంటే మాత్రం ఆ రథం చేస్తుంటే అమ్మా, వాళ్ళు లేరని చింత చే ఒక దాన్ని ఉన్నాను. ఏక వస్త్రం అంటే ఒక చీర, ఒక రవిక మీద నా కుమారులు మాత్రం వనవంతరం వెళ్లారు.
1: అట్లా ఎదిరి.

0: నీ భర్త ధృతరాష్ట్రుడు, నా భర్త పాండురాజు, కాని వాళ్ళిద్దరు ఏమవుతారు? అన్నదమ్ములి. అమ్మా, నువ్వు చేసిన ఏం చెయ్యమన్నావు? ఎనిమిది ఆరు నెల్లు దాసత్వం చెయ్యమన్నావు నీ ఇంటికాడ. అమ్మా, నేను చేసిన నువ్వు చేసినట్టే, నువ్వు చేసిన నేను చేసినట్టే, ఆ దాసత్వము ఎందుకమ్మా?
1: అట్లా
0: తొందర ఎందుకమ్మా?
1: అట్లా అంటున్నావా?
0: అవునమ్మా.

0: ఈ మాటైన గని మాత్రము నేను విడిచిపెట్టేదాన్ని కాదు, ఈ మాటైన నిత్యము 6 నెలలైన గని మాత్రము నా ఇంటి వద్ద నిన్ను దాసత్వము చేయిస్తున్నాను మూర్ఖురాలా.
1: అమ్మా సలనీతా ముగ టింబా.

0: ఎలాగంటే నా కొడుకులో ఉంటే అమ్మా ఈ దాసత్వం జయిస్తుంటివా, మరి నేను దాసత్వము ఏనాటిగా చెయ్యాలమ్మా, నా కొడుకులు రానమ్మా, వచ్చేదానిక ఓపిక ఉండాలి.
1: లేదు లేదు, నేనైనా ఓపిక పట్టేదాన్ని కాను, నీవు నా లాంటిగా వ్రతము చేస్తేనే బాగున్నాది, లేకపోతే నేను ఊరుకునేదాన్ని కాదు.
0: వా రాజాయా.

0: ఆయన
1: ఏమిటి
0: పంతములు ఎందుకమ్మా?
1: ఎందుకు
0: పంతములు ఎందుకమ్మా? మనకు పంతమా పందెమా? మనకి మన పగనా?
1: అట్లా ఎలా నీ చింతా?

0: ఇంకైన ఎందుకంటే పంతము పందము వద్దు అమ్మ, నువ్వు రథం చేసినావు కదా, నీ ప్రేమతో నీ ఇంటిలో నీ రథం చేసుకో. మరి నా ప్రేమతో నేను నా కొడుకులు వచ్చినాక నేను చేసుకుంటా. కానీ ఎందుకమ్మా,
1: నీ కొడుకులు ఉంటేమి పోతేమి నాకు అదంతా అనవసరము. నే చేసినట్టుగా వ్రతము చేస్తేనే బాగున్నది, లేకపోతే మాత్రం ఇదిగో ఈ వ్రతమైన ఈ మంగళారతులు మాణిక్యాలు ఈ అయనమైన గారి ఇక్కడ పెట్టిపోతున్నా. ఇక నువ్వు వ్రతము చేస్తావా, మరి లేకుంటే నా ఇంటి వద్ద 6 నెలలు దాస్యము చేస్తావా? చూస్తున్నాను ఇక నేను వెళ్ళిపోతున్నాను. ఇక రాజాజి రామచంద్ర మహారాజుకి
0: మంత్రి ఎందుకనగా మా అక్క ఇలా నా ఇంటికి వచ్చి ఆ వ్రతము చేస్తావా లేదని చెప్పి ఆమె మాత్రము హైరావ్రతమని పడేసిపోయినది, నా పైన మా ఇంటిలో పడేసిపోయినది. ఇప్పుడు నేనేమి చెయ్యాలి? నా కొడుకులు మాత్రం లేరు, నేనేమి చెయ్యాలి?
2: నీ కుమారుడు ఇంట్లో లేని దుఃఖం అమ్మా. వస్తున్నారమ్మా.

0: ఆ యొక్క గాంధారి వచ్చి మేమెంత బీదాస్తులమని ఆమె పాదం పైన పడ్డాను. అక్క ఇలా మేము గరీబాండమమ్మా, మేము ఆకులు అరములు పండ్లు పొలములు ఇవి భక్షించి అడవిలో కాలక్షేపం గడుపుతున్నాము, కాని అటువంటి గడపంగా కూడా నా పైన పడేసిపోతున్నావమ్మా, నీకు న్యాయమా అని కూడా చెప్పాను. అన్నప్పటికైనా నా పైన పడేసింది మంత్రి.
1: ఎన్ని విధములైనా చెప్పినా గాని వినలేకుండా ఆ వ్రతం చేయమని నీకు విచ్చిపోయాలి.
0: దీని

హాయిరా, ఎందుకంటే సుమంత కావలసింది. ఇప్పుడైనా నేనేమి చెప్పాలి, ఈ వ్రతము ఏమని చెయ్యాలి అని చెప్పి ఆ యొక్క నా కొడుకుల కొరకు ఎదురు చూస్తున్నా అమ్మా. పాండవులైనా ఒక 12 ఏళ్ల వనవాసము, ఒక 1 ఏడాది అగ్నస్థ వాసము చరించడానికి వెళ్లారు. ఒకసారి మాత్రం పాండవులైనా పిల్లంపు చేయాలి. నాయనా, కుమారులారా, నాయనా,

0: తమ్ముడా తమ్ముడా తమ్ముళ్ళారా
1: అన్నయ్య భీమజ
0: తమ్ముడా అర్జున అర్జున మన యొక్క నకుల సహదేవులు మన పంచ పాండవులైనా గాని తల్లి దగ్గరికి వెళ్దామా తమ్ముళ్ళారా
1: అవును పోదాం పదండి
0: పదండి తమ్ముళ్ళారా పదండి
1: అన్నయ్య కానీ మనమైనా 12 ఏళ్ళు అరణ్యవాసం ఒక 7 అజ్ఞాతవాసం చేశాము
0: అవును
1: కానీ ఇంతవరకైనా నీకు సింహాసనము లేదు
0: లేదు
1: ఇప్పుడైనా మాత్రము నీవు సింహాసనం పైన మాత్రం కూర్చుండాలంటే ఎదటి మాకులైనా నరికి ఇక్కడైనా నీకు సింహాసనము గావించాము ఈ యొక్క మణిపీఠం పైన మాత్రము నీవైనా కూర్చుండాలా
0: సరేనమ్మ.

ఆ యొక్క పీఠం నికేన గారిని కూర్చుండమంటే నీకు ఆ యొక్క సింహాసనం లేదు కాబట్టి ఆ యొక్క చెట్టు నరికేన గారి సింహాసనం ఇచ్చినాం అన్నయ్య.

గజగౌరి వ్రతము యక్షగానం రెండవ భాగం చెప్పినాము. చెప్పిన వారు ప్రధాన గాయకుడు పులింటి మురళి, వంతలు గజ్జల పెదలింగన్న, పులింటి కృష్ణ, పులింటి రాజేశ్వరు, గజ్జల శంకర్, పులింటి మొగుల, పులింటి రాజవ్వ, పులింటి ప్రమీల, తబల పులింటి వెంకటి, పేటి పులింటి లావాణ్య, గ్రామం దని, మండల సారంగపూర్, జిల్లా నిర్మల్.

మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధని గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించిన గజగౌరి వ్రతం యక్షగానం రెండవ భాగం అది. మూడవ భాగం వచ్చే మంగళవారం రాత్రి 10 గంటలకు వింటారు. రేపు రాత్రి 10 గంటలకు నవరతో కార్యక్రమంలో కాదు, క్షమించండి, రేపు రాత్రి 10 గంటలకు మావా కార్యక్రమంలో బోత్ మండలం బాబెరతాండ గ్రామానికి చెందిన జాదవ్ కిషన్ బృందం చెప్పిన లింబాజీ మహారాజ్ కథాగానం రెండవ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మధురిమ పాత కొత్త హాయ్ అయిన పాటలతో 11 గుట్టెడదాకా మైక్ దగ్గర రేడియోనిస్తాం యు దినేష్. ఈ లోకంలో మాటలనేవి పాటలుగా ప్రాణం పోసుకుని ఉండి ఉండకపోతే మనిషి అనేవాడు ఇంతగా అభివృద్ధిని సాధించేవాడు కాదేమో. అందుకే పాటలోని సాహిత్యాన్ని మాటల్లో చేర్చుకుంటే మాట సొగసుగా మారుతుంది. డియర్ కామ్రేడ్ చిత్రంలో నుంచి ఈ పాట విందాం.

ఆర్ఆర్ఆర్ ఈ చిత్రం కొమ్మ ఉయ్యాల కోనా జంపాల పాటతోనే ప్రారంభమవుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ పాటలో నటించిన అమ్మాయి చుట్టే కథంతా తిరుగుతుంది. ఈ పాటను చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టపడ్డారు. ఆ చిత్రంలోని ఆ పాటను, ఈ పాటలో నటన కావచ్చు, పాట పాడిన విధానం కావచ్చు చాలా గొప్పదనే చెప్పవచ్చు. ప్రకృతి రెడ్డి పాడినటువంటి ఈ పాటకు సాహిత్యం సుద్దాల అశోక్ తేజ, సంగీతం ఎంఎం కీరవాణి. ఇప్పుడు ఆ పాట విందాం.

గుల్లమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది అంటూ సాగే ఈ పాట బహుశా తెలుగు సినిమా పాట బతికునన్నాళ్ళు ఈ పాట ఉండిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పవచ్చు. బాలమిత్రుల కథ కోసం ఆత్రేయ రాసినటువంటి ఈ పాటకు గానం ఎస్ జానకి, సంగీతం సత్యం. ఇప్పుడు ఆ పాట విందాము.

1964 సంవత్సరంలో వచ్చినటువంటి చిత్రం రాముడు భీముడు. ఈ చిత్రం అప్పట్లో మంచి ప్రేక్షకాదరణ పొందడంతో పాటుగా పాటలు కూడా ప్రేక్షకుల నోళ్లలో నానిపోయాయని చెప్పవచ్చు. తెలిసిందిలే తెలిసిందిలే, నెలరాజ నీరూపు తెలిసిందిలే, చలిగాలి రమ్మంచు పిలిచిందిలే, చెలిచూపు నీపైన నిలిచిందిలే, ఏముందిలే ఇప్పుడేముందిలే, మురిపించు కాలమ్మ ముందుందిలే అంటూ సాగే ఈ సాహిత్య సిరులు డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి కలం నుంచి జారువారాయి. నేపథ్యగానం ఘంటసాల సుశీల, సంగీతం పెండ్యాల. ఇప్పుడు ఆ పాట విందాము.

1991వ సంవత్సరంలో వచ్చినటువంటి చిత్రం ఆదిత్య 369. ఈ చిత్రంలో బాలకృష్ణ దీపాత్ర అభినయం చేశారు. శ్రీకృష్ణ దేవరాయల పాత్రలో బాలకృష్ణ నటన అద్భుతం, అత్యద్భుతమని చెప్పవచ్చు. ఈ చిత్రంలో 369వ సంవత్సరంలోకి వెళ్ళినటువంటి బాలకృష్ణ ఆధునిక మానవుడు శ్రీకృష్ణ దేవరాయల కొలువులోకి వెళ్ళి చేసినటువంటి నటన అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అద్భుతమని చెప్పవచ్చు. రాసలీల వేళ రాయబార మేళ మాటి మౌనమై మాయ చేయనేల. ఈ పాటకు కలం వేటూరి, గలం బాలు జానకి, స్వరం ఇళయరాజా. ఇప్పుడు ఆ పాట విందాం.

బతుకు తెరువు చిత్రంలోని పాటను చిన్నారుడు చిత్రం కోసం దీన్ని రిమిక్ చేశారు. దీని గానం చేసింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం కీరవాణి.

మధురిమలోని పాత కొత్త హాయ్ అయిన పాటలవి. మళ్ళీ రేపు రాత్రి 10:30 మధురిమలో మరిన్ని పాటలుంటాయి. వాతావరణ సూచన: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో ఆకాశం కొంత మేఘావృతమై పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పు ఏమీ ఉండకపోవచ్చు.

రేపటి కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు. రేపు ఉదయం ఏడంబాబుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో పాలం పదిలం శీర్షికన కీళ్లవాతం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఆయుర్వేద వైద్యులు చక్కుల నరేందర్ ప్రసంగం. తర్వాత కవ్వాల్లో సఫారీ సవారీ, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తాళ్లపేట అటవీ రేంజ్ అధికారి సుష్మారావుతో ముచ్చటుంటుంది. ఆ తర్వాత రోళ్లు పగిలే రోహిణి ఎండలు బి మురళీధర్ ప్రసంగం ఉంటుంది. రేపు సాయంత్రం వేడంబాబుకు ఇల్లు యోసం కార్యక్రమంలో పచ్చిరొట్ట పంటల సాగు ప్రయోజనాల గురించి సంధ్యారాణితో ముచ్చట, శనగ విత్తన నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చటుంటుంది. ఇవి రేపటి కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 11:02. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి ఎఫ్ఎం బ్యాండ్ 100.2 MHz, ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్పై రేపు ఉదయం 5:50 కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.